ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై నేటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శఖయుగం 1948 సంవత్సరం, శ్రావణమాసం 27 రోజు, 2026 సంవత్సరం ఆగస్టు నెల 18 తారీఖు మంగళవారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం. సమయం 5:55. నేటి చరిత్ర పుటల్లో ప్రత్యేకత ఏంటో ఈరోజు తెలుసుకుందాం. ముందుగా ఈరోజు జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన సంఘటనలేంటో తెలుసుకుందాం. 1868 ఇదే రోజున గుంటూరులో సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూస్తూ పియరీ జూల్ సీజర్ హాన్సెన్ అనే శాస్త్రవేత్త హీలియం ఉనికిని కనుగొన్నారు. అలాగే 1959 7.5 మీద జరిగిన భూకంపం వలన క్వేక్ లేక్ ఏర్పడింది. భూకంపం వలన ఏర్పడిన సరస్సు కాబట్టి భూకంప సరస్సు అంటే క్వేక్ లేక్ అని దీనికి పేరు పెట్టారు. ఇక 1999 ఇదే రోజున టర్కీలో జరిగిన భారీ భూకంపంలో 17,000 మందికి పైగా మరణించారు. 2011 నేడు లోక్సభ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ సవర్ణ బిల్లు 2011 ఆమోదించింది కూడా ఇదే రోజున. దేశంలో మరింత మెరుగైన వైద్య సౌకర్యాలను కల్పించడం ఈ బిల్లు యొక్క ఉద్దేశం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులను ప్రోత్సహించడానికి కావలసిన చర్యలు కూడా తీసుకున్నారు. ప్రైవేట్ రంగంలో వైద్య కళాశాలలు స్థాపించే వారికి మరిన్ని సౌకర్యాలు వెసులుబాట్లు కల్పించారు. ఇక రాబోయే 5 వైద్య విద్యార్థుల కోసం 15,000 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను కూడా పెంచుతారు. అలాగే 2011 పాఠశాల విద్యార్థులకు ఇచ్చే నేషనల్ క్రెడిట్ కోర్ NCC శిక్షణ కోసం 2010 707 కోట్లు ఖర్చు పెట్టగా 79 క్యాండిడేట్లు మాత్రమే సైనిక దళాల్లో చేరినది ఇదే రోజునే. ఇంకా 2011 ఇదే రోజున సాధారణ వర్గానికి అంటే జనరల్ కేటగిరీకి సూచించబడినటువంటి కనీస అర్హత మార్కులతో 10% కంటే తక్కువ మార్కులు పొందకపోతే OBC విద్యార్థులు 27% రిజర్వేషన్.

పరీక్షల కోటా కింద ప్రవేశానికి అర్హులు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కూడా ఇదే రోజున. ఇక ఆఖరిగా 2018 సంవత్సరంలో ఇదే రోజున పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణం చేశారు. మరి ఇదే రోజు జన్మించినటువంటి కొంతమంది ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం. బ్రూక్ టేలర్, గణితంలో టేలర్ తీరం అంటే ఆ టేలర్ సిద్ధాంతాన్ని కనుగొన్న గణిత మేధావి. అలాగే ఆకాశవాణి కార్యక్రమ నిర్వాహకురాలు సుభద్రా శ్రీనివాస్ జన్మించింది కూడా ఇదే 18వ తారీఖునే. మరి ఇదే రోజున మరణించిన కొంతమంది ప్రముఖులు ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్, భారత స్వాతంత్ర్య సమరయోధులు ఇదే రోజున కన్నుమూశారు. సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమికొట్టొచ్చని నమ్మి అది ఆచరణలో ఆయన పెట్టారు. ఇతని మరణం ఇప్పటికీ కూడా ఒక రహస్యంగానే మిగిలిపోయింది. బోసు 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షులుగా ఎన్నికైన గాంధీతో సిద్ధాంతపరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి ఆయన రాజీనామా చేశారట. గాంధీ గారి యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాటు కూడా ముఖ్యమని సుభాష్ చంద్రబోస్ భావన. ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అంటే ఆల్ ఇండియా యూత్ లీగ్ అనే రాజకీయ పార్టీని కూడా ఆయన స్థాపించారు. ఎన్నో ఆంగ్లేయులు దాదాపు 11 సార్లు జైల్లో నిర్బంధించారు. 1939లో 2వ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బతీయడానికి సుభాష్ చంద్రబోస్ దీన్ని ఒక సువర్ణ అవకాశంగా భావించారట. యుద్ధం ప్రారంభం కాగానే ఆంగ్లేయులపై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ, జపాన్ దేశాల్లో ఆయన పర్యటించారు. జపాన్ సాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బర్ తోట కూలీలు ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. ఇక జపాన్ ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో సింగపూర్లో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. బోస్ గారి మరణం వివాదాస్పదమైంది. 1945 ఆగస్టు 18లో తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ మరణించారని ప్రకటించినప్పటికీ కూడా అతను ప్రమాదం నుంచి బయటపడి అజ్ఞాతంలోకి వెళ్లారు అని అధిక సంఖ్యలో అభిప్రాయం. అలాగే మహబూబ్ నగర్ జిల్లాలోని ఒకనాటి గద్వాల్ సంస్థానాన్ని పాలించిన మహారాణి ఆది లక్ష్మీదేవమ్మ మరణించింది కూడా ఇదే రోజున. మీరింతవరకు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నారు కదా. ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 6 గంటలకు వస్తుంది. ఇప్పుడు ఉషోదయ వేళ ఒక చక్కని దేశభక్తి గీతం విందాం.

ఉషోదేవేళ చక్కని దేశభక్తి గీతం విన్నాం కదా. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:05 వస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:10 ప్రసారమయ్యే అర్చన భక్తిగీతల కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:31. ఇప్పుడు కేకేఎస్ రాజలక్ష్మి గారి సూక్తి సుధా విందాం.
3: ఆచార్య దీపం. ఏ పదార్థమునకు అయినా స్వరూప స్వభావాలు తెలియాలి అంటే దీపం ఎంతో అవసరం. దీపం వలన చీకటి తొలగుతుంది, దీపం ఉన్న చోట వెలుగు నిండుతుంది. అలాగే మనలో ఉన్న చీకటి తొలగడానికి ఆచార్య దీపం ఎంతో ముఖ్యం. ఆచార్యుడనగా జ్ఞానాన్ని బోధించేవారు.

0: వివిద గ్రంథాల్లో దాగి ఉన్న ఎన్నెన్నో ధర్మ సూక్ష్మాలను, వేద వేదాంగాలను, బతుకు తెరువుకు ఉపయోగించే అనేక విద్యలను జ్ఞాననిధి అయినటువంటి గురువుగారి ద్వారానే అభ్యసించాలి. పూర్వకాలం విద్య నేర్చుకోవాలి అంటే గురుకులానికి వెళ్ళి అక్కడ గురువులకి సేవ చేసి గురువుల యొక్క మెప్పును పొంది ఎంతో కష్టపడైనా సరే ఇష్టంగా విద్య నేర్చుకునేవారు అప్పటి విద్యార్థులంతా. అలాంటిది ఈనాడు మనకి అందుబాటులోకి అనేకమైనటువంటి పాఠశాలలు వచ్చాయి. లెక్కకి మించి ఉపాధ్యాయులు ఉన్నారు. పూర్వం ఉన్న గురుకుల ఆంక్షలు కూడా లేవు. మరియు విద్యార్థులందరికీ చక్కటి సౌకర్యాలు ఉన్నాయి. ఇంత చక్కటి రాజబాట మన ముందు ఉంటే విద్యా విషయంలో మీకు భయం ఎందుకు? శ్రద్ధ ఒక్కటి ఉంటే చాలు, ఎంతటి విద్యనైనా చీటికలో నేర్చుకునే పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అందుకే మనమంతా గురువులను గౌరవిస్తూ, వారిని పూజిస్తూ, వారితో మర్యాదగా ప్రవర్తిస్తూ, వారి వద్ద ఉన్న విద్యానిధిని మనం కూడా శ్రద్ధాభక్తులతో నేర్చుకుందాం. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ అనే శాంతి మంత్రం మనకందరికీ తెలుసు కదా. అసత్యం నుండి సత్యం వైపుకి, అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకి మనల్ని నడిపించి మార్గనిర్దేశం చేసేవారు కేవలం ఒక గురువు మాత్రమే. ఆకాశమే హద్దుగా శిష్యుడు గురువుని మించిన వాడుగా తయారు కావాలని నిరంతరం శిష్యుల శ్రేయస్సునే కోరుకుంటారు. శిష్యులు కూడా గురువుల యొక్క గొప్పతనం లోకానికి తెలియపరుస్తూ వారి గురువుగారి గొప్పతనం వృద్ధి చెందించాలి. సుఖార్థిత్యే త్వజే త్విద్య, విద్యార్థిత్యే త్వజే సుఖం అనే ఉపదేశం పాటించాలి. అనగా సుఖాలని కోరుకుంటే విద్యను వదులుకోవాలి, విద్యాభ్యాసం కొనసాగాలి అంటే సుఖాలను వదలాలి. ఈ విధమైన విద్యను అభ్యసించాలి అంటే గురు శిష్య సంబంధం తల్లిదండ్రుల సంబంధం కంటే, భార్యాభర్తల సంబంధం కంటే చాలా గొప్పగా ప్రేమపూర్వకంగా ఉండాలి. మనమంతా భగవంతునిగా పూజిస్తున్న శ్రీరామచంద్రమూర్తికి కూడా వశిష్ఠుల వారు విశ్వామిత్ర మహర్షి గురువులుగా ఉండి విద్యాబోధ చేశారు. జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా సాందీప మహాముని గురువుగా మార్గనిర్దేశం చేశారు. మనమందరం కూడా త్రిమూర్తి స్వరూపులైన గురువులను ఆశ్రయించి వారి నుండి జ్ఞానామృతాన్ని స్వీకరించి దేశ రక్షణ కోసం, దేశ ప్రగతి కోసం నిర్విరామంగా కృషి చేస్తూ ఈ దేశాన్ని ఐకమత్యంతో ముందుకు తీసుకొని వెళ్ళి ప్రగతిని సాధిద్దాం. ఇకనైనా అభివృద్ధి చెందుతున్న దేశం నుండి అభివృద్ధి చెందిన దేశంగా మన దేశాన్ని మనమే మార్చుకుందాం. జై హింద్.
1: మీరింతవరకు కేకేఎస్ రాజలక్ష్మి గారి సూక్తి సుధా విన్నారు. ఇప్పుడు సమయం 6:36, పొలం కబుర్లు విందాం.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

యద మాగాణి వరిలో రసాయనాలతో కలుపు యాజమాన్యం ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. మన రాష్ట్రంలో సాగు చేసే పంటల్లో వరి పంట ప్రధానమైంది. ఈ పంట 24.12 లక్షల హెక్టార్లలో సాగు చేయబడుతూ సుమారు 131 లక్షల టన్నుల ఉత్పత్తిని, హెక్టార్కు 5.13 టన్నుల ఉత్పాదకత కలిగి ఉంటోంది. మన రాష్ట్రంలో సాగు చేసే వరిలో సుమారు 2.5 లక్షల హెక్టార్లలో సార్వాలోను, 1.5 లక్షల హెక్టార్లలో దాళ్వాలోను యద పద్ధతిలో ఈ పంట సాగు చేయబడుతోంది. మాగాణి వరి సాగు 12 లక్షల హెక్టార్లలో సార్వాలో, 6.3 లక్షల హెక్టార్లలో దాళ్వాలో మన రాష్ట్రంలో సాగు చేస్తున్నారు. కలుపు మొక్కల వల్ల కలిగే నష్టం ఇతర చెడపీడల మాదిరిగా పైకి కనిపించదు, కానీ నెమ్మదిగా పోషకాలు, నీరు, ఎండ కోసం ప్రధాన పంటలతో పోటీపడి ఎక్కువ నష్టం కలుగజేస్తూ ఉంటుంది. కలుపు మొక్కల వల్ల మాగాణి వరిలో 34%, ఇంకా నేరుగా విత్తే యద పద్ధతిలో 75% వరకు

దిగుబడి నష్టం జరుగుతుంది. కలుపు మొక్కలు తొందరగా జీవిత చక్రాన్ని పూర్తి చేసుకోవడం, ఎక్కువ విత్తనోత్పత్తి, ఇంకా పంట లేని సమయంలో కూడా ఎక్కువ కాలం భూమిలో జీవించి ఉండటం, వివిధ సేద్య పద్ధతుల్లో వరిని సాగు చేయటం వల్ల కలుపు మొక్కల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా వరి పంటలో గడ్డి జాతి, తుంగజాతి, వెడల్పాకు అనే మూడు రకాల కలుపు మొక్కలు ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. వీటిలో గరిక, ఓద, ఓడిపిలి, ఉర్రంకి, తుంగ, గుంటగలవరాకు, అంతరతామర, పిల్లడుగు ప్రధానమైనవి. ప్రస్తుతం కూలీల సమస్య ఎక్కువగా ఉండటం వల్ల రైతు సోదరులు కలుపు నివారణ కోసం రసాయన మందుల మీద ఆధారపడుతున్నారు. కానీ కలుపు మందులను వాడవలసిన సమయంలో వాడవలసిన మోతాదులో వాడకపోవటం వల్ల కలుపు నివారణ సరిగా జరగకపోగా సాగు ఖర్చులు పెరిగిపోవటం, పంటకు నష్టం కలగటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు కలుపు నివారణ మీద అవగాహన ఏర్పరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వరి సాగు చేసే వివిధ పద్ధతుల్లో వాడదగినటువంటి కలుపు మందులు, వాటి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నారుమడిలో కలుపు యాజమాన్యం ఏ విధంగా చేసుకోవాలి అంటే, మెట్ట నారుమడిలో విత్తిన 1-2 రోజుల్లోపు పెండి మిథాలిన్ 30% వేసి 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, అంటే 1000 మిల్లీలీటర్లు ఎకరానికి, లేదంటే పెండి మిథాలిన్ 38.7% సిఎస్ 3.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, అంటే 700 మిల్లీలీటర్లు ఎకరాకు సరిపోతుంది, లేదంటే ప్రెటిలా క్లోర్ 50% వేసి 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, అంటే ఎకరాకు వచ్చేసరికి 400 మిల్లీలీటర్ల మందులు వాడుకోవాలి. ఇక దంప నారుమడిలో అయితే విత్తిన 3-5 రోజుల్లోపు పైర్జో సల్ఫరాల్ ఇథైల్ 10% WP 80 గ్రాములు ఎకరాకి, లేదంటే ప్రిటిలాక్లో దీంతోపాటు సేఫ్నర్ 400 మిల్లీలీటర్లు ఎకరాకి 20 కిలోల పొడి ఇసుకలో కలిపి చల్లుకోవాలి. ఇక విత్తిన 15-20 రోజులకు గడ్డి, వెడల్పాకు కలుపు మొక్కల నివారణ కోసం విస్పైరిబ్యాక్ సోడియం 10% SL 100 మిల్లీలీటర్లు ఎకరాకి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. ఇక మాగాణి వరిలో రసాయనాలతో కలుపు యాజమాన్యం ఏ విధంగా చేసుకోవాలి అంటే, నాట్లు వేసిన 3-5 రోజుల్లోపు పొలంలో పలచగా నీరు పెట్టి 20 కిలోల పొడి ఇసుకలో ఎకరాకు 80 గ్రాముల పైజో సల్ఫరాన్ ఇథైల్ 10% పొడి మందు, లేదంటే 1-1.25 లీటర్ల బిటాక్లోర్ 50% ఇసి, లేదంటే 400 మిల్లీలీటర్ల ప్రెటిలాక్లోర్ 50% ఇసి కలిపి పొలంలో సమానంగా వెదజల్లుకోవాలి. గడ్డి, తుంగ, వెడల్పాటి ఆకులు ఉన్నటువంటి కలుపు మొక్కలు సమస్యగా గనక ఉంటే, నాటిన 3-5 రోజుల్లోపు పొలంలో పలచగా నీరు పెట్టుకుని 20 కిలోల ఇసుకలో 4 కిలోల బెన్ సల్ఫరాన్ మిథైల్, దీంతోపాటు ప్రిటిలా క్లోర్ 6.6% జీ గుళికలు ఎకరం పొలంలో సమానంగా పడేలా వెదజల్లుకోవాలి. ఇక మాగాణి వరిలో నాటిన 20 రోజులకు వాడేటటువంటి కలుపు మందులు ఏంటంటే, గడ్డి జాతి కలుపు నివారణ కోసం అయితే సైహ్లోపాప్ పీ బుటైల్ 10% ద్రావకం 400 మిల్లీలీటర్లు ఎకరాకి వేసుకోవాలి. అదే వెడల్పాకు గడ్డి జాతి కలుపు ఎక్కువగా కనుకుంటే బిస్పైరిబక్ సోడియం 10% SL ద్రావకం 100 మిల్లీలీటర్ల చొప్పున, లేదంటే ట్రైఫోమోన్, దీంతోపాటు ఇథాక్సీ సల్ఫరాన్ 30% WG 90 గ్రాములు 1 ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఊర్చిన 20 రోజులకు పుల్ల విరుపు గడ్డి, దీంతోపాటు ఉర్రంకి ఎక్కువగా కనుకున్నట్లయితే ఫెనాక్సా ప్రాపీ ఇథైల్ 6.9 ఈసి 350 మిల్లీలీటర్లు ఎకరానికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక నాటిన 25-30 రోజుల మధ్య వాడదగినటువంటి కలుపు మందులు కనుక మనం చూసుకున్నట్లయితే, వెడల్పాటి కలుపు మొక్కలు ఉన్నట్లయితే నాటిన 25-30 రోజుల్లోపు ఎకరానికి 400 గ్రాముల 2,4-D సోడియం సాల్ట్ 80% పొడి మందు, లేదంటే 2,4-D అమైన్ సాల్ట్ 58% ఈసి 400 మిల్లీలీటర్లు, లేదంటే ఇథాక్సీ సల్ఫరాన్ 15% WDG 50 గ్రాములు, లేకపోతే మెట్ సల్ఫరాన్ మిథైల్, దీంతోపాటు క్లోరోమ్యూరాన్ ఇథైల్ 8 గ్రాములు మందును 1 ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. దమ్ము చేసి నేరుగా విత్తిన వరిలో వాడదగినటువంటి కలుపు మందులు కనుక మనం చూసుకున్నట్లయితే, పైర్జో సల్ఫరాన్ ఇథైల్ 10% పొడి మందు 100 గ్రాములు 1 ఎకరానికి, లేదంటే ప్రిటిలా క్లోర్, దీంతోపాటు సేఫ్నర్ 50% ఇసి 600 మిల్లీలీటర్లు 1 ఎకరానికి, లేకపోతే 4 కిలోల బెన్ సల్ఫరాన్ మిథైల్, దీంతోపాటు ప్రిటిలా క్లోర్ 6.6% జీ గుళికలు 20 కిలోల ఇసుకలో కలిపి విత్తనం వెదజల్లినా, లేదంటే డ్రమ్ సీడర్తో విత్తిన 3-7 రోజుల లోపల 1 ఎకరా పొలంలో సమానంగా చల్లుకోవాలి. మాగాడి వరిలో 20 రోజులప్పుడు వాడే కలుపు మందులను దమ్ము చేసి నేరుగా విత్తిన వరిలో కూడా ఉపయోగించుకోవచ్చు.
ఇక నేరుగా విత్తే ఎదవరి సాగులో కలుపు నివారణ ఏ విధంగా చేసుకోవాలి అంటే, ఈ పద్ధతిలో పంట కలుపు విత్తనాలు ఒకేసారి మొలకెత్తడం, ఆచడి పద్ధతి

0: లో నీరు కడతాం కాబట్టి కలుపు సమస్య ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా రసాయన కలుపు మందులను వాడుకోవాలి.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: అప్పుడే మందుల్ని పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా రైతు సోదరులు సరైన సమయంలో సిఫార్సు చేసిన రసాయన కలుపు మందును ఎంపిక చేసుకుని నివారణ చర్యలను చేపట్టడం వల్ల వరిలో మేలైన దిగుబడులు సాధించడానికి వీలవుతుంది. అయితే వరిలో ఇంకా కొన్ని రకాల కలుపు మందులను కూడా వాడుకోవచ్చు. అవేంటంటే పెండి మిథాన్ 30% వేసి 1000 మిల్లీలీటర్లు ఒక ఎకరాకి విత్తిన వెంటనే వేసుకోవాలి. పెండి మిథన్ 38% సిఎస్, ఇదైతే 700 మిల్లీలీటర్లు విత్తిన వెంటనే వేసుకోవాలి. ఇంకా బిటాక్లోర్ 50% ఈసి, ఇదైతే 1 నుంచి 1.5 లీటరు నాటిన 3 నుంచి 5 రోజుల లోపు వేసుకోవాలి. ప్రిటిలాక్లోర్ 50% ఈసి, ఇదైతే ఎకరాకి 500 మిల్లీలీటర్లు నాటిన వెంటనే 3 నుంచి 5 రోజుల లోపు వేసుకోవాలి.
3: మీరు ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరి కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:00 ప్రసారమయ్యే ప్రసార విశేషాల్లో తిరిగి కలుసుకుందాం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఎల్నిన్నో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్య వైద్య రంగాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశం కోసం సేవలందిస్తున్న జవాన్లకు మెరుగైన వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో నిర్వహించే డ్రోన్ పరిశ్రమల రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర మంత్రి కేర్ రామ్మోహన్ నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లో ఎల్నిన్నో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శాసనసభలో ఎల్నిన్నోపై జరిగిన చర్చలో ఆయన నిన్న మాట్లాడుతూ జలాశయాలు ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తగ్గిపోతోందని తెలిపారు. గోదావరి బేసిన్లోనూ నీటి లభ్యత తక్కువగా ఉందని, నీటి సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచిస్తూ

వ్యవసాయం, మహిళా సంక్షేమంతో పాటు విద్య, వైద్యానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సనత్ నగర్ లో నిర్మించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి నిన్న సాయంత్రం ప్రారంభించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు టిమ్స్ ను ప్రారంభించామని చెప్పారు. రాష్టంలో 4 కోట్ల మందికి వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఆధునిక వైద్య సేవలు ప్రారంభిస్తున్నామని వివరించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 5,226 కోట్ల రూపాయలు ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలోని కలికిరిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సీఆర్పీఎఫ్కి చెందిన కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ యాంటీ టెర్రరిజం స్కూల్ సీఐఏటీ 3వ శిక్షణా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గెజిటెడ్ సబార్డినేట్ అధికారుల భవనాలను ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశ అంతర్గత భద్రత పరిరక్షణలో సీఆర్పీఎఫ్ జవాన్లు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. దేశ రక్షణ కోసం నిరంతరం సేవలందిస్తున్న జవాన్లకు మెరుగైన

0: వసతులు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి బండి సంజయ్ తెలుపుతూ,
1: హమారీ సురక్షా వ్యవస్థ కే ఇతిహాస్ మే ఏక్ మీల్ కా పత్తర్ హై. హమ్ సబ్ మిల్కర్ అప్నే దేశ్ కే సబ్సే బడే ఔర్ గౌరవశాలి అంతరిక్ష సురక్షా బల్ CRPF కే బునియాదీ ఢాంచే కో సశక్త్ ఔర్ ఆధునిక్ బనానే కీ దిశా మే కయీ మహత్వపూర్ణ కదమ్ ఉటా రహే హై. కేవల్ ఈంట్ గారే ఔర్ కాంక్రీట్ సే బనే ఇమారతే నహీ హై, బల్కి యహా హమారే జవానం కే కళ్యాణ్, ఉన్కీ కార్యక్షమతా కో బడానే ఔర్ ఉన్కే జీవన్ స్తర్ కో శ్రేష్ఠ బనానే కే లియే హమారీ సర్కార్ కీ సుదృఢ్ ప్రతిబద్ధతా కా జీవంత్ ప్రతీక్ హై.
0: ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మత్స్యకారుల పడవ సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైంది. ఈ నెల 3న అల్లవరం ఓడరేవు నుంచి వేటకు వెళ్లిన జాలర్లు 10 రోజుల్లో తిరిగి రావాల్సి ఉన్నా రాకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పందిస్తూ అవసరమైన అన్ని వనరులను వినియోగించి గాలింపు రక్షణ చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. జాతీయ స్థాయి సాంకేతికత ఆధారిత అభ్యాస కార్యక్రమం NPTEL నిర్వహించిన క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సులో బంగారు వెండి పతకాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని నిన్న అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఐఐటి మద్రాస్, ఐబీఎం నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ 4 వారాల కోర్సులో ఆంధ్రప్రదేశ్ నుంచి 19,000 మంది పరీక్షకు హాజరుకాగా 2,839 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు. రాష్ట్రంలో 100,000 మంది క్వాంటమ్ నిపుణులను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఓర్వకల్లులోని డ్రోన్ సిటీలో నిర్వహించే ఆంధ్రప్రదేశ్ డ్రోన్ పరిశ్రమల ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ పరిశ్రమల అభివృద్ది, పెట్టుబడులు, భవిష్యత్ అవకాశాలపై కేంద్ర మంత్రి చర్చించనున్నారు. అనంతరం కర్నూలులోని లోక్సభ సభ్యులు బి నాగరాజు కార్యాలయాన్ని సందర్శిస్తారు. కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగే బీజేపీ రాష్ట కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఈరోజు పాల్గొంటారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, సంస్థాగత బలోపేతం, ప్రజా సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సాయంత్రం యువ సంవాదం కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. కాగా నిన్న రాత్రి భోగాపురం విమానాశ్రయానికి చేరుకున్న నితిన్ నబీన్కు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఇతర నాయకులు స్వాగతం పలికారు. తెలంగాణలోని జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ అభివృద్ది పనులను 2028 మార్చి నాటికి పూర్తి చేస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు తెలిపారు. ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ నిర్వహించిన జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ది సమావేశంలో హైదరాబాద్లోని రాష్ట సచివాలయం నుంచి దృశ్య మాధ్యమ విధానంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ 3,245 ఎకరాల్లో అభివృద్ది చేస్తున్న జహీరాబాద్ పారిశ్రామిక వాడకు 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యమని చెప్పారు. స్మార్ట్ సిటీలో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఈరోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తెలంగాణలోనూ ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. శాసనసభలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమంపై మంత్రి నిన్న మాట్లాడుతూ 90 రోజులకు పైగా పనిచేసే నిర్మాణ కార్మికులు, మైనింగ్ రంగ నిపుణులు కూడా సంక్షేమ పథకాలకు నమోదు చేసుకునేందుకు అర్హులని వివరించారు. అర్హులైన వారు మిత్ర యాప్ ద్వారా సులభంగా నమోదు చేసుకోవచ్చన్నారు. అర్హులైన ప్రతి కార్మికుడికి సంక్షేమ పథకాల ప్రయోజనం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రానున్న రోజుల్లో ప్రజలకు ప్రపంచస్థాయి ప్రయాణ సౌకర్యాలు, సరికొత్త అనుభూతిని అందించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జీఎంఆర్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి ప్రసన్న మంత్రితో నిన్న సమావేశమయ్యారు. విమానాశ్రయం ప్రారంభోత్సవం, వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమైన సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దిలో కీలకంగా నిలుస్తుందని, ఈ ప్రాంత రూపురేఖలను మార్చనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్య, వైద్య రంగాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశం కోసం సేవలందిస్తున్న జవాన్లకు మెరుగైన వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో నిర్వహించే డ్రోన్ పరిశ్రమల రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: प्रदर्शनकारिणः छात्राः उक्तवन्तः यत् ते स्वीय अवशिष्ट याचना विषये चर्चां करिष्यन्ति तथा अग्रिम कार्याचरण विषये अपि निर्णयं करिष्यन्ति। दिल्ली प्रशासनेन चरणबद्ध रीत्या स्नातक स्नातकोत्तर अतिविशेषज्ञता स्तरीय चिकित्सकीय शिक्षा संस्थानानां संख्यां वर्धयित्वा राष्ट्रीय राजधान्यां चिकित्सा शिक्षायाः क्षमतां वर्धयितुं सज्जः अस्ति। अस्य योजनायाः अन्तर्गतं प्रशासनेन त्रिमुखी कार्यनीतिः स्वीकृता अस्ति। अस्यां नवसंस्थानां संस्थापना, विद्यमानसंस्थानां विस्तारः तथा स्नातकोत्तर उन्नत चिकित्सकीय कार्यक्रमाणां विस्तारश्च सम्मिलिताः सन्ति। केरले विजिंजम समुद्रपत्तनात् प्रत्यक्ष निर्यातः आयातश्च अद्य आरभ्यते। मुख्यमंत्री वीडी सतीशन प्रातः पादोन एकादशवादने सेवायाः उद्घाटनं करिष्यति। भारतर्तु विज्ञान विभागेन अद्य झारखण्डे अतिवृष्टिमालक्ष्य रक्तवर्णपरा संचेतना प्रसारिता। ऋतु विभागेन अद्य बिहार छत्तीसगढ़ पूर्व मध्य प्रदेश हिमाचल प्रदेश ओडिशा पश्चिमोत्तर प्रदेशानां च विभिन्नेषु भागेषु अतिवृष्टेः संभावना पूर्वानुमानिता। बैडमिंटन क्रीडायां भारतस्य आयुष शेट्टी नवदिल्ल्यां आयोजितायां BWF बैडमिंटन विश्व स्पर्धायां पुरुषाणां एकल वर्गस्य प्रथम चरणे विश्वस्य प्रथम क्रमांकितं वर्तमान विजेतारं च चीन देशीयं शी यू क्यूई इत्येनं पराजित्य विजयम् अवाप्तवान्। तत्रैव पीवी सिंधुः तथा महिलानां युगल वर्गस्य भारतीय युगलं त्रिसा जौली गायत्री गोपी चंदः अपि द्वितीय चरणे प्रविष्टे। इति वार्ताः।
1: ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలు.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలు. నేటి ప్రసార విశేషాలు తెలియజేస్తోంది మీ ప్రణవి. నేటి ఉదయం 7:05 కంటే మరికొద్ది నిమిషాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అతి సామాన్యుణ్ణి అనే కథానిక వింటారు. అనంతరం వినియోగదారుల శ్రేయస్సు హక్కుల గురించి విజయకుమార్ గారి ప్రసంగం వింటారు. వీటితో పాటు లలిత గీతాలు వింటారు. ఇక ఉదయం 8:00 సమాచార ప్రభాత్, 8:15 ఉదయం వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతుంది. తిరిగి ఉదయం 8:35 మనోరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వింటారు. ఇక ఉదయం 9:00 హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వింటారు. అనంతరం 9:30 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వింటారు. అనంతరం ఉదయం 10:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం మధ్యాహ్నం 12:40 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి మధ్యాహ్నం 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక మధ్యాహ్నం 2:30 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. సాయంత్రం 5:00 నేటి సాయంత్రం ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. అనంతరం సాయంత్రం 5:05 వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మహిళలు స్వయం ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుంటారు. అనంతరం 5:30 సాయంత్రం యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత మెచ్చే సంగీతం తెలుసుకుంటారు. తెలుగు సినీ గీతాలు వింటారు. ఇక సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక సాయంత్రం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు

విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. సాయంత్రం 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సమాచార వేదిక, స్థానిక వార్తలు, సంఘటనల గురించి తెలుసుకుంటారు. అనంతరం రచన మరియు సమర్పణ తూపిలి రవీంద్రబాబు గారి దాంట్లో కవితాగానం వింటారు. వీటితో పాటు జానపద గీతాలు వింటారు. ఇక సాయంత్రం 7:00 అలనాటి మధుర గీతం ఒకటి వింటారు. ఇక 7:05 సాయంత్రం తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. రాత్రి 8:00 హెలో కార్యక్రమంలో ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వింటారు. రాత్రి 8:15 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమీక్ష విజయవాడ కేంద్రం నుంచి లేవింటారు. ఇక రాత్రి 8:30 తెలుగులో వార్తలు, 8:40 దేశభక్తి గీతాలు విజయవాడ కేంద్రం నుంచి లేవింటారు. 8:45 సమాచార సంధ్య, 9:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి లేవింటారు. ఇక రాత్రి 9:15 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి లేవింటారు. ఇక రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి లేవింటారు. ఇక రాత్రి 11:10 నేటి మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఆకాశవాణి సిమాపూర్ ఎఫ్ఎం కేంద్రం. మీరింతవరకు ప్రసార విశేషాలు తెలుసుకున్నారు. తెలియజేసింది మీ ప్రణవి. సమయం 7:05 కావస్తోంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. అనంతరం 7:15 ప్రసారమయ్యే శుభోదయం సింహాపురి కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.

ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఆటంకాలను త్వరగా తొలగించి సమయబద్ధంగా పూర్తి చేయడం పైన దృష్టి పెట్టాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఎన్నికల సమయంలో పట్టుబడ్డ నగదుకు సంబంధించిన కేసులపై ప్రాధాన్యత ప్రాతిపదికన దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన ప్రదర్శన కొనసాగడంతో రాష్ట్ర ప్రభుత్వం 2024 నిర్వహించిన పోటీ పరీక్షలను రద్దు చేసింది. శ్రీలంకతో మొదటి టెస్టులో భారత జట్టు 178 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంలో నిలిచింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేవలం అనుమతులు ఇవ్వడంతో సరిపెట్టకుండా వాటిని సకాలంలో పూర్తి చేయడం, భూమి కేటాయింపులు, పెట్టుబడులు, ఉత్పత్తి ప్రారంభించడం పైన ప్రధానంగా దృష్టి పెట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. భూమి సేకరణ, కనెక్టివిటీ, చట్టపరమైన అనుమతులు, ప్రాజెక్ట్ నిర్దిష్ట స్పెషల్ పర్పస్ వెహికల్స్ అధికారులకు సంబంధించిన అడ్డంకులను రాష్ట్రాలు వెంటనే పరిష్కరించాలని ఆర్థిక మంత్రి చెప్పారు. న్యూఢిల్లీలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ ఎపెక్స్ మానిటరింగ్ అథారిటీ 3rd సమావేశానికి నిన్న నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు. తయారీ రంగాన్ని విస్తరించడానికి లాజిస్టిక్స్ పోటీ తత్వాన్ని బలపరిచేందుకు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడే పారిశ్రామిక కారిడార్లు రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వ వ్యూహంలో ఈ కారిడార్లు ఒక కీలకమైన భాగమని ఆర్థిక మంత్రి చెప్పారు. టీమిండియా స్ఫూర్తితో కేంద్రం, రాష్ట్రాలు కలిసి పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని ఆమె సూచించారు. పీఎం గతిశక్తి ద్వారా సమగ్ర ప్రణాళిక, పెట్టుబడిదారులకు అనుకూలమైన భూ కేటాయింపు విధానాలను నిరంతరం ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని కూడా ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈ సమావేశంలో మాట్లాడుతూ పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టులను మరింత వేగంగా ఫలితాలు సాధించే దిశగా అమలు చేయాలని, సకాలంలో పెట్టుబడులు పెట్టడం, కార్యకలాపాలు ప్రారంభించడంపై దృష్టి పెట్టాలని కోరారు. భారత్ వివిధ దేశాలతో సంతకాలు చేసిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల ద్వారా లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ మద్దతు గల షహజాద్ భట్టి ఉగ్రవాద నెట్వర్క్ ను ధ్వంసం చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. 200 మందికి పైగా ఉగ్రవాదులను అరెస్ట్ చేయడం ద్వారా విధ్వంసక దాడి కుట్రలను ప్రభుత్వం భగ్నం చేస్తుందని పేర్కొన్నారు. 14 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో భద్రతా బలగాలు సమన్వయంతో ఆపరేషన్ నిర్వహించి ఈ నెట్వర్క్ ను ఛిన్నభిన్నం చేశాయని, ఇది ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానానికి ఒక అద్భుతమైన ఉదాహరణని సోషల్ మీడియాలో అమిత్ షా చెప్పారు. ఐఎస్ఐ నిధులతో నడిచే ఈ ఉగ్రవాద బృందం నుంచి ఐఈడీలు, పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులు గల గ్రెనేడ్లు, పిస్టల్స్, తూటాలు, నిఘా కోసం ఉపయోగించిన సీసీటీవీ కెమెరాల వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు కూడా అమిత్ షా వెల్లడించారు. ఎన్నికల సమయంలో పట్టుబడిన అక్రమ నగదు నల్లధనానికి సంబంధించిన క్రిమినల్ కేసులను సకాలంలో దర్యాప్తు చేసి త్వరగా ముగించాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో నల్లధనం ప్రజాస్వామ్యాన్ని, చట్టబద్దమైన పాలనను దెబ్బతీస్తుందని జస్టిస్ సంజయ్ కరాల్, జస్టిస్ ఎన్కే సింగల్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన నగదు లేదా ఆస్తుల స్వాధీనాన్ని 24 గంటల్లోపు జిల్లా మ్యాజిస్ట్రేట్, అదనపు జిల్లా మ్యాజిస్ట్రేట్ లేదా సంబంధిత కోర్టుకు నివేదించాలని, ఆస్తులు స్వాధీనం చేసుకున్నందుకు గల కారణాలను తెలియచేయాలని కోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారి ఏడాదిలోగా దర్యాప్తు పూర్తి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని, అందుకు సంబంధించి త్రైమాసిక నివేదికలు కూడా సమర్పించాలని, అలాగే స్టాటిక్ సర్వేలెన్స్ టీంలో పట్టుకున్న 10 లక్షల రూపాయలకు పైగా నగదు వివరాలను ఆదాయం పన్ను అధికారులకు అందజేయాలని సుప్రీంకోర్టు తెలియజేసింది. బళ్లారిలో 2014 లోక్సభ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున నల్లధనం పట్టుబడిన సంఘటనకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 14వ తేదీ నాటికి దేశంలో ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 1000 లక్షల హెక్టర్లకు పైగా నమోదైంది. ఇందులో వరి పంట 379 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేయగా, నూనె గింజలు 184 లక్షల హెక్టర్ల పైగా విస్తీర్ణంలో వేశారని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. శ్రీ అన్నం, చిరుధాన్యాలు, ముతక ధాన్యాలు 172 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పత్తి సాగు సుమారు 107 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో జరిగింది. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ అభ్యర్థుల 24 రోజుల నిరసనల అనంతరం రాష్ట ప్రభుత్వం 2024 జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను, టీడీపీఎల్ ఏజెన్సీ నిర్వహించిన అన్ని పోటీ పరీక్షలను రద్దు చేసింది. ప్రత్యేక మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ నిన్న సాయంత్రం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. 2014 నుంచి జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జేపీఎస్సీ, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జేఎస్ఎస్సీ నిర్వహించిన రిక్రూట్మెంట్ పరీక్షలపై సమగ్ర విచారణకు కూడా రాష్ట ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ నిర్ణయం కేవలం మొదటి అడుగు మాత్రమేనని విద్యార్థి నాయకుడు పీయూష్ కుమార్ అన్నారు. 11 నుంచి 13వ జేపీఎస్సీ పరీక్షలు సిబిఐ విచారణకు సంబంధించి నిరసనకారుల డిమాండ్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, ఇతర సీనియర్ అధికారులతో ఒక సమావేశం నిర్వహించారు. పరీక్షా నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఇటీవలి సమస్యల నేపథ్యంలో ఎన్టీఏ తీసుకున్న చర్యల గురించి అధికారులు మంత్రికి వివరించారు. 50 మందికి పైగా సిబ్బందిని తొలగించినట్లు, 10 కొత్త ప్రొఫెషనల్ లీడర్షిప్ పోస్టులకు ప్రకటన జారీ చేసి వారిని విధుల్లోకి తీసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ కార్యవర్గ బృందాన్ని నిన్న ప్రకటించారు. వసుంధరా రాజే సింధియా, తీరత్ సింగ్ రావత్, రామ్ మాధవ్, బైజయంత్ జయపాండ, సర్దార్ మన్ప్రీత్ సింగ్ బాదల్, రేఖా వర్మలతో సహా 13 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ నియమించారు. కేంద్ర మంత్రి, బీజేపీ నేత పీయూష్ గోయల్ పార్టీ జాతీయ కోశాధికారిగా నియమితులయ్యారు. బిఎల్ సంతోష్ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. వినోద్ తావ్డే, సునీల్ బన్సల్, స్మృతి ఇరానీ, విప్లవ్ కుమార్ దేవ్ తో సహా 8 మంది పార్టీ నేతలను జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నవీన్ నియమించారు. జార్ఖండ్లో అత్యంత భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు ఈ రోజు కురిసే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా

0: పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రానున్న 2-3 రోజుల్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కేరళలోని విళనం సముద్ర రేవు నుంచి నేరుగా ఎగుమతులు, దిగుమతులు ఈవేళ ప్రారంభమవుతాయి. ముఖ్యమంత్రి వీడి సతీష్ అన్న ఉదయం 10:45 సేవలను లంచనంగా ప్రారంభిస్తారు. కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. విళనం పోర్ట్ ఆపరేషన్ లో కొత్త దశకు నంది పలుకుతూ ఇక్కడి నుంచి నేరుగా కార్గో ఎగుమతులు, దిగుమతులు ఈరోజు ప్రారంభమవుతాయి. ఇంతవరకు విళనం పోర్ట్ ప్రధానంగా అంతర్జాతీయ ట్రాన్స్షిప్మెంట్ హబ్ గా మాత్రమే పనిచేసింది. గాలీలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ 3 రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 178 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 4 రోజు ఆటలో తన ఆధిక్యాన్ని మరింతగా పెంచుకోవాలని చూస్తోంది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 462 పరుగులకు ఆల్అౌట్ కాగా దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో టాప్ స్కోర్ లో నిలిచారు. కేఎల్ రాహుల్ 82 పరుగులు చేశారు. ఈ సిరీస్ లో రెండవది చివరి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 23 తేదీ నుంచి కొలంబోలో జరుగుతుంది. డ్యూరాండ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ షిలాంగ్ లాజాంగ్ పై 5-2 గోల్స్ తేడాతో విజయం సాధించి సెమీఫైనల్స్ లోకి దూసుకుని వెళ్లింది. ఈ విజయంతో నార్త్ ఈస్ట్ యునైటెడ్ వరుసగా 4వ డ్యూరాండ్ కప్ సెమీఫైనల్స్ కి చేరుకుంది. విశేషాలు మరొకసారి. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో ఆటంకాలను త్వరగా తొలగించి సమయబద్ధంగా పూర్తి చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రాలకు చెప్పారు. ఎన్నికల సమయంలో పట్టుబడ్డ నగదుకు సంబంధించిన కేసులపై ప్రాధాన్యత ప్రతిపదికను దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 2024 పోటీ పరీక్షలు రద్దు చేసింది. శ్రీలంకతో మొదటి టెస్టులో భారత జట్టు 178 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంలో నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. నేటి శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: Up to 85% LTVతో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఈనాటి శుభోదయం సింబాపురి కార్యక్రమంలో ముందుగా మనం వినబోతున్నాం కథానిక అతి సామాన్యుణ్ణి అనేది. రచన మరియు సమర్పణ శ్రీ ఎవ్వరి శ్రీధర్ బాబు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. శ్రీ అవ్వారి శ్రీధర్ బాబు గారు మనకు అందించిన కథానిక అతి సామాన్యుణ్ణి.

కల్నల్ అజయ్ కుమార్ వర్మ గారికి వేల వేల నమస్కారాలు. ఈరోజు ఉదయం ఇల్లు చేరాను. ఇంటిని చూసేసరికి, అమ్మ పలకరించేసరికి, నాన్న భుజంపై చేయి వేసేసరికి, వారం రోజుల నుండి కట్టలు తెచ్చుకొని దూకుతూ

0: కన్నీటి ప్రవాహాన్ని ఎలాగోలో ఆపుకున్న నాకు ఇక నా వల్ల కాక బోరున ఏడ్చేశాను. అమ్మ నాన్న కంగారు పడి ఏమైందంటూ చుట్టేశారు. వారి మొహంలో ఆందోళన గమనించి తెలివి తెచ్చుకొని, ఏమీ లేదమ్మా, ఉద్యోగం రాలేదు అన్నాను. వాళ్ళు, పోనీలేరా, ఇంకా ఏదైనా ప్రమాదం జరిగిందని హడలిపోయాం, అంత దూరం ఎందుకని మొదటే అనుకున్నాంగా అంటూ తేలికగా ఊపిరి పీల్చారు. ప్రమాదం జరగలేదుగా అన్న వాళ్ళ మాటలు వింటుంటే తెలియని నవ్వు వచ్చింది. అవి ప్రమాదాలా? అంతకంటే ఘోరమైనవి కదా. అసలు ఇంటిని ఈ జన్మలో చూస్తాను అని అనుకోలేదు. చనిపోయే లోపల అమ్మా నాన్నలతో మాట్లాడతాను అని అనుకోలేదు. మీరు లేకపోతే నాకు భవిష్యత్తే లేదు. అక్కడి నుండి వచ్చినందుకు ఒక మానవతామూర్తిని దర్శించుకున్నానన్న తృప్తి ఒకటి మిగిలింది. మిగతాదంతా భయానికం. ఎడారిలో ఒయాసిస్ అంటారు కదా, నా ఎడల అది మీరే కర్నల్ గారు. ఎవరికీ చెప్పలేక గుండెల్లో దాచుకున్న విషయాలన్నీ మీతో పంచుకుంటున్నాను. కొన్ని విషయాలు మీకు తెలిసినవే, అయినా వివరంగా మీకు ఉత్తరం రాస్తున్నాను. మీకు బాగా తీరుకున్నప్పుడు చదవగలరని ఆశిస్తున్నాను. పోస్ట్ మ్యాన్ ఇచ్చిన రిజిస్టర్ కవర్ తెరిచి చూశాను. దానిలో ఉన్న అపాయింట్మెంట్ ఆర్డర్ ని మరోసారి పరిశీలనగా చూసుకున్నాను. కాశ్మీర్ లోని కేంద్రీయ విద్యాలయం సైనిక స్కూల్లో ట్యూటర్ గా నియమించబడ్డ నియామక పత్రం అది. సంతోషపడాలో భయపడాలో తెలియని పరిస్థితి. ఎక్కడ కాశ్మీర్, ఎక్కడ ఆంధ్ర? కాశ్మీర్ పరిస్థితిని గమనిస్తూ కూడా అక్కడికి పోవడమా? మరో పక్క రాక రాక వచ్చిన ఉద్యోగం, ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దు అని మనసు రొదబెడ. స్నేహితులను అడిగితే కొందరటు కొందరిటు, ఎటు తేల్చలేని స్థితి. చివరకు ఒక నిర్ణయానికి వచ్చాం. కాశ్మీర్ అయినా ఏమి, మన దేశమేగా అని పోవడానికి తయారయ్యాను. నిర్ణయం అయితే అయిపోయింది. అమ్మా నాన్నలను ఒప్పించాను. అంత దూరం వద్దురా, ఇక్కడే ఏదో ఒకటి చూసుకుందువులే అని వాళ్ళు చాలా చాలా చెప్పి చూశారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: కొత్త భాష అన్ని ఒక్కసారిగా మదిలో మిగిలేసరికి ఇక్కడ నుండి ఇటే తిరుగు రైలు ఎక్కేద్దామన్న ఆలోచన వచ్చింది. ఆలోచనను బలవంతంగా నొక్కిపెట్టి టైం చూశాను. ఉదయం 6:30. జేబులో అపాయింట్మెంట్ ఆర్డర్, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు ఒకసారి తడిమి చూసుకుని స్టేషన్ బయటకు వచ్చాను. మా దగ్గరలాగే స్టేషన్ బయట ఆటోలు ఉన్నాయి. వచ్చి రాని హిందీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆటో అతనికి అడ్రస్ చెప్పి కూర్చున్నాను. కదులుతున్న ఆటోలో నాతో పాటు ఎవరో ఇద్దరు కూర్చున్నారు. షేర్ ఆటోలాగా ఇక్కడ కూడా ఉంటుందేమో అనుకున్నాను. కొద్దిగా ముందుకెళ్లిందో లేదో హఠాత్తుగా ఆటో ముందు ఒక మిలిటరీ జీప్ ఆగింది. కళ్ళు మూసి తెరిచేలోగా మిలిటరీ దుస్తుల్లో ఉన్నవాళ్లు దిగటం, ఆటోలో ఉన్నవారిని కిందకి లాగి పడేసి తుపాకీ గురిపెట్టి ఉన్నారు. నా కళ్ళు బయలు కమ్మే, మైండ్ మొద్దుబారిపోయింది. ఇంతలో ఒక మిలిటరీ అతను నన్ను పట్టుకుని ఏదో అడుగుతున్నాడు. నాకేమీ వినిపించటం లేదు, కళ్ళు తిరుగుతున్నాయి, ప్రాణం పోయినట్టయింది. అంత పరిస్థితుల్లోనూ లోన ఎక్కడో సబ్ కాన్షియస్ మైండ్ కాస్త పనిచేస్తుంది. జేబులో ఉన్న ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, అపాయింట్మెంట్ ఆర్డర్ చూపించాను. అవి తీసుకొని వాళ్ళ కమాండర్ అనుకుంటా అతనికి చూపించాడు. వీళ్ళు నన్ను కాల్చేస్తారేమో అని వణికిపోయాడు. అవి చూసిన అతను తల పంకించి ఏదో చెప్తున్నాడు. ఈ లోపల వాళ్ళిద్దరిని చేతులు కాళ్ళు కట్టేసి కళ్ళకు గంతలు గట్టి జీపులో పడేశారు. నన్ను పట్టుకున్న అతను హిందీలో ఏదో మాట్లాడాడు. నాకు కాస్త అర్థమైంది. నన్ను కూడా ఎంక్వైరీ చేయాలంట, వాళ్ళతో పాటుగా జీపులో రావాలంట అని తలాడించాను. నా సెల్లు తీసుకున్నారు. దారి మధ్యలో వారిద్దరూ టెర్రరిస్ట్ అని తెలిసింది. టెర్రరిస్టుల మధ్యలో కూర్చున్నాను అన్న ఆలోచనతో గుండె జల్లుమంది. అమ్మ పోవద్దురా అక్కడికి, కాశ్మీర్లో పరిస్థితి దారుణంగా ఉంది కదా అని కూడా చెప్పింది. అమ్మ మాట విని రాకుండా ఉండాల్సింది. వచ్చి ఇలా రెక్కుపోయాను. మనసు ఆందోళనగా ఉంది. ఆలోచనలతో జీప్ ఆగడం గమనించలేదు. వాళ్ళిద్దరిని దింపారు.

0: చుట్టూరా ఇసుక బస్తాలు, వాటి మధ్యలో గుడారం లాంటిది అక్కడుంది. బయటకు గుడారంలా కనిపిస్తున్నా లోపల బాగుంది. అక్కడే మిమ్మల్ని చూశాను. ఎదురుగా టేబుల్, దాని మీద కంప్యూటర్, మీరు వాటికి ఎదురుగా కూర్చొని దీక్షగా వాటికేసి చూస్తున్నారు. వాళ్ళిద్దరినీ మీకు చూపించి మళ్ళీ జీపులో ఎక్కించి ఎక్కడికో తీసుకెళ్లారు. నన్ను మాత్రం తీసుకొచ్చిన వారు నా గురించి మీకు ఏదో చెప్పారు. అప్పుడు మీరు నాతో మాట్లాడడానికి వచ్చారు. మీ నడక, తీక్షణమైన చూపు, 6 అడుగుల పొడవు ఆకారంతో నా వైపు నడిచి వస్తుంటే ఒళ్ళంతా చెమటలు పడ్డాయి. మొదట హిందీలో మాట్లాడిన మీరు నా తడబాటు గమనించి తెలుగులో మాట్లాడారు. ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చినట్లయింది. నా వివరాలు తెలుసుకున్న తర్వాత మీ మొహం ప్రసన్నమవటం చూసి నేను కొంత సంభాలించుకున్నాను. మధ్యాహ్నం రొట్టెలేవో ఇస్తే ఎలా తిన్నానో నాకే తెలియదు. చీకటి పట్టడం కూడా గమనించే స్థితిలో లేను. నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావడం లేదు. చలికి గజగజ వణుకుతున్న నన్ను చూసి మీరు ఓవర్ కోట్ వచ్చారు. అప్పుడు గుర్తొచ్చింది బ్యాగు లోపల స్వెట్టర్ ఉందని. అది వేసుకున్నా కూడా చలి ఆగటం లేదు. ఆ పైన మీ కోటు వేసుకునేసరికి కాస్త నిదానించింది. ఎప్పుడు నిద్రపోయానో, ఎలా నిద్రపోయానో, ఇంట్లో అమ్మ పరిపేసి మెత్తటి దిండి వేసి పడుకోరా అంటే వచ్చి పడుకునేవాడిని. టార్పల్ పట్ట మీద ఎలా నిద్రపోయానో తెలియదు. భయంకరమైన కలలు, లోయలోకి జారిపోయినట్లు, కొమ్మని పట్టుకొని వేలాడుతున్నట్లు, ఎవరో చెయ్యి అందిస్తే పైకి వచ్చినట్లు, పరిగెత్తలేక పరిగెత్తి అక్కడి నుండి తప్పించుకున్నట్లు. దిగ్గున లేచాను. గొంతు ఎండిపోయింది. నీళ్లు తాగి పడుకున్నప్పుడు చూశాను మీరు మేల్కొనే ఉంటూ కంప్యూటర్లో వర్క్ చేసుకుంటున్నారు. మీ వాళ్ళు బయట తిరుగుతున్న అలికిడి. ఈ సమయంలో కూడా మేల్కొని డ్యూటీ చేయటం ఆశ్చర్యమేసింది. నేను ఒళ్ళు తెలియకుండా పడుకోవటం చూసి సిగ్గేసింది. మరుసటి ఉదయం మీరు నాతో పాటు కేంద్రీయ విద్యాలయానికి ఇద్దరిని పంపారు కదా, నాకు తోడుగా పంపారో లేక అనుమానం తెచ్చుకోవడానికి పంపారో తెలియదు, కానీ అక్కడ ఏమీ తెలియని నాకు వాళ్ళు రావటం సౌకర్యంగా అనిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రిన్సిపాల్ గారు, ఇంకా మాకు ఇటువంటి ఆర్డర్ రాలేదు అనగానే నాకు గుండె జల్లుమంది. నాతో పాటు వచ్చిన ఇద్దరు నా వైపు అనుమానంగా చూడటం తట్టుకోలేకపోయాను. మరోసారి నా ఆర్డర్ కాపీ పరిశీలించండి సార్ అని అడిగాను. తను పరికించి, ఇక్కడ పోస్టుల బట్వాడా అంత వేగంగా ఉండవండి, ఈరోజు ఉండండి, రేపు ఒకసారి ఉన్నత అధికారులను అడిగి నిర్ణయం తీసుకుందాం అన్నాడు. నాకేం తోచలేదు. నాతో పాటు వచ్చిన ఇద్దరిలో ఒకరు మీ నెంబర్ అనుకుంటా ప్రిన్సిపాల్ గారికి ఇచ్చి నా వైపు తిరిగి ఆవో హమారే సాత్ అనగానే ఇక నన్ను వాళ్ళ నెంబర్ అని అర్థమైంది.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: బయటకు వచ్చానో లేదో జీప్ పై బుల్లెట్ల వర్షం కురిసింది. నాతో పాటు వచ్చిన ఇద్దరిలో ఒకరు గుండెల్లో బుల్లెట్ దిగింది. శరీరం నుండి ధారాపాతంగా రక్తం కారుతుంది. తల పక్కకు వాల్చేసుకున్నాడు. నాకంతా అగమ్య గోచరంగా ఉంది. అప్పుడే బయటకు వచ్చిన పిల్లల వ్యాన్ నుండి అరుపులు, కేకలు అంతా గందరగోళంగా ఉంది. నాకు కళ్ళు తిరిగాయి. తిరిగి కళ్ళు తెరిచేసరికి మీ గుడారంలో ఉన్నాను. లేద్దామని చూసేసరికి ఒక్కసారి భయంతో వణికిపోయాను. నాకేనా, నా చేతికేనా, సంకెళ్ళు, నాకేం అర్థం కావటం లేదు. శరీరం మొత్తం అంత చల్లలోనూ చెమటతో తడిచిపోయింది. నన్ను చూసే చూపులు మారిపోయినాయి. కోపంగా, తిరస్కారంగా, అనుమానంగా నా వైపు చూస్తున్నారు. వాళ్ళల్లో ఒకరు కోనేరత్వం సచిబోలే అంటూ నా చంపు మీద కట్టాడు. నా కన్నీళ్లు జలజల రాలాయి. మరొకరు వేగంగా వచ్చి కాళ్ళ మీద బూటి కాలుతో కొట్టాడు. అమ్మా అంటూ అరిచి పడిపోయాను. మరోసారి కొట్టబోతుంటే ఎవరో అతను నాకారు. అయినా అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళల్లో ఒకరు చనిపోయినందుకు ఆ బాధ సహజమే. నాకే ఎందుకే ఇలా జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. పక్క రూమ్లో నా గురించే మాట్లాడుకుంటున్నారు. కాలేజీకి అపాయింట్మెంట్ ఆర్డర్ రాలేదని, నా కోసమే కాల్పులు జరిపి ఉండొచ్చని ఇలా వాళ్ళు మాట్లాడుకునే దానిలో నాకు కొంత అర్థమైంది.

మీరు మెయిన్ క్యాంప్ ఆఫీస్ వరకు వెళ్లారని వాళ్ళ మాటల్లోనే తెలిసింది. నన్ను జైల్లో పెడతారేమో అన్న ఆలోచనతో నాకు పిచ్చి పట్టినట్లయింది. తెలియని కోపం, ఆవేదన, దుఃఖం అన్నీ ఒకేసారి కమ్మేశాయి. కన్నీళ్లు కారిపోతున్నాయి. మీకోసం నా కళ్ళు ఆశగా చూస్తున్నాయి. మీరు ఒక్కరే నన్ను రక్షించగలరు అనుకుంటూ మీరు త్వరగా రావాలని దేవుణ్ణి ప్రార్థించాను. వీళ్ళు కూడా మీ అనుమతి కోసమేమో నన్ను జైలుకు పంపలేదనుకుంటా, కానీ వాళ్ళ కళ్ళల్లో ఏహీభావం నన్ను చంపేస్తుంది. ఒకరోజు తర్వాత మీరు వచ్చారు. అంతవరకు నరకంలో ఉన్నట్లు ఉన్నాను. మీరు వచ్చిన తర్వాత కూడా కప్సు ఊడ తీయకపోవడం చూసి ఇక ఇక్కడతో నా జీవితం ఆఖరు అనిపించింది. అయితే మీ చూపులు మిగతా వాళ్ళలాగా లేవు. కొంత సంతృప్తి అనిపించింది. నా దగ్గరకు వచ్చి పూర్తి వివరాలు కనుక్కొని ఎంక్వైరీ చేసే సమయంలో మా నాన్నతో ఉద్యోగ విషయమై ఎంక్వైరీ అంతేలేండి అన్న ఆ మాటకు నా జీవితాంతం రుణపడి ఉంటాను. మరో 2 రోజుల తర్వాత మీరు నా దగ్గరికి వచ్చారు. మా వాళ్ళతో కూడా మీ వివరాలు సేకరించాను. భయపడకు, నిన్ను ఏమి చేయము. మొన్న కాల్పుల్లో పట్టుకున్న వాళ్ళని కూడా వాళ్ళకి కూడా నీవెవరో తెలియదు. నీకు మరో గుడ్ న్యూస్ ఏంటంటే నీ అపాయింట్మెంట్ ఆర్డర్ కాలేజీ వారికి చేరిందట. రేపు వెళ్ళి చేరచ్చు అన్నారు. నా గుండె మీద ఉన్న పెద్ద బండను తీసేసినట్లయింది. అయితే నేను చేరను సార్, ఇంటికి వెళ్ళిపోతాను అన్నప్పుడు మీరు సరేనంటూ భుజం తట్టి ఏర్పాటు చేశారు. కానీ మీ కళ్ళల్లో కాస్త అసంతృప్తి కనిపించింది. మీరు మా కోసం ఇక్కడ కాశ్మీర్లో ప్రతి క్షణం యుద్ధం చేస్తున్నారు, ప్రతి క్షణం మృత్యువుతో పోరాడుతున్నారు, కానీ అక్కడ కనీసం నేను ఉద్యోగం కూడా వద్దన్నాను. అందుకని మీ కళ్ళల్లో అసంతృప్తి అనుకుంటాను. నేను సామాన్యుణ్ణి సార్, అంత మనోధైర్యం లేనివాడిని. తుపాకులు, టెర్రరిస్టులు సినిమాల్లో చూడటం తప్ప నిజంగా చూసిన వాడిని కాదు. అంతెందుకు, బండి మీద పోతుంటే రోడ్డులో పోలీసు వాళ్ళు బండిని ఆపితేనే విపరీతంగా భయపడిపోతాను. అలాంటి వాడిని ఆ భయానక పరిస్థితులకి నిలబడగలనా? మీ కళ్ళలో అప్పుడు కనపడిన ఆ అసంతృప్తి నన్ను మెంటాడుతుంది. ముఖ్యంగా అందుకే ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను. అర్థం చేసుకుంటారని అనుకుంటాను. ఉంటాను సార్. ఈ పిరికి వాడిని క్షమిస్తారు కదూ. మిమ్మల్ని ఈ జీవితంలో మరవలేని ఒక సామాన్యుడు. ఇప్పుడిప్పుడే టౌన్ నుండి సిటీకి మారుతున్న ఊరిని చూస్తూ అలా కాస్త దూరం నడిచాను. ధన్యవాదాలు.

0: మీరింతవరకు అతి సామాన్యుణ్ణి అనే కథానికి విన్నారు. రచన మరియు సమర్పణ శ్రీ ఎవ్వరి శ్రీధరబాబు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: శుభోదయం సింహాపురి కార్యక్రమంలో ఇప్పుడు వినియోగదారుల శ్రేయస్సు హక్కుల గురించి విజయ్ కుమార్ గారి ప్రసంగం విందాం.
3: వినియోగదారులకు వినియోగదారుల యొక్క చట్ట ప్రకారం 6 హక్కులను కల్పించింది. అవి భద్రత పొందే హక్కు, సమాచారం పొందే హక్కు, ఎంపిక చేసుకునే హక్కు, వినిపించే హక్కు, క్లేశ నివారణ హక్కు, వినియోగ విద్యను పొందే హక్కు, వస్తువుల యొక్క క్వాలిటీ, సామర్థ్యం, ప్రామాణిక ధరల వివరాలను తెలుసుకునే హక్కు వినియోగదారుడు కలిగి ఉంటాడు. అదేవిధంగా సేవల విషయంలో అక్రమ వ్యాపార పద్ధతుల నుండి రక్షణ పొందే హక్కు కలిగి ఉంటాడు. కానీ చాలామంది వినియోగదారులకి ఈ హక్కుల విషయంలో అవగాహన తక్కువ. అవగాహన ఉన్నవారు కూడా సరిగా వారి హక్కులను వినియోగించుకోవటలేదు. సమాచారం తెలుసుకోవాలి అంటే ప్రశ్నించాలి, కానీ చాలామందికి భయం వల్ల ప్రశ్నించడానికి ఇష్టం లేకో ప్రశ్నించరు. సూపర్ మార్కెట్లో తూచి ప్యాక్ చేసిన వస్తువులను మనం కొనుగోలు చేస్తాం, కానీ అవి సరైన తూకం కలిగి ఉన్నాయో లేదో పట్టించుకోం. ఒక్కసారి వాటిని తూకం వేసి చూస్తే విషయం తెలుస్తుంది. అప్పుడు మనకు సూపర్ బజార్ యాజమాన్యాన్ని ప్రశ్నించే అవకాశం, తూనికలు కొలతల విభాగానికి ఫిర్యాదు చేసే అవకాశం ఏర్పడుతుంది. నేడు

నిఘా గురించే కాదు, థియేటర్లో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే తీసుకునే చర్యల గురించి కూడా సమాచారం వినియోగదారులు తెలుసుకోవాలి. దీనికి ఉదాహరణగా హర్జోగ్ వర్సెస్ స్వింగ్ మిడోస్ హాస్పిటల్ కేసు పరికిద్దాం. క్లీరోక్విన్ ఇంజెక్షన్ కి బదులుగా క్లీరోపినికార్ ఇంజెక్షన్ ని నర్సు ఇచ్చింది. దాని ఫలితంగా కుర్రవాడి మెదడులోని కణాలు దెబ్బతిన్నాయి. ఈ కేసు విచారణలో తేలిన విషయం ఆ నర్సికి సరైన అర్హతలు లేవని. కాబట్టి వినియోగదారులు తాము కొనే వస్తువు గురించి లేదా పొందే సేవను గురించి సమాచారం తెలుసుకోవాలి, అంటే ప్రశ్నించాలి. అంతేకాకుండా వినియోగదారుడు సమాచారం తెలుసుకునే హక్కు కలిగి ఉన్నాడు అనే విషయం షాప్ యజమానులకు కానీ ఉత్పత్తిదారులకు కానీ సేవనందించే సంస్థలు కానీ గుర్తించట్లేదు. దీనికి కారణం ఇటువంటి హక్కు వినియోగదారునికి ఉంది అన్న విషయం వాళ్లకి తెలియదు. కనుకనే వినియోగదారులు ప్రశ్నించడం మొదలు పెడితే ఆ విషయం వాళ్లకు తెలుస్తుంది. వినియోగదారులకు తెలియకుండానే చాలా ఒప్పందాలపై సంతకాలు చేస్తూ ఉంటారు. అందులో షరతులు కూడా ఏకపక్షంగానే ఉంటాయి. ఇటీవల ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక వినియోగదారుడు బ్యాంకులో తన ఇంటిపై ఉన్న రుణ మొత్తాన్ని చెల్లించి తనఖా పత్రాలను తీసుకుందామనుకున్నాడు. బ్యాంకు వారు గడువు కన్నా ముందే రుణ ఖాతాను పూర్తి చేస్తున్నందున పెనాల్టీ డబ్బులు చెల్లించవలసి వస్తుందని చెప్పారు. అగ్రిమెంట్లో సంబంధిత షరతును కూడా చూపించారు. ఇలాంటి షరతులు ఒక బ్యాంకులే కాదు, కొరియర్ సంస్థలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు చూపించి వినియోగదారులను దోపిడీ చేస్తూనే ఉన్నాయి. ఈ ఒప్పంద పత్రాల్లోని నిబంధనలు, షరతులు అన్నీ కూడా ఏకపక్షంగా ఉంటాయి. అవి వినియోగదారునికి అనుకూలంగా ఉండవు. ఇవి ఏకపక్షమైనవే కాదు, అనుచితమైనవి కూడా. వీటిని కోర్టులలో సవాలు చేస్తే అవి నిలవవు. కాని అంత చైతన్యం ఉన్న వినియోగదారులు ఎంతమంది? చైతన్యం ఉన్నా అంత ఓపిక, తీరిక ఉన్న వినియోగదారులు ఉన్నారా? ఇవి జవాబులేని ప్రశ్నలు. ఏకపక్ష అనుచిత నిబంధనల ని కోర్టులో సవాలు చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు ఒప్పంద పత్రంలోని షరతులు, నిబంధనలు ఏకపక్షంగా ఉండకుండా నిషేధిస్తూ చట్టం తీసుకురావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు ముందుగా రుణ మొత్తాలను చెల్లించే ఖాతాదారులు పెనాల్టీ చెల్లించనక్కర్లేదు అని ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారుల రక్షణ చట్టానికి సవరణలు తీసుకొచ్చిన తర్వాత అది బలోపేతం అయింది. ఫోరంలు, కమిషన్లు తగు ఆదేశాలను జారీ చేసే అవకాశం ఏర్పడింది. ఫిర్యాదులన్నీ పరిష్కరించడానికి కాలపరిమితిని చట్టం నిర్దేశించింది. కాని అది అమలు కావటం లేదు. దీనికి కారణం కేసుల సంఖ్య పెరిగిపోవటం. అందుకని అదనపు ఫోరంల ఏర్పాటు కోసం వినియోగదారుల సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది వ్యాపార యుగం. ఏ పత్రిక చూసినా, ఛానల్ తిప్పినా అంతా ప్రకటనలమయం. దీన్ని ఆసరా చేసుకుని వ్యాపార సంస్థలు తప్పుదోవ పట్టించే ప్రకటనల్ని జారీ చేస్తున్నాయి, ప్రజలను మభ్యపెడుతున్నాయి. వినియోగదారుల రక్షణ చట్టంలోని 14 ప్రకారం ఫోరంకి తప్పుడు ప్రకటన సరిదిద్ది కొత్త ప్రకటనలు చేయమనే అధికారం కలిగి ఉన్నాయి. ఈ కాలంలో ఎల్పీజీ సిలిండర్ లేని ఇల్లు లేదు. సిలిండర్లతో తిరిగే కార్లు, ఆటోలు కూడా వచ్చేసాయి. సిలిండర్లో ఏదైనా లోపం ఉంటే అది పేలి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితి ఉందని తెలిసే గ్యాస్ డీలర్లు విస్తృత ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటారు. వినియోగదారులు, ఉద్యోగులు, ప్రజలందరూ ఆ పాలసీలో కవర్ అయ్యేటట్లు పాలసీలు తీసుకుంటూ ఉంటారు. ఇటీవల సిలిండర్ పేలి జరిగిన ఆస్తి నష్టంపై పరిహారం కోరుతూ వినియోగదారుడు రాష్ట్ర మరియు జాతీయ కమిషన్ల దాకా వెళ్లటంతో సిలిండర్ లోపం వల్ల కానీ రెగ్యులేటర్లో లోపం వల్ల కానీ ప్రమాదాలు వాటిల్లినప్పుడు వాటికి బాధ్యత డీలర్పై, గ్యాస్ కంపెనీపై,
ఇన్సూరెన్స్ చేసినట్లయితే

0: ఇన్సూరెన్స్ కంపెనీపై విడివిడిగా సంయుక్తంగా ఉంటుందని కోర్టు తీర్పులు చెప్పుట జరిగింది. వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోకి వైద్య సేవలు వచ్చాయి. మరి విద్యా సేవలు ఈ చట్టంలో నిర్వచించిన సేవల పరిధిలోకి వస్తాయా రావా అన్నది చాలా రోజుల నుంచి ఉన్న ప్రశ్న. ఈ విషయం గురించి వివిధ రాష్ట్ర కమిషన్లు వివిధ రకాల తీర్పులు చెప్పి విభిన్నమైన అభిప్రాయాలను వెలిబుచ్చాయి. కొన్ని కమిషన్లు విద్యా సంస్థల సేవలు కూడా వినియోగదారుల రక్షణ చట్టంలోని సేవల నిర్వచనంలోకి వస్తాయని తీర్పు చెప్తే మరికొన్ని రావని తీర్పు చెప్పాయి. ఈ భిన్న తీర్పుల నేపథ్యంలో ఇటీవల జాతీయ కమిషన్ బుద్ధిస్ట్ మిషన్ డెంటల్ కాలేజ్ కేసులో ఇచ్చిన తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ తీర్పు వలన విద్యార్థి అనేవాడు వినియోగదారుడని, విద్యా సంస్థలు అందించే విద్యా సేవల నిర్వచనంలోకి వస్తుందని, ఆ సేవలలో లోపం ఉంటే నష్టపరిహారం కోసం వినియోగదారుల కమిషన్లో ఫోరంలో ఫిర్యాదు దాఖలు చేసుకోవచ్చని స్పష్టమవుతుంది. కేవలం చట్టాలు చేయటం వల్లనే సమస్యల పరిష్కారం కావు. వినియోగదారుల్లో చైతన్యం చాలా అవసరం. సమాజంలో ప్రత్యేకంగా వినియోగదారులంటూ ఎవరూ లేరు. భారత రాష్ట్రపతి గారి నుంచి సామాన్య పౌరుడు వరకు కూడా ప్రతి వ్యక్తి ఏదో విధంగా వినియోగదారుడే. ప్రతి వినియోగదారుడు తనకు జరిగిన మోసాన్ని, అన్యాయాన్ని, దోపిడీని ప్రశ్నించగలగాలి. 10 మందికి ఆ విషయాన్ని చెప్పగలగాలి. అందుకే విద్యార్థి దశ నుండే వినియోగదారుల చట్టపరమైన హక్కులను, బాధ్యతలను తెలుసుకోవాలి.
1: మీరింతవరకు వినియోగదారుల శ్రేయస్సు, హక్కుల గురించి విజయ్ కుమార్ గారి ప్రసంగం విన్నారు.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఇప్పుడు సుబోధ్యం సింహపురి కార్యక్రమంలో ఒక లలిత గీతం విందాం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: Up to 85% LTV తో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు ఇప్పుడు శుభోదయం సింహపురి కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు సింహపురి సమాచారం తెలుసుకుందాం. సోమశిల జలాశయంలో సోమవారం సాయంత్రానికి 23.11 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వివిధ కాలువలకు 3,350 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన గడువును మంగళవారం వరకు పొడిగించామని డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గిరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 20 వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్, 23 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, 24న వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్, 31న సీట్ల కేటాయింపు, కళాశాలలో వచ్చే 2 నెలల్లోపు రిపోర్టు చేయాల్సి ఉంటుందని చెప్పారు. కళాశాలలో వివిధ కోర్సులతో పాటు ప్రయోగశాలలు, గ్రంథాలయం, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, జేకేసీ, ఆర్ఆర్సీ స్కాలర్షిప్లు, క్రీడా మైదానం, వసతి గృహం తదితరాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. దక్షిణాదిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గొలగముడిలో వెంకయ్య స్వామి 44వ ఆరాధన ఉత్సవాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. భక్తులను దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లను ఈవో బాలసుబ్రహ్మణ్యం చేస్తున్నారు. విశేష పూజలు, వేద పారాయణం, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానం, గణపతి పూజను రోజు నిర్వహించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఏఎస్పేటలోని హజరత్ ఖాజానాయబ్ రసూల్ గంధ మహోత్సవం సందర్భంగా దర్గాలో ఏడాదికోసారి మహిళలను అనుమతించే సందల్ మాలిక్ కార్యక్రమాన్ని వేడుకగా ఆదివారం రాత్రి నిర్వహించారు. అమ్మాజాన్, అబ్బాజాన్ సమాధులకు గంధం లేపనం చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడమే కార్యక్రమ ప్రత్యేకత. దర్గా ఈవో హుస్సేన్ ప్రత్యేక ఆహ్వానం పలకడంతో ఆదివారం రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 5 వరకు కార్యక్రమం సాగింది. ఇతర రాష్టాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. దర్గా నుంచి దొరసానమ్మ తోట వరకు భారీ క్యూ లైన్లను పోలీసులు ఏర్పాటు చేసి ప్రవేశానికి అవకాశం కల్పించారు. సీఐ గంగాధర్, ఎస్ఐలు జిలాని, సుభాషిణి, భవానీ, భోజ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు మూలాపేటలోని భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం హుండీ కానుకల లెక్కింపు సోమవారం నిర్వహించారు. ఈ దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆర్వ భూమి వెంకట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, ఏడాది మార్చి 26 నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు భక్తులు కానుకల రూపంలో 10,63,777 రూపాయలు సమర్పించారని అన్నారు. జిల్లా దేవాదాయ శాఖ నెల్లూరు ఇన్స్పెక్టర్ కె శ్రీనివాస్, పూడిపర్తి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీధర్ నాయుడు, ఆర్వోవి సరస్వతి పర్యవేక్షించారు. లెక్కింపులో విశ్రాంత ఎస్బీఐ బ్యాంక్ సిబ్బంది, శ్రీవార్ల సేవా సమితి భక్తులు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 19వ తేదీన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో అగ్రి ఎక్స్పో, కిసాన్ మేళా 2026 నిర్వహిస్తున్నట్లుగా డీఏఓ పి

సత్యవాణి సోమవారం ప్రకటనలో తెలిపారు. ఎల్నినో ప్రభావం పంట ఆరోగ్య సంరక్షణపై సీనియర్ శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పిస్తారని అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన యంత్రాలు, డ్రోన్ టెక్నాలజీ, ఆధునిక వంగడాలు, నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, సూక్ష్మ పోషకాలు, పశుపోషణకు అవసరమైన పరికరాలు, ఉద్యాన పరికరాలతో పాటు వినూత్న ఆవిష్కరణలను ప్రదర్శించినట్లుగా వెల్లడించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీల పరిష్కారానికి వివిధ విభాగాల మధ్య సమన్వయం ఎంతో ముఖ్యమని మేయర్ దేవరకొండ సుజాత తెలిపారు. సోమవారం ఎన్ఎంసీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. టిట్కో హౌసింగ్ 6, టౌన్ ప్లానింగ్ 2, ఇంజనీరింగ్ 3, అకౌంట్ సెక్షన్ 1, పబ్లిక్ హెల్త్ 1, అప్కాస్ట్ 2, హెచ్ సెక్షన్ 2 చొప్పున మొత్తం 17 వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ హిమబిందు, ఎస్సీ రహమ్తుజాని, సిటీ ప్లానర్ రఘునాథరావు, ఈఈలో శేషగిరిరావు, అనిల్ చంద్రయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ దినేష్ తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, వాహనదారులు నిబంధనలు పాటించాలని, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని సౌత్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సిహెచ్ కృష్ణారెడ్డి హెచ్చరించారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో ట్రాఫిక్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో తరచూ ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఆర్టీసీ బస్టాండ్ బయట సర్వోదయ కళాశాల షాపింగ్ కాంప్లెక్స్ నుంచి పవన్ మెడికల్ షాప్ వరకు బారికేడ్లను ఏర్పాటు చేసి సిటీ బస్సులు, ఆటోలు బారికేడ్ లోపలే నిలిపేలా చర్యలు తీసుకున్నామన్నారు. సర్వోదయ కళాశాల షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఆటో స్టాండ్ యూనియన్ బ్యాంక్ సమీపంలోకి మార్చినట్లు తెలిపారు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మీరింతవరకు సింహపురి సమాచారం తెలుసుకున్నారు. ఇప్పుడు శుభోదయం సింహపురి కార్యక్రమంలో మరొక లలిత గీతం విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8 గంటలకు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్ 8:15 ఉదయం వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీవింటారు. అనంతరం 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలీవింటారు. అనంతరం 8:35 ప్రసారమయ్యే మనోరంజని కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.

0: And finally, the Economic Times cites, in a first, an army soldier gets Shaurya Chakra for foiling drone attack, highlighting the increasing use of unmanned systems by non-state actors. And with that, it's back to you, Anuja.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Jharkhand government cancels JSSC CGL examination after 24-day students protest. Also cancels all other recruitment exams conducted by private agency TDPL. US President Donald Trump praises India's voter ID system, hails it as a model for stricter US election rules. India to host 12th BRICS Environment Ministers meeting in New Delhi today. Indian Army Chief General Dhiraj Seth conferred rank of Honorary General of Nepal Army by President Ramchandra Podel in Kathmandu. IMD issues red alert for very heavy rainfall in Jharkhand today. And Ayush Shetty stuns world number one and defending champion Shi Yu Chi in first round of men's singles at BWF Badminton World Championships in New Delhi. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి బాపట్ల జిల్లా సమాచారాలకు వింటారు రచన శ్రీ ఎస్ స్వామినాథ్.
3: బాపట్ల జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జిల్లాలోని వ్యవసాయ విశ్వవిద్యాలయం వార్షికోత్సవంలో పాల్గొన్న గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, జిల్లాలోని పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు తదితర అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. బాపట్ల జిల్లా చీరాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్న సేవలో పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 71,636 చేనేత కుటుంబాలకు ఈ పథకం ద్వారా 179 కోట్లను నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. చేనేత కేవలం వృత్తి కాదని, భారతీయ సంస్కృతికి ప్రతీక అని చంద్రబాబు నాయుడు అన్నారు. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, సహజ వనరుల క్షీణత వంటి సవాళ్లను అధిగమించేందుకు శాస్త్రీయ పరిశోధనలు, సుస్థిర వ్యవసాయ విధానాలు, సహజ వ్యవసాయం అత్యంత అవసరమని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. బాపట్లలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 58వ వార్షిక స్నాతకోత్సవానికి అధ్యక్షత వహించిన గవర్నర్ పట్టభద్రులను ఉద్దేశించి ప్రసంగించారు. వ్యవసాయ విద్య, పరిశోధనలు, విస్తరణ సేవల ద్వారా రైతు సమాజానికి విశ్వవిద్యాలయం విశేష సేవలు అందిస్తోందని ఆయన కొనియాడారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు మరింత మెరుగైన జీవితాన్ని అందించడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన బాపట్ల ప్రభుత్వ పాఠశాల సముదాయంలోని భవితా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, స్థానిక శాసనసభ్యులు వి నరేంద్రవర్మరాజుతో కలిసి మంత్రి పార్థసారథి పరిశీలించారు. విద్యతోనే సాధికారత, సాధికారతతోనే అభివృద్ది జరుగుతుందని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం 4.0 కార్యక్రమం జిల్లాలోని రేపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, విద్యారంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకురావడానికి ప్రతి విద్యార్థి బాధ్యత తమ బాధ్యతగా ప్రభుత్వం భావిస్తుందని అన్నారు. పరిశ్రమల ఏర్పాటుతోనే బాపట్ల జిల్లా అభివృద్ది సాధ్యమని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అధికారులంతా సహకరించాలని అన్నారు. కొత్త పరిశ్రమల ఏర్పాటు కోసం ఆన్లైన్లో నమోదైన 27 దరఖాస్తులను ఏకపక్ష పద్దతిలో ఆమోదించేందుకు వేగంగా దరఖాస్తులను పరిశీలించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో లోక్సభ ప్యానెల్ స్పీకర్, బాపట్ల పార్లమెంటు సభ్యులు టి కృష్ణప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలోని ప్రముఖ చారిత్రక ఆధ్యాత్మిక ప్రాంతమైన భట్టిప్రోలు బౌద్ధ స్థూపం సమగ్ర అభివృద్దికి సహకరించాలని ఆయన కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకతను ఆయనకు వివరించారు. బాపట్లలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో తగ్గించిన ధరలకే బియ్యం విక్రయించే కార్యక్రమాన్ని స్థానిక

0: పెంచడం, భూ సంబంధిత వ్యవహారాల్లో పారదర్శకతను పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. మీరింతవరకు బాపట్ల జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఎస్ స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 3:08:35 కావస్తోంది. నేటి మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా మనోరంజని కార్యక్రమానికి వచ్చేసాం. ఈనాటి మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు మనం ఇప్పుడు వినబోతున్నాం. మరి మీరు కూడా మీరు కొన్న పాట వినాలనుకుంటే తెలుసు కదా, పోస్ట్ కార్డ్ పైన మనోరంజని, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, పొదలకు రోడ్, తెలుగుగొంగ కాలనీ, నెల్లూరు, పిన్ 524004కి పంపించేయచ్చు. మరి ముందుగా మనకి రాస్తున్న వారు ఈ లెటర్ని నెల్లూరు పిండి మిల్లి సెంటర్ నుంచి రాస్తున్నారండి. కార్తీక్, నయన, సుధా, శ్రావణి, సత్య, మనోజ్ఞ, సుష్మా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వీరు లేటెస్ట్ మూవీ విశ్వనాథన్ సన్స్ మూవీలోంచి సాంగ్ మా కోసం ప్లే చేయండి, అందరం వింటున్నాం అని చెప్పేసి కోరుతున్నారు. ఓకే అండి, తప్పకుండా మీరు కోరినట్టుగా మోస్ట్ ట్రెండింగ్ సాంగ్ విశ్వనాథన్ సన్స్ మూవీలోంచి ప్లే చేస్తున్నాను, విందాం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: Up to 85% LTV తో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మీరు ఇప్పుడు మనం వింటున్నారు మనోరంజని కార్యక్రమంలో. పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కోరిన పాటల్ని మన నెక్స్ట్ మనకి రాస్తున్న వారు. ఈ లెటర్ని నవాపేట నుంచి మాధురి, జయ, శంకర్, విజి, అజయ్, దిలీప్, ప్రవళిక, మోహన్, మదన్, ఖాదర్ బాషా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వీరు తండేల్ చిత్రం నుంచి సాంగ్ మా కోసం ప్లే చేయండి అని కోరుతున్నారు. ఓకే అండి, మీరు కొన్నట్టుగా తండేల్ మూవీ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు 102.7 మెగా హెడ్స్ పై మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డులో శ్రోతలు కొన్న పాటల్ని. మరి నెక్స్ట్ మనకి రాస్తున్న వారు ఈ లెటర్ని నెల్లూరు వేదేపాల నుంచి పావని, స్వప్న, బాజీరావు, దేవి, బాలకృష్ణ అండ్ ఫ్యామిలీ, సుగుణ, చిన్నయ్య, లక్ష్మీకాంత్ అండ్ ఫ్యామిలీ.

0: ఇంకా సుబ్రహ్మణ్యం, జీవన్, కేదార్నాథ్, వాళ్ళ ఫ్రెండ్స్, ఇంకా కుటుంబ సభ్యులందరూ కూడా చావా చిత్రం నుంచి మా కోసం సాంగ్ ప్లే చేయండి, ఆ సాంగ్ అంటే మాకు చాలా ఇష్టం అని కోరుతున్నారు. తప్పకుండా అండి, మీ అందరి కోసం కదా జై శంభు అనే పాట అడిగారు చావా మూవీలో నుంచి, ఆ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, విందాం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

మరి ఈనాటి మన మనోరంజని కార్యక్రమంలో మరొక సాంగ్ ఎవరు కోరుతున్నారంటే నెల్లూరు ప్రకాష్ నగర్ నుంచి ప్రియాంక, గోపి, శ్రీధర్, వేణు, శ్వేత, విఘ్నేష్, కోటి, రాంబాబు, సుజాత వాళ్ళ ఫ్రెండ్స్, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్, వీరు ఎస్ఆర్ కళ్యాణ మండపం చిత్రం నుంచి మా కోసం సాంగ్ ప్లే చేయండి అని కోరుతున్నారు. తప్పకుండా అండి, మీరు అడిగినట్లుగానే ఎస్ఆర్ కళ్యాణ మండపం చిత్రం నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.

మరి ఈనాటి మన మనోరంజని కార్యక్రమానికి ఆఖరి సాంగ్ ఎవరిదంటే నెల్లూరు నిపో సెంటర్ నుంచి పల్లవి, నిక్కి, కుమార్, భాగ్యలక్ష్మి, అనంత్, నవీన్, వినీత్, శ్రావణ్, సంజు, రోజా, నరేష్ కోరుతున్నారు. వీరు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం

0: వచ్చి మా కోసం సాంగ్ ప్లే చేయండి అని కోరుతున్నారు. తప్పకుండా అండి, మీరు కోరినట్టు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుంచి మీను సాంగ్ ప్లే చేస్తున్నాను, వినండి.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండు వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.

0: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం, మీరు ఇంతవరకు మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా మనోరంజనీ కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటలు విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
0: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు మన ప్రభాత ప్రసారంలో భాగంగా హలో అభిరుచి కార్యక్రమానికి వచ్చేసాం. సమయం 9 గంటలైంది. మరి ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో తెలుసు కదా, 0861233100 లేదా 233101022కి కాల్ చేసి నాతో మాట్లాడుతూ మీరు కొన్న సాంగ్ ని వినేయచ్చు. మరి ఫస్ట్ కాలర్ కూడా ఆల్రెడీ లైన్ లో వెయిట్ చేస్తున్నారు, మాట్లాడేద్దాం. హలో, గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: సంఘా నుంచి మేడం, సంఘా మండలం, సంఘా గ్రామం. నా పేరు మోగం మస్తానయ్య.
0: మస్తానయ్య గారు బాగున్నారా?
2: బాగున్నా.
0: ఎందుకంత డల్ గా ఉన్నారు?
2: ఏం డల్లే లేదా మేడం, కన్ను ఆపరేషన్ చేయించుకున్నాను.
0: ఓ ఓకే ఓకే, జాగ్రత్త. సరే అయితే ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
2: అదే ఆడజన్మ సినిమాలో కన్నయ్య నల్లని కన్నయ్య.
0: కన్నయ్య నల్లని కన్నయ్య. ఓకే, ఆ పాట లేనట్టుంది. వేరే సాంగ్ ఏదైనా వేయమంటారా ఆ సినిమాలోనే? ఓకే ఓకే, తప్పకుండా వేస్తానండి.
2: మా కుటుంబ సభ్యులు చెప్తున్నా.
0: చెప్పండి.
2: మస్తానయ్య, మల్లేశ్వరమ్మ, రాజేశ్వర్, లావణ్య, కేతను, ఓజస్వి, గిరి, లక్ష్మి, కేతను, రేవంత్.
0: మీ అందరి కోసం. ఓకేనా, థ్యాంక్ యూ అండి. తప్పకుండా మీరు అడిగిన సాంగ్ ప్లే చేస్తున్నాను, ఆడ జన్మ చిత్రం నుంచి. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్.
2: థ్యాంక్ యూ, బాయ్.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఓకే, మన ఈనాటి హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో మరో కాలర్తో మాట్లాడదాం. హలో,
3: నమస్తే మేడం.
2: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? నేను ఎక్స్పెక్ట్ చేశానండి. బాగున్నారా? బ్రహ్మాండంగా ఉన్నారు. అబ్బా, పదంలోనే ఉందండి, ఎంత బ్రహ్మాండంగా ఉన్నారో.
3: అరుణ కిరణం సినిమాలో
2: చెప్పండి. తప్పకుండా ప్లే చేస్తాను.
3: కోరుకున్న శ్లోకం ఉన్నారు మేడం,
2: చెప్పండి.
3: చలపతి వడ్డిపాల నుంచి ఇక్కడ ఆర్మగం, ఇక్కడ కాశీపాలంలో మాసు, బాలాజీ, పాలెం పోలయ్య, మహమ్మద్ రఫీ, జాకీరు, ఖాదర్ బాషా, యజమాయిని
2: అందరి కోసం. ఓకే, మీరు కోరినట్టుగానే అరుణకిరణ్ చిత్రం నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, విందాం.
3: థ్యాంక్ యూ మేడం.
2: థ్యాంక్ యూ.

0: లోకసభనిసింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు హలో బిరుచు కార్యక్రమంలో. ఫోన్ ద్వారా మన శ్రోతలకు ఉన్న పాటల్ని మరి నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో,
1: గుడ్ మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఇక్కడ నుంచి మొహమ్మద్ రఫీ గారు. అయిన మడుగనగానే గుర్తొచ్చేస్తుంది పేరు. బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు?
1: దేవుడు ఎలా? బాగున్నానండి.
0: ఓకే, మరి రోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: ఈరోజు ఏ నార్ మూవీ? రైతు కుటుంబం ఊరంతా అనుకుంటున్నారు.
0: ఓకే,
1: కొన్ని సోతులు మా గురువు గారు హాదర్ బాషా గారు ఇన్నే సోతులు అందరి కోసం, ప్రత్యేకంగా మా టైలర్స్ కోసం.
0: ఓకే,
1: ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ అండి. సాంగ్ అయితే రైతు కుటుంబం నుంచి వేస్తున్నాను, విందాం.
1: ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ.

అద్దమైన చూడదని నిద్రైన పోదని అద్దమైన చూడదని నిద్రైన పోదని పెళ్ళైతేనే గాని ఆ పిల్లకు పిచ్చికు

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: Up to 85% LTVతో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటున్నారు మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటని, మరి నెక్స్ట్ కాలర్ కూడా వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదాం. హలో, హాయ్ సుప్రియా, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నావు? బాగున్నావా? ఓకే, బాగున్నాను. ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నావు?
5: ముందు సాంగ్ వచ్చినా ఒక చిన్న రిక్వెస్ట్, స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే,
4: త్వరగా చెప్పాలి.
5: ఈ మంత్ 22న ఒక విశేషం ఉంది అంటే మనందరికి తెలుసు. దానికోసం నర్సింగ్ సార్ గారు కొంచెం త్వరలహరి కార్యక్రమం చేసి మన రేడియో స్టార్టింపు
4: చేయాలి.
5: నాగేశ్వర రావు సార్ గారికి నర్సింగ్ సార్ గారికి తెలియజేయన్నాక ఇది తెలియజేస్తున్నారు మా హస్బెండ్ సిద్ధింగ్ సార్ గారు, సుప్రియ.
4: థ్యాంక్ యూ. ఓకే ఓకే సుప్రియ, మరి ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నావు?
5: రచ్చా
4: మూవీ నుంచి పాట కావాలా? ట్రై చేస్తాం. ఓకేనా? ఫస్ట్ అయితే సాంగ్ వస్తుంది, విందామా?
5: ఓకే అక్క,
4: థ్యాంక్ యూ, బాయ్.

0: ఈనాటి మరి హలో బ్రిడ్జి కార్యక్రమంలో ఆఖరి సాంగ్ ఎవరితో విందాం? ఫస్ట్ అయితే కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో
1: హలో, నమస్తే అమ్మ. ప్రణవి బంగారు తల్లి, జిడ్డు తల్లి, శుభోదయం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నానమ్మా. బండారు త్రిమూర్తులు గుప్త నా పేరు.
0: గుర్తు పట్టానండి, నాగలక్ష్మి యశ్వంత్ బాబు. బాగున్నారా? బాగున్నానండి. ఈరోజు ఏ సాంగ్ విందామనుకుంటున్నారు?
1: ఈవేళ మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పుట్టినరోజు కదండి.
0: ఓకే,
1: ఆమె పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నానండి.
0: ఓకే,
1: అదే లేదండి, మహాలక్ష్మి సమానులు, నాకు మాతృ సమానులు, నాకు తల్లి తండ్రి గురువు తల్లి మా ఎంఎస్ కమలమ్మ గారు శ్రీవారు, ఎంఎస్ ప్రసాద్ బాబు గారు పుట్టినరోజు అండి ఈవేళ.
0: ఓకే,
1: ఆ నిర్మలా సీతారామన్ గారికి, మా మా ప్రసాద్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ మిమ్మల్ని ఒక పాట అడుగుదామని ఆశపడతాను. మాట
0: త్వరగా చెప్పాలి, మళ్ళీ లేట్ అయిపోతుంది, చెప్పండి.
1: ఓకే అమ్మా, బడ్జెట్ పద్మనాభం ఈ చిత్రంలో మన బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట, గీతరత్న చంద్రబోసు, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి, సొమ్ము ఆదా చెయ్యి బాయి అనేది పాట ఉంటుంది, చాలా బాగుంటది ఆ పాట, నాకు రిలేటెడ్ గా ఉంటుందని పాట అడుగుదామని ఆశపడుతున్నా అనమాట.
0: ఓకే అండి, తప్పకుండా సాంగ్ అయితే ప్లే చేస్తాను, విందామా?
1: ఉందామండి, విందామండి, ఉందామండి. పడవ జీటు తండ్రి.
0: థ్యాంక్ యూ.

0: మరి ఇందటితో మన హలో బ్రిడ్జ్ కార్యక్రమం ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వినే కార్యక్రమానికి టాటా చెప్పేద్దాం. వెంటనే మనం హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే పాటలకి వచ్చేద్దాం. సమయం 9:30 కావస్తుంది.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: మరి ఈనాటి మన హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ లో చాలా మంది మెసేజెస్ చేశారు. ఫస్ట్ అయితే గుడుంబా శంకర్ మూవీ నుంచి మాకు పాట కావాలి అంటూ ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రాస్తున్నారు. అలాగే దేవిపుత్రుడు చిత్రం నుంచి మా కోసం సాంగ్ ప్లే చేయండి అంటూ జయలక్ష్మి గారు బెంగళూరు నుంచి రాశారు. అలాగే నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్ర నుంచి తోగుపర్తి శివప్రసాద్, శ్రీను ప్రసాద్, వెలగపూడి సరోజనమ్మ, సుబ్బమ్మ, మొజే టీ స్టాల్స్, అమిత్ షా భాష, బాబురావు రవి, నటరాజ్, శివపురం నుంచి కొండయ్య, కొండమ్మ, పెంచలయ్య, పెంచలమ్మ, సుబ్బులయ్య, సుబ్బులమ్మ, రవి, అజయ్, నజీర్, బెజవాడ, మాలియాద్రి, పరందామయ్య, తాత వెంకటేశ్వర్లు, సురేష్, వీరు కొత్త జీవితాల చిత్రం నుంచి పాట కావాలని కోరుతున్నారు. అలాగే బుచ్చిరెడ్డిపాల నుంచి షేక్ మస్తాన్ బాషా కుటుంబ సభ్యులు, వీరు బంగారు కానుక చిత్రం నుంచి పాటని ప్లే చేయండి మా కోసం అడుగుతున్నారు. ఇంకా కల్పన చిత్రం నుంచి పాట కావాలి అంటూ దామోజ్ మధుసూదనాచారి, శ్రీవాణి దామోజ్, రవీంద్రాచారి, రాధికా దామోజ్, నవీన్చారి, సౌమ్య దామోజ్, త్రిలోక్ మోహన్ కోరుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా దేవిపుత్రుడు చిత్రం నుంచి ఈ పాట.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు హలో అభిరుచి కార్యక్రమంలో. వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న పాటల్ని మరి నెక్స్ట్ రాస్తున్న వారు నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి, రాజ్కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మి, ప్రియా, సుస్వర, సుమధుర కుటుంబ సభ్యులు వీరు మిరాయి చిత్రం నుంచి సాంగ్ కావాలని కోరుతున్నారు. అలాగే అంతం చిత్రం నుంచి మా కోసం సాంగ్ ప్లే చేయండి అంటూ తుమ్మలచెల్ల గోపీనాథ్ గారు బుచ్చిరెడ్డిపాల నుంచి రాస్తున్నారు. ఇంకా గంగోత్రి చిత్రం నుంచి పాట కావాలి అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దామోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ కోరుతున్నారు. ఇంకా ఖైదీ నెంబర్ 786 చిత్రం నుంచి పాట కావాలి అంటూ సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్ నుంచి శ్రీరామదాసు, కృపాచారి, అనితా, సాయి వర్షి, శ్రీరామదాసు, సాయి రిక్వేద్ కోరుతున్నారు. ఇంకా తొలికోడి కూసింది చిత్రం నుంచి పాట కావాలి అంటూ ఎద్దు మైలారం నుంచి బాలకృష్ణ, శారదా, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ కోరుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా మిరాయి చిత్రం నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాము.

ఓకే, మరి ఈనాటి మన హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో నెక్స్ట్ మెసేజ్ పంపించిన వారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అభిదాయిషా, వీరు మగధీరా చిత్రం నుంచి సాంగ్ ప్లే చేయమని కోరుతున్నారు. అలాగే జయలఘుకస చిత్రం నుంచి పాట కావాలి అంటూ పూజారి ధరుంజయ, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, పూజారి ఆంజనేయులు, లేదా దాస్ మహారాజ్, డాకు మహారాజ్ చిత్రం నుంచి అయినా సాంగ్ ప్లే చేయండి అని కోరుతున్నారు. అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి. ఓకే, ఇంకా ఆర్య చిత్రం నుంచి పాట కావాలి అంటూ సోమనాథం, జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అహోబిల వెంకటేశ్వర్లు, బండారు శంకరయ్య, పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి రాస్తున్నారు. ఓకే, ఇంకా నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నవనంది గ్రామం నుంచి శ్రీరామ హనుమానులు, వసంత, హర్షి కుటుంబ సభ్యులు కోరుతున్న పాట ఏదైనా ఒక మంచి చిత్రం నుంచి మా కోసం ప్లే చేయమని అడుగుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా మగధీరా చిత్రం నుంచి ఈ పాట.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని. నెక్స్ట్ మనకి రాస్తున్న వారు నెల్లూరు నుంచి కోట హర్ష, మంజునాథ చిత్రం నుంచి మా కోసం సాంగ్ ప్లే చేయండి అంటూ కోరుతున్నారు. అలాగే మా కోసం ఏదైనా మంచి సాంగ్ ప్లే చేయండి అంటూ రామకృష్ణారెడ్డి, ఆర్వన్ శిల్ప, హరీష్, మునిరత్నమ్మ గనగలూరు నుంచి రాశారు. ఇంకా వాసు చిత్రం నుంచి సాంగ్ ప్లే చేయండి అంటూ ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్ జీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబు ముసాపేట నరేష్ గ్రామ ప్రజల కోసం కోరుతున్నారు. అలాగే చిలకమ్మ ఏదో సినిమా పేరు కూడా రాయలేదు ఈసారి, ఇస్మాయిల్ భాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరి కోసం కూడా ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు చిలకమ్మ వాడనే మర్చిపోయిందో ఏమో అన్న పాట కావాలని కోరుతున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం. ఇంకా ముఖేష్ గారు బుచ్చిరెడ్డిపాలెం నుంచి బర్త్డే సందర్భంగా మంచి సాంగ్ మా కోసం ప్లే చేయండి అని కోరుతున్నారు. తప్పకుండా అండి, అందరి కోసం కూడా శ్రీ మంజునాథ చిత్రం నుంచి పాట ప్లే చేస్తున్నాను, విందాం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
4: ఈనాటి మన ప్రోగ్రాంకి ఆఖరి సాంగ్ వేయబోతున్నాము. మధుసూదన్ రెడ్డి పాపినాయపాలెం నుంచి రాస్తున్నారు, నువ్వు లేక నేను లేని మూవీ నుంచి సాంగ్ కావాలని కోరుతున్నారు. ఓకే, మరి అందరి కోసం కూడా ఈ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, విందాం.

మరి ఇంతవరకు అయితే మంచి సాంగ్స్ అయితే విన్నాం కదా. నెక్స్ట్ వీక్ మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటా ఇంకా మంచి మంచి సాంగ్స్తో. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 10 గంటలకు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారం అవుతాయి. మరి నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ మీ ప్రణవీ.

0: ఎక్కడ వెంటనే వింటారు.
1: ఆకాశవాణి రొమ్ము క్యాన్సర్ లక్షణాలు నివారణ చికిత్స ఈ అంశం గురించి సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి రాజలక్ష్మి గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. మహిళల ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలలో రొమ్ము క్యాన్సర్ ఒక ముఖ్యమైన అంశంగా మారింది. అయితే రొమ్ము క్యాన్సర్ అంటే భయపడాల్సిన వ్యాధి మాత్రమే కాదు, సమయానికి గుర్తించడం, సరైన వైద్య సలహా తీసుకోవడం, తగిన చికిత్స పొందడం ద్వారా అనేక సందర్భాలలో విజయవంతంగా ఎదుర్కోవచ్చు. రొమ్ములలో కనిపించే మార్పులు, ముందస్తు హెచ్చరిక సంకేతాలేంటి, స్వీయ పరీక్షను ఎలా చేసుకోవాలి, మ్యామోగ్రఫీ, అల్ట్రాసౌండ్, బయోస్పి వంటి పరీక్షలు ఎప్పుడు అవసరం, ఇటువంటి అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనకు వివరించేందుకు మన ఆకాశవాణి స్టూడియోస్ లో మనతో పాటు ఉన్నారు డాక్టర్ పి రాజలక్ష్మి గారు, సర్జికల్ ఆంకాలజిస్ట్. మేడంతో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. మేడం నమస్కారం. మేడం
2: నమస్కారం అండి.
1: మేడం, కార్యక్రమంలో ముందుగా ప్రస్తుతమైతే మన దేశంలో మహిళలలో అత్యధికంగా కనిపిస్తూ ఉన్న క్యాన్సర్లలో ఈ రొమ్ము క్యాన్సర్ ఒకటిగా మారింది మేడం, మరి ఈ పరిస్థితికి ప్రధాన కారణాలు ఏంటంటారు?
2: అవునండి, ఈ రోజుల్లో రొమ్ము క్యాన్సర్ అనేది మనం బాగా కామన్ గా చూస్తున్నాము. ఇప్పుడు మహిళల్లో మనకి వచ్చే క్యాన్సర్స్ లో భారతదేశంలో 39% రొమ్ము క్యాన్సర్సే. ఇంకా మిగిలిన కామన్ గా మన మహిళల్లో చూస్తున్న క్యాన్సర్స్ ఏంటి అంటే అండాశయ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్స్ అనేవి చూస్తున్నాం. ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరగడానికి ప్రధాన కారణాల్లో ఫస్ట్ ఒకటి ఏంటంటే సగటు ఆయుర్దాయం అనేది పెరిగింది. అది వరకు 70 ఇయర్స్ అలా ఉండేవాళ్ళు, ఇప్పుడు లైఫ్ స్పాన్ 80 to 90 ఇయర్స్ అయ్యింది. ఎందుకంటే క్రానిక్ డిసీజెస్ కి మనకు వచ్చిన ట్రీట్మెంట్స్ వల్ల 80 to 90 ఇయర్స్ వరకు ఉంటున్నారు. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది అంటే సెల్స్ లో క్యాన్సర్ గా మారే తత్వం ఎక్కువ అవుతూ ఉంటుంది. సో యాజ్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకి క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్. ఇప్పుడు ఒబెసిటీ అనేది ఎక్కువైంది, దాంతోపాటు స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ మన రిస్క్ ని పెంచుతాయి. సెడెంటరీ లైఫ్ స్టైల్, అసలు ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు, ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేసుకునే పనులే ఉంటున్నాయి. సో ఈ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల కూడా మనకి రిస్క్ పెరుగుతుంది. అలాగే ప్రెగ్నెన్సీ, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవన్నీ ఏంటంటే డీలేడ్ ప్రెగ్నెన్సీ, 30 ఇయర్స్ పైబడి ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అవ్వటం, తర్వాత పిల్లలకి పాలు పట్టకపోవటం, తల్లి పాలు, ఇవన్నీ కూడా మనకి క్యాన్సర్ రిస్క్ ని పెంచుతున్నాయి. ఇవి కాకుండా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే ఫ్యామిలీలో ఎవరికన్నా క్యాన్సర్ ఉంటే మనకి వచ్చే రిస్క్ కొంచెం పెరుగుతూ ఉంటుంది.
1: మేడం, మరి ఆ రొమ్ము క్యాన్సర్ వచ్చినప్పుడు అంటే శరీరం ముందుగానే ఇచ్చే సంకేతాలు ఏమిటంటారు, మహిళలు ఏ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు అంటారు?
2: మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అరౌండ్ 80 to 90% ఆఫ్ ద కేసెస్ లో మనకి పేషెంట్స్ రొమ్ములో గెడ్డ తగులుతుంది అని వస్తారు. సో ఏదైనా మనకి గెడ్డ ఎంత సైజ్ ఉన్నా, వయసుకు సంబంధం లేకుండా, అది నొప్పి ఉన్నా లేకపోయినా ఏదైనా గెడ్డ తగిలితే వచ్చి వెంటనే కన్సల్ట్ చేయాలి. ఇవి కాకుండా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే మనకి చంకలో లింఫ్ నోడ్స్ అని ఉంటాయి. సో బ్రెస్ట్ క్యాన్సర్ లింఫ్ నోడ్స్ కి వెళ్తుంది, సో మనకి చంకలో కూడా గెడ్డలు వస్తాయి. సో మనకి రొమ్ములో గెడ్డ వచ్చినా, చంకలో గెడ్డలు వచ్చినా కూడా మనం చూపించుకోవాలి. అలాగే నిప్పుల నుంచి, చనుమల నుంచి ఏమైనా బ్లీడింగ్, రక్తస్రావం అయినా, లేకపోతే నిప్పుల్ రిట్రాక్షన్ అంటాం, చనుమను లోపలికి పోయినా కూడా అవి కూడా సంకేతాలు మనకి క్యాన్సర్ ఉండొచ్చు అని. అలాగే స్కిన్, రొమ్ము పైన ఉన్న చర్మం ఎర్రగా మారటం గానీ, పుండు పడటం గానీ అలాంటివి జరిగినా కూడా మనం వెంటనే వచ్చి డాక్టర్ గారిని సంప్రదించాలి.
1: మేడం, అంటే నొప్పి లేకపోతే క్యాన్సర్ రాదు అని అపోహ చాలా మందిలో ఉంది కదా మేడం, సో ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు?
2: ఇది పూర్తిగా అపోహేనండి. మనకి చాలా వరకు క్యాన్సర్ గెడ్డల్లో అసలు నొప్పి ఉండదు. దీని వల్లే మన దగ్గరికి చాలా మంది అడ్వాన్స్డ్ స్టేజెస్ లో వస్తూ ఉంటారు, నొప్పి లేదు కదా అని దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. సో 90% గెడ్డల వరకు నొప్పి అసలు ఉండదు. అలానే నొప్పి ఉన్న గెడ్డల్లో క్యాన్సర్ ఉండదా అంటే కాదు, నొప్పి ఉన్న గెడ్డల్లో కూడా 5 to 10% క్యాన్సర్ ఉంటది. సో మనకి నొప్పి ఉన్నా లేకపోయినా ఏదైనా గెడ్డ కొత్తగా అనిపిస్తుంది అంటే వెంటనే వచ్చి టెస్ట్ చేయించుకోవాలి.
1: మేడం, ప్రతి మహిళ నెలకు ఒకసారి స్వయంగా రొమ్మును పరీక్షించుకోవాలని వైద్యులు చెప్తూ ఉంటారు కదా మేడం, సో ఈ యొక్క స్వీయ పరీక్షను సరైన పద్ధతిలో ఎలా చేసుకోవాలంటారు, ఏ వయసు నుంచి ఇది ప్రారంభించాలంటారు?
2: సో ఈ స్వీయ పరీక్షనే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటామండి. ఇది 20 ఇయర్స్, 20 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ చేసుకోవాలి. దీన్ని ఎప్పుడు చేసుకోవాలి అంటే నెలసరి కంప్లీట్ అయ్యాక, అంటే పీరియడ్స్ అయ్యాక 3 to 5 డేస్ లోపు చేసుకోవాలి. ఎందుకంటే ఈ పీరియడ్ లో రొమ్ము అనేది మెత్తగా ఉంటుంది, మనకేమన్నా గెడ్డలు ఉన్నా కూడా ఈజీగా తెలుస్తుంది. ఇది మనం నుంచోని, అద్దం ముందర నుంచోని, పడుకొని, స్నానం చేసేటప్పుడు

0: చూసుకోవాలి. సో అద్దం ముందర నుంచొని చేతులు పక్కన పెట్టుకుని, చేతులు నడుము మీద పెట్టుకుని బిగుతుగా చేసి చేతులు పైకెత్తి చూసుకోవాలి. రొమ్ములో ఏమన్నా గెడ్డలున్నాయా, చంకలో ఏమన్నా గెడ్డలున్నాయా, లేకపోతే రొమ్ము ఆకారం ఏమన్నా మారిందా, ఇందాక మనం చెప్పుకున్నట్టు నిప్పుల్ రిట్రాక్షన్ గానీ డిశ్చార్జ్ గానీ ఏమన్నా ఉందా అనేది చూసుకోవాలి. అలాగే పడుకుని మధ్య మూడు వేళ్లతోటి రొమ్ముని నొక్కుని చూసుకోవాలి. ఏదో రౌండ్ గా గానీ, సర్క్యులర్ మోషన్స్ అంటాం, క్లాక్ వైజ్ గానీ యాంటీ క్లాక్ వైజ్ గానీ, లేకపోతే పైనుంచి కిందకి నొక్కుని రొమ్ము మొత్తం చంకని కూడా అలాగే పరీక్ష చేసుకుని చూసుకోవాలి. అలాగే స్నానం చేసేటప్పుడు చూసుకుంటే యూజ్ ఏంటి అంటే, సోపు వాటర్ ఉంటది కాబట్టి మన ఫింగర్స్ ఈజీగా గ్లైడ్ అవుతాయి, ఏమన్నా లీజన్ ఉన్నా కూడా మనకి త్వరగా తెలుస్తుంది. సో ఇలా చేసుకుంటే ఏంటంటే, ట్యూమర్ చాలా చిన్న సైజ్ లో ఉన్నప్పుడే మనం తెలుసుకోగలుగుతాము, అండ్ ఆ స్టేజ్ లో మనం ట్రీట్మెంట్ ఇస్తే రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి.
1: మేడం, మనం చూస్తూ ఉంటాం మేడం, మామోగ్రఫీ అని లేదా అల్ట్రాసౌండ్ అని, అదే విధంగా బయోస్పీ, సో ఇటువంటి పరీక్షలు ఎప్పుడు అవసరం అవుతాయంటారు? అంటే ప్రారంభ దశలో క్యాన్సర్ ను గుర్తించడంలో వీటి పాత్ర ఎంత కీలకంగా ఉన్నాయంటారు?
0: సో మనకి అల్ట్రాసౌండ్ మామోగ్రఫీ అనేది మనకి ఎవరైనా పేషెంట్ గెడ్డ ఉంది అని వచ్చినప్పుడు చేపిస్తామండి. 40 ఇయర్స్ లోపు వాళ్ళకి మనం యూజువల్లీ అల్ట్రాసౌండ్ అనేది చేపిస్తాం, ఎందుకంటే వీళ్ళలో డెన్స్ బ్రెస్ ఉంటాయి. సో మనం అల్ట్రాసౌండ్ చేపిస్తాం. 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మామోగ్రామ్ అని చేపిస్తాము. ఈ మామోగ్రామ్ కూడా రెండు రకాలు ఉంటది, స్క్రీనింగ్ మామోగ్రామ్ అని, డయాగ్నోస్టిక్ మామోగ్రామ్ అని. స్క్రీనింగ్ మామోగ్రామ్ అంటే ఏంటంటే, మనకి ఫ్యామిలీ రిస్క్ ఉంది, లేకపోతే మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంది, లేకపోతే మనకి 40 ఇయర్స్ దాటాయి అన్న వాళ్ళలో ఏమీ గెడ్డ లేకపోయినా మనం స్క్రీన్ చేసుకుంటూ ఉంటాం, దాన్ని స్క్రీనింగ్ మామోగ్రామ్ అంటారు. అదే డయాగ్నోస్టిక్ మామోగ్రామ్ అంటే ఏమైనా గెడ్డ తెలిసినప్పుడు మన దగ్గరికి వస్తారు, మనం క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి మామోగ్రామ్ రాస్తాము. సో ఈ అల్ట్రాసౌండ్ మామోగ్రామ్ రిపోర్ట్స్ లో మనకి స్కోరింగ్ అనేది ఉంటుంది, 1 to 6 స్కోర్స్ అనేవి ఇస్తారు. సో స్కోర్ ని బట్టి, అంటే స్కోర్ పెరుగుతున్న కొద్దీ మనకి క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంది అని చెప్పి, సో స్కోర్ 4-5 ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా బయోప్సీ అనేది చేపిస్తాము. బయోప్సీ అంటే ఏంటంటే, ఏదైతే గెడ్డ తెలుస్తుందో అందులో నుంచి మనం కొంచెం టిష్యూ తీసి దాన్ని పరీక్ష చేస్తాము. మనకి బయోప్సీ ఒక్కటే ఖచ్చితంగా క్యాన్సర్ ఉందా లేదా అనేది చెప్పగలుగుతుంది. ఒకవేళ క్యాన్సర్ వస్తే ఆ బయోప్సీ మీద మనం హార్మోన్ స్టేటస్ అని, IHC అని చేస్తాము. దీన్ని బట్టి మనం ఫర్దర్ గా ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది కూడా తెలుస్తుంది.
1: మేడం, అంటే కుటుంబంలో తల్లి, అక్క లేదా చెల్లికి అంటే రొమ్ము క్యాన్సర్ ఉంటే ఇతర మహిళలు ఎలాంటి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలంటే, సాధారణంగా మనం వింటూ ఉంటాం మేడం జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో వాళ్ళకుంటే అని చెప్పి, దీనికి సంబంధించి ఏమంటారు?
0: సో ఫ్యామిలీలో ఎవరికన్నా క్యాన్సర్ ఉంది అంటే మనకి కొంచెం ఇంక్రీస్ రిస్క్ ఉంటుంది. నార్మల్ మిగతా మహిళలతో పోలిస్తే ఫ్యామిలీలో ఉంటే గనక మనకి కొంచెం రిస్క్ పెరుగుతుంది. అలా అని భయపడవలసిన అవసరం లేదు. కొంతమంది కోపేకి వస్తూ ఉంటారు, మా అమ్మగారికి గానీ అక్కకి గానీ క్యాన్సర్ ఉందండి, నాకు కూడా వస్తుందా అని. వస్తుందని 100% ఖచ్చితంగా చెప్పలేమండి, రిస్క్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటాం, అంటే అమ్మ గాని, సొంత అక్క చెల్లి, వీళ్ళల్లో క్యాన్సర్ ఉంటే గనక మనకి రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, అంటే 1.5 to 2 times రిస్క్ ఉంది అని చెప్తాం. అలా కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు ఎఫెక్ట్ అయ్యారనుకోండి, ఆ రిస్క్ ఇంకొంచెం పెరుగుతుంది, 3 to 5 times ఎక్కువ రిస్క్ ఉంటుంది. అలాగే వాళ్ళకి క్యాన్సర్ వచ్చిన వయసుతో కూడా సంబంధం ఉంటుంది. ఇప్పుడు అమ్మగారికి గానీ అక్కగారికి గానీ 50 సంవత్సరాలలోపు క్యాన్సర్ వస్తే మనకి ఆ రిస్క్ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. సో వీళ్ళల్లో వీళ్ళు డాక్టర్ ని కలిసి వాళ్ళ రిస్క్ స్టాటిఫికేషన్ చేసుకుని, ఇంట్లో 50 ఇయర్స్ అప్పుడు క్యాన్సర్ తెలిసింది అనుకోండి, వీళ్ళు ఒక 10 ఇయర్స్ ముందర నుంచే దానికి స్క్రీనింగ్ స్టార్ట్ చేసుకోవాలి. అవసరమైతే జెనెటిక్ టెస్టింగ్ కూడా అడ్వైస్ చేస్తారు. BRCA1 BRCA2 అని జీన్స్ ఉంటాయి, ఇంకా చాలా రకాలు కూడా ఉంటాయి, ఇవి మోస్ట్ కామన్ జీన్స్. సో అవసరాన్ని బట్టి అవి కూడా జెనెటిక్ టెస్టింగ్ అనేది చేపించుకోవాల్సి వస్తుంది.
1: మేడం, ఈ రొమ్ము క్యాన్సర్ అంటే ఈ రొమ్మును పూర్తిగా తొలగించాల్సిందే అనే భయం చాలా మందిలో కూడా ఇప్పుడు నెలకొని ఉంది కదా మేడం, ఆధునిక శస్త్రచికిత్సలతో రొమ్మును కాపాడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు?
0: చాలా మంది రొమ్ము క్యాన్సర్ అంటే రొమ్ము అంతా తీసేస్తారు అని భయపడుతూ ఉంటారు, కానీ అందరిలో రొమ్ము తీయాల్సిన అవసరం ఉండదు. దాన్ని మనం ఎలా డిసైడ్ చేస్తామంటే, గెడ్డ ఎంత సైజ్ లో ఉంది, రొమ్ము పరిమాణం ఎంత ఉంది అని చూసి దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. ఒకవేళ గెడ్డ చాలా చిన్నదిగా ఉంది అంటే మనకి గెడ్డ వరకే తీయటం అవుతుంది, అండ్ మిగతా బ్రెస్ట్ కి మొత్తం మనం రేడియేషన్ ఇస్తాం, ఎందుకంటే మిగిలిన బ్రెస్ట్ లో వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని తగ్గించడం కోసం మనం రేడియేషన్ అనేది పెట్టుకుంటాం. ఒకవేళ ట్యూమర్ కొంచెం పెద్దగా ఉందనుకోండి, మనం ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చుకొని దాన్ని సైజ్ తగ్గించుకొని అప్పుడు ఆ గెడ్డ వరకే తీయటం అవుతుంది. లేదు కొంచెం డిఫెక్ట్ ఎక్కువే వచ్చింది ట్యూమర్ తీసాక అంటే మనకి ఆంకోప్లాస్టిక్ సర్జరీస్ అని వచ్చాయి, అంటే రొమ్ములో ఉన్న టిష్యూని అటు ఇటు కొంచెం మార్చి ఆ డిఫెక్ట్ ని ఫిల్ చేస్తాము, వాటిని ఆంకోప్లాస్టిక్ సర్జరీస్ అంటాం. అయితే అందరిలోనూ ఇలా రొమ్ము ప్రిజర్వ్ చేయటం కుదరదు. ఇప్పుడు మనం ఏదైతే రొమ్ము ఉంచుతున్నామో దాన్ని బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీస్ అని అంటాము, కానీ అందరిలో ఇది కుదరకపోవచ్చు, ఎందుకంటే మల్టిపుల్ ట్యూమర్స్ బ్రెస్ట్ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటే వాళ్లల్లో మనము రొమ్ము మొత్తం తీయాల్సి వస్తుంది. రొమ్ము మొత్తం తీసినా కూడా మనకి ఇప్పుడు హోల్ బ్రెస్ట్

0: కన్స్ట్రక్షన్ అని వచ్చింది. అంటే ఏంటంటే మన రొమ్ము ప్లేస్ లో, మన బాడీలో నుంచి ఎక్కడైనా కండరం తీసుకొచ్చి రొమ్ ప్లేస్ లో పెడతాము. అవి కాకుండా సిలికాన్ ఇంప్లాంట్స్ అని వచ్చాయి. అవి ఏంటంటే సిలికాన్ మెటీరియల్ తో చేస్తారు, అది మన రొమ్ము ఆకారంలో ఉంటుంది. రొమ్ము కింద చర్మంలో గానీ కండరం కింద గానీ పెడతాము. సో ఇవి చేస్తే ఏంటంటే పేషెంట్స్ ఈజీగా కొంచెం రికవర్ అవుతున్నారు. ఈ బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీస్ వల్ల వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది.
1: ఇప్పుడు ప్రస్తుతం ఆ రొమ్ము క్యాన్సర్ చికిత్సలో ఎలాంటి ఆధునిక సాంకేతికతలు అందుబాటులో ఉన్నాయంటారు? మనం చూస్తే కనుక ఆ రోగుల జీవన నాణ్యతను ఇవి ఏ విధంగా మెరుగుపరుస్తున్నాయంటారు?
0: బ్రెస్ట్ కన్సర్వేటివ్ సర్జరీస్, బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అనేవి జరుగుతున్నాయండి. లింఫ్ నోడ్స్ ఇన్వాల్వ్ అవుతాయి చంకలో. సో మనం సర్జరీ చేసేటప్పుడు ఆ లింఫ్ నోడ్స్ కూడా ఒకవేళ క్యాన్సర్ స్ప్రెడ్ అయితే అవి తీసుకోవాల్సి వస్తుంది. దానికి మనం ఇప్పుడు సెంటినల్ లింఫ్ నోడ్ బయోప్సీ అని చేస్తున్నాము. అది ఏంటి అంటే ఏదైతే మోస్ట్ కామన్ గా నోడ్ ఇన్వాల్వ్ అవుతుందో దాన్ని తీసి మనం టెస్ట్ కి పంపిస్తాం సర్జరీ చేసే టైం. ఒకవేళ అందులో కనుక క్యాన్సర్ ఉంటే మనం మిగతా లింఫ్ నోడ్స్ తీస్తాము, లేదు అంటే మనం మిగతా లింఫ్ నోడ్స్ అన్ని వదిలేసి 3-4 లింఫ్ నోడ్స్ వరకు టెస్ట్ చేసి వదిలేస్తాం. దీని వల్ల ఏంటి అంటే మనకి లింఫెడీమా అనే కాంప్లికేషన్ ని మనం ప్రివెంట్ చేయొచ్చు. లింఫెడీమా అంటే ఈ లింఫ్ నోడ్స్ అన్ని తీసేస్తే 3-4 సంవత్సరాల తర్వాత చేతి వాపు వస్తుంది. సో మనం దాన్ని ప్రివెంట్ చేయగలము. అలాగే సర్జరీలో కాకుండా మెడికల్ మేనేజ్మెంట్ లో కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ అని వచ్చాయి. సో బ్రెస్ట్ లో హర్టూ పాజిటివ్, హార్మోన్ పాజిటివ్ అని ఉంటాయి. హర్టూ పాజిటివ్ వాటికి ట్రాస్టూజుమాబ్ అని, హార్మోన్ పాజిటివ్ వాటికి CDK4 ఇన్హిబిటార్స్ అని, ఇవి టార్గెటెడ్ థెరపీ అంటాం అనమాట. ఇవేంటి అంటే ఓన్లీ క్యాన్సర్ సెల్స్ మీద యాక్ట్ అవుతాయి, నార్మల్ సెల్స్ మీద యాక్ట్ అవ్వవు. సో రిజల్ట్స్ కూడా బాగుంటాయి అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొంచెం మనం దీనివల్ల తగ్గించవచ్చు. అలాగే రేడియేషన్ లో కూడా మనకి అడ్వాన్సెస్ వచ్చాయండి. యాక్సిలరేటెడ్ పార్షియల్ బ్రెస్ట్ రేడియేషన్ అని, IORT అని, IMRT అని ఇవన్నీ వచ్చాయి. దీనివల్ల ఏంటంటే మనం అవసరమైన పార్ట్ వరకే రేడియేషన్ ఇచ్చుకొని మిగిలిన నార్మల్ టిష్యూస్ ని మనం రేడియేషన్ తగలకుండా సేవ్ చేసుకోవచ్చు. రొమ్ము కింద హార్ట్, లంగ్స్ ఇవన్నీ ఉంటాయి. సో వాటిని ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా మనం చేసుకోవచ్చు. సో ఈ లేటెస్ట్ అడ్వాన్సెస్ వల్ల ఏంటంటే పేషెంట్ రికవరీ ఫాస్ట్ గా ఉంటుంది, వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ ఉంటున్నాయి అండ్ రిజల్ట్స్ కూడా బెటర్ గా ఉంటున్నాయి.
1: మేడం, మరి తల్లిపాలు ఇవ్వడం రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెప్తూ ఉంటారు కదా మేడం, సో దానికి శాస్త్రీయంగా ఆధారం ఏమిటి అంటారు?
0: సో మనకి స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే తల్లిపాలు బిడ్డకి ఇవ్వటం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. అంటే మనం 12 నెలల పాటు, అంటే 1 సంవత్సరం పాటు తల్లిపాలు బిడ్డకి ఇస్తే మన రిస్క్ అనేది 4% వరకు తగ్గుతుంది అని చెప్తుంది. ఇది ఎందుకు అంటే మనము పాలు ఇచ్చే సమయంలో నెలసరులు రావు, అప్పుడు మనకి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మనకి బ్రెస్ట్ క్యాన్సర్ ని ప్రమోట్ చేసే హార్మోన్ ఈస్ట్రోజన్. సో ఇప్పుడు ఈస్ట్రోజన్ తక్కువగా ఉండటం వల్ల మనకి ఈ రిస్క్ అనేది తగ్గుతుంది. అలాగే బ్రెస్ట్ ఇష్యూ అనేది ప్రెగ్నెన్సీ తర్వాత పాలు ఇచ్చే సమయంలో మెచ్యురేషన్ అనేది జరుగుతుంది. దీని ముందరంతా బ్రెస్ట్ ఇష్యూ ఇమ్మెచ్యూర్ గా ఉంటుంది. ఇమ్మెచ్యూర్ సెల్స్ కి క్యాన్సర్ సెల్స్ గా మారే రిస్క్ ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు మెచ్యూర్ సెల్స్. సో ప్రెగ్నెన్సీ, లాక్టేషన్ తర్వాత కూడా ఈ రిస్క్ అనేది మనకి తగ్గుతుంది.
1: మేడం, ఆహారం కానివ్వండి, వ్యాయామం, బరువు నియంత్రణ, మద్యపానం మరియు ధూమపానం, సో ఇటువంటి జీవనశైలి అంశాలు రొమ్ము క్యాన్సర్ ప్రమాదంపై ఎంత ప్రభావాన్ని చూపుతూ ఉన్నాయి?
0: ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్, మోడిఫికేషన్స్ అంటామండి. ఇప్పుడు వెయిట్ పెరగటం వల్ల మనకి బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, అంటే ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఇన్సులిన్ వల్ల కూడా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. అలాగే పోస్ట్ మెనోపాజల్ ఒబిసిటీ, మెనోపాజ్ ముందర వరకు మనకి ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటుంది, దాని వల్ల క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. అదే మెనోపాజ్ వచ్చాక మనకి నార్మల్ గా అండాశయాల నుంచి ఈస్ట్రోజన్ రాకపోయినా ఈ ఫ్యాట్ నుంచి ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో పోస్ట్ మెనోపాజల్ ఒబిసిటీ బాగా ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ ఇది క్యాన్సర్ రావడానికి. అవి కాకుండా స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ ఏం చేస్తాయంటే మన బాడీలో ఫ్రీ రాడికల్స్ ని రిలీజ్ చేస్తాయి. ఇవన్నీ కూడా మనకి క్యాన్సర్ అనేవి ప్రమోట్ చేస్తాయి. ఇవన్నీ కనుక మనం కంట్రోల్ చేసుకోగలిగితే అరౌండ్ 30% రిస్క్ ని మనం తగ్గించుకోగలుగుతామండి బ్రెస్ట్ క్యాన్సర్ ది.
1: మేడం, చికిత్స ఆలస్యం చేస్తే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయంటారు ఈ అంశంలో? మరి ప్రారంభ దశలో చికిత్స ప్రారంభిస్తే సక్సెస్ రేట్ ఎంత వరకు ఉంటుంది?
0: సో బ్రెస్ట్ క్యాన్సర్ లో సక్సెస్ రేట్ అనేది మోస్ట్లీ మనకి స్టేజ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అండి. ఎర్లీ స్టేజెస్ లో వస్తే సక్సెస్ రేట్ బాగుంటుంది. క్యాన్సర్స్ లో మనం సక్సెస్ రేట్ ని 5-year సర్వైవల్ అని అంటాము. స్టేజ్ 1 లో, అంటే గెడ్డ ఓన్లీ రొమ్ములోనే ఉంది అని ఆ స్టేజ్ లో కనుక మన దగ్గరికి వస్తే సక్సెస్ రేట్ అరౌండ్ 95% ఉంటుంది. అండ్ స్టేజ్ 2-3 అంటే ఏంటంటే రొమ్ము నుంచి చంకలో లింఫ్ నోడ్స్ కి స్ప్రెడ్ అయ్యింది, ఆ స్టేజ్ లో వస్తే మనకి 5-year సర్వైవల్ అనేది అరౌండ్ 80-85% ఉంటుంది. స్టేజ్ 4 అంటే ఏంటంటే మనం మిగతా బాడీ పార్ట్స్ కి, బోన్స్ గానీ లంగ్స్ గానీ స్ప్రెడ్ అయ్యింది అనుకుంటే అప్పుడు 35% కి డ్రాప్ అయిపోతుంది సక్సెస్ రేట్. సో ఎర్లీగా వచ్చి ట్రీట్మెంట్ మొత్తం కంప్లీట్ చేసుకుంటే 90-95% సక్సెస్ రేట్ ఉంటుందండి.
1: మేడం, అంటే ఈ ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత కూడా రోగులు ఎలాంటి ఫాలోఅప్ పరీక్షలు

0: చేయించుకోవాలంటారు. క్యాన్సర్ మళ్ళీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు అవసరం అంటారు?
1: సో ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది అంటే సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ ఇవన్నీ కంప్లీట్ అయిపోవాలి. అలాగే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హార్మోన్ పాజిటివ్, హార్మోన్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అని ఉంటాయి. హార్మోన్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ లో వాళ్ళకి వాళ్ళ రిస్క్ ని బట్టి 5 to 10 years వరకు మనం మెడికేషన్ ఇస్తాము. హార్మోనల్ టాబ్లెట్స్ అవి ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి వాళ్ళు. తర్వాత ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయ్యాక మనకి ఫస్ట్ ఇయర్ లో ఎవ్రీ 3 months కి ఒకసారి వచ్చి చెకప్ చేయించుకోవాలి. తర్వాత 2 years ఎవ్రీ 6 months కి ఒకసారి వచ్చి చెక్ చేయించుకుంటూ ఉండాలి. ఆ తర్వాత నుంచి ప్రతి సంవత్సరం చెకప్స్ కి రావాలి. మనం ఈ చెకప్స్ లో ఏం చేస్తామంటే ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాం. అంటే మనకి ఇచ్చిన ట్రీట్మెంట్ కి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయా, లేకపోతే కొత్త గడ్డలు ఏమన్నా వచ్చాయా అనేవి చూసుకుంటాము. ప్రతిసారి వచ్చినప్పుడు స్కాన్స్ ఏమీ అవసరం లేదండి. క్లినికల్ ఎగ్జామినేషన్ చేసుకుంటాము, తర్వాత మామోగ్రామ్ చేయించుకుంటాము. ఒకవేళ రొమ్ము ఉంచి ఓన్లీ గడ్డ వరకే తీసాము అంటే 2 రొమ్ములకి మామోగ్రామ్ చేయించుకుంటాము. ఒకవేళ రొమ్ము తీసేస్తే ఆపోజిట్ బ్రెస్ట్ కి మామోగ్రామ్ చేయించుకుంటాము. ఎందుకంటే మనకి ఒక బ్రెస్ట్ లో వస్తే ఆపోజిట్ బ్రెస్ట్ లో వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎవ్రీ 12 మంత్స్ కానీ 18 మంత్స్ కానీ మామోగ్రామ్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి వీళ్ళు. ఇవి కాకుండా పెట్ స్కాన్, సిటీ స్కాన్స్ ఇవేమీ అవసరం ఉండదు. అన్లెస్ పేషెంట్స్ ఏమన్నా మనకి కంప్లైంట్స్ చెప్తే, ఆయాసంగా ఉంది, పొట్ల నొప్పిగా ఉంది, బరువు తగ్గుతున్నాము, ఇలా ఏమన్నా కంప్లైంట్స్ చెప్తే వాళ్ళ కంప్లైంట్స్ ని బట్టి మనం స్కాన్ చేసుకుంటాం.
0: మేడం, మరి గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు అవగాహన లేకపోవడం వల్ల వైద్యుడిని ఆలస్యంగా సంప్రదిస్తూ ఉంటారు కదా మేడం, సో ఈ పరిస్థితిని ఏ విధంగా మార్చాలి అంటారు?
1: సో గ్రామీణ మహిళల్లో చాలా మందికి ఫస్ట్ అసలు అవగాహన ఉండదండి మన దగ్గర. అంటే వాళ్ళకి ఫస్ట్ గెడ్డ ఉందనే తెలియదు. వాళ్ళు ఎప్పుడో అది చాలా పెద్ద అయ్యాక నోటీస్ చేస్తూ ఉంటారు, అప్పుడు గెడ్డ ఉందని తెలుసుకుంటారు. ఒకవేళ వాళ్ళకి తెలిసినా కూడా కుటుంబ సభ్యులు చెప్పడానికి ఫస్ట్ భయపడుతూ ఉంటారు, అది క్యాన్సర్ గెడ్డ ఏమో, ఇప్పుడు అది క్యాన్సర్ గెడ్డ అయితే దానికి ట్రీట్మెంట్ చేయించుకోవాలి, అప్పుడు ఇల్లెవరు చూసుకుంటారు, నన్ను ఎవరు చూసుకుంటారు, ఇలా భయపడి వాళ్ళు అసలు చెప్పరు. ఒకవేళ చెప్పినా కూడా కుటుంబ సభ్యులు కొన్నిసార్లు నొప్పి లేదు కదా, కొన్నాళ్ళు వెయిట్ చేద్దాం, ఇంట్లో పనులు అయ్యాక వెళ్దాం, పాప పెళ్ళుంది, డెలివరీ ఉంది, ఇవి అయ్యాక చేసుకుందాం అని డీలే చేస్తూ ఉంటారు. ఇలా ఏమి చేయకుండా మనకి ఏదైనా గెడ్డ, ఏదైనా మార్పు వస్తే వెంటనే చూపించుకోవాలి. దీనికోసం ఏంటంటే మనం పేషెంట్స్ లో అవగాహన కలిగించాలి. టాక్స్ లో గానీ, లేకపోతే న్యూస్ పేపర్స్ లో గానీ, లేకపోతే క్యాంప్స్ పెట్టి కానీ వాళ్ళని ఎడ్యుకేట్ చేయటము, సోషల్ వర్కర్స్, ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. సో ఫ్యామిలీ మెంబర్స్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుందండి ఇందులో. వాళ్ళకి ధైర్యాన్ని చెప్పి ఒకసారి చూపించుకుందామని తీసుకొని రావాలి.
0: మేడం, మరి ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ గురించి వివరిస్తారా?
1: సో ప్రెగ్నెన్సీ కంప్లీట్ అయ్యాక 1 సంవత్సరం లోపు వచ్చే క్యాన్సర్స్ ని మనం ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటామండి. సో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎలా పెరుగుతున్నాయో ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు డిలేడ్ ప్రెగ్నెన్సీ, లేట్ ప్రెగ్నెన్సీస్ చూస్తున్నాం మనం. 35 ఇయర్స్ 40 ఇయర్స్ అప్పుడు ప్రెగ్నెన్సీస్ చూస్తున్నాము. ఆ ప్రెగ్నెన్సీస్ లో మనకి క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మనం ప్రెగ్నెన్సీలో కూడా క్యాన్సర్ వస్తే దానికి ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. సో ప్రెగ్నెన్సీలో 3 trimesters అని ఉంటాయి, 3 trimesters మాసికాలు. మొదటి 3 నెలలు, తర్వాత 3 నుంచి 6 నెలలు, 6 నుంచి 9 నెలలు. సో ఈ ప్రెగ్నెన్సీ మొత్తంలో మనకి రేడియేషన్ అనేది అసలు ఇవ్వకూడదు. మనం సర్జరీ అనేది ఎప్పుడైనా మనం చేయొచ్చు. కీమోథెరపీ అనేది మొదటి 3 నెలల్లో ఇవ్వము, ఎందుకంటే అప్పుడు బేబీ ఆర్గన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి, అవి ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఫస్ట్ 3 మంత్స్ మనం కీమోథెరపీ ఇవ్వము. సో మన స్టేజ్ ని బట్టి, మనం ఏ ట్రైమిస్టర్ లో ఉన్నామనే దాన్ని బట్టి మీ డాక్టర్ మీకు ట్రీట్మెంట్ ఇస్తారు. అలాగే చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఆల్రెడీ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నా అండి, ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. ఇది మీరు మీ గైనకాలజిస్ట్ తోటి, మీ ఆంకాలజిస్ట్ తోటి కలిసి డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్యూచర్ లో వచ్చే రిస్క్ ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేసుకుని యూజువల్లీ 2 ఇయర్స్ వెయిట్ చేయమని చెప్తాం. ఇది ఎందుకు అంటే పేషెంట్ రికవర్ అవ్వడానికి టైం ఉంటుంది. ఒకవేళ క్యాన్సర్స్ మళ్ళీ వెనక్కి వస్తే యూజువల్లీ ఫస్ట్ 2 ఇయర్స్ లోనే వెనక్కి రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్ ఈస్ అడ్వైజబుల్ 2 ఇయర్స్ వరకు వెయిట్ చేసి ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు.
0: మేడం, ఈ రోజుల్లో మనం మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ దీని గురించి కూడా వింటున్నాం కదా మేడం, సో దీని గురించిన వివరాలు.
1: సో ఇప్పుడు మేల్ బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా చూస్తున్నామండి, కాకపోతే అవి అరౌండ్ ఓన్లీ 1% ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్స్ మటుకే మేల్స్ లో వస్తున్నాయి. మనకి ఫీమేల్స్ లో ఎలా అయితే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అలాగే మేల్స్ లో కూడా అదే ఫ్యామిలీ హిస్టరీ గానీ, లేకపోతే ఒబెసిటీ, ఆల్కహాల్ ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్. ఈస్ట్రోజన్ హార్మోన్ అది కూడా రిస్క్ ఫ్యాక్టర్. సో మేల్స్ లో ఈస్ట్రోజన్ అనేది ఎప్పుడు పెరుగుతుంది అంటే కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి, క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అని, లేకపోతే వాళ్ళకి లివర్ డ్యామేజ్ అయినప్పుడు లివర్ సిర్రోసిస్ అంటాము, లేకపోతే టెస్టిస్ నుంచి ఆండ్రోజన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అవి సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వనప్పుడు ఈస్ట్రోజన్ ఆండ్రోజన్ రేషియో ఆల్టర్ అయ్యి ఇవన్నీ కారణాలు అన్నమాట. వాళ్ళకి రిస్క్ ఉంటుంది. ఆడవాళ్ళతో కంపేర్ చేస్తే మగవాళ్ళల్లో మనం ట్యూమర్ ని కొంచెం ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళకి రొమ్ము ఉండదు కాబట్టి. ఏదైనా గెడ్డ

0: కూడా మనకి ఈజీగా తెలుస్తుంది. కానీ అవగాహన లేక చాలా మంది లేట్ స్టేజెస్ లోనే వస్తూ ఉంటారు. అండ్ వీళ్ళకి ట్రీట్మెంట్ కూడా మనకి ఎలా ఇస్తామో ఆడవాళ్లలో సేమ్ అదే సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ అవే ఇస్తామండి. అండ్ వీళ్ళవి హార్మోన్ పాజిటివ్ ఎక్కువ ఉంటాయి, సో హార్మోనల్ థెరపీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది వీళ్ళు.
1: మరి మరి ఆ రొమ్ము క్యాన్సర్ గురించి సమాజంలో ఇంకా కొనసాగుతున్న ప్రధాన అపోహలు ఏమిటి అంటారు, సో వాటి వెనక ఉన్న నిజం ఏంటి?
0: అపోహలు కొంతమంది ఏమనుకుంటారంటే నొప్పి లేకపోతే క్యాన్సర్ కాదు అనుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అసలు నొప్పి అనేది ఉండదు. నొప్పి ఉన్నా కూడా 5-10% రిస్క్ ఉంటుంది. కాబట్టి నొప్పి ఉన్నా లేకపోయినా మనకి వయసుతో సంబంధం లేకుండా మనకి గడ్డ తెలియగానే వచ్చి చూపించుకోవాలి. ఇంకొకటి, రొమ్ము క్యాన్సర్ అంటే మరణమే అనే అపోహ ఉంది. అలా ఏమీ లేదండి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇనీషియల్ స్టేజెస్ లో వస్తే 5 ఇయర్ సర్వైవల్ అరౌండ్ 90-95% ఉంటుంది. మనం ఎర్లీగా డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ చేస్తే సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి, బయోప్సీ చేస్తే క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుందేమో అనుకుంటారండి. ఇది అపోహే. చాలా మంది ఏమంటారంటే అసలు సర్జరీ చేయకూడదు, క్యాన్సర్ ఉంటే నైఫ్ పెడితే క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది అంటూ ఉంటారు. ఇలా ఏమీ ఉండదు. బ్రెస్ట్ క్యాన్సర్ లో మనకి బయోప్సీ చేస్తేనే మనం క్యాన్సర్ అని మనం నిర్ధారించగలుగుతాము. ఆ తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా మనకి జరుగుతుంది. ఇంకొకటి, మా ఫ్యామిలీలో ఎవరికి క్యాన్సర్ లేదు సో మాకు రాదు అనే అపోహ ఉంటది. సో ఫ్యామిలీ పరంగా వచ్చే క్యాన్సర్స్ అంటే హెరిడిటరీ క్యాన్సర్స్ అంటాం, కేవలం 5-10% ఏనండి. మిగిలినవన్నీ స్పొరాడిక్ క్యాన్సర్స్ అంటాం. మిగిలిన వాళ్ళందరికీ ఏమి ఫ్యామిలీ హిస్టరీ ఉండదు, ఏమీ ఉండదు. కొంతమందిలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొంతమందిలో అవి కూడా ఉండవు, అలా వస్తూ ఉంటాయి. ఇంకొక అపోహ ఏంటంటే ఈ మామోగ్రామ్ అనుకున్నాం కదా, అవి వాటి నుంచి రేడియేషన్ వస్తుంది, అవి చేయించుకుంటే అవి క్యాన్సర్ కాజ్ చేస్తాయి అని అంటారు. మామోగ్రామ్ నుంచి వచ్చే రేడియేషన్ చాలా తక్కువ అండి, అది అసలు క్యాన్సర్ ఏమీ రిస్క్ ఉండదు.
1: కార్యక్రమంలో చివరిగా రొమ్ము క్యాన్సర్ నివారించడం, ముందుగానే గుర్తించడం మరియు విజయవంతంగా చికిత్స పొందడం, వీటి కోసం ప్రతి మహిళకు మీరు చెప్పాలనుకునే సందేశం ఏంటి మేడం?
0: సో రొమ్ము క్యాన్సర్ నివారించడం కోసము అంటే ఆ రిస్క్ తగ్గించడం కోసం మనం లైఫ్ స్టైల్ మార్చుకోవాలండి. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయాలి. వాకింగ్ అంటే నిదానంగా కాకుండా కొంచెం ఫాస్ట్ గా వాక్ చేయటం, రోజుకి 20-30 నిమిషాల వరకు వాకింగ్ చేయటం, వెయిట్ ని కంట్రోల్లో పెట్టుకోవటం, హెల్దీ ఫుడ్ తినాలంటే ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు అవి తీసుకోవాలి, ప్రాసెస్డ్ ఫుడ్, షుగర్స్, కూల్ డ్రింక్స్, పేస్ట్రీస్ ఇవన్నీ తగ్గిస్తూ అలా హెల్దీ లైఫ్ స్టైల్ ని అలవర్చుకోవాలి. అలాగే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనుకున్నాం కదా, సో ప్రతి నెల అలా ఎగ్జామిన్ చేసుకుని ఏమైనా చేంజెస్ ఉంటే వెంటనే వచ్చి చూపించుకోవాలి. ఫ్యామిలీలో రిస్క్ ఉంది లేకపోతే మనకి ఏజ్ 40 ఇయర్స్ దాటుతుంది అంటే రెగ్యులర్ గా స్క్రీనింగ్ చేయించుకోవటం మంచిది. ఈ స్క్రీనింగ్ లో ఏమన్నా ట్యూమర్స్ తెలిసాయి, గడ్డలు తెలిసాయి అంటే వాటికి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆ ట్రీట్మెంట్ కూడా మనం మొత్తం కంప్లీట్ చేసుకుని రెగ్యులర్ ఫాలో అప్స్ లో ఉంటే గనక మనకి సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంటుందండి.
1: మేడం, ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని రొమ్ము క్యాన్సర్ కి సంబంధించిన పూర్తి వివరాలు మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు ధన్యవాదాలు మేడం. ఇంతవరకు రొమ్ము క్యాన్సర్ లక్షణాలు, నివారణ, చికిత్స అన్న అంశంపై సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి రాజలక్ష్మి గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: రాబోయే అతిథి, ఈనాటి రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం వింటారు. ముందుగా ఈ పాటని కోరుతున్న శ్రోతలు అల్మాస్ గుడి నుండి దమ్మోజ్ మధుసూదనాచారి, శ్రీవాణి, దమ్మోజ్ రవీంద్రాచారి, రాధిక, నవీన్, సౌమ్య, త్రిలోక్, నిహాన్ వీరందరూ కోరుతున్నారు కల్పన చిత్రం నుంచి జి ఆనంద్ పి సుశీల పాడిన పాట, గీత రచన వేటూరి. మరి వీరందరి కోసం ఈ పాట

ఇన్నటి రావతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్ర గీతాల కార్యక్రమం వింటున్నారు. మరి ఇన్నటి కార్యక్రమంలో తర్వాత పాటని కోరుతున్న శ్రోతలు సంఘం చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట గీత రచన తోలేటి మరి పాటని కోరుతున్న శ్రోతలు కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రమణి మరి వీరు కోరుతారు ఈ పాటని. మరి వీరి కోసం ఈ పాట

మీరు విన్న పాట సంఘం చిత్రం నుంచి పాట విన్నారు. ఆ పాటని కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం నుండి కొనపరెడ్డి రమేష్ బాబు గారు కూడా ఇదే పాటని కోరారు. మరి తర్వాత పాటని కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం ఐటీ జంక్షన్ నుండి ఎం ప్రతాప్, మరి వీరు కోరుతున్నారు ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీతరచన సిరివెన్నెల, సంగీతం యువన్ శంకర్ రాజా. మరి వీరి కోసం ఈ పాట

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecieneti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ ఇలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: ఈనాటి రావతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు ఇద్దుమైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, మరి వీరందరూ కోరుతున్నారు తొలికూడు కూసింది చిత్రం నుంచి ఎస్ జానకి పాడిన పాట, గీత రచన ఆత్రేయ. మరి వీరి కోసం ఈ పాట

ఈనాటి రాఘవతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు ఆత్మకూరు నుండి తాటిపాముల ఆదిశేషు, మరి వీరు కోరుతున్నారు ఆత్మబంధువు చిత్రం నుంచి పిబి శ్రీనివాస్, కే రాణి పాడిన పాట, సంగీతం కెవి మహాదేవన్.

మరి నటి రావతిది కార్యక్రమం తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు ఏలూరు నుండి రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధ, మున్నా, మరి వీరు కోరుతున్నారు నీ స్నేహం చిత్రం నుంచి ఆర్పి పట్నాయక్, రాజేష్ పాడిన పాట, గీతరచన సిరివెన్నెల, మరి వీరి కోసం ఈ పాట

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ ఇలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఈనాటి రావాయితీ కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమనగుర్తు నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశం, గంగాధర శ్రీనివాస్ మరి వీరందరూ కోరుతున్నారు కిరాయి కోటిగాడు చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాండ పాట, గీత రచన వేటూరి. మరి వీరందరి కోసం ఈ పాట

కూడ బలుకుని కన్నారేమో మీ అమ్మ మాయమ్మ కుదిరిందమ్మ ఇడు జోడు ఇదని మాయమ్మ కుదిరిందమ్మ ఇడు జోడు ఇదని మాయమ్మ.

0: ನನ್ನ ಕಳ್ಳು ಕಂತ ಕಾಜಯ್ಯನ
1: మంచి మాట
0: అందాలతో అల్లుకో
1: ఆ మాట మీద ఉండిపో
0: అందాలతో అల్లుకో
1: ఆ మాట మీద ఉండిపో
0: కూడ బలుకుని కన్నారేమో మీ అమ్మ మాయమ్మ కూడ బలుకుని కన్నారేమో మీ

0: పిల్లలతో పెదవులకే కలవడు వయసులు వచ్చే మాట మాట మల్లె తోట
1: మాటి మరో పిల్లగా
0: ఇచ్చానులే పుచ్చుకో
1: మాటి మరో పిల్లగా
0: ఇచ్చానులే పుచ్చుకో
1: కూడా వాళ్ళుకొని కన్నారేమో మీ అమ్మ మాయమ్మ కూడా వాళ్ళుకొని కన్నారేమో మీ అమ్మ మాయమ్మ
0: కుదిరిందమ్మ ఏడు చోడు ఇదే నిమాయమ్మ కుదిరిందమ్మ ఏడు చోడు ఇదే నిమాయమ్మ.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట గీతాంజలి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట, రచన వేటూరి.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట నేనున్నాను. ఈ చిత్రానికి చిత్ర గారు పాడిన పాట, రచన సిరివెన్నెల.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి. ఈ చిత్రానికి కార్తిక్ దీపిక ఆలపించిన పాట, సంగీతం దిలీప్ భండారి, రచన శ్రీమణి.

మీరు విన్న ఈ పాటతో గుర్తు చేసుకుందాం. కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా జీనియస్ ఈ చిత్రానికి శ్వేతామోహన్ ఆలపించిన పాట, రచన అనంత శ్రీరామ్.

చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట జగదగ్గ వీరుడు అతిలోక సుందరి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం ఆలపించిన పాట రచన వేటూరి.

చిత్రగీతల కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట చండి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు ఆలపించిన పాట మీకోసం.

కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట మనసంతా నువ్వే. ఈ చిత్రానికి చిత్ర ఆలపించిన పాట రచన సిరివెన్నెల.

చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఓయ్. ఈ చిత్రానికి శ్రేయా ఘోషల్ గారు ఆలపించిన పాట. సంగీతం యువన్ శంకర్ రాజా, రచన వనమాలి.

కార్యక్రమంలో చేరుగా వినబోయే పాట బొమ్మరి లూయి చిత్రానికి సిద్ధార్థ్ ఆలపించిన పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన అనంత శ్రీరామ్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. లాహిరి లాహిరిలో ఈనాటి లాహిరి లాహిరి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట శివమణి. ఈ చిత్రానికి కౌశల్య గారు ఆలపించిన పాట రచన కందికొండ.

లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట మనం ఈ చిత్రానికి హరిచరణ్, శ్రేయ ఘోషల్, అశ్విన్ ఆలపించిన పాట. సంగీతం అనుప్ రూబెన్స్, రచన చంద్రబోస్.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట కంచేయి. చిత్రానికి అభయ్ జోధ్పూర్కర్, శ్రేయ ఘోషల్ ఆలపించిన పాట. సంగీతం చిరంతన్ భట్, రచన సిరివి నెల సీతారామ శాస్త్రి.

కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట ఆరెంజ్. ఈ చిత్రానికి నరేష్ అయ్యర్, నందీష, యువి జాకి ఆలపించిన పాట. సంగీతం హారిస్ జయరాజ్, రచన వనమాలి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం లాహిరి లాహిరి కార్యక్రమంలో మీరు ఇంతవరకు విన్నారు. సో ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది సేపట్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతుంది త్వరగా ఉషారమణి. ప్రతిపక్షాలు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం విదేశీ విరాళాల చట్టం గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన ప్రదర్శన కొనసాగడంతో రాష్ట్ర ప్రభుత్వం జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను, ప్రైవేట్ ఏజెన్సీ టీడీపీఎల్ నిర్వహించిన ఇతర రిక్రూట్మెంట్ పరీక్షలన్నింటినీ రద్దు చేసింది. భారత్లో ఓటర్ గుర్తింపు కార్డు ఎన్నికల ప్రక్రియ అమెరికాలో ఎన్నికల చట్టాల రూపకల్పనకు నమూనా కాగలవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన లక్ష్య సేన్ ఆస్ట్రియాకు చెందిన కాలిన్స్ ఫిలిమాన్తో పురుషుల సింగిల్స్ విభాగంలో ఈరోజు తలపడతారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుపై ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. ఒక ప్రైవేట్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ బిల్లు

0: విదేశీ నిధుల ప్రవాహంలో పారదర్శకతను తీసుకొస్తుందని ఇప్పుడు అసలు నిజం బయటపడుతుందని ఆయన అన్నారు. బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపడం ఒక అద్భుతమైన నిర్ణయమని కిరణ్ రిజిజు వర్ణించారు.
1: पूरा झूठ फैलाया देश भर में कि एफसीआर ने जो है क्रिश्चियन मिशनरी को टारगेट किया जा रहा है, जबकि क्रिश्चियन मिशनरी का टोटल इंडिया का जो फॉरेन कंट्रीब्यूशन आते हैं वो 16% है, बाकी तो सब हिंदू का है. तो प्रोटेस्ट ज्यादा करना है तो हिंदू लोग करना चाहिए, क्योंकि सबसे ज्यादा तो हिंदू का है. देखिए, इस तरह का झूठे बातें फैला करके राजनीति करना बिल्कुल ठीक नहीं है.
0: ప్రతిపక్షాలు ఎన్నో అబద్దాలు ప్రచారం చేశాయని ఆరోపిస్తూ కిరణ్ రిజిజు అటువంటి అసత్యాన్ని వ్యాప్తి చేస్తూ రాజకీయాలు చేయడం పూర్తిగా తప్పని పేర్కొన్నారు. జార్ఖండ్లో విద్యార్థుల 24 రోజుల నిరసన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను రద్దు చేసింది. ప్రైవేట్ ఏజెన్సీ టీడీపీఎల్ నిర్వహించిన ఇతర రిక్రూట్మెంట్ పరీక్షలన్నింటినీ కూడా రద్దు చేసింది. సిబిఐ విచారణ డిమాండ్ ఇంకా పరిష్కారం కానప్పటికీ రాంచీలోని నిరసన ప్రదేశంలో ఈ ప్రకటన సంబరాలకు కారణమైంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక మంత్రివర్గ సమావేశంలో జేఎస్ఎస్సీ సిజిఎల్ పరీక్షతో పాటు టీడీపీఎల్ ఏజెన్సీ నిర్వహించిన అన్ని పోటీ పరీక్షలను రద్దు చేయాలని, అలాగే 2014 నుంచి జేపీఎస్సీ జేఎస్ఎస్సీ నిర్వహించిన రిక్రూట్మెంట్ పరీక్షలపై విచారణ జరపాలని నిర్ణయించారు. జైపాల్ సింగ్ ముండా స్టేడియం వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. మరోవైపు మంత్రి దీపికా పాండే సింగ్ ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్ అన్సారీ ఎమ్మెల్యే జయరామ్ కుమార్తో కలిసి సదర్ ఆసుపత్రిని సందర్శించి నిరాహార దీక్ష చేస్తున్న దేవేంద్రనాథ్ మహతో ఇతర నిరసనకారుల చేత దీక్ష విరమింపజేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలపై కర్ణాటక వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ప్రభుత్వ వెటర్నరీ ఆఫీస్ నియామకాలకు సంబంధించి పరీక్షా పేపర్ల లీకేజ్, ఓఎంఆర్ షీట్ల ట్యాంపరింగ్, ఒక్క అభ్యర్థి నుంచి 70 నుంచి 80 లక్షల రూపాయల వరకు లంచాలు డిమాండ్ చేశారనే ఆరోపణలపై కేపీఎస్సీ మాజీ చైర్మన్ శివశంకరప్ప, ఎస్ సాహుకర్తో పాటు మరికొందరు మాజీ సభ్యుల నివాసాల్లో, అలాగే ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిందనే ఆరోపణ ఎదుర్కొంటున్న ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం జరుగుతోంది. సభ్య దేశాల మంత్రులు, సీనియర్ అధికారులు, విధానకర్తలు, నిపుణులు ఈ చర్చల్లో పాల్గొనేందుకు, ఏకాభిప్రాయాన్ని పెంపొందించేందుకు, పర్యావరణ సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఈ సమావేశం ఒక వేదికగా నిలుస్తుంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖల మంత్రి భూపేందర్ యాదవ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. భారత్ నిర్వహిస్తున్న 2026 బ్రిక్స్ చైర్షిప్ థీమ్ బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే ఇతివృత్తంతో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. భారత సైనిక దళాల అధిపతి జనరల్ ధీరజ్ సేత్ను నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పోదేల్ ఖాట్మండులోని శీతల్ నివాసులో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నేపాల్ సైన్యం గౌరవ జనరల్ హోదాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నేపాల్ ఉపాధ్యక్షుడు రామ్ సహాయ్ ప్రసాద్ యాదవ్, విదేశీ వ్యవహారాల మంత్రి శిశిర్ ఖనాల్, నేపాల్లో భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ్తో పాటు నేపాల్ సైన్యం, ప్రభుత్వానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీ నాటికి దేశంలో ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 1000 లక్షల హెక్టర్లకు పైగా నమోదైంది. ఇందులో వరి పంట 379 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేయగా, నూనె గింజలు 184 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో వేశారని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. స్త్రీ అన్నం, చిరుధాన్యాలు, ముతక ధాన్యాలు 172 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పత్తి సాగు సుమారు 107 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో జరిగింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంలో అమలవుతున్న ఓటర్ ఐడీ కార్డు వ్యవస్థను ప్రశంసిస్తూ, అమెరికాలో కఠినమైన ఎన్నికల నిబంధనల అమలుకు ఇది ఒక నాదర్శమైన నమూనా కాగలదని ప్రశంసించారు. అమెరికాలో కఠినమైన ఓటర్ గుర్తింపు అవసరం గురించి తన డిమాండ్ను పునరుద్ధరిస్తూ అమెరికా అధ్యక్షుడు, భారత్ ఎన్నికల నిర్వహణలో ఉండే భద్రతను ఉదాహరణగా ఉటంకించారు. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్తో ఇటీవల జరిగిన సంభాషణను సోషల్ మీడియాలో ట్రంప్ ప్రస్తావించారు. తప్పనిసరి చెల్లుబాటు అయ్యే 4T గుర్తింపు పత్రం లేకుండా అమెరికాలో ఎన్నికలు ఎలా నిర్వహించగలరని జ్ఞానేష్ కుమార్ ప్రశ్నించినట్లు ఆయన చెప్పారు. అమెరికా కాంగ్రెస్ సభ సేఫ్ గార్డ్ అమెరికన్ ఓటర్ ఎలిజిబిలిటీ, సేవ్ అమెరికా చట్టాన్ని ఆమోదించాలని తన డిమాండ్ను పునరుద్ఘాటించడానికి ట్రంప్ ఈ ఉదాహరణను ఉపయోగించారు. ఈ ప్రతిపాదిత

0: భారత్ ఎన్నికలు ఎంత భారీ స్థాయిలో జరుగుతాయో ట్రంప్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో పట్టుబడిన అక్రమ నగదు నల్లధనానికి సంబంధించిన క్రిమినల్ కేసులను సకాలంలో దర్యాప్తు చేసి త్వరగా ముగించాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో నల్లధనం ప్రజాస్వామ్యాన్ని చట్టబద్దమైన పాలనను దెబ్బతీస్తుందని జస్టిస్ సంజయ్ కరాల్, జస్టిస్ ఎన్కే సింగ్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన నగదు లేదా ఆస్తుల స్వాధీనాన్ని 24 గంటల్లోపు జిల్లా మ్యాజిస్ట్రేట్, అదనపు జిల్లా మ్యాజిస్ట్రేట్ లేదా సంబంధిత కోర్టుకు నివేదించాలని, ఆ స్వాధీనం చేసుకున్నందుకు గల కారణాలు తెలపాలని కోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారి ఏడాదిలోగా దర్యాప్తును పూర్తి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని కూడా సుప్రీంకోర్టు నిర్దేశించింది. జార్ఖండ్లో ఈరోజు అత్యంత భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో కూడా ఈవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జమ్మూ కాశ్మీర్, లదాఖ్, ఉత్తరాఖండ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాలు, కరైకల్, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ, మాహే ప్రాంతాల్లో గురువారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. రానున్న 2-3 రోజుల్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు అరేబియా సముద్రంలోకి, బంగాళాఖాతంలోకి చేపల వేటకు వెళ్లరాదని కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో భాగంగా న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ రోజు జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రముఖ భారత షట్లర్ లక్ష్య సేన్ ఆస్ట్రియాకు చెందిన కాలిన్స్ ఫిలిమోన్తో తలపడతారు. అలాగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో తొలిసారి టోర్నమెంట్లో బరిదిగులోకి తిరుగుతున్న ఉన్నతి హుదా మయన్మార్కు చెందిన ప్రత్యర్థితో పోరాడతారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ కపూర్, రత్వికా శివాని భారత జోడీ కెనడాకు చెందిన జొనథన్ లాయ్, క్రిస్టల్ లాయ్ జంట చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల డబుల్స్ 2వ రౌండ్లో ట్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ అమెరికాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు తలపడతారు. విశేషాలు మరొకసారి. ప్రతిపక్షాలు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం విదేశీ విరాళాల చట్టం గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన కొనసాగడంతో రాష్ట ప్రభుత్వం జేఎస్ఎస్ఏ సీజీఎల్ పరీక్షను, ప్రైవేట్ ఏజెన్సీ టీడీపీఎల్ నిర్వహించిన ఇతర రిక్రూట్మెంట్ పరీక్షలన్నింటినీ రద్దు చేసింది. భారత్లో ఓటర్ గుర్తింపు కార్డు, ఎన్నికల ప్రక్రియ అమెరికాలో ఎన్నికల చట్టాల రూపకల్పనకు నమూనా కాగలవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలో ఈరోజు మన దేశానికి చెందిన లక్ష్య సేన్ ఆస్ట్రియాకు చెందిన కాలిన్స్ ఫిలిమన్తో పురుషుల సింగిల్స్ విభాగంలో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం
2: లహరి కార్యక్రమంలో గనులు మాట్లాడిన వేళ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఫోటో జర్నలిస్ట్, డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫర్ శ్రీ తమ్మ శ్రీనివాస్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు.
3: జీవన్ లహరి కార్యక్రమ శ్రోతలకి నమస్కారం అండి. ఈరోజు మన ముందు ఒక ప్రముఖ వ్యక్తి కూర్చొని ఉన్నారు. వారి గురించి చెప్పాలంటే ఇటీవల తెలంగాణలోని శ్రీరాంపూర్ బొగ్గు గనుల కార్మికుల కష్ట జీవితాన్ని తన కెమెరాలో సజీవంగా ఆవిష్కరించిన మన తెలుగు వారైన ప్రముఖ ఫోటోగ్రాఫర్ శ్రీ తమ్మ శ్రీనివాస రెడ్డి గారు అండి. శ్రీనివాస రెడ్డి గారు నమస్కారం సార్.
4: నమస్తే అండి.
3: సార్, మీరు ఇటీవల 2026 సంవత్సరానికి గాను ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ యొక్క అత్యున్నత పురస్కారమైనటువంటి మ్యాప్స్ మాస్టర్ ఆఫ్ ఆస్ట్రేలియన్ ఫోటోగ్రఫీ సొసైటీ పురస్కారానికి ఎంపికయ్యారు కదండి సార్. అయితే ఈ యొక్క పురస్కారానికి మీరు పంపిన ఫొటోస్ ఏంటి, ఆ డాక్యుమెంటరీ ఏంటి, ఈ తదితర వివరాలని తెలుసుకునే ముందు ఒకసారి మీ వయసు తెలుసుకోవచ్చా సార్?
4: 61 అండి.
3: సీనియర్ సిటిజన్ గా ఉన్నారు. ఈ వయసులో కూడా ఇంత ఉత్సాహంగా మీరు ఈ యొక్క గౌరవానికి పాత్రలైనందుకు, అందులోనూ మన తెలుగు వారైనందుకు చాలా గర్వంగా ఉందండి. అయితే ఒక్కసారి మీ బాల్యాన్ని తరచు చూసుకుంటే మీరు ఎక్కడ పుట్టి పెరిగారు, మీ విద్యాభ్యాసం ఏంటి ఒక్కసారి మా శ్రోతలకు తెలియజేస్తారా?
4: నేను ఉండవల్లి వాసినండి. మన కృష్ణానది ఒడ్డు పక్కన ఉన్నటువంటి ఉండవల్లి గ్రామం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఉండవల్లి గుహలు బహుశా ఈ మధ్యకాలం కూడా మనకి తెలుగు మహాసభలు కూడా అక్కడే నిర్వహించారు. ప్రపంచ మాతృభాష దినోత్సవాన్ని కూడా మా గృహలోనే జరుపుకుంటాం జరిగింది. అయితే నాది బాల్యం అంతా

0: కూడా ఉండవల్లిలోనే జరిగిందండి. స్టడీస్ అన్ని కూడా ఉండవల్లి పెనుమాక జరిగింది. ఆ తర్వాత విజయవాడలో జరిగింది. ఆ తర్వాత నాగ్పూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ బిజినెస్లో ఎంఫిల్ చేశాను, పిహెచ్డి అక్కడే చేశాను. ఆ తర్వాత టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాను. కానీ నేను ఈ ఫోటోగ్రఫీ నేర్చుకోవటానికి ఇంటర్మీడియట్ స్థాయిలోనే నా గురువుగారు శ్రీనివాసన్ అని ఇండియన్ ఎక్స్ప్రెస్ ఫోటోగ్రాఫరు, ఆ రోజు నా యొక్క ఇంట్రెస్ట్ని చూసి నేను దానిలో పనిచేయటం అనేది జరిగింది. ఆంధ్రప్రభ ఇండియన్ ఎక్స్ప్రెస్లో దాదాపుగా 2 ఇయర్స్ నేను అది పనిచేయటం అనేది జరిగింది. ఆ తర్వాత డక్కన్ క్రానికల్, ఆంధ్రభూమిలో పనిచేశాను. ఆ తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాగ్పూర్లో ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేశాను, దైత్వాడలో పనిచేశాను. నాకెందుకునో ఎంత చదువుకున్నప్పటికీ కూడా ఈ ఫోటో జర్నలిజంలో కొనసాగాలనేటువంటి ఆశ నాకు కలిగింది. దాంతో మళ్ళీ తిరిగి నేను ప్రొఫెసర్ ఉద్యోగాన్ని కూడా వదులుకొని తిరిగి ఫోటోగ్రఫీ రంగంలోకి రావటం, ఆ తర్వాత సుదీర్ఘకాలం పాటు ఇండియా టుడేకి నేను ఫోటోగ్రాఫర్గా పనిచేయటం అనేది జరిగింది.
1: సార్, మీకు ముందుగా ఈ ఫోటోగ్రఫీ మీద ఆసక్తి ఏ వయసులో కలిగింది, ఎందుకని మీకు ఇది ఫోటోగ్రఫీ నేర్చుకోవాలనిపించింది?
0: నేను 10th క్లాస్ చదువుకునే సమయంలో ఇండియన్ ఎక్స్ప్రెస్ ఫోటోగ్రాఫర్ శ్రీనివాసన్ మా ఊరు రావటం, ఆయన ఉండవల్లి గుహలను తన కెమెరాలో బంధించేటువంటి దృశ్యం నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. నేను అంటే మేము సాధారణంగా వేసవకాలంలో మేము మా మిత్రులందరం కూడా ఉండవల్లి గుహల్లో చల్లగా ఉంటుంది, చదువుకోవటానికి కాసేపు మాట్లాడుకోవటానికి హాయిగా ఉంటుందని అక్కడికి వెళ్ళాము. ఆ టైంలో ఆయన రావటం, ఆయన దాన్ని చిత్రీకరించే విధానం, అది తర్వాత రోజు పేపర్లో చూసినటువంటి విధానం చూసిన తర్వాత అబ్బో చాలా బాగుంది ఇది సబ్జెక్టు అనేటువంటి ధోరణి ఏర్పడింది. దాంతో నేను ఈ రంగంలోకి రావటానికి తన దగ్గర కలిసినప్పుడు ముందుగా ఫోటోగ్రఫీ కాదు, ముందు చదువు కొనసాగించు, దాని తర్వాత నేను నేర్పుతాను అన్నప్పుడు నేను ఇంటర్మీడియట్ ఇక్కడ జాయిన్ అయ్యి మధ్యాహ్నం వరకు అప్పుడు షిఫ్ట్ కాలేజెస్ మధ్యాహ్నం నుంచి నేను తనతో వెళ్ళి ముందు డిష్లు కడుగుతూ అసలు ఫోటోగ్రఫీ నేర్చుకోవటానికి ప్రాథమిక అంశాలు ఏంటి అనేటువంటిది ఆయన్ని నా ఇంట్రెస్ట్ చూసి ఆయన నన్ను ప్రోత్సహించి ఈ రంగంలో రావటానికి నేను ఎప్పటికీ ఆయనకి రుణపడి ఉంటానండి.
1: దినదినం ప్రవర్ధనం చెందుతూ మీరు ఈ స్థాయికి వచ్చారండి. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ మ్యాప్స్ పురస్కారం అనేది చాలా ప్రతిష్టాత్మకమైనది అని చెప్తున్నారు. ఈ సంవత్సరం ఇద్దరికే ఇచ్చారు, అందులో మీరు ఒకరు.
0: అవునండి.
1: ఈ యొక్క పురస్కారానికి ఉన్న స్పెషాలిటీ ఏంటండి? ఇది ఏ కేటగిరీస్ లో స్పెషల్ గా ప్రకటిస్తారా, లేకుంటే సంవత్సరానికి ఒకరికి ఇస్తారా, ఎలాంటిది పురస్కారం గురించి ఒకసారి చెప్పండి.
0: ఇది మామూలుగా ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ అండి. ఇందులో నేను 2002లో ఒక సాధారణ మెంబర్ గా జాయిన్ అయ్యాను. 2006లో నేను అసోసియేషన్ అనే హానర్ తీసుకోవడం జరిగింది. 2012లో ఫెలోషిప్ కి నాది ఎంపికైంది. 2012 నుంచి 2025 వరకు నేను ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నా ప్రతి సంవత్సరం ఈ అప్గ్రేడ్ మ్యాప్స్ సాధించాలనేటువంటి కసి. కానీ అనేక రకాల సబ్జెక్టులు పంపానండి, కానీ అది ఎప్పుడు కూడా ఎంపిక కాల. ఈసారి ఇక లాభం లేదనుకోని ఒక ఛాలెంజ్ సబ్జెక్ట్ అనేది తీసుకున్నాను. నేను 2021లో ఒక అంశం పంపించాను బ్రిటిష్ రాయల్ ఫోటోగ్రఫిక్ సొసైటీ గ్రేట్ బ్రిటన్ రాయల్ హానర్కి. అది ఫెలోషిప్ అత్యంత తక్కువ మందికి మాత్రమే ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఇప్పటికి 185 సంవత్సరాల్లో కేవలం ప్రపంచవ్యాప్తంగా 780 మందికి మాత్రమే వాళ్ళు హానర్ ఇవ్వటం అనేది జరిగింది. భారతీయులు ఇప్పుడు ప్రస్తుతం 4 మాత్రమే ఆ హానర్ తీసుకున్న వాళ్ళు ఉన్నవాళ్ళు. నేను తీసుకున్నప్పుడు వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి యంగెస్ట్ పర్సన్ నేను ఆ అవార్డు తీసుకున్నటువంటి ఫెలోషిప్ని ఆ సంస్థ నుంచి తీసుకోవడం జరిగింది. దానిలో కూడా నేను ఈ మధ్య 26 సంవత్సరాలు నా యొక్క ప్రయాణం కంప్లీట్ అయిందండి. నేను దీనికి మ్యాప్స్ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి డాక్యుమెంట్ తీయాలనేటువంటి ఇది స్టార్ట్ చేశాను. అది ఈ యొక్క భూపాలపల్లి శ్రీరాంపురంలో ఉన్నటువంటి మైన్స్ని ఎన్నుకోవటం అనేది జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి ఒక కారణం ఉందండి. 2012లో కొత్తగూడెం రుద్రంపూర్లో ఒక యాక్సిడెంట్ జరిగిందండి. దాదాపుగా 4 కార్మికులు చనిపోయారు. నేను ఇండియా టుడేకి కవర్ చేయడానికి వాళ్ళకి వెళ్ళినప్పుడు మమ్మల్ని 1 కిలోమీటర్ లోపలికి తీసుకెళ్లి జరిగిన ప్రాంతం ఆ ప్రదేశాన్ని చూపించినప్పుడు ఎప్పటికైనా ఈ భూగనుల గర్భంలో ఉన్నటువంటి గని కార్మికుల యొక్క జీవన శైలిని ఎందుకు తీయకూడదు అనేది నాకు అప్పుడు నానుడు పడింది. నేను అప్పటి నుంచి 2024 వరకు ప్రతి ఏడాది సింగరేణి కాలరీస్కి, ఇండియాలో ఉన్నటువంటి బొగ్గు గన్ల అఫీషియల్స్కి నేను లెటర్ పెట్టుకుంటూనే ఉన్నానండి. కానీ వాళ్ళు పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు, డాక్యుమెంటేషన్ చేయడానికి వాళ్ళు ఒప్పుకోవట్లా. చివరికి నాకు 2024లో 2 సార్లు మాత్రమే వెళ్ళటానికి పర్మిషన్ ఇచ్చారు. ఆ 2 సార్లు కూడా అనేక రకాలైనటువంటి హామీ పత్రాలు తీసుకున్నారు. ఒకవేళ ఏదన్నా జరిగినా

0: సంబంధం లేదన్నారు. అది అయిపోయిన తర్వాత నా కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కూడా వాళ్ళు హామీ పత్రం తీసుకోవడం అనేది జరిగింది. మేము ఎప్పుడు కూడా కాంపెన్సేషన్ కూడా ఏమి అడగము. ఒకవేళ పొరపాటున ఏదైనా జరిగితే అలా ధైర్యంగా నా కుటుంబ సభ్యులకు ఇవ్వటం నిజంగా ఒక ఛాలెంజ్ అనేటువంటి సబ్జెక్ట్ అండి.
1: శ్రీనివాసరెడ్డి గారు, మీరు 2012 నుంచి ప్రయత్నం చేస్తూ ఉంటే మీకు 2026లో మీరు సక్సెస్ సాధించారంటే మీ యొక్క పర్సివరెన్స్ కానీ ఆ డిసిప్లిన్ కానీ ఎంత దీని వెనకాల మీరు పట్టుదలతో ఉన్నారు. ఖచ్చితంగా నేను వీరి యొక్క జీవన శైలిని నా కెమెరాతో ఓడిసి పట్టుకుని ప్రపంచానికి చూపించాలన్న మీ యొక్క దృఢ సంకల్పమే మీకు ఈరోజు ఈ మ్యాప్స్ పురస్కారం తీసిపెట్టిందని అనుకోవచ్చండి. అయితే మీరు ఇంత రిస్క్ తీసుకోవడానికి గల కారణం ఏమిటి అంటే ఇంకా విభిన్నమైనటువంటి ఛాయాచిత్రాలు తీసే అవకాశం ఉంది కదా, పండుగలు సెలబ్రేషన్స్ ఉన్నాయి, మన భారతదేశం అంటేనే వైవిధ్యానికి పెట్టింది పేరు. ఇన్ని ఉన్నప్పుడు మీకు తెలుసు ఈ ప్రభుత్వం వారు అనుమతులు ఇవ్వరు, ఇచ్చినా కూడా ఇన్ని డిక్లరేషన్స్ తీసుకుంటారు, పైగా మీరు వయసు 60 అంటే మామూలు విషయం కాదు, యువకులే అంత సాహసం చేయరు, అయినప్పటికీ మీరు ఇంత రిస్క్ తీసుకోవడానికి దీని వెనుకున్న బలమైన సంకల్పం ఏమిటి?
0: ఇదే ప్రశ్న ఆస్ట్రేలియన్ ఫోటోగ్రఫీ సొసైటీ వాళ్ళు కూడా అడిగారండి, నువ్వు ఎందుకు బ్లాక్ అండ్ వైట్ ఎంచుకున్నావు అని, నువ్వు కలర్లో తీయచ్చు కదా అని. అప్పుడు నేను చెప్పాను అనమాట, నేను ఒక ఫోటోగ్రాఫర్ని, నేను చాలామంది కూడా ఇది అడుగుతున్నారు, ప్రకృతి పక్షులు రకరకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి, బొగ్గుగన్ల మీద మీరు ఎందుకు చిత్రీకరించారంటే నా సమాధానం ఒకటే చెప్పానండి, అందాన్ని చిత్రీకరించడం అనేది చాలా సులభం కానీ మనిషి శ్రమను చిత్రీకరించడం ఒక బాధ్యత. ఆ బొగ్గు గనిలోని మొదటిసారిగా నేను దిగిన రోజు ఇప్పటికే నాకు గుర్తుంటుందండి. అంటే చీకటి, వేడి, దుమ్ము, యంత్రాల గర్జన, ఆ వాతావరణంలో పనిచేస్తున్నటువంటి కార్మికులను చూసినప్పుడు వారి జీవితం ఎంతో కఠినమో అర్థమైందండి. అప్పుడు నేను ఒక విషయం గ్రహించాను, మనం ఇంట్లో వెలిగించే ప్రతి ఒక్క దీపం వెనుక ఒక కార్మికుడు యొక్క చెమట చొక్క ఉంటుందండి. ఆ చెమటను ప్రపంచానికి చూపించాలన్నది అదే నా కెమెరాలో లక్ష్యమైంది. బొగ్గు గనిలో ఫోటోగ్రఫీ చేయటం అంత సులభం కాదు, తక్కువ వెళ్తారు, బొగ్గు, దుమ్ము, ఇరుకైన సొరంగాలు, ప్రతి అడుగులో ప్రమాదము. అయినప్పటికీ నేను కెమెరాను ఎత్తుకున్నాను, ఎందుకంటే నేను ఒక దృశ్యాన్ని కాదు ఒక జీవితాన్ని నమోదు చేస్తున్నాననే భావన నాలో ఉందండి.
1: ఈ ప్రయాణం మొదలు పెట్టినప్పుడు మీరు ఫస్ట్ ఎంటర్ అయిన దగ్గర నుంచి మీ ప్రయాణం ఎలా సాగింది, మీకు ఎదురైన భిన్న సంఘటనలు ఎదురై ఉంటాయి, అక్కడ మీతో పాటు కూలీలు కూడా వచ్చి ఉంటారు, మీకు అక్కడ ఫోటోగ్రఫీకి సరైన సదుపాయం కూడా ఉండదు, మనకు ఫోటోగ్రఫీకి మెయిన్ గా లైట్ ఇంపార్టెంట్, అంత లోపల మీకు బొగ్గు గనుల చుట్టూ చీకటే ఆవహించుంటుంది, మీరు ఎలా ఫోటోగ్రఫీ సాధ్యం చేయగలిగారు ఇదంతా?
0: సాధారణంగా అంటే చీకటి వెలుగుల సమ్మేళనమే మనము నలుపు తెలుపు ఛాయాచిత్రం అని చెప్తాం, ఆ వెలుతురు లేకపోతే అంతా చీకటే, మీకు సరౌండింగ్ అంతా కూడా బొగ్గంతా కూడా నలుపు రంగులోనే ఉంటుంది, కాంతితో పడ్డటువంటి ఆ వెలుగుతో ఉన్నటువంటి అద్భుతాన్ని మాత్రమే ఆ కాంతి రేఖలతోనే మనం యొక్క దృశ్యాన్ని చిత్రీకరించాలి. నేను ఈ అంశాన్ని మీద చాలా స్టడీస్ చేశానండి, ఇంతకుముందు పెద్ద పెద్ద ఫోటోగ్రాఫర్లు, ఈ మధ్యకాలం మనకు బ్రెజిల్ ఫోటోగ్రాఫర్ సెబాస్టియన్ సాల్గనొ చనిపోయాడు, ఆయన కూడా 1989లో భారతదేశం వచ్చి భారతదేశం అస్సాంలో ఉన్నటువంటి బొగ్గు గనుల మీద ఆయన చిత్రీకరించడం అనేది జరిగింది. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి 5 అమెరికన్, స్వీడిష్, మన ఇండియన్స్ ఇద్దరు భట్టాచార్య లాంటి వాళ్ళు బొగ్గు గనుల మీదే పనిచేశారు. వాళ్ళ యొక్క డాక్యుమెంటరీలు చూసిన తర్వాత ఏమైనా సరే ఇది బ్లాక్ అండ్ వైట్లోనే చేయాలి, బ్లాక్ అండ్ వైట్లో ఉన్నటువంటి అందమే వేరు, దాన్నే ప్రపంచానికి చూపించాలనే విధానంతో నేను మొదలు పెట్టడం అనేది జరిగింది. అయితే తొలుతగా నేను ఫస్ట్ టైం మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు ఆ 1.5 కిలోమీటర్ మనము ఒక ట్రాక్ ఉంటుందండి, ఆ ట్రాక్ మీద ఎక్కుంటే అది తీసుకెళ్తుంది. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు నేను వెళ్ళింది వరకు కూడా 3,937 లోతుకు వరకు వెళ్ళానండి నేను భూమిపై నుంచి పొరకి, అంటే దాదాపు 1200 మీటర్ల లోతులోకి నేను దిగి అక్కడ బొగ్గు ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ చేసే కార్మికుల యొక్క విధానాన్ని నేను చిత్రీకరించాను. అక్కడ వెళ్ళాలి అంటే మనము చాలా లైట్ వెయిట్గా ఉండాలి, ప్లస్ మన కెమెరాలు మనమే మోసుకోవాలి, ఎవరు అసిస్టెంట్ ఉంటారు, అదేవిధంగా మనకు ఒక క్యాప్ ఇస్తారండి, మనకి బూట్లు అన్నీ వాళ్ళే ఇస్తారు, సెక్యూరిటీ ఒక క్యాప్ లైట్ ఇస్తారు, ఆ లైట్లో మాత్రమే మనం ఎక్స్పోజ్ చేయాలి. ఎందుకంటే మనం ఆర్టిఫిషియల్ లైట్ అనేది మనం తీసుకెళ్ళకూడదు, విద్యుత్ వల్ల కూడా ఫైర్ అవుతుంది, బొగ్గు త్వరగా ఫైర్ అవుతుంది, అదేవిధంగా మెథైల్ గ్యాస్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతూ ఉంటుంది, ఆ గ్యాస్ వల్ల కూడా ఫైర్ అయ్యే ప్రమాదం ఉంది, బొగ్గు త్వరగా

0: అనుకుంటుంది. అందువల్ల దే ఆర్ నాట్ అలౌడ్ అనమాట. అది వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా చెప్పారు, మీకు ఒక క్యాప్ లైట్ ఇస్తాము, ఆ క్యాప్ లైట్లో మాత్రమే మీరు చిత్రీకరించాలి. మనం ఫ్లాష్ పెట్టుకోవడానికి వెళ్ళలేదు. మనం అంటే మనం సాంకేతికంగా మనం ఉన్నటువంటి కెమెరా యొక్క నూతన వరవడిలో ఉన్నటువంటిది అత్యున్నతమైనటువంటి క్వాలిటీ లెన్సుల్లో మాత్రమే మనం చిత్రీకరించాలి. అయితే అక్కడ విపరీతమైన వేడండి, విపరీతమైనటువంటి తేమ ఉంటుంది. దానివల్ల కొద్దిసేపు మనం పనిచేయంగానే కొద్దిసేపు మెట్లెక్కి పైకెక్కే లోపు మనం చాలా అలసిపోతూ ఉంటాం, చెమటలు కారిపోతూ ఉంటాయి, ఒళ్ళంతా తడిసిపోతూ ఉంటుంది. కానీ చెమటలకి ఎంత కష్టమైనా సరే దీన్ని ఇంకా వాళ్ళు చేసే డిఫరెంట్ యాక్టివిటీని చిత్రీకరించాలని ఫస్ట్ టైం వెళ్ళొచ్చిన తర్వాత చాలా అలసిపోయాను నేను. దానివల్ల అయినా సరే తర్వాత రోజు మళ్ళీ వెళ్ళాను, కొద్దిగా తీశాను. ఇది వచ్చిన తర్వాత చూసుకున్నాక కొంత ఇంకా లోటు కనపడుతుందని చెప్పేసి నేను వాళ్ళని పర్మిషన్ అడిగితే నీకు ఇంకో ఛాన్స్ ఉంది కదా ఉపయోగించుకోమన్నారు. ఆ తర్వాత ఈసారి మంచి క్వాలిటీ లెన్సులు తీసుకెళ్ళి చిత్రీకరించి ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేశాను.
1: మొత్తంగా మీరు ఎన్ని ఫోటోగ్రాఫ్స్ తీసి ఉంటారు?
0: దాదాపుగా ఒక 3800 ఫోటోలు తీశానండి. దాంట్లో కేవలం 20 ఫోటోలు మాత్రమే దీనికి నేను పంపడం అనేది జరిగింది.
1: సార్ శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఈ ప్రయాణంలో ఫోటోగ్రఫీ కంటే గనుల గురించి ఎక్కువ స్టడీ చేసి ఉంటారు, మీరు చెప్తున్న విషయాలు ఇవన్నీ చూస్తే. మీరు ఇంకా ఈ బొగ్గు గనుల గురించి తెలుసుకున్న ఆసక్తికరమైన విషయాలు ఏమైనా ఉంటే ఒకసారి షేర్ చేసుకోండి.
0: అంటే ఇప్పుడు జనరల్గా మన దేశంలో చూసుకున్నట్టయితే అండి, అసలు ఇంతకుముందు మన వాళ్ళు ఎవరు చేశారు ఈ బొగ్గు గనుల మీద ఈ ఫోటోగ్రఫీ అనేది? నేను చాలా స్టడీ చేశానండి. అంటే రాబ్ కెంట్రిక్ అని యుఎస్ఏ అతను, అతను లైఫ్ ఇన్ ఇండియా కోల్ మైన్స్ అని నేషనల్ జియోగ్రఫీలో 1984 ఒక మంచి డాక్యుమెంటరీ పబ్లిష్ అయింది. అది అంటే జారియా, మేఘాలయ, రాట్ హోలు, గనుల కార్మికుల జీవితం మీద ఆయన తీశాడు. అలాగే సుప్రీం భట్టాచార్య అని ఆయన ఇండియన్, బ్లాక్ డైమండ్ అండ్ టీయర్స్ అనేది ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్రలోని బొగ్గు గనుల మీద మండుతున్నటువంటి బొగ్గు గనుల మీద ఆయన తీయటం అనేది జరిగింది. రోనిస్ సేన్ అని ఇండియన్, అతను ద ఎండ్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ తీసుకున్నాడండి. అంటే 100 మండుతున్నటువంటి బొగ్గు గనుల మీద మాత్రమే ఆయన తీసుకోవడం జరిగింది. ఆయన కలర్ ఫోటోగ్రఫీ చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు. అలాగే సెబాస్టియన్ సల్గడో, ఈ మధ్యకాలం బ్రెజిల్ ఫోటోగ్రాఫరు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నలుపు తెలుగు ఛాయాచిత్రకారుడు, ఆయన కోల్ మైనింగ్ ధన్బాద్ అనేటువంటిది 1989 ధన్బాద్ కార్మికులు శ్రమను ప్రపంచానికి పరిచయం చేసినటువంటి నలుపు చిత్రాలతో ఆయన పరిచయం చేయటం అనేది జరిగింది. తర్వాత సెబాస్టియన్ సర్గి అని బ్లాక్ డైమండ్ అనే పేరుతో స్వీడిష్ ఫోటోగ్రాఫరు, జారియా అగ్నిగన్నలు, పిల్లల యొక్క శ్రమ, కాలుష్యము, దానిలో మహిళల యొక్క శ్రమ జీవనాన్ని ఆయన బలేగా పట్టుకున్నాడండి. ఇవన్నీ చూసిన తర్వాత ఏమైనా సరే మనం ఎందుకు చేయకూడదు అంటే, ముఖ్యంగా భారతదేశంలో, ముఖ్యంగా మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అటు పశ్చిమ బెంగాల్లో మేజర్గా ఉంటుంది, మన ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే అతి తక్కువ ఉన్నటువంటి బొగ్గు గనులు ఉన్నాయి. దానిలో మనకి ఇది ఇంత లేదు. అంతకన్నా ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో మనం చూసినట్టయితే చాలా ప్రాంతాలు, కరీంనగరు, పల్లె, శ్రీరాంపురము, బోల్డెన్ని ప్రాంతాల్లో ఈ బొగ్గులను ఉన్నాయి. నా ఉద్దేశం ఏంటంటే అండి, అసలు ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఎప్పటి నుంచో కార్మికుడు ఒక తట్ట, ఒక చెమ్మ, ప్లస్ ఒక ఎత్తేటువంటి ఒక ఆయుధాన్ని భుజాన్ని వేసుకొని వెళ్ళటం అనేది మనందరికీ ఇప్పటివరకు తెలిసిన విషయం. గత కొన్ని శతాబ్దాలుగా జరుగుతున్నటువంటి విధానం నేడు ఆధునిక యంత్రాంగంతో అది కంప్లీట్గా మారిపోయిందండి. ఆ పద్ధతి ఇక మారిపోయింది. ప్రపంచం మొత్తం మీద మీరు ఎక్కడన్నా చూసుకోండి, ఈవెన్ సౌత్ ఆఫ్రికాలో కూడా మాన్యువల్ లిఫ్టింగ్ అనేది ఆపేశారు. ఒక్క శ్రీరాంపురంలో మాత్రమే అతి కొద్ది మంది కార్మికులు మాత్రమే ఈ పని చేస్తున్నారు. అది తెలుసుకున్నాను. ఓహో, అంటే నెక్స్ట్ జనరేషన్కి మన కార్మికుల యొక్క జీవన విధానం తెలియదు ఎవరికిక. ఇప్పుడంతా కూడా ఓపెన్ కాస్ట్ అయిపోయింది. మామూలుగా ట్రక్కులు ట్రక్కులు లేపేయటమే, పెద్ద ఎత్తేయటమే. కానీ గని లోనకి వెళ్ళి కొన్ని 1000 లోనకి వెళ్ళి బొగ్గు ఫార్మ్ అయినటువంటి ప్రాంతంలో అక్కడ ఒక హోల్ చేసి దానికి ఒక బాంబు పెట్టి దాని నుంచి పేల్చి అది ఎంతో అంటే ప్రమాదకరమైనటువంటి ప్రాంతం, ఎప్పుడు కూలుతుందో ఎవరికి తెలియదు. ఒక కార్మికుడు లోనకి వెళ్ళాడు అంటే, బయటికి తిరిగి వచ్చి తన డ్యూటీ దిగాడు అంటే ఒక విజయంగా మనం చెప్పుకోవాలి.
1: సార్ ఒక మాట చెప్పుకోవాలి, మీరు జీవితకాలంలో చేసిన ఒక పూట విసుకు వారు జీవితకాలం పాటు రోజు చేస్తారు
0: అండి. చాలా విషయాలు తెలుసుకున్నాను. అంతకుముందు భోజనం ఎలా ఉండేది, లోనికి ఒక చిన్న బాక్స్ తీసుకుని లోనికి వెళ్ళేవాళ్ళు. ఈవెన్ కింద వాటర్ ఉంటుంది, అక్కడక్కడ సెలయేళ్ళకి వెళ్తూ ఉంటుంది, కానీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి ఆహారము, ఎంతో ప్రేమతో కుటుంబ సభ్యులు పెట్టినటువంటి ఆహారము, మధ్యలో విరామ సమయంలో ఓ పక్క చేరి వాళ్ళంతా ఆహారం తీసుకుంటూ ఉంటారు, అంటే కలిసి భోజనం చేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు కంప్లీట్గా ఈ గనిలో ఆపేశారు, ఎందుకని నేను చాలా ఎంక్వైరీ చేశాను. అయితే ఆహారం మిగిలిపోయినా పారేసిన ఆహారం తినడానికి ఎలుకలు వస్తున్నాయి, ఆ ఎలుకలు తినడానికి పాములు వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి ఇవి అంటే, ఈ నింపినటువంటి బొగ్గు పైకి వెళ్ళినటువంటి ట్రక్కులు అవి కాచి తిరిగి వచ్చేటప్పుడు వాటిలో నుంచి అవి ప్రయాణం చేసి కిందకు వస్తున్నాయి. ఇప్పుడు పాముల వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి ఫుడ్ కంప్లీట్గా 8 గంటలు వాళ్ళు ఫుడ్ తీసుకోవడానికి లేకోకుండా చేశారండి. అయితే ఈ మాన్యువల్ లిఫ్టింగ్ ఉన్నటువంటి ఏకైక ప్రాంతం నేను ఎంచుకోవటం అనేది జరిగింది. ఈ ఒక్క లిఫ్ట్ ఇంకా 2 సంవత్సరాల్లో ఇది కూడా కంప్లీట్ క్లోజ్ అవుతుంది. వాళ్ళు ఎందుకని మారలేదు అని నేను అడిగాను దానికి. అయితే మేము ఎంపిక అయినప్పుడు, మేము జాయిన్ అయినప్పుడు మాన్యువల్ లిఫ్టింగ్ అంటే దానికి జాయిన్ అయ్యాము. ఇంకొక 2 సంవత్సరాల్లో మా జీవితం మొత్తం మేము మా ప్రయాణం అంతా కూడా అదే పని చేస్తూ, ఈ 2 సంవత్సరాలు మేము మిషనరీకి పనిచేయటం వల్ల మా యొక్క కాలం అంతా కూడా మేము మాన్యువల్ గా కాకోకుండా మిషనరీలోకి వచ్చామని అంటారని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఆ కొద్ది మంది కార్మికులు మాత్రమే ఇది ఇచ్చారండి. ఈ రోజు కూడా పొద్దున్నే తట్ట ఆ ఎత్తుకునేటువంటి ఆ చెమ్మ తీసుకుని వాళ్ళు లోనకి వెళ్ళటం అనేది గొప్ప దృశ్యం అండి. అది
1: శ్రీనివాస్ రెడ్డి గారు, బొగ్గు గనులు అంటేనే ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి, చాలా రిస్క్ తో కూడుకున్నటువంటి వ్యవహారం. ఈ బొగ్గు గనుల్లో ఎటువంటి ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది? ఒక ఫోటోగ్రాఫర్ గా ఫోటోగ్రాఫర్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి?
0: బొగ్గు గనుల్లోకి లోనకి వెళ్ళేటప్పుడు మనం ఒక ఫోటోగ్రాఫర్ గా చాలా తెలుసుకోవాలండి. అంటే మనం ఒక ఎప్పుడు కూడా మనం ఏదో ఫోటో తీస్తున్నాము, ఫోటోలో కాంతి నీడలు బంధిస్తున్నాము అనే ఇదే కాదు. అంటే ఎక్కువగా మిథేన్ వాయువు అని ఎక్కువ వస్తూ ఉంటుంది. నాకు వాళ్ళు ఒక చిన్న లాంతర్ లాంటిది తీసుకొని వాళ్ళు చూపించారు. ఈ లాంతర్ ఆరిపోయింది అంటే వాయువు రిలీజ్ అవుతుంది అని, అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతారు. ఆ మిథేన్ వాయువు ఏంటి, దానివల్ల మనం అంటే మన సాధారణమైనటు కెమెరా ఉన్నటువంటి ఫ్లాష్ కానీ ఏమాత్రం విద్యుత్ కిరణాలు కనుక బయటకు వస్తే ఆ వాయువు వల్ల పేలే ప్రమాదం ఉంది. అది కూడా తెలుసుకోవాలండి. బొగ్గు దుమ్ము వల్ల మన లెన్సులు పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా అత్యంత తక్కువ వెలుతురు, ఆ వెలుతురులోనే మనము కావలసినంత వెలుతురుతో మనం ఛాయాచిత్ర తీయాలంటే మన దగ్గర అనేక రకాలైనటువంటి కెమెరాలు మనకు ఉండాలి. సాధారణంగా అండి మీరు ఎప్పుడైనా బొగ్గు గనిలో దిగినప్పుడు చాలా ఇరుకైనటువంటి సందులు ఉంటాయి, అటు వెళ్ళేదావా ఇటు వెళ్ళేదావా, హైట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మనం వెళ్ళినప్పుడు మనకి తలకు తగులుతుంది, భుజాలు తగులుతాయి, ఈ భుజాలకి దెబ్బలు తగులుతాయి, కాళ్ళకి దెబ్బలు తగులుతాయి, కింద బురద ఉన్నదో మట్టి ఉన్నదో బురదలు ఇరుక్కుపోతాం కాళ్ళు, చాలా ప్రమాదకరమైనటువంటి ఇవన్నీ. ఇవన్నీ తగ్గాలంటే మనం వెయిట్ తక్కువ ఉండాలి, మనం తీసుకెళ్లేటువంటి వస్తువులు కెమెరాలు కూడా వెయిట్లెస్గా ఉండాలి, అప్పుడే మనం ఆ ఫోటోగ్రఫీని చేయటానికి అవకాశం ఉండదు. కొన్నిసార్లు బాంబు పెడతారు, పైకప్పు కూలిపోద్ది, ఇక మనం ఇక లోనే మన అట్లా వదిలేసినటువంటి కార్మికుల యొక్క బాడీస్ అట్లా కొన్ని వదిలేస్తారంట, అంటే తీసుకొచ్చే పరిస్థితి కూడా లేదట, అంత ప్రమాదకరం అండి. అంతేవిధంగా భారీ యంత్రాలు ఇప్పుడు ప్రజెంట్గా జరుగుతున్నాయి, అవి ఏంటంటే కన్వేయర్ బెల్ట్లు ఒకటి ఉంటాయి, అదే డ్రిల్లింగ్ యంత్రాలు, లోడర్లు, ఇవన్నీ పనిచేస్తాయి. ఆ శబ్దం అండి మనకి అసలు చాలా ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది. ఆ గాలి లేకపోవటము, ఈ తేమ వల్ల విపరీతమైన నీరసం ఉంటుందండి మనకి. అదే కార్మికుడు మరి 8 గంటలు పనిచేసి ఆ బొగ్గును మనకు తీసి ఈరోజు మనం మన ఇళ్లలో ఒక కాంతిని అనేది మనకు వస్తుంది అంటే ఎక్కువగా అంటే మామూలుగా థర్మల్ పవర్స్లో కానీ భారీ పరిశ్రమల్లో కానీ ఇవన్నీ మనకి బొగ్గు వల్లే పనిచేస్తున్నాయి. ఈ రోజున ఈవెన్ టుడే ఈ రోజు మనం చూసుకున్నటువంటి చిన్న చిన్న పరిశ్రమల్లో కూడా బొగ్గు యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉన్నదండి. అది అలాంటి సబ్జెక్ట్ని నేను ఎంచుకోవటం అనేది జరిగింది.
1: శ్రీనివాస్ రెడ్డి గారు, మీ సబ్జెక్ట్ అయినటువంటి శ్రామికుడు ఎవరైతే ఈ బొగ్గు గనుల్లో పనిచేస్తూ ఉన్నారో మీరు వీరితో మాట్లాడడం ఏమైనా జరిగిందా? మాట్లాడితే వారు చెప్పిన విశేషాలు ఏమనంటే ఒకసారి షేర్ చేసుకోండి సార్.
0: అంటే వాళ్ళు మనము ఈరోజు వెళ్తున్నాం, వస్తే మళ్ళీ మనం మనందరితో కలుస్తాం, ఒకవేళ పొరపాటున ఏమైనా జరిగితే ఇంకంతే మనం ఆ బొగ్గులను మనం కూడా కలిసిపోతాం అనేటువంటి మాట నిజంగా నాకు
1: కఠినమైన నిజాన్ని మోసుకుంటూ వెళ్తారు.
0: అంటే ఎంత గొప్ప బాధ్యత, ఎంత గొప్ప అంటే కమిట్మెంట్. నేను ఈరోజు అంటే ఒక పంచింగ్ మిషన్ ఉంటుందండి, వాళ్ళకి వెళ్ళేటప్పుడు 150 మంది కార్మికులు 24 గంటలు పనిచేస్తుంది లోన, అర్ధరాత్రి లేదు, పగలు లేదు, రాత్రి లేదు. మనం లోనకి వెళ్ళామంటే చీకటి, మనకున్న లైట్ ఒక సోర్స్ మాత్రమే. అలాంటి కఠినమైనటువంటి జీవనంలో వాళ్ళు ప్రయాణించి మన వెలుగులో నింపుతున్నారండి.
1: శ్రీనివాస్ రెడ్డి గారు ధన్యవాదాలండి. ఈరోజు మనం ఒక శ్రామికుని గుర్తు చేసుకుంటూ గనులు మాట్లాడిన వేళ మీరు గనులతో మాట్లాడించిన వేళ మీకు ఈ మాస్టర్ ఆఫ్ ది ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ నుంచి పురస్కారం లభించినందుకు, మీరు మా తెలుగువారైనందుకు గర్వపడుతూ మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం. సార్ చివరిగా మరొక మాట, మీరు 61 వయసులో వచ్చేసున్నారు, ఈ యువ ఫోటోగ్రాఫర్లు యువకులు అయినటువంటి ఎవరైనా ఈ రంగంలో వచ్చి ఏదైనా సాధించాలనుకునే యువకులకి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు చెప్పండి.
0: సాధారణంగా మా వాళ్ళు అందరూ ఫోటోగ్రాఫర్లు ఎవరైనా చూడండి, 10th ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఎక్కువ చదువుకుని వారండి. అందుకోసమే మనము బైఫర్కేషన్ తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఫైన్ ఆర్ట్స్ కాలేజీ లేదండి.
1: దానికోసం
0: నేర్పించేటువంటిది నేను యూజీసీతో రిక్వెస్ట్ చేసి మా అవసరం ఇదని చెప్తే మనకి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఇంటర్మీడియట్ బేస్డ్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే చాలు, వాళ్ళకి డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ అనే కోర్సు అనేది స్టార్ట్ చేశాము. దానివల్ల అంటే కోర్సు నేర్చుకోవటం వల్ల వాళ్ళు ఒక ప్రొఫెషనల్గా ఎదగటానికి కావలసినటువంటి మెళుకువలన్నీ కూడా అందులో ఉంటాయి. అది ఒక కేవలం 10 నెలల కోర్సు మాత్రమే, 2 సెమిస్టర్లు ఉంటాయి. అది నేర్చుకుంటే ప్రతి ఫోటోగ్రాఫరు ఒక అంబాసిడర్ లాగా తయారవుతాడండి. అంటే ఈ దేశంలో ఇక్కడ ఉన్నటువంటి అవకాశం అంటే పరిమితులు కానీ మనకు ఉన్నటువంటి వనరులు కానీ, ఫోటోగ్రఫీ వనరులు ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి వనరులు, ఫోటోగ్రఫీ వనరులు ఒక భారతదేశానికి ఉన్నాయి. ఆ భారతదేశాన్ని నుంచి వాళ్ళందరూ ఎదిగి ప్రపంచంలో ఒక అంబాసిడర్లాగా ఎదగాలని నేను ఆకాంక్షిస్తున్నాను.
1: ధన్యవాదాలండి శ్రీనివాస్ రెడ్డి గారు. మీ యొక్క అనుభవాల్ని, విలువైనటువంటి ఇన్ఫర్మేషన్ ని మా శ్రోతలతో షేర్ చేసుకున్నారు. అలాగే యువకులకు కూడా మంచి సందేశం ఇచ్చి వాళ్ళు కూడా మంచి నైపుణ్యమైన ఫోటోగ్రాఫర్గా ఒక అంబాసిడర్స్గా నిలుస్తారని ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలండి.
2: మీరు ఇంతవరకు ఈనాటి జీవన లహరి కార్యక్రమంలో గనులు మాట్లాడిన వేళ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఫోటో జర్నలిస్ట్, డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫర్ శ్రీ తమ్మ శ్రీనివాస్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. జీవన లహరి కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిత్రగీతం వినండి.

0: చివరిగా మీరు విన్న ఈ పాటతో జీవనలహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ఈనాటి చిత్రగీతాలు వినబోయే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఈనాటి చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా వినబోతున్నటువంటి పాట వర్షం. ఈ చిత్రానికి కార్తీక్, శ్రేయా ఘోషల్ గారు ఆలపించిన పాట, రచన సిరివెన్నెల.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఆలు మగులు. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గారు ఆలపించిన పాట. రచన సి నారాయణరెడ్డి.

ఇంతటితో చిత్రగీతాల కార్యక్రమం సమాప్తం. సమయం 1:20 కావస్తుంది. ఆకాశవాణి మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రహదారి ప్రమాదాలను నివారించేందుకు రాష్ట వ్యాప్తంగా 710 బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి మంగళపూడి అనిత తెలిపారు. రాష్టంలో మొత్తం 1.18 లక్షల హెక్టార్లలో కొబ్బరి సాగు జరుగుతోందని శాసనసభలో వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలలను మూసివేయడం లేదని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాసన మండలిలో స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలో మత్స్యకారులతో బోటు గల్లంతైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో ఈరోజు సమీక్షించారు. మత్స్యకారుల ఆచూకీ కోసం చేపడుతున్న గాలింపు చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బోటు మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. కోస్ట్ గార్డ్, మత్స్యశాఖ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో చర్యలు కొనసాగించాలని సూచించారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలతో అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతూ గాలింపు చర్యల సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి తెలియచేయాలని చంద్రబాబు ఆదేశించారు. రహదారి ప్రమాదాలను నివారించేందుకు రాష్ట వ్యాప్తంగా 710 బ్లాక్ స్పాట్లను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి స్పందిస్తూ 14,770 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి రహదారులపై నిఘాను మరింత పటిష్టం చేస్తున్నామని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తూ పోలీసు వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, ప్రజలు సురక్షితంగా ప్రయాణం ంచేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి అనిత వివరించారు. రాష్ట శాసనసభ వర్షాకాల సమావేశాలు 2వ రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభలో ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. నియోజకవర్గాల సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. గ్రామ పంచాయతీల ఉన్నతీకరణపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ స్పందిస్తూ 25,000 పైగా జనాభా ఉన్న గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా ఉన్నతీకరించే ప్రతిపాదన ప్రస్తుతం ఏదీ లేదని స్పష్టం చేశారు. జనాభా లెక్కల ప్రక్రియ 2027 మార్చి 31 వరకు కొనసాగుతుందని, అప్పటి వరకు ఎలాంటి మార్పులు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించిందని నారాయణ తెలిపారు. రాష్టంలో మొత్తం 1.18 లక్షల హెక్టార్లలో కొబ్బరి సాగు జరుగుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్టంలో కొబ్బరి సాగుపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 10,000 హెక్టార్లలోని కొబ్బరి తోటలు కాలం చెల్లినట్లు గుర్తించామని చెప్పారు. కాలం చెల్లిన తోటల పునరుజ్జీవనానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, ఇందుకోసం కొబ్బరి అభివృద్ది మండలితో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా కొబ్బరి తోటల పెంపకానికి రైతులకు ఆర్థిక సాయం అందిస్తామని అచ్చెన్నాయుడు పేర్కొంటూ,
1: ప్రతి చెడిపోయిన మొక్కకి ₹1,000 సహాయం చేసి ఆ ప్లేస్ లో కొత్త మొక్కలు ఇవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదన వచ్చింది. అది ఫైల్ కూడా సర్క్యులేషన్ అయింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వద్ద తీసుకురావడానికి ఒక పక్కన ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. రెండవది, కొత్త ప్లాంటేషన్ కి విబి రామ్జీ పథకం కింద కేంద్రంలో ఉన్నటువంటి కోకో బోర్డు ద్వారా కూడా ఆర్థిక సహాయం ఇస్తూ నిరంతరం చేస్తున్నాం. దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్ట్ గా తీసుకోవాలి.
0: శాసనసభ సమావేశాల్లో భాగంగా ఎయిడెడ్ పాఠశాలల అంశంపై శాసన మండలిలో చర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానమిస్తూ ఎయిడెడ్ పాఠశాలలను మూసివేయడం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలపై మంత్రి వివరాలు వెల్లడించారు. 2023-24, 2024-25 విద్యా సంవత్సరాల్లో 3% చొప్పున ప్రవేశాలు తగ్గాయని తెలిపారు. 2025-26లో తగ్గుదల 1.69% పరిమితమైందన్నారు. 2026-27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు 0.94% పెరిగాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్లీపర్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ మోటారు వాహనాల నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాలపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 16 ప్రభుత్వ 835 ప్రైవేట్ స్లీపర్ బస్సులు నమోదై ఉన్నాయని, వాటిలో అగ్ని ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డ్రంకన్ డ్రైవ్, మానవ తప్పిదాలలో జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ,
1: కేవలం ఫిట్నెస్ వల్లే కాకుండా హ్యూమన్ ఎర్రర్ వల్ల కూడా ఈ యాక్సిడెంట్ ప్రమాదాల వల్ల ఎక్కువ ప్రాణాలు కోల్పోతున్నారు. అధ్యక్ష, ఈ పటిష్టమైన చర్యల్లో భాగంగానే ఫిట్నెస్ అలాగే డ్రంకన్ డ్రైవ్ విషయంలో ఎక్కడ రాజీ పడేది లేదు. అధ్యక్ష, ఒక 8 అవర్ జర్నీ మధ్యలోనే ఈ రెండు దగ్గర తప్పకుండా చెకింగ్ పాయింట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్ష, తప్పకుండా ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా దీనికి పటిష్టమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం అలాగే రవాణా శాఖ సిద్ధంగా ఉందని గౌరవ సభ్యులకు మీ భారత తెలియజేస్తారు.
0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. అమరావతిలోని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సభ విరామ సమయంలో మంత్రులతో చంద్రబాబు నాయుడు సమావేశమై పలు అంశాలపై చర్చిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించే అంశం ప్రధాన అజెండాగా చర్చ జరుగుతోంది. దాదాపు 55కు పైగా అంశాలతో కూడిన అజెండాపై మంత్రివర్గం చర్చిస్తోంది. పరిశ్రమలు, ఐటీ, ఇంధనం, పర్యాటక రంగాలకు సంబంధించిన పలు ప్రతిపాదనలపై మంత్రివర్గం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ విశాఖపట్నం పర్యటన కొనసాగుతోంది.

0: పర్యటనలో భాగంగా బీచ్ రోడ్డులో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం బీజేపీ రాష్ట కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఆ పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, రాష్ట పదాధికారులు, జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. రాష్టంలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలతో పాటు పార్టీ సంస్థాగత బలోపేతంపై సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పాల్గొని మాట్లాడుతూ,
1: ఇవాళ మన దేశంలో ఒక గొప్ప ప్రభుత్వం నడుస్తుందని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. దాంతో పాటు మనందరం కూడా ఒక గొప్ప పార్టీలో ఉన్నాం. మన పార్టీ అటువంటి పార్టీ, దేశం కోసం నేషన్ ఫస్ట్ పార్టీ, నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనే సిద్ధాంతంతో పనిచేసిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీని తప్పనిసరిగా మనం గర్వించాలి.
0: విశాఖపట్నంలో ఈ నెల 22-23 తేదీల్లో జరగనున్న బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా సహా 11 దేశాలకు చెందిన క్రీడా మంత్రులు, అధికారులు హాజరు కానున్నారని చెప్పారు. క్రీడాభివృద్దిలో సాంకేతికత, క్రీడల పరిశ్రమలో సామర్థ్య నిర్మాణం, సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రోత్సాహంపై సమావేశంలో చర్చించనున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, రాష్ట శాసనసభాపతి సిహెచ్ అయ్యన్నపాత్రుడు ఈరోజు దర్శించుకుని తోమాల సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం హరివంశ్ నారాయణ్ సింగ్ మాట్లాడుతూ, దేశం 2047 నాటికి వికసిత భారత్గా అభివృద్ది చెందాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, హరివంశ్ నారాయణ్ సింగ్ తో కలిసి తోమాల సేవలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. రాష్టం మరింత అభివృద్ది చెందాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-780 టోల్ ఫ్రీ నంబరుకు గాని, MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు గాని ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రహదారి ప్రమాదాలను నివారించేందుకు రాష్ట వ్యాప్తంగా 710 బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 1.18 లక్షల హెక్టార్లలో కొబ్బరి సాగు జరుగుతుందని శాసనసభలో వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించండి.

0: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
0: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో డాక్టర్ కొండా పూర్ణ రాజేశ్వరి గారితో పరిచయం, లలిత గీతాలు, జుగ్ జుగ్ జియో అభియాన్ విశేషాలు వింటారు. ముందుగా గర్భవతులలో తరచుగా ఎదురయ్యే సమస్యలు, ఆయుర్వేద వైద్యంలో పరిష్కార మార్గాల గురించి డాక్టర్ కొండా పూర్ణ రాజేశ్వరి గారితో పరిచయం వినండి.
5: డాక్టర్ కొండా పూర్ణ రాజేశ్వరి గారు నమస్కారం అండి.
6: నమస్తే అండి.
5: డాక్టర్ పూర్ణ రాజేశ్వరి గారు, మీరు ఆయుర్వేద వైద్య నిపుణులుగా వైద్య సేవలు అందిస్తున్నారు కదా.
6: అవునండి.
5: ముఖ్యంగా గర్భవతులు కొందరు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కారణాలు ఏమైనప్పటికీ వాళ్లకు ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆర్థిక సమస్యలు కావచ్చు, అవగాహన లేమి కావచ్చు, కొన్ని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి సరి అయినటువంటి అవగాహన లేక నాటు వైద్యాలు, నాటు చిట్కాలు ఇలాంటివి కూడా పాటిస్తూ ఉండటం, అట్లాగే కాన్పు సమయంలో మంత్రసానితో కాన్పు చేయించుకోవడాలు ఇప్పుడు దాదాపుగా లేదు. ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తోంది. ఆసుపత్రిలోనే కాన్పు చేసే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన నిజంగా ఒక అమృత తుల్యం లాంటిదని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అయితే డాక్టర్ గారు, గర్భవతులు మొదటి నెల నుండి ప్రసవం అయ్యే వరకు వీళ్ళు అసలు ఎలాంటి సమస్యలు ఏదైనా ఎదుర్కొనే అవకాశం ఉంటుందా? అసలు సమస్యలు అనేది పక్కన పెట్టినా వాళ్ళు ఆరోగ్యకరంగా మంచి ఆహారం తీసుకోవాలి, చక్కటి వ్యాయామం చేయాలి, ఆనందకరంగా ఉండాలి ఇలా చెబుతుంటారు డాక్టర్ గారు. సో మొట్టమొదట నెల నుండి ఎలాంటి సమస్యలు అంటే అంటుంటారు గర్భం నిలవలేదండి, అబార్ట్ అయిందండి, ఇవి కూడా వింటుంటామండి. ఇట్లా అసలు మొదటి నెల నుంచి ప్రసవం అయ్యే వరకు ఏ రకమైన సమస్యలు సాధారణంగా వస్తుంటాయి, దానికి కారణాలు ఏమై ఉంటాయి చెప్పండి ముందు.
6: గర్భవతుల గురించి ఆయుర్వేద పరిరక్షణ అనేది చాలా మంచి టాపిక్. అయితే ఒక్క విషయం, ఒక స్త్రీగా నేను చాలా గర్వించదగ్గ ఒక విషయం మాత్రం ముందుగా అది చెప్పాకే మిగిలింది స్టార్ట్ చేస్తే బాగుంటుంది. సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగినటువంటి అవకాశం భగవంతుడు స్త్రీకి మాత్రమే ఇచ్చాడు. సో ప్రతిసృష్టి చేయాలంటే ఎవరి వల్ల కాదు, ఒక స్త్రీమూర్తి వల్లనే అవుతుంది. సో అందుచేత ఈ గర్భిణీ పరిచర్య అనేది ఆయుర్వేదంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం. అలాగే ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి విహారం చేయాలి, ఎటువంటి ఔషధాలు చేసుకోవాలనేది చాలా స్పష్టంగా, చాలా కూలంకుషంగా, చాలా చక్కగా ఆయుర్వేద శాస్త్రంలో చరకాచార్యుల వారు, సుశ్రుతాచార్యుల వారు, హారిత సంహితాచార్యుల వారు, కాశ్యప సంహిత, అష్టాంగ హృదయం వీటన్నిటిలో కూడా చాలా వివరంగా చాలా చక్కగా చెప్పబడింది. 5000 సంవత్సరాల నాటి క్రిత ఆయుర్వేదంలో మాసానువాస పరిచర్య అని చెప్పేసి గర్భిణీ పరిచర్య గురించి చాలా చక్కగా వివరించబడింది. అందులో మనకేంటంటే షోడశోపచారాలు అనేవి మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం. సో ఈ గర్భిణీ పరిచర్యలోనే మనకి 3-4 షోడశోపచారాలు రావడం అనేది చాలా విశిష్టమైనటువంటి విషయం. అంటే మన జీవితం అంతా కలుపుకుంటే 16 ఉపచారాలు, షోడశోపచారాలు చేస్తే అందులో 4 వరకు మనకి అమ్మాయి ప్రెగ్నెన్సీకి ముందు నుంచి డెలివరీ అయ్యే లోపల 4 కార్యక్రమాలు జరుగుతాయి. 4 ఉపచారాలు చేస్తున్నా అంటే ఎంత అవసరమైనది అనేది ఎంత స్పష్టంగా చెప్పారనేది మనం అర్థం చేసుకోవాలి. సో షోడశోపచారాల్లో ఫస్ట్ ఏంటంటే గర్భాధాన కార్యక్రమం. అంటే మ్యారేజ్ అయిన వెంటనే గర్భాధాన కార్యక్రమం అని చెప్పేసి పిల్లలిద్దరికీ కూడా అసలు గర్భిణీ రావడానికి ఎలాగా అవకాశం ఉంది, తర్వాత ఆ టైంలో మనం దేవతలను కూడా పిలిచి వాళ్ళ చేత వీళ్ళని దీవింపచేసి మనందరూ పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళకి కొబ్బరి బొండాలు, పళ్ళు, స్వీట్స్ అన్ని ఇచ్చి పెద్దవాళ్ళ దీవెనలు తీసుకోవడం అంత చక్కగా మన భారతీయ సాంప్రదాయంలో ఉన్నాయి. అలాగే గర్భాధాన కార్యక్రమం తర్వాత షోడశోపచారంలో గర్భిణీ పరిచర్య కూడా వస్తుంది. గర్భిణీ పరిచర్యలో తర్వాత

0: అవ్వాలి. ముఖ్యంగా ఏంటంటే 50% గర్భిణి తీసుకునేటువంటి ఆహారం మీద ఆధారపడి శిశువు ఆరోగ్యం కానీ ఆనందం కానీ ఉంటుంది. మీరు అన్నారు ఆనందకరమైన డెలివరీ అని అన్నారు కాబట్టి చెప్తున్నాను. సో మన ఆరోగ్యం ఆనందం రెండు కూడా ఆయుర్వేదంలో చాలా స్పష్టంగా చెప్పబడింది, గర్భిణీ పరిచర్యలు కూడా అనమాట. సో మొదటి నెల ఏంటంటే లోపల గర్భం అనేది శ్లేష్మ రూపంలో ఉంటుంది. శ్లేష్మ అంటే జస్ట్ మ్యూకస్ జెల్ లాగా స్మాల్ ఫామ్ లో మ్యూకస్, అది ఆ టైంలో వాతం ఎక్కువగా ఉంటుంది శరీరంలో. సో వాతం తగ్గడం కోసం పాలు ఎక్కువ తాగాలి అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. సో పాలు అంటే ఇప్పుడు మనం వాడుతున్న ప్యాకెట్ పాలు కాదు, ఆవు పాలు బెస్ట్. ఆవు పాలు లేని వాళ్ళు గేదె పాలు, అవి కూడా ఇంజెక్షన్స్ లేని, ఇప్పుడు హార్మోన్స్ ఇంజెక్షన్స్ తోటి గేదెలు పాలు ఇస్తున్నాయి కదా, అలా కాకుండా న్యాచురల్ గా వచ్చేటువంటి పాలు రోజు తప్పనిసరిగా తీసుకోవాలి మొదటి నెలలో. రెండో నెలలో పాలతో పాటుగా కొంచెం నెయ్యి కూడా వేసుకుని తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత మూడో నెలలో కొంచెం వాంతులు అవ్వడం ఇవన్నీ స్టార్ట్ అవుతుంటాయి. సో ఆ టైంలో ఏంటంటే కొంచెం శిశువు ఎదుగుదల కూడా బాగానే పెరగడం స్టార్ట్ అవుతుంది. సో ఆ టైంలో నెయ్యితో పాటుగా కొంచెం ఆయుర్వేద మందులు కూడా యాడ్ చేసుకుని కొంచెం పాయసం లాంటివి తీసుకోవడం, పాలతో చేసిన పాలు. అంటే ప్రతి నెల కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి డెలివరీ అయ్యే వరకు, డెలివరీ అయ్యాక చైల్డ్కి మిల్క్ ఇస్తాం కదా, అప్పటి వరకు పాలు అనేవి ఇంచుమించుగా రోజుకి 0.5 లీటర్ నుంచి 1/2 లీటర్ పాలు తాగొచ్చండి తల్లి. అప్పుడు ఏంటంటే లోపల శిశువుకి రసరక్త మాంసం ఏదో అస్థి మధ్య శుక్రం అని చెప్పేసి 7 స్టెప్స్ ఆఫ్ మన బాడీ ఫామ్ అవడం ఉంటుంది అనమాట. రసం అంటే ఫస్ట్ నెలలో శ్లేష్మం అన్నాం కదా, అలా శ్లేష్మ రూపంలో ఉంటుంది. రెండో నెలలో రక్తం కింద తయారవుతూ ఉంటుంది అనమాట. మూడో నెలలో కొంచెం మాంసం ఫామ్ అవుతుంటుంది. సో మాంసం ఫామ్ అయ్యేటప్పుడు కొంచెం మనం సూప్స్ లాంటివి తీసుకోవచ్చు, నాన్ వెజ్ తినగలిగే వాళ్ళు, లేదంటే ఇంకా పరమాన్నం లాంటివి పాయసం లాంటివి తీసుకోవచ్చు. నాలుగో నెలలో పాలతో పాటుగా స్పెసిఫిక్ గా నాలుగో నెలలో వెన్నం తీసుకోమని చెప్పారు. ఎంత స్పెసిఫిక్ ఇంకే నెలలోనే చెప్పాలి, ఆ ఒక్క నెలలోనే చెప్పారు. సో ఇంత మంచి డైట్ కేర్ అనేది ఆయుర్వేద సిద్ధాంతంలోనే ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రతి పిల్లలకి ఇవి అవసరం. సో ఇప్పుడు మంచి ప్రెగ్నెన్సీ కావాలన్నా, మంచి పిల్లలు పుట్టాలన్నా కూడా మెయిన్ తల్లి పాత్రలోనే ఉంది. తల్లి సరైనటువంటి ఆహారం తీసుకోవడం, తల్లి సరైనటువంటి విహారం, విహారం అంటే బయట పచ్చని చెట్ల మధ్యన తిరగడం, ప్రాణాయామం చేసుకోవడం, యోగా, యాంటీనేటల్ యోగా కూడా ఇప్పుడు చాలా బాగుంది కదండి, అలాగే మెడిటేషన్ చేసుకోవడం, అలాగే దేవుడిని ఎక్కువగా స్మరించడం, పెద్దల ఎడల గౌరవం కలిగి భక్తి కలిగి పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు తీసుకుంటూ ఉండడం. సో అంటే అంత ప్రెగ్నెన్సీ కేర్ టైంలో, యాంటీనేటల్ కేర్ పీరియడ్లో అమ్మాయికి అంత మంచి అవకాశం ఉంది. యద్భావం తద్భవతి అంటుంటాం కదా భారతీయ. సో అందులో ఏంటంటే మనం ఎలా అనుకుంటే అలాంటి పిల్లల్ని కనవచ్చు. డిజైనర్ బేబీ అంటాం. పెళ్లికి డిజైనర్ కాస్ట్యూమ్స్ ఉంటాయి, డిజైనర్ గా రకరకాలన్నీ చేయించుకుంటాం, డిజైనర్ జ్యువెల్స్ చేయించుకుంటాం, ఆర్నమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇల్లు కూడా డిజైనర్స్ టైప్ లో ఎలా కావాలంటే అలా కట్టించుకుంటాం. కానీ అసలు ఇంపార్టెంట్ అయింది మన జీవితంలో ముఖ్యమైనది నెక్స్ట్ జనరేషన్. సో నెక్స్ట్ జనరేషన్ ని ఆరోగ్యంగా పుట్టించడం అనేది తల్లి చేతుల్లో, గర్భిణి చేతుల్లోనే ఉంది. కాబట్టి అమ్మాయి తన పాత అలవాటు, ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నా కానీ ఈ ప్రెగ్నెన్సీ టైంలో మంచి ఆహారం తీసుకోవడం అనేది మాత్రం ఒక ఆయుర్వేద డాక్టర్ గైడెన్స్ లో తీసుకుంటే కనుక అద్భుతమైన పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంది. మనకు ఎలా కావాలంటే అలా, మంచి కలర్ కావాలంటే కలర్, మంచి హైట్ కావాలంటే హైట్, మంచి మేధస్సు. ఇంతకుముందు ఏంటంటే వంశం చూసుకుని వంశంలో ఇంత తెలివైన వాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ జనరేషన్ కూడా తెలివైన పిల్లలు పుడతారు అని అనుకునేవాళ్ళు. కానీ లేటెస్ట్ రీసెర్చ్, వెస్టర్న్ రీసెర్చ్ ఏంటంటే 54% తల్లి చేతుల్లోనే ఉంది పిల్లల తెలివితేటలు కానీ, మేధస్సు అంటాం ఆయుర్వేదంలో, అంటే ఇంటెలిజెన్స్ ఐక్యూ అంటాం కదా, ఎమోషనల్ ఈక్యూ కూడా, ఎమోషనల్ కోషెంట్ కూడా అంతా కూడా తల్లి చేతుల్లోనే ఉంది. సో తల్లి ఎటువంటి ఒత్తిడి లేకుండా, స్ట్రెస్ఫుల్ లైఫ్ లేకుండా హ్యాపీగా హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఉంటే గనక డెఫినెట్గా మంచి ఆరోగ్యకరమైనటువంటి శిశువులు కలుగుతారు. కాబట్టి తల్లి మినిమం తీసుకోవాల్సిన కేర్ ఇందాక మనం అనుకున్నట్లుగా ఆహారం, విహారం, ఇవన్నీ ఔషధాలు కూడా ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. అంటే వాత శామకాలు తీసుకోవాలి, ఒక్కొక్క నెలలో వాతం తగ్గేలాగా, బ్రహ్మణంగా ఉండేలాగా, అంటే బలం ఇచ్చేగా ఇవన్నీ కూడా తీసుకోవాలన్నమాట. అందులోనే ఆయుర్వేదంలో కొన్ని రకాలైన బృహతి అనేటువంటి మొక్క ఉంటుంది, అది కూడా లాస్ట్ ట్రైమిస్టర్ అంటాం కదా, థర్డ్ ట్రైమిస్టర్ అది తీసుకుంటే ఏంటంటే మనకి బాడీలో స్టెరాయిడ్ వాడితే ఎలాంటి మంచి మార్పులు వస్తాయో అలాంటి మార్పులు మొక్కల ద్వారానే వచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. సో మనకు ఆయుర్వేదంలో సెకండ్ ట్రైమిస్టర్ ఏం తీసుకోవాలి, ఫస్ట్ ట్రైమిస్టర్లు ఏం తీసుకోవాలి, థర్డ్ ట్రైమిస్టర్లు ఏం తీసుకోవాలి, ఎలాంటి చర్యలు పాటించాలి అనేది చాలా విశిష్టంగా, చాలా చక్కగా చెప్పబడింది.
1: డాక్టర్ పూర్ణరాజేశ్వర్ గారు, కొందరు అరుదుగా చెబుతుంటారు గర్భం నిలవలేదండి, అబార్ట్ అయిందండి, ఇది వింటుంది, రెండో నెలలోనో మూడో నెలలోనే కూడా వింటుంటాము. ఇది ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది? కొందరు అంటారు బాగా వేడి చేసిందండి, అందుకు జరిగి ఉండొచ్చు అని ఇలా అంటుంటారు.

0: డాక్టర్ గారు, మీరేమంటారు?
1: అది కరెక్ట్ అండి. వేడి చేయడం వలన అబార్షన్ ఇస్తారడం అనేది సహజం. ఎందుకంటే మనకి ఆయుర్వేదంలో చెప్తారు, ముందుగానే గర్భిణీ రావడానికి ముందుగానే మనం ఒక 3 to 6 months ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ అంటే ఏ సీజన్ లో ఏ ఋతువులో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలో కూడా చాలా స్పష్టంగా చెప్పబడింది. అంటే మరీ ఎండల్లో అంటాం, అంటే గ్రీష్మ ఋతువు అంటాం కదా, గ్రీష్మ ఋతువులో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం కరెక్ట్ కాదు. మేబీ ఆ టైంలో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి అలా మిస్డ్ అబార్షన్ వేడి వలన అబార్షన్స్ అవ్వచ్చు. సో అందుకని మనకి వర్ష ఋతువు నుంచి శరద్ ఋతువు, హేమంత ఋతువు, వసంత ఋతువు వరకు 10 నెలలు బాగానే ఉంటుంది. అందులో ముఖ్యమైనది ఏంటంటే మనకి ఈ హేమంత ఋతువులో కన్సెప్షన్ ప్లాన్ చేసుకున్నా కూడా చాలా మంచిది. సో వేడి వలన మిస్డ్ అబార్షన్స్ అవడానికి ఒక అవకాశం ఉంది. అలాగే తల్లికుండే ఆహారపు అలవాట్లు, కొంతమంది మంచి ఆహారం అలవాట్లు ఉండదు, అంటే ఏది పడితే అది రుచిగా ఉండేదాన్ని తినేస్తుంటారు. పచ్చళ్ళు, కారప్పళ్ళు అవి తింటూ ఉంటారు, మసాలాలు ఎక్కువ, నాన్ వెజ్లు ఎక్కువ, చికెన్ ఫుడ్స్ బయట దొరికేవి, బయట దొరికేవి ఇప్పుడు మోస్ట్ కామన్ కదండి, చాలా టేస్టీగా ఉంటుందేమో బహుశా, ఆ టేస్ట్ కి అట్రాక్ట్ అయ్యి తినేస్తూ ఉంటారు. 3 పూట్ల బయట నుంచి తెప్పించుకుని తినేవాళ్ళు యువతలో మోస్ట్ కామన్ అయింది. దాంతో పాటుగా ప్రెగ్నెన్సీలో కూడా అవి తినకూడదు అనే విషయం అమ్మాయిలకు తెలియదు. అందరికి ఎవరికైనా సరే ఉన్నంతలో మంచి ఆరోగ్యకరమైన ఆనందకరమైన శిశువుని జన్మనివ్వాలని ప్రతి తల్లికి ఉంటుంది కోరిక, కానీ వాళ్ళకి తెలియక ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తే ఎవరు వినే స్టేజ్ లో లేరు. సో మిస్డ్ అబార్షన్స్ కి ప్రస్తుతం జీవన విధానం వల్ల జెనెటికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి, దాని వల్ల మిస్డ్ అబార్షన్స్ అవడానికి అవకాశం ఉందండి.
0: తర్వాత డాక్టర్ గారు, ఈ వేవిళ్ళు అనే విషయంలో కొందరికి అసలు నాన్ స్టాప్ గా వేవిళ్ళు అవుతుంటాయి, మరి ముఖ్యంగా తొలికాన్ పప్పుడు అనుకుంటారు, ఎక్కువ అనుకుంటారండి, అధికంగా అలా అవుతున్నప్పుడు వెంటనే ఆయుర్వేదం ఏం పరిష్కారం చెప్తుంది, ఏమన్నా వాడాలనా ఆగడానికి, లేకపోయినా కొంచెం భరిస్తే మంచిది?
1: ఇంపార్టెంట్ పాయింట్ ఏంటండి, చాలా మందికి అమ్మాయిల అబ్బాయిల్లో మోస్ట్ కామన్ ఏంటంటే పాలు పెరుగు వాడడం అనేది ఈ రోజుల్లో చాలా తక్కువ మందికి తింటున్నారు. చాలా మంది వాడలేదు అసలు, పాలంటే చూసిన వెంటనే వాంతి చేసుకోవడం, పెరుగంటే అసలు దగ్గరికి రానిప్పుడు ఎక్కువ చూస్తున్నాం అనమాట. సో దాని వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి లోపల ప్రోబయోటిక్స్ ఉండవు. సో పాలల్లో పెరుగులో ఉన్నంత ప్రోబయోటిక్స్ ఫుడ్స్ ఇంకేం లేవు. సో అవి లేకపోయేసరికి ఏంటంటే లోపల ఎసిడిటిక్ ఇది పెరిగిపోతుందండి, ఎసిడిక్ టెండెన్సీ పెరిగిపోయి ఆ హైపర్ ఎసిడిటీ వలన వాళ్ళకి లోపలంతా వేడి వచ్చేసేసి వాంతి అయిపోవడానికి, అనీజీగా ఉండడం, ఇవన్నీ కూడా మోస్ట్ కామన్. సో తప్పనిసరిగా పాలు పెరుగు వాడడం అనేది ప్రతి అమ్మాయి చిన్నప్పటి నుంచి అలవాటుగా చేసుకుంటే ఈ వేవిళ్ళు పెద్ద బాధ పెట్టవు. ఒకవేళ అలా వేవిళ్ళు అవుతున్నా కూడా ఆయుర్వేదంలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి, కానీ ప్రతి వాళ్ళు తప్పనిసరిగా వాడాలి. కానీ పాత రోజుల్లో ఆయుర్వేద శాస్త్రంలో ఇంత వేవిళ్ళు గురించి ఇంత లేదు, ఎందుకంటే అప్పుడు అంత సఫరింగ్ ఉండేది కాదు. ఇప్పుడు మన ఆహార అలవాట్లు మారుతున్న కొద్దీ ఈ హైపర్ ఎసిడిటీ వలన వేవిళ్ళు ప్రాబ్లం పెరుగుతుంది.
0: గర్భిణీ సమయంలో ఏదైనా చిన్న సమస్య ఏర్పడినట్లయితే సరే డాక్టర్ దగ్గరకు వస్తారు, మందులు వాడతారు, కానీ గర్భిణీ సమయంలో మందులు వాడకూడదు, వేరే ఏ రకమైనటువంటి మందులు వాడకూడదని అంటుంటారు డాక్టర్ గారు, మరి అక్కడ ఇబ్బంది ఉంటే వాడొచ్చా, లేకపోతే డాక్టర్ పర్యవేక్షణలో పర్వాలేదా, మీరేమంటారు?
1: అంటే నన్ను అడిగితే యాజ్ ఏ డాక్టర్ గా ఆయుర్వేద డాక్టర్ వాడకుండా ఉండడం మంచిదండి. అంటే టు బి ఫ్రాంక్ నా సొంత ఎక్స్పీరియన్స్, నేను ఒక్క టాబ్లెట్ కూడా వాడలేదండి. నేను యాంటీనేటల్ గా ఉన్న టైంలో ఒక్క టాబ్లెట్ కూడా, ఐరన్ కానీ, కాల్షియం కానీ, బి కాంప్లెక్స్ కానీ ఏమీ వాడలేదు. నేను డెలివరీ అయ్యే రోజున కూడా నేను ఓపీకి వెళ్ళిపోయాను, పేషెంట్స్ ని చూసేసుకున్నాను, 2 hours లో డెలివరీ అయిపోయాను, నార్మల్ డెలివరీ. సో ఎందుకంటే ఎక్సర్సైజ్ మానకూడదు, మన ప్రొఫెషన్ ఆపుకోవక్కర్లేదు, స్ట్రెస్ లేకుండా ఉండాలి, మంచి ఆహారం తీసుకోవాలి, చెట్ల మధ్యన తిరుగుతూ ఉండాలి. రౌండ్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మాకు చెట్లు అవి బాగుండే, సో రౌండ్స్ తిరుగుతూ మధ్య మధ్యలో ఆగుతూ గాలి పీల్చుకుంటూ అట్లా ప్రాణాయామం చేసుకుంటూ మెడిటేషన్ చేసుకుంటూ మన పురాణాలు వింటూ అన్నమాచారి కీర్తనలు వింటూ ఇవన్నీ చేసుకున్నాను. నేను అప్పట్లో నాకు పెద్దగా తెలిసి తెలియకపోయినా నాకు తోచినట్లుగా నేను అలా చేసుకున్నాను కాబట్టి మా బాబు అయితే డిజైనర్ చైల్డ్ అవుతుంది. సో ప్రతి అమ్మాయి కూడా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆయుర్వేదం గురించి మంచి మంచి అవేర్నెస్ వచ్చేలాగా చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎన్నెన్నో మంచి మంచి పథకాలు పెడుతున్నారు, కొన్ని ఆశయాలు ఉన్నాయి. సో అప్పుడు ఇంకా అమ్మాయిలకి మంచి ఉపయోగం ఉండేలాగా, ముఖ్యంగా ఇంకొక పాయింట్ ఏంటంటే తల్లి దగ్గర ఉండడం మంచిదండి. ఆడపిల్ల ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి పుట్టింట్లో ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి మనస్సు చాలా ఆహ్లాదంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఎటువంటి ఇవి ఉండవు. ఆనందకరమైన శిశువు, ఆరోగ్యకరమైన శిశువు కలగడానికి అవకాశం ఉంది.
0: ధన్యవాదాలు డాక్టర్ కొండాపూర్ణ రాజేశ్వర్ గారు, నమస్కారం అండి.
1: నమస్తే అండి.
2: మీరు ఇంతవరకు గర్భవతుల్లో తరచూ ఎదురయ్యే సమస్యలు, ఆయుర్వేద వైద్యంలో పరిష్కార మార్గాల గురించి ఈ అంశంపై డాక్టర్ కొండాపూర్ణ రాజేశ్వరి గారితో పరిచయం విన్నారు.

0: వాణిజ్య ప్రకటన.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: ఇప్పుడు ఒక లలిత గీతం వినండి.

0: మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు జుగ్ జుగ్ జియో అభియాన్ విశేషాలు వింటారు. భారతదేశంలో అవయవ దానంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన జాతీయ అవగాహన కార్యక్రమమే జుగ్ జుగ్ జియో అభియాన్. ఇది ఏడాది పొడవునా సాగే జాతీయ అవగాహన కార్యక్రమం. 6వ భారతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గుండె, కాలేయం, మూత్రపిండాలు, కళ్ళు వంటి అవయవాలను దానం చేయడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి కొత్త జీవితం అందించవచ్చు అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక వ్యక్తి చేసే అవయవదానం పలువురి జీవితాలను కాపాడవచ్చు. అందుకే మన మరణం తర్వాత కూడా మనలోని ఒక భాగం పలువురికి జీవితాన్ని ఇస్తుంది అనే స్ఫూర్తిని కలిగిస్తుంది. అందుకే ఈ ప్రచారం కేవలం ఒక్కరోజుతో ముగియకుండా ఏడాది పొడుగునా సాగుతుంది. ప్రచారంలో భాగంగా ప్రజల్లో ఉన్నటువంటి అపోహాలను, భయాలను తగ్గించి ఈ అవయవదానం పట్ల వారికి ఒక స్పష్టతను కలిగిస్తుంది. యువత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఈ అవయవదాన ప్రాముఖ్యతను సమాజంలో విస్తృతంగా ప్రచారం చేయడానికి ఈ అభియాన్కు మద్దతు ప్రకటిస్తున్నాయి. అవయవదానం గురించి కుటుంబం వారితో మాట్లాడి తమ నిర్ణయాన్ని తెలియజేయాలని ప్రోత్సహిస్తుంది. అవయవదానం అనేది కేవలం దానం మాత్రమే కాదు, అది మానవత్వం, సేవాభావం, ఇతరుల పట్ల మనకు గల బాధ్యతను గుర్తుచేస్తుంది. పూర్వం నుండి పెద్దలు పిల్లలను జుగ్ జుగ్ జియో అని ఆశీర్వదిస్తూ ఉంటారు. అంటే దీని అర్థం 100 ఏళ్లు చల్లగా జీవించు. ఈ భావనను కేవలం ఆశీర్వాదంగానే కాకుండా ఆచరణాత్మక సామాజిక ఉద్యమంగా మార్చడమే జుగ్ జుగ్ జియో అభియాన్ ప్రధాన లక్ష్యం. సమాజంలో ఉన్న ప్రతి పౌరుడి యొక్క ఆరోగ్యం, భద్రత, సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వడానికి ఈ ప్రచారం ఎంతగానో తోడ్పడుతుంది. ఈ అభియాన్లో భాగంగా పిల్లలకు వేయాల్సిన టీకాల గురించి, మధుమేహం, రక్తపోటు వంటి వాటిని ప్రారంభంలోనే గుర్తించడానికి, అలాగే వాటికి చేయించుకోవాల్సిన పరీక్షల గురించి, ఇంకా పరిశుభ్రత పాటించడం గురించి, పోషక విలువలు కలిగిన ఆహార విషయాలను, తల్లిపాల ఆవశ్యకతను, ఇలా ఎన్నో అంశాలను ప్రచారం చేస్తున్నారు. రోజువారీ జీవితంలో యోగా, నడక, వ్యాయామాల వల్ల ఉపయోగాలు తెలియజేస్తారు. ముఖ్యంగా ఈ అభియాన్లో అవయవదాన ప్రాముఖ్యతను వివరిస్తారు. అవయవదానం చేద్దాం, మరణించిన తర్వాత కూడా మరొకరికి జీవితాన్ని ఇద్దాం. మీరింతవరకు జుగ్ జుగ్ జియో అభియాన్ విశేషాలు విన్నారు.

0: पुलेला गायत्री गोपीचंद समेत विभिन्न खेलों के 15 अन्य खिलाड़ियों को उत्कृष्ट प्रदर्शन के लिए अर्जुन पुरस्कार दिया जाएगा। भारतीय फुटबॉल के दिग्गज खिलाड़ी इसाइया अरुमनैया गम को अर्जुन पुरस्कार लाइफ टाइम से सम्मानित किया जाएगा। एथलेटिक्स कोच परवीर सिंह, बॉक्सिंग कोच छोटेलाल यादव और शूटिंग कोच नेहा नंदकुमार चव्हाण को द्रोणाचार्य पुरस्कार दिया जाएगा। वहीं पुणे स्थित आर्मी पैरालंपिक नोड को राष्ट्रीय खेल प्रोत्साहन पुरस्कार दिया जाएगा। युवा कार्यक्रम और खेल मंत्रालय ने कहा कि राष्ट्रीय खेल पुरस्कार हर वर्ष खेलों में उत्कृष्ट प्रदर्शन को सम्मानित करने के लिए दिए जाते हैं। BWF बैडमिंटन विश्व चैंपियनशिप में नई दिल्ली के इंदिरा गांधी इंडोर स्टेडियम में म्यांमार की थेत हतार थुजार को सीधे सेटों में हराकर भारत की उन्नति हुड्डा महिला सिंगल्स के दूसरे दौर में पहुंच गई हैं। अगले दौर में उनका मुकाबला कनाडा की 13वीं वरीयता प्राप्त मिशेल ली से होगा। इस बीच मिक्स डबल्स स्पर्धा में भारतीय जोड़ी आशीष सूर्या और अमृता प्रथमेश तथा तुर्की की जोड़ी एमरे सोनमेज और यासिमेन बेगतास के बीच मैच जारी है। भारतीय जोड़ी ने पहला गेम 21-16 से जीत लिया है। घरेलू शेयर बाजार के सूचकांक में आज दोपहर के कारोबार में लगभग आधा प्रतिशत की गिरावट दर्ज की गई। अंतिम समाचार मिलने तक सेंसेक्स 354 अंक गिरकर 77,374 पर, जबकि निफ्टी 81 अंक की गिरावट के साथ 24,206 पर था। और अंत में मुख्य समाचार एक बार फिर। पर्यावरण सहयोग पर आम सहमति बनाने के उद्देश्य से 12वें ब्रिक्स पर्यावरण मंत्रियों की बैठक नई दिल्ली में संपन्न। भारतीय जनता पार्टी ने उत्तर प्रदेश, पंजाब और गुजरात के लिए नए प्रदेश प्रभारी और सह प्रभारियों की नियुक्ति की। प्रवर्तन निदेशालय ने कर्नाटक लोक सेवा आयोग में पेपर लीक घोटाले में कई ठिकानों पर छापेमारी की। झारखंड, बिहार, छत्तीसगढ़, ओडिशा और उत्तर प्रदेश में आज मूसलाधार बारिश का अनुमान। राष्ट्रीय खेल पुरस्कार 2025 की घोषणा। त्रिशा जौली और पुलेला गायत्री गोपीचंद सहित 15 अन्य खिलाड़ी अर्जुन पुरस्कार के लिए नामित। और नई दिल्ली में BWF विश्व चैंपियनशिप में उन्नति हुड्डा महिला सिंगल्स के दूसरे दौर में। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత సంగీతం వింటారు. లలిత సంగీతం వినబోయే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: లలిత గీతం మొదటగా మీరు వినబోతున్నది జి బాలకృష్ణ ప్రసాద్ అండ్ సిహెచ్ కుసుమకుమారి ఆలపించిన పాట మంచి మీకోసం.

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన ఉంటారు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: కార్యక్రమంలో తర్వాత వినబోయే లలిత గీతం ఎం పద్మప్రియ రాధిక ఆలపించిన లలిత గీతం మీకోసం.

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా

0: మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: కార్యక్రమంలో చివరిగా డి శారదలక్ష్మి జి హరికృష్ణ ఆలపించిన లలిత గీతం వింటారు.

శ్రోతలకు ముఖ్య గమనిక. మధ్యాహ్నం 3:05 నుండి 3:50 డిఆర్ఎం ట్రాన్స్మీటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియో రిసీవర్లో మాత్రమే ప్రసారమవుతాయి. సాధారణ రేడియో రిసీవర్లో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

టైం టెన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట ఆషిక్ 2. ఈ చిత్రానికి అర్జిత్ సింగ్ ఆలపించిన పాట, రచన మిథున్.

భయం కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఏఆర్ రెహమాన్, జావీద్ అలీ, మోహిత్ చౌహాన్ పాడినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట మీకోసం.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట చెన్నై ఎక్స్ప్రెస్. ఈ చిత్రానికి చిన్మయి శ్రీ పాదగోపి సుందర్ ఆలపించినటువంటి పాట, రచన అమితాభ్ భట్టాచార్య.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: టీన్ టైమ్ కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట సింగం. ఈ చిత్రానికి కునాల్ గంజావాలా, రిచా శర్మ ఆలపించిన పాట మీకోసం.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఏ జెంటిల్మెన్. ఈ చిత్రానికి విశాల్ డడ్లాని, జోనితా గాంధీ ఆలపించిన పాట. సంగీతం సశిన్ జిగర్, రచన వాయు.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట కభీ కభీ. ఈ చిత్రానికి ముఖేష్, లత, మన్ మణిశేఖర్ రచించి ఆలపించిన పాట.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట దిల్వాలే దుల్హనియా లే జాయింగే. ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్, లతా మంగేష్కర్ ఆలపించిన పాట.

మీరు ఈ పాట దేవ్ ఈ చిత్రానికి అభిజిత్ బృందం ఆలపించిన పాట. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట బోర్డర్. ఈ చిత్రానికి సోను నిగమ్, రూప్ కుమార్ పాడినటువంటి పాట. రచన జావీద్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ లాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: యువలయ జీకే క్విజ్ కార్యక్రమానికి స్వాగతం. మరి ఫస్ట్ జీకే క్వశ్చన్ వచ్చేసి, ఒకే అక్షరంతో ప్రారంభమై అదే అక్షరంతో ముగిసే దేశం పేర్లు మీకు ఏవైనా తెలిసినా కూడా ఆన్సర్ని వాట్సాప్కి పంపించేయండి. మరి ఫస్ట్ జీకే క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తాను. ఒకే అక్షరంతో ప్రారంభమై అదే అక్షరంతో ముగిసే దేశాల పేర్లు ఏవైనా ఉంటే వాటిని వాట్సాప్ ద్వారా మీ ఆన్సర్స్ని పంపించేయండి. మరి వెంటనే ఆన్సర్స్ని పంపించేయండి వాట్సాప్కి. ఈలోపు హలో చిత్రం నుంచి అర్మాన్ మాలిక్ బృందం పాడిన పాట వింటారు. సంగీతం అనూప్ రుబెన్స్.

మరియులైకి తిరిగి స్వాగతం. ఫస్ట్ జీకే క్వశ్చన్గా ఒకే అక్షరంతో ప్రారంభమై అదే అక్షరంతో ముగిసే దేశం ఏదైనా ఉంటే కనుక మీరు వాటి గురించి పంపించేయండి ఆన్సర్స్ని. ఏ దేశాల పేర్లు అనుకుంటున్నారో అది పంపించేసేయండి. మరి ఎవరు పంపించారో కరెక్ట్గా చూద్దాం. నెల్లూరు నుంచి ఫణిరాజ్ కరెక్ట్గా పంపించారు, గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి మీకు కూడా. తర్వాత నెల్లూరు నుంచి శేషాద్రి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఒంగోలు నుంచి పిఎస్ లక్ష్మి రైట్ ఆన్సర్. టిబెట్ నుంచి ప్రసాద్. ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం. ఏమండి నేను అడిగింది ఏంటంటే ఏ అనే అక్షరంతో మొదలై ఏతో ముగుస్తుంది, ఈ ఏ లెటర్ మీద ఏ దేశం పేర్లు అయితే వస్తాయో ఆ దేశాల పేర్లు అదే లెటర్ ఏతో ఎండ్ అవ్వాలన్నమాట. అది క్వశ్చను. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ. ఓహో ఓకే, రైట్ ఆన్సర్ రాశారు. ఇంకా ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ క్వశ్చన్ ప్లీజ్ అన్నారు. ఏ లెటర్తో మొదలై ఏ లెటర్తో ఎండ్ అయ్యే దేశాల పేర్లు ఏమిటి అనేది నా క్వశ్చన్ అండి. తర్వాత రాధాప్రకాష్ ఫ్రమ్ ఖమ్మం. మ్యాక్సిమం చాలా వరకు కరెక్ట్గా ఆన్సర్స్ని రాశారు, వెరీ నైస్ అండి. తర్వాత శుభ సాయంత్రం మేడం అంటున్నారు. శుభ సాయంత్రం అండి. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. బదరి విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు నుంచి గణేష్ కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. ఇంకా ఖమ్మం నుంచి రాధ. మహబూబ్ సుబాని గుంటూరు నుంచి కరెక్ట్గా ఆన్సర్స్ పంపించారు. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య కరెక్ట్ పంపించారు ఆన్సర్ని. అక్షజ్ ఆశ్రో ఒంగోలు నుంచి కరెక్ట్గా పంపించారు. మిడతల రామమూర్తి ఒరవకొండ నుంచి రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్. కేవీ రావు తణుకు నుంచి రైట్ ఆన్సర్. ఇంకా అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్ పంపించారు. చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామ్ల రైట్ ఆన్సర్. నెల్లూరు నుంచి సమీనా. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. ఇంకా పావని చిరంజీవి అండ్ టీమ్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి కరెక్ట్గా పంపించారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. ఇంకా కేశవరావు అత్తిల్ నుంచి రైట్ ఆన్సర్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి సత్యనారాయణ రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ మ్యామ్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. వెంకటేశ్వరరావు నంద్యాల జిల్లా నుంచి. 12 కంట్రీస్ వస్తాయా? సరే, వాటి పేర్లు ఏంటో చెప్పండి. ఓకే, తర్వాత రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి అండ్ సంజయ్ రైట్ ఆన్సర్ పంపించారు. కోనసీమ జిల్లా మోరిపోలం నుంచి పంతాడి శ్రీనివాసరావు గంగా భవాని. అలాగే గుండుగొల్లం నుంచి కొనకల్ల రమేష్ కరెక్ట్గా ఆన్సర్స్ని పంపించారు వీరంతా. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. కూచి రామమూర్తి బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకెవరు పంపించారో చూద్దాం. నెల్లూరు

కోవూరు నుంచి విజయ్ కుమార్ రెడ్డి రైట్ ఆన్సర్, సుబ్రహ్మణ్య పెత్తనపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, అత్తిల్ నుంచి కోటేశ్వరరావు రైట్ ఆన్సర్, తర్వాత వాస్తు సిద్ధాంతి రామకృష్ణయ్య పాలెంపోలయ్య ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, నెల్లూరు జిల్లా నుంచి గడ్డ మంకయ్య కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు, ఇంకా ముసపేట మహబూబ్ నగర్ నుంచి ఎం రమేష్ అండ్ టీమ్ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు, మహేంద్ర తెనాల్ నుంచి రైట్ ఆన్సర్, హనుమంతరావు కున్నవల్లి ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, మొహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరెక్ట్ ఆన్సర్, ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్, రంపిచర్ల రాఘవాచార్యులు కొత్తముప్పర్ ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్ రైట్ ఆన్సర్, తర్వాత రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్, లతా సుహాస్ హోసకోట నుంచి రైట్ ఆన్సర్ పంపారు, పాలెంపోలయ్య సిర్సిల్ల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, ఇంకా మధుసూదన్ రెడ్డి పాపినేపాల్యం నుంచి, ఇంకా నంద్యాల నుంచి సర్దార్ కరెక్ట్గా ఆన్సర్స్ని పంపించారు, గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి పెద్ద నరసింహ అండ్ టీమ్ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఏ లెటర్తో మొదలై ఏ లెటర్తో ఎండ్ అయ్యేటువంటి చాలా దేశాలు అయితే ఉన్నాయి, అమెరికా, ఆస్ట్రేలియా, ఆల్బేనియా, ఇలా అర్జెంటీనా చాలా ఉన్నాయి. ఆన్సర్స్ పంపించిన అందరికీ వెరీ నైస్ అండి. మరి సెకండ్ జీకే క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సెకండ్ జీకే క్వశ్చన్ ఏంటి అని అంటే, ఆపరేషన్ ఫ్లడ్ విన్నారు కదా, ఆపరేషన్ ఫ్లడ్ ప్రధానంగా దేనికి సంబంధించింది అనేది నా సెకండ్ జీకే క్వశ్చన్. సెకండ్ జీకే క్వశ్చన్ ఏంటంటే, ఆపరేషన్ ఫ్లడ్ ప్రధానంగా దేనికి సంబంధించింది. మీరు ఆన్సర్స్ని రాసి పంపించండి, లోపు ఒక చక్కని పాట విందాం. 100% లవ్ చిత్రానికి హరిణి పాడింది

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: మరి సెకండ్ జీకే క్వశ్చన్గా ఆపరేషన్ ఫ్లడ్ ప్రధానంగా దేనికి సంబంధించింది అని అడిగాను కదా, దానికి ఆన్సర్స్ని వెంటనే పంపించేశారు. ఎవరు కరెక్ట్గా పంపించారో చూద్దాం. నెల్లూరు నుంచి శేషాద్రి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని, ఇంకా షబీనా కరెక్ట్గా పంపించారు. తర్వాత రాధాప్రకాష్ ఫ్రమ్ ఖమ్మం రైట్ ఆన్సర్ అండి. నెల్లూరు నుంచి శ్యామ్ రైట్ ఆన్సర్. ఖమ్మం నుంచి రాధ కరెక్ట్గా ఆన్సర్ పంపారు. తెనాల నుంచి మహేంద్ర, ఇంకా కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ, ఎం కొండారెడ్డి సిద్ధవటం నుంచి కరెక్ట్ ఆన్సర్, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్. ఇంకెవరు పంపించారంటే ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మన్గుర్తి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. తర్వాత సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపారు. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేపాళ్యం నుంచి రైట్ ఆన్సర్. ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకెవరు పంపించారు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మేము జైనుద్దీన్ స్నేహభాన్జనుద్దీన్ కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. నెల్లూరు నుంచి గణేష్ కరెక్ట్ ఆన్సర్ పంపారు. లతా సుహాస్ హోసకోట నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. ఇంకా డివాణి వెంకటేశ్వరరావు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్గా పంపించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి బట్టిప్రోల్ సత్యనారాయణ రైట్ ఆన్సర్ పంపించారు. తెనాలి నుంచి కుమార్ కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, గుడ్ ఈవినింగ్ అండి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపాలెం గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్. కోటేశ్వరరావు అత్తిలి నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు నుంచి సమీనా కరెక్ట్ ఆన్సర్. ఇంకా కోట మన్మాదరావు శోభారాణి తూర్పుగోదావరి జిల్లా నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. దేవల్పల్లి హనుమంతరావు కొర్నవిల్లి ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజన సిరిసిల్ల జిల్లా చీలవంచి నుంచి పరశురాములు పద్మ కరెక్ట్ ఆన్సర్. తర్వాత చిలుక నారాయణ అనసూయ జానకంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా మార్కాపురం జిల్లా నుంచి బాబు డ్రైవర్ బాబు కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ, బిట్రా వీరరామోహన్ రావు, నిర్మలాదేవి రాజవోల్ నుంచి పంపించారు ఆన్సర్ని కరెక్ట్గా. చీరాల నుంచి ప్రభా కరెక్ట్ పంపించారు. ఇంకా నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖ నుంచి రైట్ ఆన్సర్. పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్గా పంపించారు. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సీ విజయ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా బృందావనం పద్మశ్రీ శ్యామ్ సైనిక్పురి కాలనీ నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఇంకా మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రాతుల్లా భవానీపేట గ్రామం నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వలీ కరెక్ట్గా పంపించారు. కడప నుంచి శ్రీదేవి శైలజ రైట్ ఆన్సర్స్ పంపించారు. కోనసీమ జిల్లా మోరిపోలెం నుంచి పంతాడి శ్రీనివాసరావు గంగా భవానీ.

కరెక్ట్ పంపించిన ఆన్సర్ని పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, ఉమ్మడి నుంచి మేము జైనుద్దీన్ కరెక్ట్ పంపించిన ఆన్సర్స్ని మీరు, కడప నుంచి వినయ్ ప్రవీణ, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి, ఇంకా దోనాల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి, దైదభిక్షం నల్గొండ నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోక జానకిరాజు కరెక్ట్గా పంపించారు వీరంతా ఆన్సర్స్ని. మళ్ళీ క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. ఆపరేషన్ ఫ్లడ్ ప్రధానంగా దేనికి సంబంధించింది అని నేను అడిగానండి సెకండ్ జీకే క్వశ్చన్గా. ఇంచుమించు అందరు కరెక్ట్గా ఆన్సర్స్ని పంపించేశారు, వెరీ నైస్ అండి. తర్వాత ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. గడ్డం అంకయ్య నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. గద్వాల జిల్లా ఎర్వాలి మండలం నుంచి పెద్ద నరసింహ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైద త్రివేణి నల్గొండ నుంచి రైట్ ఆన్సర్. కుంచి రామమూర్తి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ కరెక్ట్గా పంపించారు వీరంతా ఆన్సర్స్ని. ఇక ఆపరేషన్ ఫ్లడ్ ప్రధానంగా దేనికి సంబంధించింది అని అడిగిన ప్రశ్నకి ఆన్సర్స్ చాలామంది కరెక్ట్గా పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్గా వీరంతా ఆన్సర్స్ని పంపించారు. ఇంకా ఊట్కూరు నుంచి డి అరుణ మోహన్ రైట్ ఆన్సర్ పంపించారు. వరియంటి బదరి విశాల నెల్లూరు నుంచి, రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్స్ పంపించారు. ఆపరేషన్ ఫ్లడ్ ప్రధానంగా దీనికి సంబంధించింది అని అంటే పాల ఉత్పత్తి అన్నమాట. వైట్ భారతదేశపు వైట్ రెవల్యూషన్ అన్నమాట. మరి ఇప్పుడు ఒక పాట విందాం. కార్తీక్ మిక్కిజేమ్ కార్తీక్ పాడిన పాట, సంగీతం మిక్కిజేమేయర్, రచన కృష్ణ చైతన్య, చిత్రం ఆ ఆ.

0: ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో కూడేదాన్ 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయిని శ్రీమతి మండవ పద్మావతి, విద్యార్థిని ఎం ఐశ్వర్య. వినండి 8వ తరగతికి హిందీ పాఠం కూడేదాన్.
6: నమస్తే అధ్యాపికాజీ.
7: నమస్తే ఐశ్వర్య, బైఠో.
6: ధన్యవాద్ అధ్యాపికాజీ.
7: ఆస్ హమ్ 8వీ కక్షా కే పాఠ్య పుస్తక్ సే కూడేదాన్ నామక గజ్జపాఠ కే బారే మే జాన్ లెంగే. పహలే తుమ్ పాఠ మే పహలా అనుచ్ఛేద్ పడో.
6: జీ హా అధ్యాపికా జీ, మే కయి రంగో మే మిల్తా హూ, మేరే కయి ఆకార్ హై, ఘర్ స్కూల్ దఫ్తర్ హో యా సడక్, మే సబ్ జగహ్ రహతా హూ. ఆప్ సోచ్ రహే హోంగే మే కౌన్ హూ, చీజ్ హూ, మే బడే కామ్ కీ, సోచో మేరా నామ్, జ్యాదా నహీ హై మేరా దామ్, ఆతా హూ మే సబ్కే కామ్, ఆప్ తో సమజే, హా మేరా నామ్ కూడేదాన్ హై. ఆజ్ మే ఆప్కో పతే కీ బాత్ బతాతా హూ, సంసార్ మే ఏక్ మాత్ర మై హీ హూ, జో శరీర్ పర్ లిఖకర్ చల్తా హూ, మేరా ఉపయోగ్ కరేమ్.
7: అచ్చా ఐశ్వర్య, సునో, అబ్ మై ఇస్కా అర్థ బతాఉంగి. ఇది చెత్త డబ్బా ఆత్మకథ. ఇక్కడ నేను అంటే చెత్త డబ్బా. మై కయి రంగో మే మిల్తా హోమ్, మేరే కయి ఆకార్ హై, ఘర్ స్కూల్ దఫ్తర్ హో యా సడక్, మై సబ్ జగహ్ రహతా హోమ్. నేను అనగా చెత్త డబ్బా అనేక రంగులలో లభిస్తాను. నాకు ఎన్నో ఆకారాలు ఉన్నాయి. ఇల్లు, పాఠశాల, ఆఫీసు లేదా రోడ్డు, ఎక్కడైనా నేను ఉంటాను. ఆప్ సోచ్ రహే హోంగే మై కౌన్ హోమ్, మీరు ఆలోచిస్తున్నారా నేను ఎవరిని అని. చీజ్ హోమ్ మై బడే కామ్ కి, సోచో మేరా నామ్, జాదా నహీ హై మేరా దామ్, ఆతా హూం మై సబ్ కే కామ్, అప్ తో సమ్సో, హా మేరా నామ్ కూడేదాన్ హై. నేను పెద్ద పనికి ఉపయోగపడే వస్తువును. నా పేరు ఆలోచించండి, నా వెల ఎక్కువ కాదు, అందరికీ పనికి వస్తాను. ఇప్పుడు అర్థమైందా? అవును, నా పేరు చెత్త డబ్బా. ఆజ్ మై ఆప్కో పతే కీ బాత్ బతాతా హూం, సంసార్ మే ఏక్ మాత్ర మై హీ హూం, జో అపనే శరీర్ పర్ లిఖకర్ చ.

0: లతాహం మేరా ఉపయోగ్ కరేం. ఈరోజు నేను మీకు తెలిసిన విషయం చెప్తాను. ప్రపంచంలో నేను మాత్రమే, నా శరీరం మీద నన్ను ఉపయోగించండి అని వ్రాసుకుని తిరుగుతుంటాను. ఐశ్వర్య, మై కుచ్ ప్రశ్న పూచుంగి, జవాబ్ దో.
1: జీ హా అధ్యాపికా జీ.
0: కూడే దాన్ కహా కహా రఖతే హై?
1: ఘర్, స్కూల్, దఫ్తర్ ఔర్ సడక్ పర్ ఆది జగహోం మే రఖతే హై.
0: కూడే దాన్ అప్నే శరీర్ పర్ క్యా లిఖ కర్ చలతా హై?
1: కూడే దాన్ అప్నే శరీర్ పర్ మేరా ఉపయోగ్ కరే లిఖ కర్ చలతా.
0: సునో, అబ్ తుమ్ దూసరి అనుచ్ఛేద్ పడో.
1: జీ అధ్యాపికా జీ. పహలే లోగ్ పురాని బాల్టీ, డిబ్బా యా కిసీ భీ టూటీ హుయీ చీజ్ కా ఉపయోగ్ కూడా డాల్నే కే లియే కర్తే థే, పర్ అబ్ సమయ్ బదల్ గయా హై, అబ్ మే ప్లాస్టిక్ టిన్ గత్తే లోహే వ స్టీల్ సే బనాయా జానే లగా హూం. పహలే తో మేరా మూహ్ కులా రహతా తా, అబ్ తో మేనే డక్కన్ లగవా లియా హై, జబ్ మేరీ ఆవశ్యకతా హో డక్కన్ కోలోమ్ ఔర్ ముజే ఉపయోగ్ మే లావో.
0: అబ్ సునో ఐశ్వర్య, మై అర్థ బతావుంగి. పహలే లోగ్ పురానీ బాల్టీ, డిబ్బా యా కిసీ భీ టూటీ హుయీ చీజ్ కా ఉపయోగ్ కూడా డాల్నే కే లియే కర్తే థే. పూర్వం ప్రజలు పాత బకెట్లు, డబ్బాలు లేదా ఏదైనా విరిగిన పాడైపోయిన వస్తువులను చెత్త వేయడానికి చెత్త డబ్బాలుగా ఉపయోగించేవారు. పర్ అబ్ సమయ్ బదల్ గయా, అబ్ మై ప్లాస్టిక్ టిన్ గత్తే లోహే వ స్టీల్ సే బనాయా జానే లగా హం. ఇప్పుడు సమయం మారింది, అంటే కాలం మారింది. ఇప్పుడు నన్ను, అనగా చెత్త డబ్బాను, ప్లాస్టిక్ టిన్స్ గట్టి అట్టలతోనూ ఇనుము మరియు స్టీలు లోహాలతో తయారు చేస్తున్నారు. పహలేతో మేరా మొహ కులా రహతా, అబ్ తో మైనే ఢక్కన్ లగవాలియా హై, జబ్ మేరీ ఆవశ్యకత హో ఢక్కన్ కోలో ఔర్ ముజే ఉపయోగ్ మే లావో. మొదట చెత్త డబ్బాలకు మూత ఉండేది కాదు, ఓపెన్ గా ఉండేవి. ఇప్పుడు నాకు మూతలు వేయబడ్డాయి. ఎప్పుడైనా చెత్త డబ్బాలు అవసరం వస్తే మూతను తెరిచి దానిని ఉపయోగించాలి. అబ్ మై ఇస్మే ప్రశ్న పూచుంగి, జవాబ్ దో ఐశ్వర్య.
1: జీ హా అధ్యాపికా జీ.
0: కూడే దాన్ అబ్ కిన్ కిన్ పదార్థం సే తయారు కర్తే హై?
1: కూడే దాన్ అబ్ ప్లాస్టిక్ టిన్ గత్తే లోహే వ స్టీల్ సే తయారు కర్తే హై.
0: పహలే కూడే దాన్ కా మూహ కైసా థా?
1: పహలే కూడే దాన్ కా మూహ కులా రహతా థా.
0: అచ్చా, తో అబ్ మై తీసరి అనుచ్ఛేద్ కే బారే మే బతావుంగి, ఏక్ బార్ పడో.
1: జీ హా అధ్యాపికా జీ. జాగో లోగ్ జాగో, సంసార్ మే చీజేం బదల్తీ రహతీ హై, మే బీ హర్ దిన్ పరివర్తన్ కర్ రహా హూ, ఆబ్ మైనే అప్నే బాయీ కో బీ ఖామ్ కర్నా సిఖా దియా హై, నీలే వా కాలే కూడే దాన్ మేరే బాయీ హై, ఔర్ మే హూ హరా కూడే దాన్, ఆబ్ మేరే నీలే బాయీ కా ఉపయోగ్ ఐసా కూడా డాల్నే కే లియే కర్ సక్తే హై, జో నష్ట్ నహీ హోతా జైసే ప్లాస్టిక్ లోహా ఆది, కాలే బాయీ కా ఉపయోగ్ జీవాణు ఫైలానే వాలి వస్తువుం కో డాల్నే కే లియే హోతా హై, జైసే ప్రయోగ్ కే బాద్ పక్టి రక్త సే సని ఇంజెక్షన్ కి సుయి ఆది, మేరా ఉపయోగ్ ఆప్ నష్ట్ హోనే వాలా కూడా డాల్నే కే లియే కర్ సక్తే హై, జైసే సబ్జీ యా ఫలోం కే చిలకే ఆది.
0: అచ్చా ఐశ్వర్య, సునో, జాగో లోగ్ జాగో, సంసార్ మే చీజేం బదల్తీ రహతీ హై, మై భీ హర్ దిన్ పరివర్తన్ కర్ రహా హూం, అబ్ మైనే అప్నే భాయియోం కో భీ కామ్ కన్నా సిఖా దియా హై. మేల్కొనండి ప్రజలారా, మేల్కొనండి. ప్రపంచంలో అన్ని వస్తువులు మారుతూ ఉన్నాయి. నేను కూడా ప్రతిదినము మార్పు చెందుతూ వస్తున్నాను. ఇప్పుడు నేను నా సోదరులకు కూడా పనిచేయటం నేర్పుతున్నాను. నేను అంటే చెత్త డబ్బా అని చెప్పుకున్నాం కదా. నీలే వా కాలే కూడే దాన్ మేరే భాయి హై, ఔర్ మై హోమ్ హరే కూడా దాన్. నీలిరంగు మరియు నలుపు రంగు చెత్త డబ్బాలు నా సోదరులు, నేను ఆకుపచ్చ చెత్త డబ్బాను. ఆప్ మేరే నీలే భాయి కా ఉపయోగ్ ఐసా కూడా డాల్నే కే లియే కర్ సకతే హై, జో నష్ట నహీ హోతా జేసే ప్లాస్టిక్ లోహా ఆది. మీరు నష్టము కాని చెత్తను, అనగా ప్లాస్టిక్ మరియు ఉపయోగపడని లోహాలను నా సహోదరుడు నీలిరంగు చెత్త డబ్బాలో వేయుటకు ఉపయోగించుకునవచ్చును. కాలే భాయిక ఉపయోగ్ జీవాణు ఫైలానే వాలి వస్తువుకో డాల్నే కేలియే హోతా హై, జేసే ప్రయోగ్ కే బాద్ పట్టి రక్తశేషని ఇంజెక్షన్ కి సుయి ఆది. నల్లరంగు డబ్బాలో సూక్ష్మ జీవులను వ్యాప్తి చేసే వస్తువులను, అనగా బ్యాండేజ్లను, రక్తంతో తడిసిన సూదులను వేయుటకు ఉపయోగించవలను. మేరా ఉపయోగ్ నష్ట హోనే వాళ్ళ కూడా డాల్నే కేలి.

0: అనే పారద్రోలుదాం, ప్రపంచాన్ని రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉంచుదాం. అచ్చా ఐశ్వర్య, అబ్ హమ్ శబ్దార్థ దేఖేంగే.
1: జీ అధ్యాపికాజీ.
0: అనుమోల్ అమూల్యమైన.
1: అనుమోల్ అమూల్యమైన.
0: నీరోగ్ ఆరోగ్యము.
1: నీరోగ్ ఆరోగ్యము.
0: నుకసాన్ నష్టము.
1: నుకసాన్ నష్టము.
0: జీవాణు సూక్ష్మజీవి.
1: జీవాణు సూక్ష్మజీవి.
0: దక్కన్ మూత.
1: దక్కన్ మూత.
0: కూడా కర్కట చెత్త చదారం.
1: కూడా కర్కట చెత్త చదారం.
0: అచ్చా తో అబ్ యహ్ పాఠ్ సమాప్త హో గయా హై.
1: ధన్యవాద్ అధ్యాపికాజీ.
0: సుభాషీష్.
2: మీరింతవరకు కూడేదాన్ 8వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయిని శ్రీమతి మండవ పద్మావతి, విద్యార్థిని ఎం ఐశ్వర్య. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లయ విన్యాసం. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ఈనాటి లైవ్ విన్యాసం కార్యక్రమంలో శ్రీ కొత్తకోట రామారావు గారి డోలు వాద్యం వింటారు మిశ్రచాపు తాళంలో.

0: మీరింతవరకు లైవ్ విన్యాసం కార్యక్రమంలో శ్రీ కొత్తకోట రామారావు గారి డోలు వాద్యం విన్నారు మిశ్రచాపు తాళంలో.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5 గంటలు. ఈనాటి మా సాయంకాల ప్రసారాలకు స్వాగతం. అందరికీ నమస్కారం. ఈనాటి ప్రసార విశేషాలను తెలియజేస్తున్నది మీ ప్రసన్నలక్ష్మి.

ప్రసార విశేషాల అనంతరం 5:05 వనితావాణి స్త్రీల కోసం ప్రత్యేక కార్యక్రమంలో మహిళలు స్వయం ఉపాధి అవకాశాలలో భాగంగా ఉద్యోగిని పథకం గురించి వింటూ మహిళలు మెచ్చిన సినీ గీతాలు ప్రసారమవుతాయి. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో యువతకు విద్య ఉద్యోగ సమాచారంతో పాటు యువత మెచ్చిన సినీ గీతాలు ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో శ్రీ తూపిలి రవీంద్రబాబు గారి రచన మరియు సమర్పణలో కవితాగానం ప్రసారం. అనంతరం సమాచార వేదికలో స్థానిక వార్తలు ప్రసారమవుతాయి. రాత్రి 7:00 అలనాటి మధురగీతం ప్రసారమవుతుంది. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి కేంద్ర సహకారంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు ప్రసారమవుతాయి. రాత్రి 8:15 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీ సమీక్ష ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. రాత్రి 11:10 మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. మీరింతవరకు ఈనాటి సాయంకాల ప్రసార విశేషాలు తెలుసుకున్నారు. ఇప్పుడు రేపు అనగా 19/8/2026 బుధవారం మన సింహపురి కేంద్రంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు తెలుసుకుందాం. ఉదయం 5:50 వందే మాతరం, 5:55 చరిత్రపుటల్లో ఈరోజు కార్యక్రమం ప్రసారం. 6:00 దేశభక్తి గేయం, 6:10 అర్చన భక్తిగీతాల కార్యక్రమం, 7:00 మన సింహపురి కేంద్ర ప్రసార విశేషాలు, 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో మహిళలకు అభిరుచిగా ఫోటోగ్రఫీ ఈ అంశం గురించి శ్రీమతి రాజశ్రీ దేవిగారితో పరిచయ కార్యక్రమం ప్రసారం. తదుపరి శోభారాణి గారి సమర్పణలో ఇబ్బంది బాబాయ్ గారు కథానిక ప్రసారమవుతుంది. ఉదయం 8:35 డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారం. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ అభిద హుసేన్, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. 9:00 హలో అభిరుచి.

ఫోన్ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు ప్రసారమవుతాయి. సాయంత్రం 5:00 సింహపురి కేంద్ర ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 5:05 వనితావాణి, 5:30 యువతరంగం, 6:30 గ్రామదర్శిని కార్యక్రమం, 7:00 అలనాటి మధుర గీతం, 7:15 పాడి పంటలు కార్యక్రమంలో మిశ్రమ వ్యవసాయం లాభాలు ఈ అంశం గురించి వల్లూరు సుబ్బారావు గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్, 8:00 హలో అభిరుచి, 8:15 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమీక్ష ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. రాత్రి 11:10 మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. మీరింతవరకు మన సింహపురి కేంద్రంలో రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు తెలుసుకున్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:05, వనితావాణి కార్యక్రమానికి స్వాగతం.

0: ఈ కార్యక్రమంలో ముందుగా ప్రకటనలు విందాం.
1: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఈనాటి వనితా వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ముందుగా ఆహా చిత్రం కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి రచనలో వందే మాతరం శ్రీనివాస్ గారు సంగీత సారథ్యం వహించిన పాట గానం సుజాత ఉన్నికృష్ణన్.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTV తో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఉద్యోగిని పథకం గురించి. మహిళల చేతిలో నైపుణ్యం ఉంటే ఆ నైపుణ్యానికి అవకాశం కల్పించాలి. అవకాశానికి పెట్టుబడి తోడైతే ఆమె వ్యాపారవేత్తగా ఎదగగలదు. ఆమె ఎదుగుదలతో కుటుంబం ఎదుగుతుంది. కుటుంబం ఎదుగుదలతో సమాజం కూడా ముందుకు సాగుతుంది. ఉద్యోగిని పథకం పేరుతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న రుణ పరిమితి, సబ్సిడీ, వయస్సు, ఆదాయ పరిమితి వంటి వివరాలు ప్రాంతము మరియు అమలు ఒక సంస్థను బట్టి మారే అవకాశం అయితే ఉంటుంది కదా. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఆసక్తి ఉన్న మహిళలు తమ ప్రాంతంలోని బ్యాంకు శాఖ, జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ, గ్రామ లేదా వార్డు సచివాలయం లేదా సంబంధిత ప్రభుత్వ కార్యాలయాన్ని సంప్రదించి తాజా వివరాలనైతే తెలుసుకోవాలి. అలాగే మహిళా వ్యాపారవేత్తలకు మరో ముఖ్యమైన అవకాశంగా ప్రధానమంత్రి ముద్రా యోజనలో ప్రస్తుతం అర్హత ఉన్న చిన్న వ్యాపారాలకు గరిష్టంగా 20 లక్షల రూపాయల వరకు కలెక్టర్ ఫ్రీ క్రెడిట్ అందించే విధానం కూడా ఉంది. మహిళలు దీనివల్ల కూడా ప్రయోజనం అయితే పొందుతూ ఉన్నారు. ఇప్పుడు మనం ఈ కార్యక్రమంలో ఉద్యోగిని పథకం గురించి తెలుసుకుందాం. మహిళలు కేవలం కుటుంబ బాధ్యతలను నిర్వహించే వ్యక్తులు మాత్రమే కాదు, వారు వ్యాపారవేత్తలు కావచ్చు, ఉపాధి కల్పించేవారు కావచ్చు, సమాజాన్ని మార్చే నాయకులు కావచ్చు. ఒక చిన్న ఆలోచనతో ప్రారంభమైన వ్యాపారం ఒక పెద్ద సంస్థగా కూడా ఎదగవచ్చు. అందుకే మహిళలు తమలోని నైపుణ్యాన్ని గుర్తించాలి, అవకాశాలను తెలుసుకోవాలి, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి, అవసరమైనప్పుడు బ్యాంకులు, అధికారులను సంప్రదించాలి. సహాయం కోసం ఎదురుచూసే మహిళ నుంచి సహాయం అందించే స్థాయికి మహిళ ఎదగాలి. అదే

స్వయం ఉపాధి యొక్క లక్ష్యం అదే ఆర్థిక స్వావలంబన, అదే మహిళా సాధికారత. కార్యక్రమంలో ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు జాతి రత్నాలు ఈ చిత్రం కోసం రామ్ మిరియాల ఆలపించిన ఈ అద్భుతమైన పాట విందామా?

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక ప్రకటన.
1: ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా, మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఉద్యోగిని పథకం గురించి అయితే మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఈ ఉద్యోగిని పథకంలో ఎలాంటి నైపుణ్యాల్లో మనం అభివృద్ధిని సాధించవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఉద్యోగిని పథకం మహిళల స్వయం ఉపాధి పొందేందుకు, చిన్న వ్యాపారాలను ప్రారంభించేందుకు ఆర్థిక సహాయం పొందేలా రూపొందించబడినటువంటి పథకంగా ప్రసిద్ధి చెందింది. మహిళ కుట్టుపని కావచ్చు, మరొకరికి వంట బాగావచ్చు మహిళల్లో, అలాగే ఇంకొకరికి హస్తకళల తయారీలో నైపుణ్యం ఉండవచ్చు, మరికొందరికి పశుపోషణలో అనుభవం ఉండవచ్చు. ఇలాంటి నైపుణ్యాలను ఒక చిన్న వ్యాపారంగా మార్చుకోవడానికి ఆర్థిక సహాయాన్ని అందించే పథకమే ఈ ఉద్యోగిని పథకము. అందుకే స్వయం ఉపాధి, మహిళా సాధికారత, ఆర్థిక స్వాతంత్రం అనే 3 అంశాలు పరస్పరం అనుసంధానమై ఈ పథకంలో ఉన్నాయన్నమాట. ఒక మహిళకు సొంత ఆదాయం ఉంటే ఆమె కుటుంబ అవసరాలకి తోడ్పడగలదు, అలాగే పిల్లల చదువుకు సహాయం చేయగలదు, అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు కుటుంబానికి అండగా కూడా నిలబడగలదు, తన భవిష్యత్తు కోసం కూడా పొదుపు చేసుకోగలదు. అంతేకాదండి, ఆర్థికంగా స్వతంత్రంగా ఉండడం వలన ఆమె ఆత్మవిశ్వాసం కూడా పెంపొందుతుంది. అందుకే మహిళలు కేవలం ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా నేనే ఒక ఉపాధి అవకాశాన్ని సృష్టించుకోవాలి అనే ఆలోచనలతో ముందుకు రావాలి. కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటన విందాం.
1: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా, మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు మనం ఆర్య చిత్రం కోసం సాగర్ బృందం ఆలపించిన ఈ అద్భుతమైన పాటనైతే విందామా.

0: మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక ప్రకటన.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఉద్యోగిని పథకం గురించి అయితే మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఒక మహిళ వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన వచ్చినప్పుడు వెంటనే రుణం తీసుకోవడం కంటే ముందుగా ఒక ప్రణాళికనైతే రూపొందించుకోవాలి. మొదట వ్యాపారం ఏమిటి, కస్టమర్లు ఎవరు, పెట్టుబడి ఎంత అవుతుంది, ఇక నెలవారీ ఖర్చు ఎంత ఉంటుంది, ఆదాయం ఎంత వచ్చే అవకాశం ఉంది, వ్యాపారాన్ని ఎలా విస్తరించాలి, ఈ విషయాలపై స్పష్టత ఉంటే వ్యాపారాన్ని నిర్వహించడం సులభమవుతుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్లోని మహిళల ఆర్థిక అభివృద్ధిలో స్వయం సహాయక సంఘాలు కూడా ఎంతో ముఖ్యమైనవి. ఒక మహిళ ఒంటరిగా వ్యాపారం ప్రారంభించడం కష్టంగా కూడా అనిపించవచ్చు, కానీ 10 మంది మహిళలు కలిసి ఒక సంఘంగా పనిచేస్తే, పొదుపు చేస్తే బ్యాంకు రుణాలను పొందొచ్చు, వ్యాపార శిక్షణను పొందొచ్చు, ఉత్పత్తులను కూడా సమూహంగా తయారు చేయవచ్చు, ఇంకా మార్కెటింగ్ కూడా చేయవచ్చు. ఇలా సంఘబలం మహిళలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఒక్కరి బలం కంటే అందరి బలం అనేది చాలా గొప్పదండి. కార్యక్రమంలో మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు ప్రకటన విందాం.
1: ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు ఉద్యోగిని పథకం గురించి అయితే తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఇప్పుడు ఈ పథకము గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు అనేక సంప్రదాయ నైపుణ్యాలు ఉంటాయి కదా, వారి కోసం రూపొందించబడిందనమాట. వారు పాలు, పెరుగు, నెయ్యి తయారీ, అలాగే చేనేత కార్మికులుగా ఉన్నటువంటి మహిళల కోసం, కుట్టుపనిని చేస్తున్నటువంటి మహిళల కోసం, పచ్చళ్ళ తయారీ చేస్తున్నటువంటి మహిళలు, పిండి వంటలు మొదలైనవి తయారు చేస్తున్న మహిళల కోసం, హస్తకళలు, పశుపోషణ, వ్యవసాయ అనుబంధ పనులు, ఇవన్నీ సరైన శిక్షణ, పెట్టుబడి, మార్కెటింగ్ ఉంటే ఆ మహిళల కోసం ఆదాయ మార్గాలుగా ఇది మారుతుంది. ఇప్పుడు మొబైల్ ఫోను, సోషల్ మీడియా ద్వారా కూడా గ్రామంలో తయారు చేసినటువంటి ఉత్పత్తులను విస్తృతంగా కూడా ప్రచారం చేసుకోవచ్చు. ఇప్పటి కాలంలో ఒక చిన్న వ్యాపారానికి కూడా డిజిటల్ పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుంది. మహిళలు తమ ఉత్పత్తులను ఫోటోలు తీసి వాట్సాప్ల ద్వారా కస్టమర్లకు పంపవచ్చు, అలా సోషల్ మీడియాలో ప్రచారం చేయవచ్చు, డిజిటల్ చెల్లింపులను స్వీకరించవచ్చు, కస్టమర్ల ఆర్డర్లను కూడా నమోదు చేసుకోవచ్చు. అంటే వ్యాపారం చేయడానికి తప్పనిసరిగా పెద్ద షాపు ఉండాల్సిన అవసరమే లేదు. ఇంటి నుంచి చిన్నగా ప్రారంభించి క్రమంగా పెద్ద వ్యాపారంగా మార్చుకోవచ్చు. ఒక గ్రామంలో మహిళ అభివృద్ధి చెందితే అందరినీ కూడా అభివృద్ధి పదంలోకి నడపడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రభుత్వ పథకాల పేరుతో కొందరు మోసాలకు కూడా పాల్పడుతున్నారు. రుణం ఇప్పిస్తాం, ముందుగా డబ్బు పంపండి అని అడుగుతున్నారు. వారికి ఓటీపీ చెప్పడం కానీ, బ్యాంక్ పిన్ నెంబర్ ఇవ్వడం కానీ చేయకూడదు. ఇంకా మహిళలు చేతిలో ఉన్న నైపుణ్యాన్ని చిన్నచూపు చూడకుండా దాన్ని ఒక సవాల్గా తీసుకొని వ్యాపారాన్ని ప్రారంభించి మంచి మార్గంలో అయితే పయనించవచ్చు. ఈ విధంగా మహిళలు స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన పొందవచ్చు అన్నమాట. మహిళలకు ఒక అవకాశం కనుక ఇస్తే తమ జీవితాన్ని మార్చుకోగలదు, అలాగే కుటుంబాన్ని కూడా మార్చగలదు. కాబట్టి మహిళలకు అందరూ కూడా సహకరించాలని మనవి. మహిళలకు చేయూతనివ్వండి, ఆమె ప్రతిభను ప్రోత్సహించండి, ఆమె స్వయం ఉపాధికి అందరూ కూడా సహకరించండి, ఆమె విజయాన్ని సమాజ విజయంగా భావించండి. మహిళల ఆర్థిక సాధికారత కేవలం మహిళల సమస్య కాదు, అది కుటుంబ అభివృద్ధికి, సమాజ అభివృద్ధికి దేశ అభివృద్ధి

సంబంధించినటువంటి అంశం, ఆమె చేతిలో నైపుణ్యం, ఆమె మనసులో ఆత్మవిశ్వాసం, ఆమె అడుగుల్లో విజయం, ఇదే మన ఆకాంక్ష. మరొక కొత్త ఉపాధి అవకాశంతో మళ్ళీ వారం కలుద్దాం. ఇదండి ఈ వారం వనితావాణి కార్యక్రమం.

ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:30. యువతరంగం కార్యక్రమానికి స్వాగతం.

0: ఈ కార్యక్రమంలో ముందుగా ప్రకటనలు విందాం.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు బ్యాచులర్ ఈ చిత్రానికి సిద్ధ శ్రీరామ్ గానంలో అద్భుతమైన పాటనైతే విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడైతే మనం ఒక ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం. నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఎన్పిసిసి లిమిటెడ్ గురుగ్రామ్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సైట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సైట్ ఇంజనీర్ 14 ఖాళీలైతే ఉన్నాయి. జూనియర్ ఇంజనీర్ 6, కన్సల్టెంట్ 1, సీనియర్ అసోసియేట్ 1. విభాగాలు వచ్చేసి స్ట్రక్చరల్, ఆర్కిటెక్ట్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఈ విభాగాల్లో ఖాళీలైతే ఉన్నాయి. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమో, బీఆర్క్, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, సిఏ, సిఎంఏ, ఎంబీఏ లేదా పీజీతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. అర్హత వయసు వచ్చేసి కన్సల్టెంట్ పోస్టుకు 63 ఏళ్ళు, ఇతర పోస్టులకు 40 ఏళ్ళు మించకూడదు. వేతనం పోస్టు ప్రకారం నెలకు 25,650 రూపాయల నుంచి 65,000 రూపాయల వరకు వేతనమైతే చెల్లించడం జరుగుతుంది. ఎంపిక ఇంటర్వ్యూ లేదా పరీక్ష ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు ఫీజు 500 రూపాయలు. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్లకు ఫీజు ఉండదు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 8 ఆగస్టు. సంప్రదించవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ http://ఎన్పిసి

0: పాట వినే ముందు ఒక ప్రకటన.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఇప్పుడు విందాం మన్మథుడు రట్టు ఈ చిత్రం నుంచి పాట.

0: ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ఉద్యోగ సమాచారం అయితే తెలుసుకుందాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 34. పోస్టుల వివరాలు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ 1, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ 9, అసిస్టెంట్ డైరెక్టర్ ఇంజనీరింగ్ 1, సూపరింటెండెంట్ ట్రాన్స్లేషన్ హిందీ బ్రాంచ్ వచ్చేసి 1, రీసెర్చ్ ఆఫీసర్ 11, హార్టికల్చర్ డెవలప్మెంట్ ఆఫీసర్ 4, సాయిల్ కన్జర్వేషన్ అసిస్టెంట్ 7. అర్హత వచ్చేసి పోస్టును అనుసరించి అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఎస్సీ, ఎంఎస్సి, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం ఉత్తీర్ణులు అవ్వాలి. దీనితో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. అర్హత వయసు వచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్కు 30 ఏళ్ళు, హార్టికల్చర్ డెవలప్మెంట్ ఆఫీసర్, సాయిల్ కన్జర్వేషన్ అసిస్టెంట్కు 40 ఏళ్ళు అర్హత ఉంది. ఇతర పోస్టులకు 35 ఏళ్ళు మించకూడదు. ఇక ఎంపిక విధానానికి వస్తే స్క్రీనింగ్ లేదా షార్ట్ లిస్టింగ్ చేస్తారు. దరఖాస్తులను బట్టి రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు విధానం, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ 8/8/2026. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 28/8/2026. సంప్రదించవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ https://upsc.gov.in. వెబ్సైట్ అడ్రస్ మరొకసారి https://upsc.gov.in. ఇవి ఈ వెబ్సైట్ అడ్రస్ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటనలు విందాం.
3: ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలని

0: ఉంటే voters.eci.gov.in లేదా ఈసీఐ NET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఖుషి చిత్రం కోసం హేషం అబ్దుల్ వాహబ్ గానంలో ఈ అద్భుతమైన పాట విందామా?

0: పాట వినే ముందు ఒక ప్రకటన.
1: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటనలు విందాం.
1: ప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్ రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 41 ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సంబంధిత విభాగాలు వచ్చేసి రిస్క్, హెచ్ఆర్, సివిల్ ఇంజనీర్, మేనేజర్, సీనియర్ మేనేజర్. ఈ పోస్టుల్లో, ఈ విభాగాల్లో పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి. అర్హత వచ్చేసి సంబంధిత విభాగాల్లో 60% మార్కులతో డిగ్రీ లేదా బీఈ లేదా బీటెక్ లేదా ఎంబీఏ లేదా ఎంఈ లేదా ఎంటెక్, ఎంసీఏలతో పాటు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో పరిజ్ఞానం, ఉద్యోగ అనుభవం అవసరం. అర్హత, వయస్సు వచ్చేసి పోస్టు ప్రకారం 21 నుంచి 38 ఏళ్ల మధ్య వయస్సును కలిగి ఉండాలి. వేతనం వచ్చేసి ఆఫీసర్ గ్రేడ్ స్కేల్ 1కు 48,480 రూపాయల నుంచి 85,920 రూపాయల వరకు వేతనమైతే లభిస్తుంది. మేనేజర్ గ్రేడ్ లేదా స్కేల్ 2కు 64,820 రూపాయల నుంచి 93,960 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. సీనియర్ మేనేజర్ గ్రేడ్ లేదా స్కేల్ 3కు 85,920 రూపాయల నుంచి 105,280 రూపాయల వరకు వేతనమైతే ఉంటుంది. ఎంపిక విధానం వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు ఫీజు 1500 రూపాయలు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 7 సెప్టెంబర్. సంప్రదించవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ https://www.naitalbank.bank.in/english/home.aspx. సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ మరొకసారి https://www.naitalbank.bank.in/english/home.aspx. ఈ వెబ్సైట్ అడ్రస్ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు.

ఈనాటి యువతరంగం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6 గంటలకు కావస్తుంది. 6 గంటలకు హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం, 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. తదుపరి 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం.

0: మరి కరెంటు బిల్లుకు?
1: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
0: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
1: సరే.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో వచ్చే అక్టోబరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. వెనుకబడిన వర్గాలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఓర్వకల్లు డ్రోన్ సిటీకి సుమారు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో 25,000 కంటే ఎక్కువ జనాభా కలిగిన పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చే ప్రతిపాదన ఏది ప్రస్తుతానికి ప్రభుత్వం వద్ద లేదని మంత్రి పి నారాయణ తెలియజేశారు. ఇక వార్తల వివరాలు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33.3% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన సుమారు 16,500 కోట్ల రూపాయల నిధులు నిలిచిపోకుండా అక్టోబరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1994 నిబంధనల ప్రకారం బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మేయర్ ఎన్నికలను ప్రత్యక్ష పద్దతిలో నిర్వహించాలని, పాత విధానంలో ఒక్క డిప్యూటీ మేయర్ పదవికే పరిమితం కావాలని నిర్ణయం తీసుకుంది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు ఉండదని, ప్రస్తుతం అమలులో ఉన్న రిజర్వేషన్లే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్తులను జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా 28 జిల్లా పరిషత్తులుగా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన రాష్ట మంత్రివర్గం మొత్తం 57 అజెండా అంశాలకు ఈరోజు ఆమోదం తెలిపింది. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్పై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. బీసీ విద్యార్థులకు ఐఐటి, జేఈఈ, నీట్ కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. వెనుకబడిన వర్గాలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా శాసనసభలో ఈ మధ్యాహ్నం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై చేపట్టిన సుదీర్ఘ చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడారు. బీసీల సామాజిక రాజకీయ అభ్యున్నతి కోసం ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో 3 ప్రధానమైన అంశాలకు ఆమోదం లభించిందని తెలిపారు. బీసీలకు గ్రామీణ స్థానిక సంస్థల్లో 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 34% రిజర్వేషన్ అనేది నిర్ణయాధికారంలో భాగస్వామ్యంతో పాటు సామాజిక న్యాయానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చే గౌరవమని అన్నారు. ఇదొక చారిత్రాత్మక నిర్ణయమని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
1: 34% బీసీ రిజర్వేషన్లు అంటే బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయానికి ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చే గౌరవం సముచితమైన న్యాయం, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని, గ్రామీణ జీవితాన్ని, వ్యవసాయాన్ని, చేతి వృత్తుల్ని, చిన్న వ్యాపారాలను సేవా రంగా నిలబెట్టింది బీసీ సమాజమే. ఇంకా వీళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలి, రాజ్యాధికారంలో భాగస్వాములు చేయాలి. ప్రజలకి ఇది ఒక మంచి అవకాశం. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో 28 జిల్లా ప్రజాపరిషత్లు వస్తున్నాయి.
0: అంతకుముందు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం బీసీలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక బీసీలకు మొదటి బడ్జెట్లో 39,000 కోట్ల రూపాయలు, రెండో బడ్జెట్లో 47,000 కోట్ల రూపాయలు, మూడవ బడ్జెట్లో 51,000 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. బీసీలకు ఎన్నికల ముందు ఇచ్చిన మరో హామీని ప్రభుత్వం నిలబెట్టుకుందని సవిత పేర్కొంటూ,
2: బీసీలకు అవకాశం ఇవ్వటం, ప్రాతినిధ్యం కల్పించడం, రాజకీయ సాధికారత కృషి చేయడమే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే మరి లోకల్ బాడీ ఎన్నికల్లో మరి 34% తో మనము ఎలక్షన్లకు వెళ్తున్నామన్న విషయాన్ని కూడా ఈ రోజు కేబినెట్ లో తీర్మానం కావడం

0: పార్టీలో కూడా మరి 33% ఎన్నికలతో మనం వెళ్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, నిజంగానే ఇది చరిత్రలో మరవలేని రోజు అన్న విషయం కూడా మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తాను అధ్యక్ష.
1: ముఖ్యమంత్రి ప్రసంగం అనంతరం సభను డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణంరాజు రేపటికి వాయిదా వేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో 25,000 కంటే ఎక్కువ జనాభా కలిగిన పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చే ప్రతిపాదన ఏది ప్రస్తుతానికి ప్రభుత్వం వద్ద లేదని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. శాసనసభలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వివరించారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జనగణన ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఈ జనగణన ప్రక్రియ 2027 మార్చి 31 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం జనాభా లెక్కల ప్రక్రియ ముగిసే వరకు దేశంలో ఎక్కడా కూడా గ్రామాలు పట్టణ ప్రాంతాల విషయంలో ఎలాంటి మార్పులు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించిందని వివరించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు డ్రోన్ సిటీ దేశంలోనే తొలి ప్రాజెక్టుగా అభివృద్ది చెందుతుందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ రోజు ఓర్వకల్లు డ్రోన్ సిటీని సందర్శించిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన డ్రోన్ల ప్రదర్శనను పరిశీలించారు. అనంతరం సుమారు 70 మంది డ్రోన్ కంపెనీల సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ 2 ఏళ్ల క్రితం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి డ్రోన్ సమ్మిట్ నిర్వహించామని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన అన్ని విభాగాలు ఒకే చోట ఉండేలా అప్పుడే డ్రోన్ సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. డ్రోన్ ఎకోసిస్టమ్ను ఏ విధంగా అభివృద్ది చేయాలనే అంశంపై సుమారు 150 కంపెనీల సీఈఓలతో సమావేశాలు నిర్వహించామని తెలిపారు. ప్రస్తుతం డ్రోన్ సిటీకి సుమారు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్టు వెల్లడించారు. డ్రోన్స్ తయారీలో భారత్ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రామ్మోహన్ నాయుడు తెలియజేస్తూ,
2: try to pull in all the drones that are available immediately, and it was such a successful implementation of drones in terms of flood relief material that was where the whole spark started on how effective drones can be in giving last mile connectivity and giving lot of solutions to the people at large. One industry operating in seclusion and trying to create the best product for the world, it is better for the whole industry to sit as a cluster in one specific area and try to come up with a collective solution on creating the best products for the world.
1: వికసిత భారత్ నిర్మాణమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు పనిచేయాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. త్యాగాలు, తపస్సు, సిద్ధాంతాల పునాదులపైనే పార్టీ ఈ స్థాయికి చేరుకుందన్నారు. విశాఖపట్నంలో పర్యటిస్తున్న ఆయన ఈరోజు జరిగిన పార్టీ విస్తృత స్థాయి రాష్ట కార్యవర్గ సమావేశంలో పార్టీ రాష్ట అధ్యక్షుడు పివిఎన్ మాధవ్తో కలిసి పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో వచ్చే అక్టోబరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. వెనుకబడిన వర్గాలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఓర్వకల్లు డ్రోన్ సిటీకి సుమారు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ప్రకటనలు.
1: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదికలో స్థానిక వార్తలు తెలుసుకుందాం. మూలాపేటలోని మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం హుండీ కానుకల లెక్కింపును సోమవారం నిర్వహించారు. ఆ దేవస్థానం కార్యనిర్వహణాధికారి అర్వ భూమి వెంకట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఈ ఏడాది మార్చి 26 నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు భక్తులు కానుకల రూపంలో 10,63,777 రూపాయలు సమర్పించారన్నారు. జిల్లా దేవాలయ శాఖ నెల్లూరు ఇన్స్పెక్టర్ కె శ్రీనివాస్, పూడిపర్తి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీధర్ నాయుడు, ఆర్వో వి సరస్వతి పర్యవేక్షించారు. లెక్కింపులో విశ్రాంత ఎస్పి బ్యాంక్ సిబ్బంది, శ్రీవార్ల సేవా సమితి, భక్తులు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.

జిల్లా పరిషత్ సాధారణ విధుల్లో 3% దివ్యాంగుల సంక్షేమ పద్దు నుంచి 1,85,000 రూపాయల వరకు మంజూరు చేసి దివ్యాంగుల సంక్షేమ శాఖకు 5 ట్రైసైకిళ్లు, 11 వినికిడి యంత్రాలు, 1 బ్యాటరీ మోటార్ సైకిల్ను అందించారు. జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలను లబ్ధిదారులకు సోమవారం జెడ్పీ కార్యాలయంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వసుమతి, డిప్యూటీ సీఈఓ బ్రహ్మయ్య పాల్గొన్నారు. ఇటీవల గుంటూరులో జరిగిన జన విజ్ఞాన వేదిక రాష్ట్ర మహాసభలో జేవీ మహిళా విభాగం సమత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నెల్లూరుకు చెందిన కనుపర్తి లీలమ్మను ఎన్నుకున్నారు. జేవీవి జిల్లా అధ్యక్షుడు గౌస్ బాషా తెలిపారు. ఆమెను సోమవారం మద్రాసు బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ జీవీకే మెమోరియల్ నెల్లూరు ఆసుపత్రిలో పలువురు జిల్లా కమిటీ నేతలు అభినందించారు. రాష్ట్ర అధ్యక్షుడు కె శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చక్రపాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాల కోటేశ్వరరావు, గీతాంజలి తదితరులు పాల్గొన్నారు.

0: ఈ నెల 19వ తేదీన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో అగ్రి ఎక్స్పో కిసాన్ మేళా 2026 నిర్వహిస్తున్నట్లుగా డిఏఓ పి సత్యవాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలనినో ప్రభావం, పంట ఆరోగ్య సంరక్షణపై సీనియర్ శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన యంత్రాలు, డ్రోన్ టెక్నాలజీ, ఆధునిక వంగడాలు, నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు, సూక్ష్మ పోషకాలు, పశు పోషణకు అవసరమైన పరికరాలు, ఉద్యాన పరికరాలతో పాటు వినూత్న ఆకర్షణలను ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. వాహనదారులు నిబంధనలు పాటించాలి, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు అని సౌత్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సిహెచ్ కృష్ణారెడ్డి హెచ్చరించారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో ట్రాఫిక్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో తరచూ ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఆర్టీసీ బస్టాండ్ బయట సర్వోదయ కళాశాల షాపింగ్ కాంప్లెక్స్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను వీఆర్సీ మీదుగా కాకుండా కేవీఆర్, బీజీఆర్ విగ్రహము, మినీ బైపాస్ మీదుగా మళ్లించినట్లు చెప్పారు. ఈ చర్యలతో ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో
1: మెరుగుపడిందన్నారు వాహనదారులు. సిటీ బస్సు, ఆటోల డ్రైవర్లు నిర్దేశిత ప్రాంతాల్లోనే

0: వాహనదారులు, సిటీ బస్సు, ఆటోల డ్రైవర్లు నిర్దేశిత ప్రాంతాల్లోనే వాహనాలను నిలిపి ట్రాఫిక్ క్రమబద్దీకరణకు సహకరించాలన్నారు. నిబంధనలను ఉల్లంఘించి ఇష్టానుసారంగా వాహనాలను నిలిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మీరింతవరకు సమాచార వేదికలో స్థానిక వార్తలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు వినండి ప్రకటన.
1: ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: Up to 85% LTVతో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: Up to 85% LTVతో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో శ్రీ తూపిలి రవీంద్రబాబు గారి రచన మరియు సమర్పణలో కవితాగానం విందాం.
5: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. నెల్లూరు జిల్లా విడవలూరు గ్రామానికి చెందిన తూపిలి రవీంద్రబాబు గారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసి న్యాయవాద విద్యపై మక్కువతో LLB పూర్తి చేసి అమరావతి హైకోర్టులో అడ్వకేట్గా నమోదయ్యారు. అంతేకాక వీరు 2023 PG లాసెట్ ప్రవేశ పరీక్షలో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో తన 55 వయసులో ఫస్ట్ ర్యాంకును సాధించారు. వీరు ఇటీవలే ప్రతిష్టాత్మక 42వ ఎక్సరే జాతీయ ఉత్తమ కవిత అవార్డును కైవసం చేసుకున్నారు. శ్రీ తూపిలి రవీంద్రబాబు గారు మనకు అందించిన కవితా శీర్షికలు ఇప్పుడు విందాం.

ఈ కవిత శీర్షిక శ్యామిక. ఇది చీకటి గురించి రాసింది. చీకటిని తామసి అని శ్యామిక అని కూడా అంటారు. ఇందులో ఒక పదం వాడాము, అంశులు అని పదం వాడాము. అంశుల్ని అంటే సూర్యచంద్రులు, సూర్యచంద్రుల్ని అంశులు అంటారు. శ్యామిక. నే పుట్టక మునుపే నా ఆగర్భ నేస్తమా, నవమాసాల పాటు నా ఏకైక నెయ్యమా, నా చిట్టి ప్రాణానికి చీకటి సింధూరమా, ఈ గట్టి పిండానికి చిక్కని సింగారమా. శిశువుగా ఉన్నప్పుడు బూచాడు నీవే, అంశులే లేనప్పుడు అండగా నీవే, ప్రేమయే లేనప్పుడు నీవే ప్రేయసివి, ప్రేయసే ఉన్నప్పుడు నీవే నిజసఖివి, ప్రేయసే ఉన్నప్పుడు నీవే నిజసఖివి. అలసి సొలసిన వేళ ఊయలే నీవు, ఊసులే లేనప్పుడు గుసగుసే నీవు, ఊసులే లేనప్పుడు గుసగుసే నీవు. వయసుడిగినాక నాతోడు నీవే, ఉసిరుడిసినాక నా వెంట నీవే, ఉసిరుడిసినాక నా వెంట నీవే. తామసి నా జన్మ జన్మల నెచ్చెలి, తామసి నా సర్వకాల ప్రేయసి. శ్యామిక చిక్కని చీకటి వాటిక, శ్యామిక నా అజన్మాంత ప్రేమిక, శ్యామికా.

ఇచ్చిన ఆంధ్రా క్రీస్తు 58 జన్మల పుణ్యఫలాన్ని తన ప్రజలకు పంచిన పుణ్యజీవి. గురువు గాంధీని మించిన మంకుపట్టు, హరిజనోద్ధరణకై కడుపు కట్టుకున్న ఉడుంపట్టు, ప్రత్యేక రాష్ట్రానికై పట్టువీడని భల్లూక పట్టు, ప్రత్యేక రాష్ట్రానికై పట్టువీడని భల్లూక పట్టు, చన్నపట్నం ఆంధ్రుల ఆస్తి అన్న కంకుభట్టు, చన్నపట్నం ఆంధ్రుల ఆస్తి అన్న కంకుభట్టు. చన్నపట్నం మాయకట్టు కింద ఆంధ్ర సస్యశ్యామలమవుతుందని దుర్భిణిలో దర్శించిన దార్శనికుడు, చన్నపట్నం మాయకట్టు కింద ఆంధ్ర సస్యశ్యామలమవుతుందని దుర్భిణిలో దర్శించిన దార్శనికుడు, రాష్ట్రాన్ని పోషించే రాజధాని ఉండాలని కలలుగన్న అలనాటి తత్వవేత్త, రాష్ట్రాన్ని పోషించే రాజధాని ఉండాలని కలలుగన్న అలనాటి తత్వవేత్త, తెలుగువారు తలెత్తుకు తిరగాలని తన బ్రతుకును అర్పించిన అమరజీవి, తెలుగువారు తలెత్తుకు తిరగాలని తన బ్రతుకును అర్పించిన అమరజీవి, 25 ఏళ్లకే సన్యసించిన సాధుజీవి, తన గుండెలోని నినాదాల్ని గుండెలపై రాసుకు తిరిగిన రాజీపడని సత్యాగ్రహి, దశాబ్దాలు దొర్లిపోయిన మరపు రాని మా ఇంటి పెద్ద, నీ పోరాటి పటిమ నీవు లేకుండా నభవిష్యతి, నీ పోరాట పటిమ నీవు లేకుండా నభవిష్యతి, నీ పునరుద్ధానమిప్పుడు మాకు అవశ్యం, నీ పునరుద్ధానమిప్పుడు మాకు అవశ్యం, మట్టిలోంచి మళ్లీ వచ్చి మమ్మల్ని ఆవహించు, మనిషి మట్టిలో కలిసేలోగా వంగని వెన్నుని జెండాకర్రగా ఎలా నిలవెయ్యాలో మాకు నేర్పించు, ఎలా నిలవెయ్యాలో మాకు నేర్పించు.

నా కవిత శీర్షిక వినతి. నా మతం వాడికే ఓటేస్తున్నాను, మమ్ము చల్లగా చూడు దేవా. నా మతం వాడికే ఓటేస్తున్నాను, మమ్ము చల్లంగా చూడు దేవా. ఓ మతమౌఢిని మొక్కుబడి, నా కులం వాడికే ఓటేస్తాను, మాకు మంచి చేయి స్వామి. ఓ కులవెర్రి వేడుకోలు, నా కులం వాడికే ఓటేస్తాను, మాకు మంచి చేయి స్వామి. ఓ కులవెర్రి వేడుకోలు, నా ప్రాంతం వాడికే నా మద్దతు, మాకు ముద్దపెట్టు ప్రభు. ఓ ప్రాంతీయవాది ప్రార్థన, నా ప్రాంతం వాడికే నా మద్దతు, మాకు ముద్దపెట్టు ప్రభు. ఓ ప్రాంతీయవాది ప్రార్థన. నా అభిమాన నటుడికే నా ప్రచారం, ఈ జీవితం రంగుల సినిమా అవ్వాలి. ఓ వీరాభిమాని తీరని కోరిక, వేలు ఇచ్చువాడికే నా వేలు అంకితం, వేలు ఇచ్చువాడికే నా వేలు అంకితం. ఎప్పుడు కడుపు నిండేలా చేయి సర్వేశ, ఎప్పుడు కడుపు నిండేలా చేయి సర్వేశ. ఓ పేద వెంగలి పేరాశ, మందు పోసిన వాడికే నా నోరు తాకట్టు, మందు పోసిన వాడికే నా నోరు తాకట్టు. దేవుడా, నీరు నీవు పోయకున్నా మందు పోసేవాణ్ణివ్వు. ఓ తాగుబోతు చమత్కారం, వేపగింజలు విత్తుతున్నాను, మామిడి పళ్ళు ప్రసాదించు ప్రభు. వేపగింజలు విత్తుతున్నాను, మామిడి పళ్ళు ప్రసాదించు ప్రభు. నా వినతి, నా నమాజు, నా ప్రార్థన. నా వినతి, నా నమాజు, నా ప్రార్థన. నా కవితా శీర్షిక స్త్రీశక్తి. కందకాలన్నీ శిథిల సదన శకలాలతో నిండిపోయాయన్నడో, కందకాలన్నీ శిథిల సదన శకలాలతో నిండిపోయాయన్నడో. కచ్చెడాలన్నీ కానరాని కాలగర్భంలో కలిసిపోయాయెప్పుడో, కచ్చెడాలన్నీ కానరాని కాలగర్భంలో కలిసిపోయాయెప్పుడో. పరదాలన్నీ సిగ్గుపడి తొలగిపోతున్నాయి ఇప్పుడిప్పుడే. ఫత్వాలెన్నో మోకరిల్లి తప్పు కడుతున్నాయి అప్పుడప్పుడు, ఫత్వాలెన్నో మోకరిల్లి తప్పు కడుతున్నాయి అప్పుడప్పుడు. ఓ అంబా అపరాజిత, ఓ చెండి చండాలిక, దుశ్శాసనలు చుట్టుముడుతున్నా ద్రౌపదిలా చెంగును చెదరనీయవద్దు. ముళ్ళ చూపులు సైతం సిగ్గుపడి నేల చూసేలా, గాలి మాటలు అన్ని గాలిలోనే కలిసిపోయేలా. కురుసభనైనా సంకుల కురుక్షేత్రం చేసేసి, కురుసభనైనా సంకుల కురుక్షేత్రం చేసేసి, అయినవాణ్ణైనా అత్తగారింటికి పంపేసి, విడువడిన కొప్పును వెంటనే ముడిచేసేయి, విడువడిన కొప్పును వెంటనే ముడిచేసేయి. స్త్రీశక్తి ఏమిటో అప్పుడే చూపించేయి. లక్ష్మణ రేఖలన్నీ భూమధ్య రేఖ నుండి అంటార్కిటికాకు వలస వెళుతున్నాయి, లక్ష్మణ రేఖలన్నీ భూమధ్య రేఖ నుండి అంటార్కిటికాకు వలస వెళుతున్నాయి. మనము మనకిష్టమైన అగ్ని పరీక్షల్ని, అనవసర ప్రశ్నల్ని కాశీలో వదిలి వచ్చేద్దాం రండి. మనము మనకిష్టమైన అగ్ని పరీక్షల్ని, అనవసరమైన ప్రశ్నల్ని కాశీలో వదిలి వచ్చేద్దాం రండి. ఆదిశక్తిని ఇక్కడే స్వేచ్ఛగా వెలవనిద్దాం పదండి, ఆదిశక్తిని ఇక్కడే స్వేచ్ఛగా వెలవనిద్దాం పదండి.

0: నా కవితా శీర్షిక అక్షర సూర్యుడు. స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి రాశాను. ఆయన స్మృత్యర్థం రాసింది. ఓ శబ్ద విరించి, ఓ తెలుగు పాట తీపి విపంచి, ఏ కనుమల్లోకి కనుమరుగైపోయావు, మా కనుకొలకుల్లో కన్నీటి తెరలు దించేసి, ఏ గాలితో మమేకం అయిపోయావు, గాయకుల గొంతుల్లో గద్గద గానం నింపేసి, ఏ నీలి మేఘపు మెరుపువయ్యావు, వెండి తెరకు చివరి క్లాప్ కొట్టేసి, ఏ ఆకాశవాణి ఆహ్వానించింది నీ పాటల్ని విశ్వవ్యాప్తం చేస్తానని, ఏ ఆకాశవాణి ఆహ్వానించింది నీ పాటల్ని విశ్వవ్యాప్తం చేస్తానని, ఏ గంగమ్మ పులకించి పిలిపించింది నీతో గంగావతరణం చేయించుకోవాలని, ఏ గంగమ్మ పులకించి పిలిపించింది నీతో గంగావతరణం చేయించుకోవాలని, బూడిదిచ్చేవాడు విభూదే అయి రమ్మన్నాడా, బూడిదిచ్చేవాడు విభూది అయి రమ్మన్నాడా, తాడు విసిరేవాడు విరామాన్ని శుభం అనేశాడా, తాడు విసిరేవాడు విరామాన్ని శుభం అనేశాడా, ఏ విశ్వదర్శకుడు ఆహ్వానం పంపాడో, ఏ విధాత చివరి పేజీ మధ్యలోనే చదివేశాడో, ఏ నేపథ్య గాయకుడైనా పైకి రమ్మన్నాడా నీ పాటకి అమరాభిషేకం చేయిస్తానని, ఏ నేపథ్య గాయకుడైనా పైకి రమ్మన్నాడా నీ పాటకి అమరాభిషేకం చేయిస్తానని, లేక నీ ప్రాణనాడులకు స్పందననుసగిన గొంతును నువ్వే వెతుక్కుంటూ వెళ్ళిపోయావా, లేక నీ ప్రాణనాడులకు స్పందననుసగిన గొంతును నువ్వే వెతుక్కుంటూ వెళ్ళిపోయావా, లేదా విధి ముందు ఓటమిని ఒప్పుకుని సవినయంగా వైదొలగిపోయావా, లేకుంటే కొండెక్కిన చందమామ కోసం నువ్వు కొండెక్కిపోయావా, వెన్నెల పాట పాడాలను మాటలు పాటలుగా మార్చాలను, నీ మాటలు పాటలై పరిగెడతాయి గాని నువ్వే పరిగెట్టిపోతానంటే ఎలా, నీ నిశ్వాసం నిజంగా గానమే కాని ఎవరికోసం ఈ దీర్ఘ నిశ్వాసం, ఎవరికోసం ఈ దీర్ఘ నిశ్వాసం, జగమంత కుటుంబం ఉన్నవాడివి కలంతో ఉన్నప్పుడే కదా నువ్వు ఏకాకివి, జగమంత కుటుంబం ఉన్నవాడివి కలంతో ఉన్నప్పుడే కదా నువ్వు ఏకాకివి, కాలంతో బాటు ఏకాకిగా వెళ్ళిపోయావేంటి, తూర్పు సూర్యుడు ఇప్పుడెందుకో మసకబారాడు, దినకర మయూఖ తంత్రులు తెగిపడ్డాయి కాబోలు, దినకర మయూఖ తంత్రులు తెగిపడ్డాయి కాబోలు, జాగృత విహంగతతులు విహ్వల్లైపోయాయి, జాగృత విహంగతతులు విహ్వల్లైపోయాయి, అక్షర తూలిక ఆకాశ తూలిక ఎక్కేస్తుందనో, అక్షర తూలిక ఆకాశ తూలిక ఎక్కేస్తుందనో, అందమైన వెన్నెల పాట ఆగిపోతుందనో, కొండెక్కిన చందమామ ఎందుకో చిన్నబోయాడు చుక్కల్లో కలుస్తున్న అక్షర సూర్యుణ్ణి చూస్తూ, ఆగిపోయిన వెన్నెల పాటని నెమరేసుకుంటున్నాడు, అడుగో అక్కడ చుక్కల్లో కలిసిన అక్షర సూర్యుడు నిరంతరం భ్రమిస్తూ ఇటే దీక్షగా చూస్తున్నాడు, గొర్రెదాటు మందకి జ్ఞానబోధ చేసేవాడు మళ్ళీ ఎప్పుడు పుట్టుకొస్తాడో చూద్దామని, గొర్రెదాటు మందకి జ్ఞానబోధ చేసేవాడు మళ్ళీ ఎప్పుడు పుట్టుకొస్తాడో చూద్దామని, ఈ స్పందన లేని సమాజ జీవోత్సవానికి చలనం ఎప్పుడొస్తుందో తెలుసుకుందామని, ఈ స్పందన లేని సమాజ జీవోత్సవానికి చలనం ఎప్పుడొస్తుందో తెలుసుకుందామని. నా కవితా శీర్షిక కొత్త దేవుడు. మంచివాడిక్కడ మట్టి వినాయకుడే, పని పూర్తి కాగానే నట్టెట్లో ముంచేస్తారు, కాసున్నోడే ఇక్కడ ఇస్పేటు వాసు, డోసు మీదున్న వాడే నేటి జీసస్ క్రీస్తు. మంచితనం ఇక్కడ రద్దు చేయబడ్డ రిజర్వ్ బ్యాంకు నోట్ల కట్ట, మంచితనం ఇక్కడ రద్దు చేయబడ్డ రిజర్వ్ బ్యాంకు నోట్ల కట్ట, రూపాయిన్నోడే ఇక్కడ దేవుడు. కాదు కాదు, రూపాయే ఇక్కడ నిజమైన దేవుడు, రూపాయి కామరూపి, రూపాయి ఉన్న రూపాన్ని పట్టినవాడే పరమాత్ముడు, రూపాయి ఉన్న రూపాన్ని పట్టినవాడే పరమాత్ముడు. రూపాయిలు కురిపించే దేవుళ్ల హుండీలు కమిషన్ల సందళ్లలో ఓలలాడతాయి, రూపాయిల రుచి ఎరగని గర్భగుడులు సైతం కాకులు రాని పురావస్తు కేంద్రాలైపోతాయి, రూపాయిల రుచి ఎరగని గర్భగుడులు సైతం కాకులు రాని పురావస్తు కేంద్రాలైపోతాయి. రూపాయే సకల మతాల వారికి నిర్వివాదాస్పద తొలిదేవుడు, రూపాయే సకల మతాల వారికి నిర్వివాదాస్పద తొలిదేవుడు, రూపాయి వ్యతిరేక ప్రవచనాలు బులుగు పెన్సిల్కి బలైపోతాయి, రూపాయి వ్యతిరేక ప్రవచనాలు బులుగు పెన్సిల్కి బలైపోతాయి. రూపాయే సమాజంలో నిజమైన న్యూక్లియస్, ప్రపంచమంతా దాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంది, దేశాలు దాటే కొద్దీ భాషలు మారచ్చు, రూపాయి రూపం మారచ్చు, రూపాయి తత్వం మాత్రం మారదు, రూపాయి తత్వం మాత్రం మారదు. రూపాయే లార్డ్ ఆఫ్ ద రింగ్స్, రూపాయే లార్డ్ ఆఫ్ ద రింగ్స్, రూపాయిని మై ప్రిషియస్ అంటూ పాపాయిలా చూసుకునే ప్రతి మనిషి మరొక గొల్లమైపోతాడు, రూపాయిని మై ప్రిషియస్ అంటూ పాపాయిలా చూసుకునే ప్రతి మనిషి మరొక గొల్లం అయిపోతాడు. దేవుణ్ణి ఎలాగైనా జయించాలని సాతాను రూపాయి అవతారం ఎత్తాడు. రూపాయి పుట్టించిన ఆ అగ్గిలో ఈ రూపాయి రూపమాపే వరకు, రూపాయి పుట్టించిన ఈ అగ్గిలో మనిషి మాయం అయ్యే వరకు ఈ రూపాయి మాయ ప్రపంచాన్ని నిరంతరం పీడిస్తూనే ఉంటుంది. అంతవరకు ఈ కొత్త దేవుడి సామ్రాజ్యం నిరాటంకంగా విస్తరిస్తూనే ఉంటుంది. నా కవితా శీర్షిక ఆకలి పయనం. ఇది కరోనా టైంలో రాసిన కవిత. అప్పుడు ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు లేక నడుచుకుంటూ జనాలు వెళ్ళిపోయారు. వాళ్ళ వాళ్ళ ఊర్లకి రాష్ట్రాలు దాటి వెళ్ళారు. ఆ టైంలో రాసిన కవిత ఇది, ఆకలి పయనం. ఈ ప్రపంచంలో ఆకలే మొట్టమొదటి దహన యంత్రం. కడుపులో ఆకలి పుట్టించే మంట ఎటువంటి దూరతీరాలకైనా మనిషిని పరుగులు తీయిస్తుంది. భగభగమండే ఆకలి శీతల పర్వతాలకైనా ఎక్కిస్తుంది. నదీలోయల్లోకి సుడిలా లాక్కెళుతుంది. మహాసముద్రాల మధ్యనున్న చీకటి దీవులకు ఈత కొట్టిస్తుంది. రెక్కలు ములిపించి వలస పక్షుల్లా ఖండాంతరాలకు ఎగరేసుకెళుతుంది. నకనకలాడించే ఆకలి కోటి విద్యల్లో ఏదో ఒకటి నేర్పించి భాషరాని రాష్ట్రాలకు తోలుకెళుతుంది. అవిటివాని కాళ్లకు కూడా చక్రాల కుర్చీలు తగిలించి తరుముకెళుతుంది. ముసలి వగ్గునైనా ఊతకర్రతో వందల మైళ్ళు నడిపిస్తుంది. అలవిగాని ఆకలి పడతి పరువును అటక ఎక్కించేసి ఆమె తనువును పడక మంచం చేస్తుంది. బుడతల బడికి లాంగ్బెల్ కొట్టించేసి వాళ్ళని వృత్తి విద్యా శిక్షణకు పంపిస్తుంది. ఆపుకోలేని ఆకలి బాంచందొర అనిపిస్తూ పెద్దదొర చెప్పులను వాసన చూపిస్తుంది. పచ్చి బాలింతరాలినైనా పది ఆమడలు పరిగెత్తిస్తుంది. ఊపిరి తీసే వైరస్ నైనా ముసుగు వేసి దొంగ దెబ్బలు తీస్తుంది. లావాలాంటి ఆకలి ప్రవాహమై రాజదండాలున్న కోటల్ని నిర్దాక్షిణ్యంగా కరిగించి వేస్తుంది. వాటిలోని బంగారు సింహాసనాల్ని నిమజ్జనం చేసుకుంటుంది.
1: మీరింతవరకు శ్రీ తూపిలి రవీంద్రబాబు గారి రచన మరియు సమర్పణలో కవితాగానం విన్నారు. ఇప్పుడు వినండి ఒక ప్రకటన.
2: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్

0: స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీషు భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఈ ఛానల్ పెట్టండి. అబ్బా, ఎందులోనూ మంచి పాటలే లేవండి.
2: అబ్బా, ఏంటి నీ గోళ? నూకొరిన పాటలు ఇందులో ఎలా వస్తాయి? పిచ్చిదానా
1: అమ్మా, టైం పదయింది. హా, పదయిందా? లేవండి, ఈ రిమోట్ మీరే తీసుకోండి, నాకు చాలా ముఖ్యమైన పనుంది.
2: అదేంటి? ఇప్పటిదాకా ఆ ఛానల్ ఈ ఛానల్లో పాటలు పెట్టని బుర్ర తిని ఇప్పుడేంటి సడన్ గా రిమోట్ చల్లిపోతున్నావు?
1: నాన్న, అది ఆకాశవాణి సింహపూర్ FM లో హలో అభిరుచి ప్రోగ్రామ్ మహిమ నాన్న.

0: సభలు, సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై. ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు, సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084154 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, సింహపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగొంగ కాలనీ, పొదలకూరు రోడ్, నెల్లూరు, పిన్ 524004 కి, లేదా ఇమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలపవచ్చు.
2: ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:00. అలనాటి మధురగీతం విందామా? శృతిలయలు చిత్రం కోసం ఈ అలనాటి మధురగీతం.

0: మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
0: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ నిరసనల సమయంలో ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాలు, అలాగే పోలీసులపై జరిగిన హింసాకాండపై విచారణకు సుప్రీంకోర్టు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుంది. 3 ఏళ్లలో 3 కోట్ల మంది లక్పతి దీదీల తయారీ లక్ష్యం నెరవేరిందని, మరో 3 కోట్ల మందిని తయారు చేయడమే తదుపరి లక్ష్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 2005-2022 మధ్య భారత్ కాలుష్య ఉద్గారాల సాంద్రతను 37% పైగా తగ్గించిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య గాలేలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ 4వ రోజు ఆటలో భారత జట్టు 2వ ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌటై శ్రీలంకకు 372 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. నీట్ నిరసనల సమయంలో ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాలు, అలాగే పోలీసులపై జరిగిన హింసాకాండపై విచారణకు సుప్రీంకోర్టు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుంది. ఇందులో రిటైర్డ్ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, మాజీ డీజీపీ, మాజీ సీబీఐ డైరెక్టర్ ఉంటారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీ వాస్తవాలను నిర్ధారించడంతో పాటు నిరసనకారులైన మహిళలపై లైంగిక వేధింపులు, సోషల్ మీడియా వేధింపుల ఆరోపణలు కూడా పరిశీలిస్తుంది. జూలై 20 పార్లమెంటు మార్చి నాటి సీసీటీవీ వీడియో ఫుటేజీలను కమిటీకి అప్పగిస్తారు. సీజేపీ నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 3 ఏళ్లలో 3 కోట్ల మంది లక్పతి దీదీలను తయారు చేయాలనే ప్రధానమంత్రి లక్ష్యం నెరవేరిందని, మరో 3 కోట్ల మందిని తయారు చేయడమే తదుపరి లక్ష్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. రాజస్థాన్ బారాన్లో ఈరోజు మంత్రి 1258 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మహిళల స్వయం ఉపాధికి 13461 కోట్లు అందించామని, రాజస్థాన్లో రాజీవిక ద్వారా 32 లక్షల మంది లక్పతి దీదీలను తీర్చిదిద్దుతామని చెప్పారు. కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 1989 సవరణకు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. నేషనల్ పర్మిట్ వ్యవస్థ కింద నడిచే బ్యాటరీ, హైడ్రోజన్ ఫ్యూయల్, సీఎన్జీ ఆధారిత వాణిజ్య వాహనాల ఫిట్నెస్ కాల పరిమితిని మరో 5 ఏళ్లు పొడిగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. నేషనల్ పర్మిట్ ప్రక్రియలను సరళీకృతం చేయడం, డిజిటల్ విధానాలను ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ ప్రతిపాదన ప్రకారం వాహనదారులు ప్రతి ఏటా కాకుండా ఒకేసారి 5 ఏళ్ల కాల పరిమితికి పర్మిట్ అనుమతి పొందవచ్చు. దీనికోసం 5 ఏళ్లకు 82,500 రూపాయల రుసుముగా నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలపై 30 రోజుల్లోగా అభ్యంతరాలు, సూచనలు పంపించాలని మంత్రిత్వ శాఖ కోరింది. ఆంధ్రప్రదేశ్లో గ్రామం నుంచి బూత్ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో జరిగిన రాష్ట కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ ఆయన 2047 నాటికి వికసిత్ భారత్ సాధనకు కృషి చేయాలని, కేంద్ర రాష్ట ప్రభుత్వాల అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం బీజేపీ రాష్ట అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కోరారు. జనతా వారధి కార్యక్రమాన్ని మండల స్థాయికి విస్తరించి ప్రజలు, యువత భాగస్వామ్యాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉడాయ్ దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో పాఠశాల పిల్లలకు సంబంధించి 2 కోట్లకు పైగా నిర్బంధ బయోమెట్రిక్ అప్డేట్లను పూర్తి చేసింది. ఇప్పటి వరకు 1.56 లక్షలకు పైగా పాఠశాలల్లో పిల్లలకు నేరుగా ఈ సదుపాయం కల్పించారు. 5-15 ఏళ్ల వయసు వచ్చినప్పుడు బయోమెట్రిక్ సమాచారాన్ని నవీకరించడం తప్పనిసరి. విద్యార్థులను ప్రోత్సహించేందుకు 7 నుంచి 15 సంవత్సరాల వారికి 1 ఏడాది పాటు రుసుమును మినహాయించారు. బయోమెట్రిక్ నవీకరించకపోతే ప్రభుత్వ పథకాలు, పోటీ పరీక్షల నమోదులో ఇబ్బందులు ఎదురవుతాయని కేంద్రం స్పష్టం చేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2005-2022 మధ్య భారత్ కాలుష్య ఉద్గారాల సాంద్రతను 37 శాతానికి పైగా

0: తగ్గించిందని కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ప్రస్తుతం దేశంలోని మొత్తం విద్యుత్ సామర్థ్యంలో సగానికి పైగా స్వచ్ఛ ఇంధన వనరుల నుంచే వస్తోందని పేర్కొన్నారు. మానవత్వానికే ప్రథమ ప్రాధాన్యతనిస్తూ విధానాలు, సాంకేతికత, ప్రజల భాగస్వామ్యంతో సుస్థిరతను నెలకొల్పాలని పిలుపునిచ్చారు.
1: The impact of climate change, biodiversity loss and pollution, the triple planetary crisis together with growing disaster risk are affecting communities and ecosystems worldwide. These challenges are particularly significant for developing countries where environmental vulnerability is often closely intertwined with broader development priorities including poverty eradication, food security and inclusive growth.
0: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో యాంజియోప్లాస్టీ చికిత్స పొందారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉంది. అంతకుముందు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో నడ్డాను ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. భారత్ సింగపూర్ 4వ విడత మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశం ఎల్లుండి సింగపూర్లో జరుగుతుంది. భారత్ తరపున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, సహాయ మంత్రి జితిన్ ప్రసాద పాల్గొంటారు. ఈ పర్యటనలో మంత్రులు సింగపూర్ నేతలతో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. నూతన అభివృద్ది చెందుతున్న రంగాల్లో సహకారాన్ని పెంపొందించేందుకు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఒక కీలక వేదికగా పనిచేస్తుంది. అమెరికాతో కుదుర్చుకున్న 14 పాయింట్ల అవగాహన ఒప్పందం కింద తన షరతులన్నీ పూర్తిగా నెరవేరేంత వరకు హార్మోజ్ జలసంధిని మూసి ఉంచుతామని ఇరాన్ తెలిపింది. విదేశీ ఆంక్షల రద్దు, సైనిక చర్యల నిలిపివేతతోనే ఈ జలమార్గాన్ని తెరిచే అంశం ముడిపడి ఉందని టెహరాన్ పేర్కొంది. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాకర్ గాలిబాఫ్ మాట్లాడుతూ, ప్రత్యర్థులు దాడులకు దిగితే తీవ్ర పరాజయాన్ని చవిచూపిస్తామని హెచ్చరించారు. భారత్ శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య గాలిలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో 4వ రోజు ఆటలో భారత జట్టు 2వ ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌటై శ్రీలంకకు 372 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్ 66 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ క్రమంలో టెస్టు క్రికెట్లో 100 సిక్సర్లు పూర్తి చేసిన తొలి భారతీయ ఆటగాడిగా, ప్రపంచంలో 4వ క్రికెటర్గా పంత్ చరిత్ర సృష్టించాడు. శ్రీలంక బౌలర్లలో అసిధా ఫెర్నాండో 4, ప్రభాత్ జయసూర్య 2 వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య 2వ టెస్ట్ ఈ నెల 23 నుంచి కొలంబో వేదికగా జరుగుతుంది. జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, తమిళనాడు, పుదుచ్చేరి, ఈశాన్య ప్రాంతాల్లో కూడా తీవ్ర వర్షపాతం నమోదు కావచ్చని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ నిరసనల సమయంలో ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాలు, అలాగే పోలీసులపై జరిగిన హింసాకాండపై విచారణకు సుప్రీంకోర్టు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుంది. 3 ఏళ్లలో 3 కోట్ల మంది లఖ్పతి దీదీల తయారీ లక్ష్యం నెరవేరిందని, మరో 3 కోట్ల మందిని తయారు చేయడమే తదుపరి లక్ష్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 2005-2022 మధ్య భారత్ కాలుష్య ఉద్గారాల సాంద్రతను 37% పైగా తగ్గించిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. భారత్ శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య గాలిలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ 4వ రోజు ఆటలో భారత జట్టు 2వ ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌటై శ్రీలంకకు 372 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి కిసాన్ వాణి.

ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితుల్లో వరిలో సమగ్ర యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రేవత్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ఎల్నినో పరిస్థితుల్లో వరిలో సమగ్ర యాజమాన్య పద్ధతులు. ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రేవతి గారితో పరిచయం.
3: శ్రోతలకు నమస్కారం, కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు డాక్టర్ కె రేవతి గారు ఉన్నారు. వీరు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ విభాగం శాస్త్రవేత్త. నమస్కారం మేడం.
4: నమస్కారం సార్.
3: బయట పరిస్థితులు చూస్తూ ఉంటే వర్షాభావ పరిస్థితులు చూస్తూ ఉన్నాం, శాస్త్రవేత్తలు దీన్ని ఎల్నినో అని అంటూ ఉన్నారు. రైతు సోదరులకి కొంత కొత్త రకమైనటువంటి పరిస్థితి ఎప్పుడు విని ఉండరు. ఈ ఎల్నినో ప్రభావ నేపథ్యంలో మేడం వరిలో ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలని మనం ఈరోజు రైతు సోదరులకు తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం మేడం. ముందుగా అయితే ప్రస్తుతం వరి నాట్లు దశలో ఉంది కాబట్టి ఈ ఎల్నినో ప్రభావ నేపథ్యంలో రైతులు ఎలాంటి కలుపు యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయంటారు
4: సార్? ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మనకి వర్షాభావ పరిస్థితులు అంటే ఎల్నినో అని మీరు చెప్పారు, కానీ రీసెంట్గా ఇది సూపర్ ఎల్నినో అనే పదం కింద మనల్ని దీన్ని కేటగరైజ్ చేశారు సార్. ఎందుకంటే మనకి చాలా వరకు కూడా ఈ సంవత్సరం వాతావరణం అంటే వర్షాభావ పరిస్థితులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇది ఎల్నినో కాదు సూపర్ ఎల్నినో అని దీన్ని రీనేమ్ చేయడం అయితే జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకి ప్రస్తుతం కృష్ణా జిల్లాలో చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా వరి నారుమడి దశని పూర్తి చేసుకుని నాట్లు వేయడం కూడా కొంతమంది మొదలు పెట్టారు. ఎక్కడైతే మనకి బోరు నీరు వసతి ఉందో వాళ్ళ చోట్ల అన్ని చోట్ల కూడా మనకి నాట్లు వేయడం అనేది జరిగింది. సో నాట్లు వేసిన తర్వాత మనకి ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ప్రధాన సమస్య కలుపు. ఎందుకు అంటే ఎల్నినో ప్రభావం వల్ల మనకి వర్షాలు అనేవి తగ్గుముఖం ఉంటాయి, అలానే కలుపు మొక్కలు కూడా ఈ వేగంగా పెరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి కలుపు యాజమాన్యం అనేది మనము తప్పకుండా చేపట్టాలి. ఈ కలుపు యాజమాన్యం చేపట్టేటప్పుడు కూడా కొన్ని కీలకమైన అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే కలుపు ఎప్పుడూ కూడా 2 నుంచి 4 ఆకుల దశలో ఉండాలి. అలానే కలుపు మందు పిచికారీ చేసేటప్పుడు కూడా నేలలో తేమ శాతాన్ని చూసుకొని మనం పిచికారీ చేయాల్సి ఉంటుంది. నాట్లు వేసిన తర్వాత 3 నుంచి 5 రోజుల్లోపు పెన్సల్ఫిరాన్ మిథైల్ ప్లస్ ఫ్రెటిలాక్లోర్ అనే మందు దొరుకుతుంది. అది 4 కిలోలు ఎకరానికి చొప్పున మనం ఒక 20 కిలోలు ఇసుకలో కలుపుకొని ఎకరా పొలానికి చల్లుకోవచ్చు. అలా కాకుండా ఒకవేళ మనకి నాటు వేసి 15 నుంచి 20 రోజుల దశలో ఉంది అనుకున్న పక్షంలో మనము నామినీ గోల్డ్ లేదా బిస్పైరిబ్యాక్ సోడియం అంటాము, 100 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున మనం పిచికారీ చేసుకోవచ్చు. ఏ కలుపు మందులు వాడినా కూడా మనము సరైన సమయంలో సరైన మోతాదు వినియోగించడం అనేది కీలకమైన ప్రక్రియగా చెప్పవచ్చు సార్.
3: డాక్టర్ రేవతి గారు, మనం వెద పద్ధతిలో సాగు చేసినప్పుడు వరిలో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుందని చెప్తుంటారు మేడం, ప్రస్తుతం ఏ రకమైన కలుపు మొక్కలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? మీరు విజిట్ చేస్తుంటారు కాబట్టి
4: మాగానివ్వనివ్వండి, మనం వెద పద్ధతిలో కానివ్వండి. వెద పద్ధతిలో ఏంటంటే కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. సో కలుపు సమస్యలో మేజర్ గా మనం ఇక్కడ చూసుకునేటట్లంటే మనం చాలా వరకు ఫీల్డ్ విజిట్స్ చేస్తాము కృషి విజ్ఞాన కేంద్రం, అలానే వ్యవసాయ శాఖ తరపున కూడా క్షేత్ర సందర్శనలు అనేవి చేయడం జరుగుతుంది మండలాల్లో. గ్రామాల్లో మనం చూసిన సమస్య ఏంటంటే గడ్డి జాతి వెడల్పాకు అనేవి చాలా ప్రధానంగా ఉంటాయి. సో వీటిల్లో కూడా గడ్డి జాతి కలుపు మొక్కలు అలానే తుంగజాతివి లేదా వెడల్పాటి ఆకులు అన్ని జాతి కలుపు మొక్కలు మనం గమనించినప్పుడు ఏంటి అంటే నాట్లు వేసిన తర్వాత లేదా వెద పద్ధతిలో 10 నుంచి 15 రోజులు, ప్రత్యేకంగా వెద పద్ధతి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 10 నుంచి 15 రోజుల వయసప్పుడు మనకి ట్రయఫోమోన్ ప్లస్ ఇథాక్సి సల్ఫిరాన్ అనే మందు 90 గ్రాములు ఎకరానికి చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే అన్ని రకాల జాతి కలుపు మొక్కలను మనం నిర్మూలించుకోవచ్చు సార్.
3: తర్వాత మేడం మనకు నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో వరి పంటలో నీటి యాజమాన్యం ఎలా ఉండాలంటారు?
4: చాలా వరకు కూడా సార్ రైతులకు ఉన్న అపోహ ఏంటంటే వరి పంట అనగానే ఎప్పుడూ నీటిలోనే ఉండాలి అన్న అపోహ అయితే ఉంటుంది. అది మంచి పద్ధతి అనేది కాదు. వరికి కొన్ని కీలకమైన దశలు ఉంటాయి. ఆ దశలో మనం గనక నీటిని తప్పనిసరిగా మనం ఉంచుకున్నట్లయితే ఆ నీటిని కూడా చాలా వరకు కూడా చాలా మంది ఇలా ఎక్కువ నీరు పంట మొత్తం మునిగేటట్టు పెడుతూ ఉంటారు. అలా కాకుండా పలచటక ఒక 2-3 సెంటీమీటర్ల నీటి మట్టం ఉండేటట్టు చూసుకొని ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ అంటాం, అంటే పొలాన్ని అడపాదడపా ఆరబెట్టడం. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మెయిన్గా ఈ ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ పద్ధతిలో మనం సాగు చేసినప్పుడు ఏంటంటే మనకి నీరు ఆదా అవుతుంది, అలానే కొన్ని రకాల పురుగులు తెగుళ్ళు ముఖ్యంగా వరిలో సుడిదోమ అనేది ఎక్కువగా సమస్యగా ఉంటుంది. బీపీటీ రకాలు ఎవరైతే సాగు చేస్తూ ఉంటారో వాళ్ళకి సుడిదోమ సమస్య ఉంటుంది. కాబట్టి ఈ ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ పద్ధతి చేయడం ద్వారా మనకి దోమ ఉధృతిని మనం కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలానే తెగుళ్ల విషయంలో కూడా మనకి పాము పొడ తెగులు కానీ కాండంకులు తెగులు కానీ, సో ఇలాంటి తెగులు ఆశించిన మనకు ఎక్కడైనా కనిపించినప్పుడు మనం పొలాన్ని ఎండగడుతూ అడపదడపా ఎండబెట్టి మనం పెట్టుకోవడం వల్ల ఉధృతి అనేది కొంతవరకు తగ్గించుకోగలుగుతాం.
3: మేడం గారు, ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో రైతులు సూక్ష్మ పోషక యాజమాన్యం ఏ విధంగా చేపట్టుకోవాలంటారు?
4: సార్, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో గమనించుకున్నట్లయితే గనక నారుమడ దశలోను ప్రధాన పొలంలో కూడా మనకి చాలా వరకు కూడా జింక్ మరియు ఐరన్ లోప లక్షణాలు అయితే చాలా వరకు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ముందుగా మన జింక్ లోప లక్షణాలు ఏ విధంగా రైతు సోదరులు గమనించుకోవచ్చు అంటే, నాటు వేసిన తర్వాత ఒక 4-6 వారాల లోపే, అంటే మనకి నాటు వేసిన నెలన్నర లోపే మనకి లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత పంటకంత ఎఫెక్ట్ కనపడదు. 3 లేదా 4 ఆకుల మధ్యలో ఉన్న ఈన ఏదైతే ఉందో అది పాలిపోతూ ఉంటుంది. అలానే ఈనకి ఇరుపక్కల కూడా మనకి తుప్పు మచ్చలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఎదుగుదల లోపిస్తూ ఉంటుంది. మొక్కలు కురచగా అవ్వడము, ఆకులు పెలుసుగా మారడం, ఇవన్నీ కూడా సమస్యగా ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు మనకి ఎప్పుడైతే గమనిస్తూ ఉంటామో ఈ జింక్ ధాతు లోప సవరణకి జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున మనం కలుపుకొని ఒక 1 వారం రోజుల వ్యవధిలో 2 సార్లు మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ జింకు లోప లక్షణాలని సవరించుకోవచ్చు. అలానే ప్రస్తుత కాలంలో ఏంటి అంటే ఇనుము ధాతు లోప లక్షణాలు కూడా చాలా వరకు కూడా గమనిస్తూ ఉంటున్నాము. ఈ ఆకులన్నీ కూడా తెల్లగా మారిపోవడము, లేత పచ్చగా లేదా తెల్లగా మారిపోవడం అనేది గమనిస్తూ ఉంటాం సార్. సో వీటికి ఏంటి అంటే ఇనుము ధాతు లోప లక్షణాలు ఎప్పుడైతే మనకి కనిపిస్తుంటాయో అప్పుడు మనకి లీటర్ నీటికి ఒక 20 గ్రాములు అన్నబేది, దానికి మళ్ళీ కూడా 2 గ్రాములు నిమ్ముప్పు చొప్పున లీటర్ నీటికి కలుపుకొని మనం 1 వారం రోజుల వ్యవధిలో 1-2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు కూడా మనము ఈ లోపాన్ని సవరించుకునే వాళ్ళం అవుతాం.
3: అలాగే మేడం, చీడపీడల ఉధృతి ఎలా ఉండే అవకాశం ఉంది పరిస్థితుల్లో, రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
4: సార్, ఎల్నినో వల్ల ఏమవుతోంది అంటే మనం ముందుగా చెప్పుకున్నట్టు ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా ఉంటాయి అన్నది ఒక ఇది. ఆ అధిక ఉష్ణోగ్రత వల్ల ఏమవుతుంది అంటే ఒక ఉడుకుతనమైన వాతావరణం అనేది మనకి గమనిస్తూ ఉంటాం. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో వరిలో ముఖ్యంగా సుడిదోమ ఉధృతి అనేది ఎక్కువగా పెరుగుతుంది. అంతేకాకుండా వరిలో కాండం తొలచు పురుగు, ఆకుముడత పురుగు కూడా ప్రధాన సమస్యలు. సో సుడిదోమ ఎక్కువ ఆశించే అవకాశం ఉన్నందున నాట్లు వేసేటప్పుడే కాలి బాటలు తీసుకోవడం, దానివల్ల ఏంటంటే గాలి వెలుతురు కొంచెం బాగా ఉంటుంది కాబట్టి కొంతవరకు మనం ఉధృతిని తగ్గించుకునే వాళ్ళం అవుతాము. అలానే పొలాన్ని అడపాదడప ఎండబెట్టడం, ఇవి చేస్తూ కూడా మనము ఎప్పటికప్పుడు పొలాన్ని మనం పరిశీలించుకొని పురుగు ఉధృతిని గమనించుకుంటూ మనం సస్యరక్షణ చర్యలు అయితే చేపట్టాల్సిన అవసరం.
3: డాక్టర్ రేవతి గారు, ప్రస్తుతం వరిలో ఎక్కువగా పురుగులు రావడానికి అవకాశం, ఏ పురుగులు వచ్చే అవకాశం ఉంది, వాటి నివారణ రైతులు

0: విధంగా చేపట్టుకోవాలి.
1: ప్రస్తుతంలో చూసుకున్నట్లయితే పిలకలు పెట్టే దశలో మనకి ప్రధాన సమస్య చూసుకుంటే కాండం తొలచు పురుగు, అలానే దుబ్బు ఆకుముడత పురుగు, ఇవి రెండు కూడా ప్రధాన సమస్యలు. సో కాండం తొలచు పురుగు విషయానికి వస్తే గనక ఇది మనకి రెండు దశల్లోనూ ఆశిస్తుంది. ఒకటి ఏంటి అంటే పిలకల దశలోనూ ఉంటుంది, ఈనిక దశలోనూ ఉంటుంది. పిలకల దశలో ఏంటి అంటే మన ప్రధానమైన మొవ్వు అనేది చనిపోవడం జరుగుతుంది, దీనిని మనం డెడ్ హార్ట్ అని అంటాము. ఆకుముడత పురుగు వచ్చేటప్పటికి చూస్తుంటే గనక ఆకులన్నీ కూడా గొట్టం మాదిరి ముడుచుకొని లోపల పత్రహరితాన్ని అంతా తినేస్తుంది, కాబట్టి ఆకులు అనేవి తెల్లగా సున్నం పట్టినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. పురుగు ఏదైనప్పటికీ ఈ రెండు పురుగుల్లో యాజమాన్యం విషయానికి వస్తే గనక కాండం తొలచు పురుగు మనం సమగ్రంగా యాజమాన్యం చేపట్టాలి అంటే ఎవరైతే ఇంకా నాట్లు వేసుకొని వాళ్ళు ఉంటారో వారు నారు కొనలను తుంచి నాటుకోవడం. ఎందుకంటే ఈ కాండం తొలచు పురుగు తల్లి పురుగు అనేది గుడ్ల సముదాయాన్ని ఆకు కొనల చివర్లో పెడుతూ ఉంటుంది. కొనలను తుంచి నాటడం వల్ల ఆ గుడ్ల సముదాయాన్ని మనం నారుమడ దశలోనే తగ్గించుకొని ఉధృతి అనేది ప్రధాన పొలానికి వెళ్లకుండా కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు. అలానే పురుగు ఉనికి మరియు ఉధృతి గమనించుకోవడానికి లింగాకర్షక బుట్టలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఆ లింగాకర్షక బుట్టలను ఎకరానికి ఒక 8 చొప్పున అమర్చుకొని కాండం తొలచు పురుగు యొక్క ఉనికి మరియు ఉధృతిని గమనించుకుంటూ సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఒకవేళ మనకి ఇవన్నీ గమనించుకున్నా పురుగు ఉధృతి గమనించాము పొలంలో అన్న పక్షంలో ఎసిఫేట్ 1.5 గ్రాములు అంటే 300 గ్రాములు ఎకరానికి చొప్పున, లేదా కటప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లీటర్ నీటికి అంటే 400 గ్రాములు ఎకరానికి, లేదు క్లోరాండ్రోనిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి అంటే 60 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున మనం పిచికారీ చేసుకోవచ్చు సార్.
0: అలాగే మేడం, ఈ సీజన్లో వరిలో వచ్చే అవకాశం ఉన్న ప్రధాన తెగుళ్ళు ఏవి, వాటి నివారణకి రైతులు ఏం చేయాలి మేడం?
1: వరిలో చీడపీడల యాజమాన్యం అనేది చాలా కీలకం. పురుగులే కాకుండా తెగుళ్ల విషయంలో కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇందులో చెప్పే విషయం ఏంటంటే సాగు చేసే రకాలన్నింటిలో కూడా ప్రధాన సమస్య గురించి చెప్పుకోవాలి అంటే పాంపొడ తెగులు. ఈ పాంపొడ తెగులకి ఏంటి అంటే దుబ్బు చేసే దశ నుండి కూడా ఆకుల పైన, మట్ట పైన, ఈవెన్ మనకి కంకి పైన కూడా పాంపొడ మచ్చలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఒకవేళ పైరు కూడా మనకి దూరం నుంచి చూస్తే ఎండిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. దీని లక్షణాలు గమనించినప్పుడు ఏంటి అంటే నత్రజని ఎరువుల యాజమాన్యం చేపడుతూ ఉండాలి, అలానే పొలాన్ని అడపాదడపా ఎండబెడుతూ ఉండాలి, ఉధృతి అధికంగా ఉంది అన్న పక్షంలో రసాయన మందులను మనం వినియోగించుకోవాల్సి ఉంటుంది. దాని యాజమాన్యం కోసము హెక్సాకొనజోల్ 400 మిల్లీమీటర్లు ఎకరానికి, లేదా అజాక్సిస్ట్రాబిన్ 200 మిల్లీలీటర్లు ఎకరానికి, లేదా అజాక్సిస్ట్రాబిన్ ప్లస్ టెబుకొనజోల్, ఇది కాంబినేషన్ మందు, ఇది 1.5 మిల్లీలీటర్లు అంటే 300 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున మనము పిచికారీ చేసుకోవచ్చు సార్. ఏదైనా పిచికారీ మందు చేసేటప్పుడు 10 నుంచి 15 రోజుల వ్యవధిలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మందులను మార్చి పిచికారీ చేయాలి. ఒకే మందును కంటిన్యూస్గా 2-3 సార్లు పిచికారీ చేయడం అనేది మంచి ప్రక్రియ కాదు. సో మందులను మార్చి మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
0: తర్వాత వరిలో ఎలుకల బెడద కూడా అధికంగా ఉంటుంది కదండి, ఎలుకల నుంచి రక్షించుకోవడానికి పంటని రైతులలో ఎటువంటి యాజమాన్యం చేపట్టుకోవాలి మేడం?
1: ప్రస్తుతం ఎలుకల బెడద అనేది చాలా సమస్యగా ఉంది. ఎందుకు అంటే జనరల్ గా మనం నాట్లు వేసేటప్పుడు గట్లు అనేవి చెక్కుతా ఉంటారు. గట్లు చెక్కేటప్పుడు ఎలుక యొక్క ఆవాసాలు, అదే స్థానాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని మనం డిస్టర్బ్ చేస్తాం. సో దాని ద్వారా కొంతవరకు దాని ఉధృతి తగ్గేది. కానీ ప్రస్తుత కాలంలో ఏంటి అంటే నీటి వసతులు తక్కువగా ఉండడం వల్ల చాలా చోట్ల నాట్లు అనేవి డిలే అవుతున్నాయి, దమ్ములు ఇంకా చేయని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. వాటి నివాసాలని డిస్టర్బ్ చేయకుండా గట్లు చెక్కకుండా అలానే ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈ సంవత్సరం ఏంటి అంటే ఎల్నినో ప్రభావం వల్ల ఎలుకల సమస్య కూడా అధికంగా ఉంటుందనే చెప్పుకోవాలి. దీనివల్ల ఏంటి అంటే ఎలుకలు అన్ని దశల్లోనూ అంటే నారుమడ దశ నుంచి నాట్లేసిన తర్వాత ఈవెన్ కోతకొచ్చేంత వరకు కూడా, ఈనిక దశ వచ్చినంత వరకు కూడా సమస్యగానే ఉంటాయి. సో ముఖ్యంగా ఇవి ఏంటి అంటే మనం యాజమాన్యం చేపట్టాలి అంటే ముందుగా తీసుకోవాల్సిన చర్య ఏంటి అంటే నేనొక్కడనే చేశాను ఎలుకల యాజమాన్యం, నా పొలంలో తగ్గుతుంది అన్న అపోహ ఉండకూడదు. ఎలుకల యాజమాన్యం చేపట్టాలి అంటే సామూహికంగా ఆ గ్రామం మొత్తం కూడా ఒక వైడ్ ఏరియాలో చేపట్టాల్సి ఉంటుంది. మనం ఒక్కలమే చేసి పక్కన వాళ్ళు చేయకుండా ఉంటే ఏమవుతుంది అంటే మన పొలంలో వలసపోయి పక్క పొలంలో కూడా నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. కాబట్టి ఎలుకల యాజమాన్యం చేపట్టేటప్పుడు సామూహికంగా

0: చేపట్టాలి. అలానే మనం ఒకవేళ నారుమడి పోసిన దగ్గర నుంచి తమ్ము చేసుకునే వరకు కూడా అక్కడక్కడ ఎలుకల బుట్టల్ని ఒక ఎకరానికి 20 చొప్పున పెట్టుకున్నట్లయితే వలస వచ్చే ఎలుకలు, ఈ ఎలుకల బుట్టలు పెట్టడం వల్ల కేవలం మనకి వలస వచ్చే ఎలుకలు మట్టుకు మనము నియంత్రించగలము. అలానే ఎలుక బొరియలు ఎక్కడైతే ఉన్నాయో ఆ బొరియల్లో బర్రో ఫ్యూమిగేటర్ ద్వారా పొగ బారించడం ద్వారా కూడా కొంతవరకు ఎలుకల సంఖ్యను తగ్గించుకోవచ్చు. ఈ పొగను వదిలేటప్పుడు కూడా ఈ కన్నం చుట్టూ ఉన్న పగుళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ పగుళ్ళన్ని కూడా మట్టితో మూసివేసి పొగను కనీసం ఒక 3-4 నిమిషాల పాటు బర్రో ఫ్యూమిగేటర్ ద్వారా పొగను వదలాలి. సో ఇలా చేయడం ద్వారా ఏంటి అంటే ఒకే కన్నంలో ఎలుకలన్నిటినీ కూడా మనం నిర్మూలించి వాటి యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు.
1: మేడం, బర్రిలో ఎలుకల యాజమాన్యం కోసం విషపేరలు కూడా వాడుతుంటారని విన్నాం, వీటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం.
0: సార్, మనకి ఇందాకలు చెప్పుకున్నట్టు బుట్టలు చెప్పుకున్నాము, బర్రో ఫ్యూమిగేటర్ అని చెప్పుకున్నాము, అలానే పంట కాలంలో విషపు ఎరలు కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు. ఇదేంటి అంటే చిరుపొట్ట దశ ఏర్పడక ముందే చేసుకోవాలి ఈ ప్రక్రియ. ఇందులో కూడా విషపు ఎర 2 రకాలు, ఒకటి ఏంటి అంటే జింక్ ఫాస్ఫైడ్ ఎర, ఇది నల్ల మందు అంటాము వాడుక భాషలో. ఇంకొకటి ఏంటి అంటే బ్రోమోడైలోన్ విషపు ఎర, ఇది తెల్ల మందు అంటారు రైతు వర్గ. సో జింక్ ఫాస్ఫైడ్ ఎర ఏంటి అంటే ఎలుకల ఉధృతి బాగా ఎక్కువగా ఉంది, ఇంకా నేను యాజమాన్యం చేపట్టలేను అన్న పక్షంలో కేవలం పంట కాలానికి ఒక్కసారి మాత్రమే ఈ జింక్ ఫాస్ఫైడ్ ఎరను ఉపయోగించాల్సి ఉంటుంది. దీని కొరకు ఏంటి అంటే ముందుగా విషం లేని మందును ఎలుకకి ఆహారంగా ఇచ్చి ఎలుకని మనం మచ్చిక చేసుకోవాల్సి ఉంటుంది. సో 1-2 రోజులు ముందుగా విషం లేని ఎరను కలిపి ఆహారాన్ని ఎలుకకి ఇచ్చి దానికి అలవాటు చేసి ఆ తర్వాత 3 రోజు మనం విషం కలిపిన ఎరను ఎలుకకి ఇవ్వాలి. సో దీనికి ఏంటి అంటే 98 పాల నూకలు 2 పాల నూనె చొప్పున కలిపి పొట్లాలుగా కట్టి ఒక 2 రోజులు ఎలుకల్ని మచ్చిక చేసుకోవాలి. అలానే 3 రోజు జింక్ ఫాస్ఫేట్ ఎరను తయారు చేయడానికి 96 పాల నూకలు 2 పాల మంచి నూనె ఇంకొక 2 పాల జింక్ ఫాస్ఫేట్ మందు ఈ మూడింటిని కూడా బాగా కలిపి ఒక 10-15 గ్రాముల చొప్పున పొట్లాలుగా కట్టి బొరియల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అలానే ఇంకొకటి ఏంటి అంటే బ్రోమోడైలోన్ విషపు ఎర. దీనికి ఏంటి అంటే జింక్ ఫాస్ఫేట్ ఎరకి మనం ఎలుకల్ని మచ్చిక చేసుకునే విధంగా దీన్ని చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మందుని కలిపి ఎలుకలకి ఆహారంగా ఇవ్వచ్చు. దీని తయారీకి 96 పాల నూకలు 2 పాల మంచి నూనె 2 పాల బ్రోమోడైలోన్ విషపు ఎరని బాగా కలిపి 10-15 గ్రాముల చొప్పున మనం పొట్లాలుగా కట్టుకొని బొరియల్లో పెట్టుకోవాలి. ఈ పద్ధతిలో ఏంటంటే ఎలుకల్ని మచ్చిక చేసు అవసరం ఉండదు. అలానే ఇందులో ఈ విషపు ఎరలు తయారు చేసేటప్పుడు ఏంటి అంటే 2 కీలకమైన మెలకువలు పాటించాలి. ఒకటి ఏంటి అంటే ఈ ఎరను తయారు చేసేటప్పుడు మన చేతికి ఖచ్చితంగా తొడుగులు అనేవి వేసుకోవాలి. అలానే ఇంకొక కీలకమైన ప్రక్రియ ఏంటి అంటే ఫస్ట్ నూకలకు ఎప్పుడు కూడా మంచి నూనెని పట్టించి ఆ తర్వాత దానికి మందుని పట్టియాలి. చాలా మంది రైతు సోదరులు ఏం చేస్తారు అంటే ఫస్ట్ నూకలకి మందు మంచి నూనె ఒకేసారి ముప్పు వేసేసి కలిపి చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏంటి అంటే విషపు ఎర మందు ఏదైతే ఉందో అది నూకలకి సమానంగా పట్టుకోదు. కాబట్టి ముందుగా మనం నూనెని బాగా పట్టించి దానికి బ్రోమోడైలోన్ మందుని కలిపి అప్పుడు మనం తయారు చేసుకోవాలి. ఈ 2 ప్రక్రియలు మనం జాగ్రత్తగా పాటించాల్సి ఉంటుంది.
1: డాక్టర్ రేవతి గారు, చివరిగా మనం చర్చను ముగించే ముందు మేడం, ఈ ఎల్నినో పరిస్థితుల్లో రైతులకి మీరు ముఖ్యమైన సూచనలు ఇవ్వదలుచుకుంటే ఎలాంటి సూచనలు చెప్తారు తెలియజేయండి.
0: సార్, ఈ ఎల్నినో ప్రభావం వల్ల ఏంటి అంటే వాతావరణ పరిస్థితులు చాలా వరకు కూడా అంచనాకి తగినట్టుగా ఉండవు. వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు, ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయో తెలియదు, మబ్బు పడుతూ ఉంటుంది, ఉక్క పెడుతూ ఉంటుంది, కానీ వర్షాలు పడవు. సో ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో వాతావరణ సూచనలను ఎప్పటికప్పుడు మనము గమనించుకుంటూ వ్యవసాయ శాఖ కానీ లేకపోతే కృషి విజ్ఞాన కేంద్రం గంటసాల వాళ్ళు కానీ రైతులకి ఉద్దేశించి సోషల్ మీడియా ద్వారా కానీ లేకపోతే వాట్సాప్ మెసేజ్లు అలానే టెక్స్ట్ మెసేజ్ల రూపాల్లో కూడా మనము కిసాన్ సారథి తరపున రైతులకు మనము సందేశాలు ఇవ్వడం అనేది జరుగుతుంది సార్. వీటిని అన్నిటినీ కూడా పాటించుకుంటూ పొలాన్ని మనం టైం టు టైం సందర్శన చేయడం, అలానే కలుపు తెగుళ్ళని టైం టు టైం గమనించుకుంటూ సరైన టైంలో సరైన యాజమాన్య పద్ధతులను పాటించుకుంటూ కొంతవరకు

0: డబ్బు నష్టాన్ని అధిగమించవచ్చు. అలానే ఈ యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల కూడా కొంతవరకు ఈ ఎల్నినో ప్రభావం నుంచి మనము బయటపడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి శాస్త్రవేత్తల సూచనలు అలానే వ్యవసాయ శాఖ సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరుకుంటున్నాను.
1: ధన్యవాదాలండి డాక్టర్ రేవతి గారు. ఈరోజు రైతు సోదరుల కోసం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఎల్నినో ప్రభావ నేపథ్యంలో వరిలో ఎటువంటి సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టుకోవాలో చక్కగా తెలియజేశారు. రైతు సోదరులు విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని పరిస్థితులు బాగాలేవు కాబట్టి శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి సూచనలు పాటిస్తూ ఎప్పటికప్పుడు వారి యొక్క వ్యవసాయ పనులు పర్యవేక్షించుకుంటూ చేసుకుంటారని ఆశిద్దాం. మీకు మరొకసారి ధన్యవాదాలు.
2: ఎల్నినో పరిస్థితుల్లో వరిలో సమగ్ర యాజమాన్య పద్ధతులు. ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రేవతి గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

జానపద గీతం విన్నారు. కలుపు మందులు, ప్రత్యామ్నాయ మార్గాలు, ఈ అంశం గురించి తెలుసుకుందాం. ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు, కలుపు నివారణకి రసాయనాలు తగ్గించి ప్రత్యామ్నాయ మార్గాలు ఆచరించాలని ఈ విధంగా తెలియజేస్తున్నారు. పంటలలో పోషకాలతో పోటీ పడుతూ చీడపీడలకు కారణమవుతూ దిగుబడులను తగ్గించేవి కలుపు మొక్కలు. వీటిని సకాలంలో నివారించకపోతే 20-70% వరకు పంట నష్టం జరుగుతుంది. ప్రస్తుతం వ్యవసాయ పనులకు కూలీలు అందుబాటు తగ్గిపోవడం వల్ల పంటల సాగులో కలుపు నివారణకి రైతులు కలుపు మందుల వినియోగం పెంచుకుంటూ పోతున్నారు. కలుపు మందుల వినియోగం తప్పకపోయినప్పటికీ కలుపు నివారణకి కలుపు మందులే మార్గం అనే ఆలోచన సమర్థనీయం కాదు. కలుపు మందుల కంటే ముందుగా ఆచరించవలసిన నూతన ఆధునిక యాజమాన్య పద్ధతులు ఎన్నో ఉన్నాయి. ప్రతి పంటలోనూ ప్రతి దశలో

అవసరం ఉంది. కలుపు మందులకు బదులుగా కొన్ని సేద్య పద్ధతులను, అంటే నేలను చదును చేయడం, పశువుల ఎరువు వేయడం, వేసవిలో లోతు దుక్కి చేయడం, పచ్చిరొట్టె ఎరువులు సాగు చేయడం, పంట మొక్కల సాంద్రతను పాటించడం, మల్చింగ్, సరైన నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం, ఇట్లాంటి పద్ధతులను పాటించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సేద్య పద్ధతులను తక్కువ కూలీలతో, తక్కువ శ్రమతో, తక్కువ ఖర్చుతో, అలాగే తక్కువ సమయంలో చేయొచ్చు. ఆపై అవసరం మేరకు మాత్రమే సిఫారసు చేసిన కలుపు మందులు ఉపయోగించుకుని నేటి వ్యవసాయంలో ఉన్న ఇబ్బందుల్ని కొంతవరకైనా తగ్గించుకోవచ్చు. ప్రతి జిల్లాలో రైతు సేవలో నిమగ్నమయ్యే కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువక కేంద్రాలు, క్షేత్రస్థాయిలో రోగ నిర్ధారణ సర్వేలు చేయడం, వ్యవసాయ అభివృద్ధిలో భాగస్వాములందరికీ శిక్షణలు ఇవ్వడం, రైతాంగానికి ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందించే కార్యక్రమాలు, ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాలు, క్షేత్ర పరిశీలనలు, క్షేత్ర సందర్శనలు, గ్రామ దత్తత వంటి కార్యక్రమాలతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్, అలాగే సమాచార సాంకేతిక మాధ్యమాల ద్వారా సమయోచిత సమాచార సేవలు అందిస్తూ సుస్థిర వ్యవసాయం దిశగా రైతుల్ని ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి రైతులు ప్రతి జిల్లాలో ఉన్న శాస్త్రవేత్తలను సంప్రదించి వారి సూచనలు, సలహాలతో రసాయనిక కలుపు మందుల్ని అవసరం మేరకే వినియోగించుకోవడంతో పాటు ప్రత్యామ్నాయ పద్ధతులను ఆచరించి పర్యావరణ హిత వ్యవసాయానికి నాంది పలకాలని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు తెలియజేస్తున్నారు. కలుపు మందులు ప్రత్యామ్నాయ మార్గాలు, ఈ అంశం గురించి మీరింతవరకు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: నాటి కిసాన్ వాణి ప్రాయోజిత తర్వాతి కార్యక్రమం వెంటనే
1: ఆకాశవాణి వికసిత్ భారత్. వికసిత్ భారత్ జి రామ్జీ చట్టం 2025. ఈ అంశం గురించి కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజ్ చరిత్ర ఆచార్యులు శ్రీ కె బడే సాహెబ్ గారితో పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
2: ఈరోజు మన స్టూడియోలో

0: డాక్టర్ కె బడే సాహెబ్ గారు ఉన్నారు. వీరు హిస్టరీ ప్రొఫెసర్ గా సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో విధులు నిర్వహిస్తున్నారు. మరి వీరిని అడిగి వికసిత్ భారత్ లోని జీరామ్జీ చట్టము 2025లో ప్రవేశపెట్టారు. మరి ఈ జీరామ్జీ చట్టం అంటే ఏంటి, దాని వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాము. నమస్కారం అండి బడే సాహెబ్ గారు.
1: సార్ నమస్కారం సార్.
0: ముఖ్యంగా అండి వికసిత్ భారత్ జీరామ్జీ చట్టము 2025 అంటే ఏంటో మా శ్రోతలకు కాస్త వివరిస్తారా అండి?
1: అలాగే సార్. వికసిత భారత్ జీరామ్జీ చట్టం మనకు 2025లో కేంద్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టారు. మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు. దానిలో భాగంగానే ప్రజలకు మేలు చేయడానికి వికసిత భారత్ జీరామ్జీ చట్టము 2025 జూలై 1వ తారీఖు నుండి మనకు భారతదేశ వ్యాప్తంగా ఇది ఇంప్లిమెంట్ అవుతున్నారు సార్. ఇది నిజంగా రైతులకు కానీ అలాగే కూలీలకు కానీ ప్రధానంగా నైపుణ్యం లేని కార్మికులకు వరమని చెప్పవచ్చు వికసిత భారత్ రామ్జీ చట్టం 2025 సార్.
0: చాలా సంతోషం అండి. ఇక మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజీఎస్ అనేది 2005లో స్టార్ట్ అయిందండి గత ప్రభుత్వంలో. మరి 2005లో మనం వచ్చేసి ఎన్ఆర్ఈజీఎస్ కింద మనకు ఈ ఉపాధి హామీ పథకము అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే పథకాన్ని అంటే కొద్దిగా మార్పులు చేర్పులు చేసి ఈ జీరామ్జీ అని ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి 2025లో అంటే 20 సంవత్సరాల తర్వాత మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ యొక్క పథకాన్ని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం జరిగింది. ఇక ఈ చట్టము ఎన్ని రాష్ట్రాల్లో ఒకేసారి అమలవుతుందండి? ఇక ఈ చట్టం కింద ఎన్ని రోజులు ఉపాధి హామీ ఉంటుంది? తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టం కింద పథకాలను ఎలా రూపొందిస్తున్నారో తెలియజేస్తారండి.
1: అలాగే సార్. మహాత్మా గాంధీ ఎంఎన్ఆర్ఈజీ ప్రోగ్రామ్ అనేది 2005లో ప్రారంభమైంది నిజంగానే. ఆ తర్వాత దీన్ని మన కేంద్ర ప్రభుత్వం వారు 2025లో దీన్ని వికసిత భారత్ ఫర్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అజీవికా మిషన్ గ్రామీణ అనే పేరుతో దీన్ని పేరు మార్చడం జరిగింది, తప్పితే ఇంకోటి ఏం లేదు. అయితే దీనివల్ల ఏంటంటే ఇంతకుముందు 100 రోజులు పని కల్పించేవారు నైపుణ్యం లేని కార్మికులకు కానీ కూలీలకు కానీ ఇప్పుడు 125 రోజులు పెంచారు. సవరించిన దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం దీనికి చాలా డబ్బులు సాయం చేస్తున్నది, నిధులు కేటాయిస్తున్నది. అలాగే దీనిని అన్ని రాష్ట్రాల్లో అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు కానివ్వండి రాష్ట్రాలు కానివ్వండి అన్ని రాష్ట్రాల్లో ఇది ఒకే రోజు జూలై 1వ తారీఖున 2006 నుండి దేశవ్యాప్తంగా మనకు అమల్లోకి వస్తున్నది సార్. ఇది అయితే ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఏం చేస్తారంటే అర్హత కలిగిన గ్రామీణ కుటుంబానికి తప్పనిసరిగా 125 రోజులు కూలీ ఉపాధి హామీ ఉంటుంది సార్. దీంట్లో కుటుంబంలోని వయోజన సభ్యులు నైపుణ్యం అవసరం లేని మాన్యువల్ పనిని అంటే నైపుణ్యం అవసరం లేదు సార్ వాళ్ళకు. మామూలుగా మనం చెప్తుంటాం పల్లెటూళ్ళలో వాళ్ళకి ఏ
0: నైపుణ్యం
1: అన్స్కిల్డ్ సార్, అన్స్కిల్ లేబర్ కూడా అన్స్కిల్ లేబరే ఇంపార్టెంట్ సార్. మాకు నైపుణ్యం అవసరం లేదు దీంట్లో. నైపుణ్యం లేని వారి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి అనుగుణంగా కొన్ని పథకాలు చేస్తారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా వీరికి తప్పనిసరిగా సాయం చేయాల్సి ఉంటుంది సార్ ఈ కొత్త వికసిత భారత్ జీరామ్జీ చట్టం ప్రకారం.
0: చాలా సంతోషం అండి. ఇక పోతేనండి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టం కింద పథకాలను రూపొందించాయి కదా, మరి మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజీఎస్ కింద ఇప్పటికే జరుగుతున్న పనులు పరిస్థితి ఏంటి
1: సార్? దానికి ఎటువంటి ఆటంకం ఏర్పడదు సార్. మనకు చాలా మంది ఏంటంటే ఒక అపోహ ఉంది, ఎంఎన్ఆర్ఈజీ తీసివేసి వికసిత భారత్ జీరామ్జీ చట్టం వస్తే అది ఏమన్నా రద్దు అవుతుందని. అటువంటిది ఏమీ లేదు సార్. ఈ పాటికే ఈ చట్టం అమల్లోకి వచ్చే తేదీన ఎంఎన్ఆర్ఈజీ పనులు ఒకవేళ జరుగుతూ ఉంటే ఇప్పుడున్న కొత్త చట్టం ప్రకారం కూడా ఆ నిబంధనల ప్రకారం కొనసాగించవచ్చు సార్. అలాగే సజావుగా కొత్త చట్టంలోకి మార్పిడి చేయబడి అవి పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అంటే ఇంతకుముందు మనకు స్టార్ట్ చేసిన వరకు ఉదాహరణకు ఆ వరకు నిలిపివేయడానికి లేదు సార్. దాన్ని మళ్ళీ ఈ వికసిత భారత్ జీరామ్జీ చట్టం ప్రకారం నిబంధనలకు లోబడి దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తారు. దీనివల్ల ఏంటంటే ప్రజా ఆస్తులు కానీ లేకపోతే మనకు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన పనులు కానీ అసంపూర్తిగా మిగలకుండా ఉంటాయి. అలాగే సమాజానికి వాటి ప్రయోజనాలు గ్యారంటీగా చేకూరుతాయి సార్ ఇవి.
0: మరి ఈ జీరామ్జీ చట్టము అమల్లోకి వచ్చే వరకు ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి ఇలాగే కొనసాగుతుందని మనకు ఏదైనా హామీ ఉందా అండి? ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఉపాధి పథకము కింద పనిచేసే టెక్నికల్ అసిస్టెంట్ కానీ ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా మేము రోడ్ల మీద పడినామా అని చెప్పి ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారండి. మరి ఈ పరిస్థితి

0: లో ఇది కంటిన్యూ అవుతుందా అండి?
1: సార్ ఇది నిజంగా చాలా మంచి క్వశ్చన్ సార్ ఇది. ఎందుకంటే చట్టంలోనే చెప్పారు సార్, వీజీ రామ్జీ చట్టంలో ఏం చెప్పారంటే కొత్త చట్టం అమలులోకి వచ్చే వరకు ఎంఎన్ఆర్ఈజీ ఉపాధి కొనసాగుతుంది, కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎవరిని కూడా ఇక్కడ ఉద్యోగం తీసివేయడం కానీ లేదా కూలివారికి కానీ ఎవరికి కూడా ఉపాధి పోదు సార్, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఉంటాయి. వీబీజీ రామ్జీ చట్టం వచ్చిన తర్వాత మహాత్మాగాంధీ ఎన్ఆర్ఈజీఏ కింద ఉపాధి అంతరాయం లేకుండా కొనసాగుతుంది సార్, ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఇవన్నీ అపోహలు తప్పితే మనం అంటే సమాజంలో అపోహలు క్రియేట్ చేస్తున్నారంతే, కానీ ఎప్పటికి కూడా ఇది కొనసాగుతుంది, దానిలో పనులు దీన్ని నిరంతరాయంగా చేసుకోవచ్చు.
0: మామూలుగా అండి మన గ్రామీణ ప్రాంతాల్లో మన కర్నూలు అయితేనేమి మన చుట్టుపక్కలన్న ఇక్కడ మన చుట్టుపక్కలన్న అనంతపూర్ కానీ కడప కానీ తర్వాత ఇటు తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో అయితేనేమి ఇవి నిజంగా చెప్పాలంటే వ్యవసాయంలో కొద్దిగా వెనుకబాటుతనం ఎంతో ఉందండి. ఇక వీళ్ళందరూ కూడా ఎన్ఆర్జీఎస్ పథకంలో ఉండి తర్వాత ఈ 100 రోజులు పని అయిపోయాక సిటీకి వెళ్ళి సిటీలో పనులు చూసుకుంటూ ఉంటారండి. అయితే ఎన్ఆర్జీఎస్ పథకం కింద వాళ్లకు జాబ్ కార్డ్స్ అని ఇచ్చేస్తూ ఉంటారు. ఆ జాబ్ కార్డులు ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ పథకం కింద ఉన్న జాబ్ కార్డులు ఇప్పుడు మనకు జీరామ్జీ చట్టంలోకి కూడా వర్తిస్తాయి అవే జాబ్ కార్డులు, లేదంటే మార్చుకునేది ఏమన్నా ఉంటుందా?
1: అవే వర్తిస్తాయి సార్. ఇంతకుముందు మీకు ఏ జాబ్ కార్డులు ఉన్నాయో అయితే ప్రస్తుతం ఏం చేయాలంటే మీరు మళ్ళీ ఒకవేళ ఈకేవైసీ ఆల్రెడీ అయిపోయి ఉంటుంది మీకు, ఒకవేళ అయిపోకపోయినా కూడా కొత్త జాబ్ క్రియేట్ చేయచ్చు సార్. పాత కార్డు చెల్లుతుంది, ఆ జాబ్ కార్డు లేకపోయినా కూడా కొత్త కార్డు క్రియేట్ చేయొచ్చు. ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం వారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే ఎంజీఎన్ఆర్ఈజీ జాబ్ కార్డు లేని గ్రామీణ కుటుంబం కానీ కుటుంబంలో సభ్యులు ఎవరికైనా లేకపోతే కూడా ఆ సభ్యులలో ఒకరు వయోజన సభ్యుడి ద్వారా కుటుంబ సభ్యుల పేర్లు వయస్సులు చిరునామా వివరాలను సంబంధిత గ్రామ పంచాయతీకి సమర్పించి గ్రామీణ ఉపాధి కోసం కార్డు తీసుకుని నమోదు చేసుకోవచ్చు సార్. అట్లాగే పనులు వెళ్ళిన తర్వాత వాళ్ళు నిజంగా మీరు చెప్పినట్లు 100 రోజులు లేదా 120 రోజులు పని చేసిన తర్వాత వాళ్ళు పట్టణాలకు వలస వెళ్తారు, మళ్ళీ వచ్చిన తర్వాత కూడా జాబ్ కార్డు గ్యారంటీ ఉంటుంది సార్. కార్డు మాత్రం తీసేందుకు అవకాశం లేదు, ఈ కార్డు కొనసాగుతుంది సార్. ఒకవేళ లేకపోయినా కూడా కొత్త కార్డు మనం క్రియేట్ చేసుకోవచ్చు.
0: ఇకపోతే అండి ఈ గ్రామీణ ఉపాధి హామీ కార్డు కోసము కుటుంబం ఎలా నమోదు చేసుకోవాలో తెలియజేస్తారండి? అంటే కుటుంబంలో 5-6 సభ్యులు ఉంటారు, వారందరూ కూడా దీని మీద ఆధారపడి ఉంటారు. అంటే పంటల ముఖ్యంగా ఖరీఫ్ రబీ కాలంలో వారు ఊర్లో ఉంటారు, తర్వాత సమ్మర్లో వచ్చేసి వారు హైదరాబాద్ వలస వెళ్ళడం ఎందుకు ఇక్కడే చేసుకుందాం మనము అని చెప్పి కొద్దిమంది ఆలోచిస్తూ ఉంటారు. ఊర్లో అందరికీ అంటే కుటుంబంలో ఒక 5-6 మంది ఉంటే 15 సంవత్సరాలు నిన్న వారందరూ కూడా అప్లై చేస్తూ ఉంటారు. మరి వారందరికి కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి ఎలా నమోదు చేసుకోవాలో తెలియజేస్తారా?
1: ఇది చాలా సింపుల్ సార్. ఎవరైతే ఉపాధిని కావాలని కోరుకుంటారో వాళ్ళు వయోజనులై ఉండాలి, ప్రధానంగా గ్రామీణ ప్రాంత సభ్యులే ఉండాలి. గ్రామ పంచాయతీ ద్వారా ఉపాధిని కోరవచ్చు. ఎలా కోరుతారంటే ఇంతకుముందు మౌఖికంగా కూడా చేసుకునేవారు, ఇప్పుడు కూడా మౌఖికంగా కానీ గతంలో సమర్పించిన ఫారం 6 ద్వారా లిఖితపూర్వకంగా లేదా డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా కూడా గ్రామ పంచాయతీ లేదా ప్రోగ్రామ్ అధికారి లేదా సంబంధిత అధికారికి ఆ ఫారం 6 సమర్పిస్తే సరిపోతుంది సార్. లేదని చదువు రాకపోతే కూడా వీళ్ళు మౌఖికంగా చెప్పడం ద్వారా కూడా మనం వాళ్ళ పేరు నమోదు చేసుకోవచ్చు. కాబట్టి వారికి సంబంధించిన 120 రోజుల పనిని వాళ్ళు అక్కడ నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది సార్.
0: ఇక దరఖాస్తు చేసుకున్నాక 8 రోజుల్లోపు మనకు ఈ పథకాన్ని కల్పిస్తారండి?
1: కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశం మేరకు సార్ ప్రతి వ్యక్తి కూడా దరఖాస్తు చేసిన తేదీ నుండి 15 రోజుల్లోపు మనకు ఉపాధి కల్పించాలి సార్. ఇది
0: ఇక ఉపాధి కల్పించకపోతే ఎంత నిరుద్యోగ వృత్తి చెల్లిస్తారండి?
1: ఇది చాలా మంచి అంశం సార్. ఇంతకుముందు లేని అంశం ఇది మనకు ఇక్కడ జీరామ్జీలో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నిరుద్యోగ వృత్తి పొందే హక్కు ప్రతి వ్యక్తికి ఉంది. ఆ డిమాండ్ పైన ఏం చేస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం పని లేనప్పుడు నిరుద్యోగ వృత్తిని చెల్లించాలి సార్. ఉదాహరణకు ఆర్థిక సంవత్సరంలోని 30 రోజులకు ప్రకటించిన కూలీ రేట్లో కనీసం 4వ వంతు మిగిలిన కాలానికి కనీసం సగం చెల్లించాలని చట్టం చెబుతుంది సార్.
0: ఇక పోతే అండి గ్రామ పంచాయతీలు పాత్ర ఎంతో ఉంటుందండి దీంట్లో, ఎందుకంటే ప్రతి ఒక్క ఎన్ఆర్జీఎస్ పథకం కానీ జీరాంజీ పథకం కానీ ఈ గ్రామ స్థాయిలోనే జరుగుతూ ఉంటాయి. మరి గ్రామ పంచాయతీల పాత్ర అలాగే కాంట్రాక్టర్లకు ఈ పనులు నియమించవచ్చా?
1: ఎస్ సార్, గ్రామ పంచాయతీల పాత్ర విలువేనే సార్. మనకు గాంధీ గారు చెప్పినట్లు గ్రామ స్వరాజ్యం వెలసిల్లాలంటే గ్రామ పంచాయతీల పని పాత్ర చాలా ముఖ్యం సార్. ఈ పథకం అమల్లో గ్రామ పంచాయతీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి సార్. అంటే కుటుంబాల నమోదు, ఉపాధి దరఖాస్తుల స్వీకరణ, పనుల అమలు, రికార్డుల నిర్వహణ, అట్లాగే వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళికలు కూడా తయారు చేసే బాధ్యత గ్రామ పంచాయతీలకు ఉంటుంది సార్. దీనివల్ల ఏంటంటే ఈ పంచాయతీలకు తెలుసు, అంటే గ్రామాల్లో ఏ ఏ పనులున్నాయి, ఎక్కడ ఉపయోగపడతాయో తెలుసు కాబట్టి వారి ద్వారానే ఇవి తయారు చేయించాలి సార్. అందుకే గ్రామ పంచాయతీలు కీలక పాత్ర పోషిస్తాయి సార్.
0: ఇక మామూలుగా అండి కాంట్రాక్టర్లు కూడా మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు, కాంట్రాక్టర్లు కూడా వస్తూ ఉంటారు. ఇది కాంట్రాక్టర్లకు అప్పగించారు, నాకు తెలిసి అప్పగించారు అండి. అపార్డ్ సంస్థ ఇంతకుముందు ఇది నిర్వహించేది, అపార్డ్ నుంచి ఈ డ్వామా డిఆర్డిఏ పీడి, తర్వాత ఎండిఓ స్థాయి అధికారులు, తర్వాత టెక్నికల్ అసిస్టెంట్లు, తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామంలో, టెక్నికల్ అసిస్టెంట్లు మండలంలో, తర్వాత ఎండిఓ మండలానికి ఇన్ఛార్జ్గా ఉంటాడు కాబట్టి ఇది చాలా వరకు వాళ్ళు చూసేవాళ్ళు. తర్వాత పీడీ లెవెల్లో ఉంటుంది, డిఆర్డిఏ పీడీ లెవెల్లో ఉంటుంది. మరి ఇప్పుడు కూడా అలాగే వర్తిస్తుందా అండి?
1: ఇది కాంట్రాక్టులు అనుమతించరు సార్, ఎందుకంటే కాంట్రాక్ట్ అనుమతిస్తే డబ్బులన్నీ కూడా వాళ్ళు వెళ్తాయి సార్. అందుకే ఏం చేస్తున్నారంటే ఇక్కడ కాంట్రాక్ట్ అవకాశం లేదు. ఈ చట్టం కింద నిధులతో చేపట్టే పనులకు కాంట్రాక్టర్ నియమించకూడదని చట్టం చెప్తుంది సార్.
0: అప్పుడు కూడా ఉండింది.
1: అంటే గ్రామ పంచాయతీ చేయాలి సార్, కాంట్రాక్టర్కి అవకాశం లేదు దీంట్లో.
0: ఇక పోతే అండి ఈ చట్టం కింద కేంద్ర రాష్ట్ర నిధులు వాటా ఎలా ఉంటుందో తెలియజేస్తారా అండి?
1: ఇది చాలా మంచి ప్రశ్న సార్ ఇది, ఎందుకంటే మనం అందరూ తెలుసుకోవాలి ఎంత శాతం గవర్నమెంట్ ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందని మనకు చాలా అవసరం ఇక్కడ. ఈ చట్టం కింద ఏంటంటే రాష్ట్ర కేంద్ర నిధులు అని చెప్పేసి ఒక వాటా ఉంది సార్. ఉదాహరణకు ఈశాన్య మరియు హిమాలయ రాష్ట్రాలకైతే 90% కేంద్ర నిధులు, 10% రాష్ట్ర నిధులు కేటాయించాలి. శాసనసభ కలిగిన అంటే మనలాంటి ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, అట్లాగే కేంద్రపాలిత రాష్ట్రాలు అయితే 60:40 ఉంటాం సార్, అంటే 60% కేంద్ర ప్రభుత్వము, 40% రాష్ట్రాలు భరించాలి సార్. అట్లా శాసనసభ లేని కేంద్ర పాలిత ప్రాంతాలు ఇక్కడైతే పూర్తిగా కేంద్రమే 100% నిధులు ఇస్తుంది సార్. మనలాంటి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు మాత్రం 60:40 అని 60% కేంద్రము, 40% రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది సార్ ఇది వీజీ రామ్జీ పథకంలో.
0: ఇకపోతే అండి చివరి ప్రశ్న అండి, మన ప్రదేశంలో పారదర్శకత ఎలా నిర్ధారిస్తారో, పథకం పురోగతిపై ప్రజలకు ఎలా సమాచారం అందిస్తున్నారో తెలియజేస్తారండి?
1: ఎస్ సార్, మనం జీరాంజీ పథకంలో భాగంగా ఏంటంటే ప్రతిరోజు పని ప్రదేశంలో జనతా బోర్డు ప్రదర్శించాలి. అందులో పని వివరాలు, అంచనా కూలీ రోజులు, మెటీరియల్ పరిణామాలు, పరిమాణాలు, ఒక అంశానికి మించిన ఖర్చులోని వివరాలు కూడా అక్కడ రాసి పెట్టాలి సార్. దానివల్ల ఏంటంటే అక్కడ వచ్చిన సభ్యులకందరూ కూడా తెలిసిపోతుంది పని ఏమున్నది, ఎన్ని రోజులు పని కల్పిస్తున్నారు, ఏ మెటీరియల్ వాడుతున్నారు, ఇవన్నీ కూడా అంటే కూలకుషంగంగా మనకు వికసిత భారత్ వీజీ రామజీ ప్రోగ్రాంలో పెట్టడం జరిగింది సార్. అందువల్ల ఈరోజు ఇది పెద్దగా విజయవంతమవుతుంది, గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ కూడా ఉపాధి అవకాశాలను దాదాపుగా 100 రోజుల నుంచి 120 రోజులకు పెంచడం అనేది చాలా అత్యంత ముఖ్యమైన సార్. ఎందుకంటే వారికి ఈరోజు మనం ఒక కూలీని నిర్ధారించి లేదంటే వాళ్ళకు ఉపాధిని కల్పిస్తున్నది వికసిత భారత్ వీజీ రామజీ సార్.
0: చాలా సంతోషం అండి డాక్టర్ కె బడే సాహెబ్ గారు ఈరోజు మా స్టూడియోకి వచ్చి వికసిత్ భారత్లోని ఈ ప్రత్యక్క చట్టం అంటే అమలు అవుతా ఉంది, ముందుగా 2024 సూర్యగారి యోజన కూడా ప్రారంభమైంది, ఇప్పుడు 2025 జీరాంజీ చట్టము అమలైంది. ఈ జీరాంజీ చట్టం అమలు గురించి చాలా వివరంగా మా శ్రోతలకు వివరించారు, అలాగే మా ఆకాశవాణి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక మా శ్రోతలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
1: ధన్యవాదాలు అండి.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:00. హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా ప్రకటనలు విందాం.
3: ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్

0: ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
5: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
6: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో అభిరుచి కార్యక్రమంలో మన అభిమాన శ్రోతలైతే చాలా మంది మెసేజ్లు పంపించినారు, వారెవరో చూద్దాం. నమస్తే, శుభ సాయంత్రం ప్రసన్నలక్ష్మి బంగారు తల్లి అంటున్నారు. ఓకే అండి, మీకు కూడా నమస్కారం అండి. 1980లో వచ్చిన శంకరాభరణం చిత్రంలో రాగం తానం పల్లవి అనే పాటను వినిపించగలరు అంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్ రేవతి, రేష్మంత్ బాబు, నాగభాగ్యశ్రీ, హాయ్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు. మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. మా పేర్లు చదవండి అంటున్నారు. అలాగే ఆకాశవాణి సింహపురి అంటే మాకెంతో ఇష్టము, మా పేర్లు చదవట్లేదు అంటున్నారు. అలాగే ఓ పాప లాలి చిత్రం నుంచి మాకు పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు సయ్యద్ జాకీర్ గారు. హలో అభిరుచిలో, హలో అభిరుచి ఎఫ్ఎం కేంద్రానికి నమస్కారం. గుడ్ ఈవినింగ్ మేడం గారు, సునీల్ నటించిన అందాల రాముడు చిత్రంలో నుంచి జాబిల్లి రావే అనే పాటను మా కోసం తప్పకుండా వినిపించగలరు అంటున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, అబేద ఆయేషా. హాయ్ నమస్తే, గుడ్ ఈవినింగ్, హ్యాపీ ట్యూస్డే ప్రసన్నలక్ష్మి మేడం గారు అంటున్నారు. మీకు కూడా నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు సాయంత్రం 6:30 ప్రసారం చేసిన గ్రామదర్శిని కార్యక్రమంలో తూపిలి రవీంద్రబాబు గారి స్వీయ కవితలు చాలా చక్కగా ఉన్నాయి, మాకు బాగా నచ్చాయి. ఇంతటి చక్కని కవితలు అందించిన రవీంద్రబాబు గారికి మా ధన్యవాదాలు తెలియజేయండి మేడం గారు అంటున్నారు. అలాగే హలో అభిరుచి కార్యక్రమంలో మాకు సీతారామయ్య గారి మనవరాలు చిత్రం నుంచి కలికి చిలకల కొలికి మాకు మేనత్త అనే పాటను దయచేసి మా కోసం తప్పకుండా ప్రసారం చేయండి మేడం గారు అంటున్నారు సోమనాథం జనార్దనరావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అహోబిలం వెంకటేశ్వర్లు, బండారు శంకరయ్య మరియు ప్రసన్నలక్ష్మి మేడం గారి కోసం కూడా అట. ఓకే అండి, పాట వినబోయే ముందు ఒక ప్రకటన.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: ఆకాశవాణి సింహపురి కేంద్రంకి హలో అభిరుచి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గుడ్ ఈవినింగ్, నమస్తే అంటున్నారు. సింహపురి ఎఫ్ఎం వాట్సాప్ మెసేజ్, ఎనీ సాంగ్ అంటున్నారు. పుట్టపాకం నుండి మిరియాల తిరుమలయ్య ఆండాల్, ప్లీజ్ మేడం మా పేర్లు చదవండి అంటున్నారు. అలాగే సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారికి నమస్కారములు. హలో అభిరుచిలో మా కొరకు మంచు పల్లకి చిత్రం నుండి మనిషే మణిదీపం అనే పాటను వినిపించగలరు అంటున్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకీరాజు. అందరి కోసం ఈ పాట.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు కార్యక్రమంలో ఇప్పుడు సీతారామయ్య గారి మనవరాలు చిత్రం నుంచి ఈ పాట విందాం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి. వాట్సాప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమంలో యమదొంగ సినిమాలో ఓలమ్మి తిక్కరేగిందనే పాటను కావాలి అంటున్నారు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి, స్వరూప, సాయి పూజ, ప్రత్యుష, దిలీప్, అన్విత, పూజారి, ధనంజయ్. ఇక అభిలాష ఫిలం నుంచి పాటను కోరుతున్నారు. బుచ్చి నుంచి సింహపురి వారికి నమస్కారం అంటున్నాం. మీకు నమస్కారం అండి. ఎవరు తబల మస్తాన్ భాష అందరూ అభిమాన శ్రోతలందరూ కోరుతున్నారు. సింహపురి ఎఫ్ఎం నెల్లూరు వారికి నమస్తే. హలో అభిరుచిలో మా కోసం సింహం రవింది చిత్రం నుంచి మంచి పాటలు వినిపించండి అంటున్నారు. పలనాడు జిల్లా రొంపిచెర్ల మండలం రామిరెడ్డిపాలెం నుంచి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ వెంకట సంజీవరెడ్డి, ఋషికేశవరెడ్డి, సావిత్రి రమణమ్మ, బ్రహ్మానందరెడ్డి వారి కుటుంబ సభ్యులు అందరి కోసం అభిలాష చిత్రం నుంచి పాట వినబోయే ముందు ఒక ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఆకాశవాణి సింహపురి కేంద్రం హలో అభిరుచికి మెసేజ్ చేసిన అందరికీ ధన్యవాదాలు. సమయం 8:15 కావస్తుంది. ఈనాటి హలో అభిరుచి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 8:15 విజయవాడ కేంద్రం నుంచి అసెంబ్లీ సమావేశాల సమీక్ష

ఆకాశవాణి ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి వర్షాకాల సమావేశాల సమీక్ష వింటారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాల రెండవ రోజు సభాపతి అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన ప్రశ్నోత్తరాలతో ప్రారంభమయ్యాయి. నియోజకవర్గాల సమస్యలపై శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానమిస్తూ 25,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలను పురపాలక సంఘాలుగా స్థాయీకరించే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేశారు. జనాభా లెక్కల ప్రక్రియ వచ్చే సంవత్సరం మార్చి 31వ తేదీ వరకు జరుగుతుందని, అప్పటి వరకు ఎలాంటి మార్పులు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించిందని చెప్పారు. ఆ తర్వాత మున్సిపాలిటీలుగా ఉన్నతీకరించే అంశాన్ని పరిశీలించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అటు శాసనమండలి సమావేశాలు రెండో రోజు మొదలైన వెంటనే డీఎస్సీపై వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ కొయ్యే మోషన్ రాజు తిరస్కరించారు. దీంతో సభలో వైసీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేపట్టారు. చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. నిరసనల మధ్యే చైర్మన్ ప్రశ్నోత్తరాలను కొనసాగారు.

0: డిఎస్సిపై శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానమిచ్చారు. డిఎస్సిపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. ప్రతిపక్ష సభ్యులు చైర్మన్ పట్ల హుందాగా వ్యవహరించాలని సూచించారు. ఎల్నినో ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ముందుకు రావాలని అన్నారు. ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ డిఎస్సిపై శాసనసభలో మాట్లాడి మండలిలో చర్చించేందుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. వాస్తవ విషయాలు శాసనసభ మాదిరిగానే మండలిలోనూ చర్చించాలని అన్నారు. మెగా డిఎస్సిపై చర్చకు సమయం కేటాయించాలని డిమాండ్ చేశారు. బీఎస్సీలో చర్చించి ఏ అంశాలు చర్చకు పెట్టాలో నిర్ణయించాలని, ప్రశ్నోత్తరాల అనంతరం బీఎస్సీకి పిలిపిస్తామని చైర్మన్ చెప్పినప్పటికీ వైసీపీ సభ్యుల నినాదాలు ఆగని పరిస్థితి నెలకొంది. దీంతో మండలిని చైర్మన్ కొద్దిసేపు వాయిదా వేశారు. కాగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి నామినేషన్ స్వీకరిస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. ఈ నెల 19న డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని వెల్లడించారు. అలాగే ఈరోజు శాసనమండలి బీఎస్సీ సమావేశం జరిగింది. ఎల్నినో, డిఎస్సీ, ఏపీపీఎస్సీ అంశాలపై వరుసగా చర్చించాలని సమావేశంలో నిర్ణయించారు. డిఎస్సీపై ముందుగా చర్చించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేయగా, ప్రభుత్వ ప్రాధాన్యత క్రమంలో చర్చలు జరపాలని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఐటీటి పాఠశాలలు మూసివేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై శాసనమండలిలో చర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానమిస్తూ, 2023-24 విద్యా సంవత్సరాలలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు 3% తగ్గాయని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2025-26 1.69% ప్రవేశాలు తగ్గగా, 2026-27 విద్యా సంవత్సరంలో 0.94% మేర ప్రవేశాలు పెరిగాయని మంత్రి లోకేష్ తెలియజేస్తూ,
1: అధ్యక్ష, ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అవకతవకలు ఫేక్ డేటా తీసిన తర్వాత 2025-26 1.69% తగ్గింది అధ్యక్ష. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా 2026-27 0.94% అడ్మిషన్స్ పెరుగుతాం జరిగింది అధ్యక్ష.
0: ఇలా ఉండగా శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాలపై ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 16 ప్రభుత్వ, 835 ప్రైవేటు స్లీపర్ బస్సులు నమోదయ్యాయని, స్లీపర్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ కేంద్ర మోటారు వాహనాల రూల్ 128 నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తున్నామని చెప్పారు. స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మానవ తప్పిదాలతో జరిగే ప్రమాదాలకు కఠిన నియమ నిబంధనలు ఏర్పాటు చేసి నివారణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొంటూ,
2: అధ్యక్ష, రాష్ట్రంలో స్లీపర్ బస్సులు అగ్ని ప్రమాదం జరగడం మరియు సదరు ప్రమాదాలకు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం విదితమే అధ్యక్ష. ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రభుత్వ రంగంలో 16 స్లీపర్ బస్సులు ఉన్నాయి అధ్యక్ష. అలాగే ప్రైవేట్ రంగంలో 835 స్లీపర్ బస్సులు ఉన్నాయి అధ్యక్ష. రాష్ట్రంలో ప్రైవేట్ స్లీపర్ బస్సులకు సంబంధించి అగ్ని ప్రమాదాల విషయంలో ఎప్పటికప్పుడు నివారణ చర్యలు తీసుకోవడం జరుగుతోంది అధ్యక్ష. దానిలో భాగంగానే పర్యాటక వాహనాల నిర్మాణం, భద్రత మరియు పరికరాలు, డిజైన్ మార్పులు చేర్పుల విషయంలో నిర్దిష్టమైన ప్రమాణాలతో చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష.
0: రాష్ట్రంలోని దేవాలయాల్లో అర్చకులు, వేద పండితులు, ఇతర ధార్మిక సిబ్బంది నియామకాల్లో జోనల్ విధానాన్ని అమలు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందా అని ఆదోని శాసనసభ్యులు డాక్టర్ వాల్మీకి పార్థసారథి అడిగిన ప్రశ్నకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమాధానం చెప్తూ, రాష్ట్రంలోని దేవాలయాల్లో ధార్మిక సిబ్బంది నియామకాల్లో జోనల్ విధానం అమల్లో లేదని, ప్రాంతం కంటే వేద ఆగమ పరిజ్ఞానానికే ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ప్రధాన దేవాలయాల్లో ఖాళీలు ఏర్పడిన నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి అర్హులైన వేద ఆగమ పండితులను పూర్తి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తున్నామని మంత్రి వివరించారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పురోగతిపై సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గౌతు శిరీష, కాగిత కృష్ణప్రసాద్ అడిగిన ప్రశ్నలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమాధానమిస్తూ, రాష్ట్రంలో 4 ప్రతిపాదిత పోర్టులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. రామాయపట్నం, మచిలీపట్నం, మూలాపేట, కాకినాడ గేట్వే ఓడరేవులలో కొంతమేర పోర్టుల అభివృద్ది పనులు పూర్తయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రతిపాదిత 7 ఫిషింగ్ హార్బర్లో ప్రస్తుతం జువలదిన్నే, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ అభివృద్ది పనులు పురోగతిలో ఉన్నాయని జనార్దన్ రెడ్డి వెల్లడించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కొబ్బరి సాగుకు సంబంధించి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. కొబ్బరి సాగులో 10,000 హెక్టార్లలోని కొబ్బరి తోటలు కాలం చెల్లినవి ఉన్నాయని, ప్రతి చెడిపోయిన మొక్కకు 1,000 రూపాయల సాయం చేసి కొత్త మొక్కలు పెట్టించాలనే ప్రతిపాదన ఉందని వివరించారు. కొత్త ప్లాంటేషన్కు వీబీజీ రామ్జీ పథకం కింద కేంద్ర ప్రభుత్వ కోకో బోర్డు ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నామని, రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేస్తూ,
2: ప్రతి చెడిపోయిన మొక్కకి 1,000 రూపాయలు సహాయం చేసి ఆ ప్లేస్ లో కొత్త మొక్కలు ఇవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదన వచ్చింది. అది ఫైల్ కూడా సర్క్యులేషన్ అయింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో తీసుకురావడానికి ఒక పత్రం ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. రెండవది, కొత్త ప్లాంటేషన్ కి వీబీ రామ్జీ పథకం కింద కేంద్రంలో ఉన్నటువంటి కోకో బోర్డు ద్వారా కూడా ఆర్థిక సహాయం ఇస్తూ నిరంతరం చేస్తున్నాం. ఒక ప్రాంతీయ బోర్డు కూడా ఇక్కడ పెట్టమని అధ్యక్ష ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రికి కూడా ఒక లేఖ రాసి కోనసీమలో ఒక బోర్డు కూడా కార్యాలయం పెట్టమని అడిగారు. దాని మీద కూడా సంప్రదింపులు చేస్తున్నాం.
0: ఇలా ఉండగా శాసనసభ విరామ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశంలో 55కి పైగా అజెండా అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థల్లో గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు 34%, పట్టణ ప్రాంతాల్లో 33.1% రిజర్వేషన్లు కల్పించడంతో పాటు మేయర్ల ఎన్నిక ప్రత్యక్ష పద్దతిలో నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కర్నూలులో అగస్త్య గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు, విశాఖలో అక్షత్ గ్రీన్ టెక్ సోలార్ సెల్ మాడ్యూల్ ప్లాంట్ డేటా సెంటర్ల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. తిరుపతి, సూర్యలంక, కేసరపల్లి, కాకినాడలో స్టార్ హోటళ్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజీ రిజర్వేషన్ల పెంపు అంశంపై శాసనసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే బీసీలకు సామాజిక న్యాయం జరిగిందని, బీసీలను చట్టసభలకు పంపింది కూడా టీడీపీ అని చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్థానిక సంస్థల్లో బీసీలకు 20% రిజర్వేషన్లు కల్పించారని అన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని, అక్టోబర్లోపు స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. ఈ చర్చల్లో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్లో 39,000 కోట్ల రూపాయలు, రెండో బడ్జెట్లో 47,000 కోట్ల రూపాయలు, మూడో బడ్జెట్లో 51,000 కోట్ల రూపాయలు బీసీలకు కేటాయించామని చెప్పారు. అధికారంలోకి రాగానే స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశామని, చట్టసభలలో బీసీలకు 33% రిజర్వేషన్ కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించామని చెప్పారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
3: రిజర్వేషన్లు కల్పించడం, మరి అదే విధంగా బీసీలకు రిజర్వేషన్ పెంచింది మనమే, బీసీలకు రిజర్వేషన్ అమలు పరిచింది మనమే, బీసీలకు మళ్ళీ ఈ రోజు రిజర్వేషన్ ఇస్తుందని కూడా మనమే అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అంతేకాదు, మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చి దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచింది కూడా మన అధినేత చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. బీసీలకు అవకాశం ఇవ్వటం, ప్రాతినిధ్యం కల్పించడం, రాజకీయ సాధికారత కృషి చేయడమే మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే మరి లోకల్ బాడీ ఎన్నికల్లో 34% తో మనము గ్రామీణ స్థాయి ఎలక్షన్లకు వెళ్తున్నామన్న విషయాన్ని కూడా ఈ రోజు కేబినెట్ లో తీర్మానం కావడం, ఒక బీసీ మంత్రిగా, ఒక బీసీ బిడ్డగా నాకు చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష.
0: చర్చ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ హయాంలో 1,000 మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని, బీసీలు ఎంతో నష్టపోయారని అన్నారు. బీసీలకు 34% రిజర్వేషన్తో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్న ప్రభుత్వం తమదేనని మంత్రి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై శాసనసభలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించే నిర్ణయం తీసుకుని వారికి అండగా ఉండే ప్రభుత్వం తమదని మరోసారి రుజువు చేసుకున్నామని అన్నారు. ఇది వెనుకబడిన కులాల వారికి రాజకీయంగా అవకాశ ద్వారమని, వారి జీవితాల్లో మార్పు తెచ్చే అతిపెద్ద నిర్ణయమని పేర్కొన్నారు. ఇది ఎన్నికల హామీ మాత్రమే కాదని తమ రాజకీయ సిద్ధాంతమని అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఎందరో బీసీలు నాయకులుగా ఎదిగారని తెలిపారు. 1984లో బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్టీ రామారావుదేనని, మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్తులో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి సీట్లు కేటాయించారని వివరించారు. బీసీల సంక్షేమం కోసం ఎన్డీఏ పార్టీలన్నీ కలిసి పనిచేస్తున్నాయని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: జీవితంలో ఎన్నో ఎన్నికలు ఫేస్ చేశాం గానీ 2024

0: ఎన్నికలు ఒక హిస్టరీ. 94% స్ట్రైక్ రేట్, 57% ఓట్లు వచ్చాయంటే అది బీసీల వల్ల, నమ్మకం వల్ల వచ్చాయని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి హిస్టారికల్ విక్టరీకి కారణమైనటువంటి బీసీలకు న్యాయం చేయడం కోసం ఈ రోజు ఒక ప్రత్యేకమైన కేబినెట్ పెట్టుకొని చర్చించాం. ఇందులో అధ్యక్ష 3 ప్రధానమైన విషయాల్ని నిర్ణయాలు చేశాం. బీసీలకు గ్రామీణ స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు చట్టంలో ఏముందో అది కల్పిస్తాం, అది మొదటి నిర్ణయం. పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% రిజర్వేషన్లు కల్పిస్తాం. ఇంకొక పక్కన అర్బన్ లోకల్ బాడీలో మేయర్ మున్సిపల్ చైర్మన్స్ ని ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకునేదానికి శ్రీకారం ఉందా, ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. సుస్థిరమైన పాలన, సమర్థవంతమైన పాలన మా కూటమి నిర్ణయం అని చెప్పి ఇంకొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 3, 13 జిల్లాలున్నాయి, జిల్లా పరిషత్తులున్నాయి, 28 జిల్లాలున్నాయి. ఇది కూడా ఒక హిస్టారికల్ నిర్ణయం. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో 28 జిల్లా ప్రజా పరిషత్తులు వస్తున్నాయి. ఈ 3 నిర్ణయాలు చరిత్రలో మిగిలిపోతుంది. కూటమి ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటామని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.
1: ముఖ్యమంత్రి ప్రసంగించిన అనంతరం శాసనసభను ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు రేపటికి వాయిదా వేశారు. ఆకాశవాణి ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి వర్షాకాల సమావేశాల సమీక్ష విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం ఎం కల్పన, సాంకేతిక సహకారం ఎం సతీష్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయాత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో 3 కోట్ల మంది లఖ్పతి దీదీలను తయారు చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యం నెరవేరిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. భారతదేశపు మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో నేడు 1/2 పైగా స్వచ్ఛమైన ఇంధన వనరుల నుంచే వస్తోందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ వెల్లడించారు. విద్యార్థి నిరసనల్లో పోలీసులు కఠినంగా వ్యవహరించారన్న ఆరోపణలు, పోలీసు సిబ్బందిపై జరిగిన హింసపై విచారణ జరిపేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాలను ప్రకటించింది. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో భారత్ విజయం దిశగా పయనిస్తోంది. ఇక వార్తల వివరాలు. భారతదేశపు మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో నేడు 1/2 పైగా స్వచ్ఛమైన ఇంధన వనరుల నుంచే వస్తోందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ వెల్లడించారు. ఈ రోజు ఆయన అధ్యక్షతన 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగింది. బ్రిక్స్ సభ్యదేశాలకు చెందిన పర్యావరణ మంత్రులు, ఉన్నతాధికారులు, విధాన రూపకర్తలు, నిపుణులు ఈ సమావేశంలో పాల్గొని పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన భూపేందర్ యాదవ్ మానవతకు ప్రాధాన్యమిచ్చే విధానంలో సుస్థిరమైన భూమండల నిర్మాణానికి విధానాలు, సాంకేతికత, ప్రజల భాగస్వామ్యాన్ని సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. 2005 నుంచి 2022 మధ్య భారత్ కాలుష్య ఉద్గారాల తీవ్రతను 37% పైగా తగ్గించిందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: As nation pursue their development aspirations, they are navigating an increasingly complex environmental reality. The impact of climate change, biodiversity loss and pollution, the triple planetary crisis together with growing disaster risk are affecting communities and ecosystems worldwide. These challenges are particularly significant for developing countries where environmental vulnerability is often closely intertwined with broader development priorities including poverty eradication, food security and inclusive growth.
0: దేశంలో 3 కోట్ల మంది లఖ్పతి దీదీలను తయారు చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యం నెరవేరిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇప్పుడు మరో 3 కోట్ల మంది మహిళలను లఖ్పతి దీదీలుగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ తదుపరి లక్ష్యమని ఆయన వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలను ఆర్థికంగా సాధికారత కల్పించి వారి వార్షిక ఆదాయాన్ని 1,00,000 రూపాయలకు పైగా పెంచే లక్ష్యంతో లఖ్పతి దీదీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఒక వీడియో సందేశంలో మాట్లాడుతూ,
2: हमारे उत्पादों का ग्लोबल ब्रांड बने, इसलिए हमने आज इस संकल्प सम्मेलन का आयोजन किया. लक्ष्य को पूरा करने के लिए रोड मैप बनाया और वो रोड मैप आज ने सामने रखा और उस रोड मैप को पूरा करने का संकल्प कृषि और ग्रामीण विकास ने आज सामूहिक रूप से बनाया.
0: ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్, సీఎన్జీ ఆధారిత వాణిజ్య వాహనాలకు సంబంధించిన వయోపరిమితిని మరో 5 ఏళ్ల పాటు పొడిగించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. జాతీయ అనుమతుల ప్రక్రియను సరళీకరించడం, డిజిటల్ విధానాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించడం లక్ష్యంగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 1989 నాటి కేంద్ర మోటారు వాహనాల నిబంధనలకు ప్రతిపాదించిన ముసాయిదా సవరణల్లో ఈ అంశాన్ని చేర్చింది. జాతీయ అనుమతి కలిగిన వాహన యజమానులు ప్రతి ఏడాది అనుమతిని పునరుద్ధరించాల్సిన అవసరం లేకుండా గరిష్టంగా 5 ఏళ్ల కాలానికి ఒకేసారి అనుమతి పొందే అవకాశం కల్పించాలని ముసాయిదాలో ప్రతిపాదించారు. ప్రస్తుత వార్షిక రుసుము 16,500 రూపాయలుగా ఉండగా 5 ఏళ్ల కాలానికి 82,500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవల విద్యార్థులు చేసిన నిరసనల సమయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించారన్న ఆరోపణలు, పోలీసు సిబ్బందిపై జరిగిన హింసపై విచారణ జరిపేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కమిటీలో విశ్రాంత సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, మాజీ డీజీపీ, మాజీ సీబీఐ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారని తెలిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్ మాలియా బాగ్చి, వి మోహనాలతో కూడిన ధర్మాసనం కమిటీలో చేర్చాల్సిన ఇతర సభ్యుల పేర్లపై వివిధ పక్షాల నుంచి సూచనలు అందిన అనంతరం కమిటీ ఏర్పాటు ఉత్తర్వులను రేపు విడుదల చేస్తామని వెల్లడించింది. ఈ ఉన్నత స్థాయి కమిటీ వాస్తవాలను నిర్ధారించే బాధ్యతను చేపడుతుందని, విచారణకు అవసరమైన అన్ని సౌకర్యాలను కమిటీకి కల్పిస్తామని ధర్మాసనం పేర్కొంది. జూలై 20న ఢిల్లీలో జరిగిన పార్లమెంటు మార్చ్ సందర్భంగా విద్యార్థి నిరసనకారులపై పోలీసులు కఠినంగా వ్యవహరించారంటూ దాఖలైన పిటిషన్లతో పాటు పోలీసు సిబ్బందిపై హింసకు సంబంధించిన ఆరోపణలపై దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు విచారించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. విశాఖలో పర్యటిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ఈ సాయంత్రం యువ సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సుమారు గంటపాటు మాట్లాడిన ఆయన యువత ఆలోచనలను తెలుసుకున్నారు. ఏం కావాలనే దానిపై యువతకు స్పష్టత ఉందని, అనేక విషయాలపై వారి అభిప్రాయాలు స్వీకరించానని నితిన్ నబీన్ వివరిస్తూ,
3: युवा आज भारत के भविष्य के निर्माण के लिए अपने आप को आगे लेके चल रहा है और यही युवा भारत का निर्माण करेगा. जो लोग आज देश का युवा भारत के लिए पदक जीत के ला रहा है, हमें वो भारत के युवाओं की पहचान बनानी है. हमें अपने युवाओं को रिसर्च के लिए, इंजीनियरिंग के लिए, डॉक्टर्स के लिए नए नए आयाम के साथ जोड़ना है मित्रों. इसलिए हम युवाओं के बीच में चर्चा और संवाद के साथ जाएंगे.
0: కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాలను ప్రకటించింది. భారత మహిళల బ్యాడ్మింటన్ డబుల్స్ లో అగ్రశ్రేణి జోడీగా నిలిచిన ట్రీసా జాలీ, పుల్లెల గాయత్రి గోపీచంద్ తో పాటు వివిధ క్రీడా విభాగాలకు చెందిన మరో 15 క్రీడాకారులకు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు అర్జున అవార్డు ప్రదానం చేయనున్నారు. అదేవిధంగా భారత ఫుట్బాల్లో సీనియర్ క్రీడాకారుడైన ఇసయ్య అరుమయ నాయగంకు అర్జున అవార్డు, జీవితకాల సాఫల్య పురస్కారం అందజేయనున్నారు. అథ్లెటిక్స్ కోచ్ పర్వీన్ సింగ్, బాక్సింగ్ కోచ్ చోటేలాల్ యాదవ్, షూటింగ్ కోచ్ నేహా నంద్ కుమార్ చవాన్లకు ద్రోణాచార్య అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఇక పుణేలోని ఆర్మీ పారాఒలింపిక్ నోడ్కు రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం లభించనుంది. క్రీడా రంగంలో ప్రతిభను గుర్తించి అత్యుత్తమ క్రీడాకారులు, కోచ్లను సత్కరించేందుకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రతి ఏడాది జాతీయ క్రీడా పురస్కారాలను ప్రదానం చేస్తుంది. గాలియన్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో భారత్ విజయం దిశగా పయనిస్తోంది. 4వ రోజు ఆట ముగిసే సమయానికి 2వ ఇన్నింగ్స్లో శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. ధనంజయ డిజిల్వా 31, సోనా దినూష 25 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. భారత బౌలర్లలో మానవ్ సురాత్ 2, సిరాజ్ ప్రసిద్ధ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. భారత్ విజయానికి 6 వికెట్లు తీయాల్సి ఉండగా శ్రీలంక విజయానికి ఇంకా 288 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు ఈ రోజు ఉదయం 2వ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టిన భారత్ 193 పరుగులకే ఆలౌట్ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపించవచ్చు. వాతావరణం. రాబోయే 4 నుంచి 5 రోజుల్లో వాయువ్య ఈశాన్య భారతదేశంలో రుతుపవన పరిస్థితులు చురుగ్గా కొనసాగే అవకాశముందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని IMD పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో 3 కోట్ల మంది లఖ్పతి దీదీలను తయారు చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యం నెరవేరిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. భారతదేశపు మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో నేడు సగానికి పైగా స్వచ్ఛమైన ఇంధన వనరుల నుంచే వస్తోందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ వెల్లడించారు. విద్యార్థి నిరసనలో పోలీసులు కఠినంగా వ్యవహరించారన్న ఆరోపణలు, పోలీసు సిబ్బందిపై జరిగిన హింసపై విచారణ జరిపేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్ర జగత్ పాత హిందీ చిత్ర గీతాలు వింటారు. ముందుగా శైలేంద్ర సింగ్, లతా మంగేష్కర్ పాడిన బాబీ చిత్రం నుంచి ఈ పాట.
1: బాహర్ సే కోయి అందర్ నా ఆ

మీరింతవరకు చిత్ర జగత్ పాత హిందీ చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం మరికొద్దిసేపట్లో

ఆకాశవాణి తులసి జలంధర హరికథ వింటారు. కథకులు శ్రీ ఎమ్మాని వెంకటేశ్వర్లు భాగవతార్, వయోలిన్ సహకారం శ్రీ కొత్తకోట శంకర్, మృదంగ సహకారం శ్రీ ఎస్ వన్నూరు స్వామి. వినండి తులసి జలంధర హరికథాగానం.

మహాభక్తులారా, ఆకాశవాణి శ్రోతలకు నమస్సుమాంజలు. ఈనాటి సత్కథ తులసీ జలంధర. ఈ భూమండలంలో అనేక వృక్ష సంపద ఉంది. అయితే తులసీదళం యొక్క ప్రత్యేకత వేరు. ఎందుకు తులసి చెట్టుకు, తులసి తీర్థానికి, తులసి మాలకు ఆ ప్రత్యేకత అంటే, ఆ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులసీ చరిత్రలో ఒక్కసారి గట్టిగా గోవిందనామ స్మరణం చేసుకొని కథా ప్రారంభం చేసుకుందాం.

ఇచ్చుడు. అనిమిషాది పొగెల్వనకు కుమారుని గనుచ అడవికి చేరు. మును దంభుడను దయచుడు అనిమిషాది పొగెల్వనకు కుమారుని గనుచ అడవికి చేరి సితి కంటుకు.

పెద్దలారా, పూర్వకాలంలో దంభుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు. అతను దేవేంద్రుణ్ణి గెలిచే కుమారుణ్ణి పొందాలని పరమేశ్వరుని గూర్చి కఠోరంగా తపస్సు చేయగా, అది తెలిసి ఇంద్రుడు అమాంతంగా స్వర్గలోకంలో బయలుదేరాడు. ఓరి దంభా, నువ్వు 4 కాలాలు పాటు బతికి బట్టగడితే కదరా, నీకు పిల్లలు పుట్టేది, పుట్టి పెరిగివాడు నా స్వర్గాన్ని ఎదిరించేది అనుకుంటూ ఆవేశపూరితంగా ఇంద్రుడు వజ్రాయుధాన్ని తీసుకొని వేగంగా వస్తూ వస్తూ ఆ తొందరపాటులో దంభుడు అనుకొని ఆ సమీపంలో తపస్సు చేసుకుంటున్నటువంటి సుధాముడు అనేటువంటి ఒక శివభక్తుణ్ణి చంపేశాడు. ఈ విషయం తెలిసిన పరమేశ్వరునికి కోపం వచ్చింది. ఆవేశంతో శివయ్య 3వ కన్ను తెరవగా పాల నేత్రాగ్ని బయలుదేరి ప్రజ్వరిల్లి ఇంద్రుణ్ణి తరుముకొస్తోంది. ఆ జ్వాల, ఆ వాడి వేడి కీలల జ్వాలలు భరించలేని ఇంద్రుడు ముక్కోటి దేవతలను ప్రార్థించగా, అప్పుడు దేవతలందరూ కలిసి ఇంద్రుణ్ణి కాపాడే నెపం మీద, స్వామి, మహాదేవ, తండ్రి అంటూ దేవతలు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారు పరమశివుణ్ణి.

మహాదేవా, శంకర స్వామి, విషవృక్షోపి సంవర్జ్య స్వయం చేత్తు మసాంప్రతం. మన చేత్తో మనం నాటిపించిన విషపు మొక్కను మనమే త్రుంచివేయకూడదు కదా. ఇంద్రుడు మీ దయ వల్లనే ఆ పదవిలో నిలబడ్డాడు, ప్రపంచాన్ని శాసించగలుగుతూ ఉన్నాడు. అటువంటి ఇంద్రుణ్ణి మీరే భస్మం చేస్తే స్వర్గం ఏమైపోతుంది? అరాచకం పాలు కాదా? ఇబ్బందులు పడిపోరా అని దేవతల ప్రార్థన విన్నటువంటి ఆ యొక్క పరమశివుడు దేవేంద్రుణ్ణి రక్షిద్దాము అని అనుకొని వెంటనే ఆ నేత్రాగ్ని వెనక్కు తీసుకున్నాడు. కానీ అకారణంగా నా భక్తును చంపాడన్న కోపం శివయ్యకు పోలేదు. ఓయి ఇంద్రా,

ఓ ఇంద్రా, ఈ దంభుడి తపస్సు ఫలిస్తే అతనికి ఒక కొడుకు పుడితే నీ స్వర్గ పట్టణాన్ని అపహరిస్తాడనే పాపిష్టి బుద్ధితో ఈ పని చేశావు. నీ చేతిలో చనిపోయిన ఈ సుధాముడనే భక్తుడే రాక్షస బాలుడుగా మారి ఆ దంభుని ఇంటిలోనే పెరిగి పెద్దవాడై ఒకనాటికి నీ స్వర్గ పట్టణాన్ని అపహరిస్తాడుగాక అని శపించి పరమశివుడు వెళ్ళిపోయాడు. చేజేతులారా చేసుకున్నటువంటి పాపానికి మనస్సులో బాధపడుతూ ఇంద్రుడు కూడా చింతిస్తూ ఉన్నాడు. ఇంతలో శివయ్య

ఈ విధంగా శపించి పరమశివుడు నందివాహనారుడై కైలాసానికి వెళ్ళిపోయారు. ఇంద్రుడు ఎంతో బాధపడి దారిని పోయే గొడవ మెడకు చుట్టుకోవడం అంటే ఇదేనేమో, పొరపాటు చేశానని బాధపడుతూ స్వర్గానికి చేరుకున్నాడు. ఇదంతా చూశాడు దంబుడు. నేననుకుని పక్కవాణ్ణి చంపాడు, నన్ను చంపుంటే నా గతేం గన్రా నాయనో అనుకుంటూ బాధపడుతూ, పిల్లలు లేకపోతే పేడాబోయ, ప్రాణాలుంటే 10,000 అనుకొని తపస్సు మానుకొని ఇంటికి తిరిగి వస్తూ ఉన్నాడు దంభుడు. దారిలో దక్షిణ సముద్రం తీరానికి వచ్చేటప్పటికీ చెంపకు చేరాడు. కళ్ళతో, పాల బొగ్గలతో, ఉంగరాల జుట్టుతో ఒక పిల్లవాడు నీళ్ల మీద ఆడుకుంటూ కనిపించాడు. ఆహా, ఆ బిడ్డను చూచి దంభుడు పరమానంద పడిపోయాడు. బిడ్డలు లేని నాకు శివుడిచ్చిన ప్రసాదమని భావించి తీసుకొచ్చి భార్య చేతికిచ్చాడు. ఆనందంలో మునిగిపోయింది ఆ తల్లి. 11వ రోజు నామకరణం చేసి గురువుగారు శుక్రాచార్యుల వారి వద్ద జలంధరుడు అని వారి ద్వారా పేరు పెట్టించారు. దినదిన ప్రవర్ధమానుడై 16 సంవత్సరాల వయసు వచ్చింది బిడ్డకు. ఆ జన్మ స్వరద్వేషి గనుక దేవతలపై ద్వేషం పెరుగుతోంది. తాను కూడా చావులేని వరం పొందాలని, పరమేశ్వరుని గూర్చి తపస్సు చెయ్యాలని నారచీరలు ధరించి స్థిరబుద్ధి అయి అసందిగ్ధుడై ఊర్ధ్వబాహుడై నిరాహారుడై నిశ్చలుడై మహాదేవుని గురించి ఈ రకంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. నమో నమో నటరాజ.

అని ఈ విధంగా ప్రార్థించగా కైలాసం కదిలింది. పరమేశ్వరుని మనస్సు కూడా కరిగింది. భక్త మానస వశంకరుడు, ఆర్తజన శుభంకరుడు, సకల లోక అభయంకరుడు, దుర్జన భయంకరుడు, శంకరుడు బృంగేరిటి నందీశ్వర చండీశ్వర అంధకాసురాది ప్రమథ గణాలతో జలంధరుని ఎదుట పార్వతీదేవితో సహితంగా ప్రత్యక్షమయ్యాడు. ఆది దంపతుల దర్శనంతో అమందానంద కందలిత హృదయారవిందుడై జగదీశ్వరుని పాదాల మీద పడి కన్నీళ్లతో కాళ్ళు కడిగి, స్వామి అజమే సఫలం జన్మ జీవితంచ సుజీవిత, మిమ్మల్ని చూశాను, అమ్మను కూడా చూశాను, నా జన్మ తరించిపోయింది. పరమశివుడు, నాయనా జలంధర, నీ తపస్సుకు నేను కూడా మెచ్చానురా, ఏ వరమో కోరుకో అనగా జలంధరుడు నాకు మృత్యువు లేని వరము ఇవ్వు స్వామి అన్నాడు. స్వామి ఒక శంఖం ప్రత్యక్షం చేసి జలంధరుడి చేతికిచ్చాడు. ఇది నీ దగ్గర ఉన్నంతకాలం మూడు లోకాలు ఏకమైనా నిన్నేం చెయ్యలేవు, జాగ్రత్త.

వస్తారా అని అదృశ్యమైపోయారు స్వామి అమ్మవార్లు. ఆ శంఖాన్ని తన శిరస్సున ధరించి నేరుగా రాక్షస సేనా నాయకులందరినీ కలిసి తండ్రి పగ తీర్చాలని, స్వర్గలోకం మీద దండయాత్ర చేయాలని సిద్ధమవుతూ ఉండగా తండ్రి దంభుడు అక్కడికి వచ్చాడు. కుమారా జలంధరా,

నాయనా, నిన్ను పెంచాను, పెద్ద చేశాను. గురువు శుక్రాచార్యుల వారి వద్ద విద్య కూడా నేర్పించాను. పరమేశ్వరుని మెప్పించి చావులేని వరం కూడా పొందావురా, నాకు ఆనందంగా ఉంది. చేతికందు వచ్చే ఒక కొడుకు కొడుకు కాదు, ఒక కన్ను కన్ను కాదు అంటారు. అయినా నేనా వృద్ధుడైపోతూ ఉన్నాను, నీ పెళ్లి చూడాలని ఆ ఆశ మనస్సులో మిగిలిపోయింది నాయనా. కాలనేమి కూతురు, చక్కదనాల చుక్క, అపురూప సౌందర్య రాశి, శృంగార మృదు కలసి ఆ పిల్ల పేరు తోసినాయనా. నీకు అమ్మాయికి ఇడుజోడు బాగుంటుందయ్యా, నా మాట వినరా అనేటప్పటికీ కొడుకు జలంధరుడు, నాన్నా పగ తీర్చుకుంటానంటే ఎందుకు నా నాన్న అడ్డు పెడుతూ ఉన్నావు.

తండ్రి, వివాహం చేసుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పాను కదా. దేవతలు స్వర్గంలో సకల భోగభాగ్యాలు అనుభవిస్తూ మనం పాతాళంలో కష్టాలు పడ్డామా? కల్పక్షయం, కామధేనువు, అమృత బాండం, నందనవనం, ఇవన్నీ దేవతలకు మనకు ఏమీ లేకపోవడమా? మునీశ్వరుల యజ్ఞాలలో ఆవిర్భావాలు నాకు ఇవ్వాలి, కుబేరుడు నాకు నవనిధులు సమర్పించాలి, దిక్పాలురు నాకు ఊడిగించేయాలి. ఎంతెందుకు నాన్న, దేవతా స్త్రీలు తెల్ల చీరలు ధరించేంత వరకు నాకు నిద్ర ఉండదు, మనశ్శాంతి లేదు. దేవదానవులకు తండ్రి ఒకరే అయినప్పుడు నాకు ఈ కష్టాలేమిటి? రాక్షసులకి తారతమ్యాలు ఎందుకు తండ్రి అంటూ చాలా ఆవేశంగా ఊగిపోతూ, నాన్న కథనోర్చి వేదికగా మిల్లు పల్దిరి వైరి కపాలము.

ఏమిటినా నా కంగారు పడతావు. యుద్ధరంగమే వివాహ వేదికగా, ఆకాశమే పందిరిగా, శత్రువుల కపాలాలు తోరణాలుగా, శత్రువుల ఆహాకారాలు మంత్రాలుగా, నా రాక్షస వీరులు వికటాట్టహాసములే ఆశిస్సులుగా, దేవతా స్త్రీలు రోదనలు మంగళధ్వనులుగా, వాయిద్యాలుగా, గుడ్లగోపుల యొక్క ముత్తయిదువులు, అలాగే పిశాచ తాండవములే సానిమేళంగా, భేతాళుడే పెళ్లి పెద్దగా, విదలితాహిత కరికుంభ విసర ముక్త మౌక్తి కానీకమే తలంబ్రాలుగా విజయలక్ష్మిని వివాహం చేసుకుంటాను నాన్న. మీరెందుకు కంగారు పడతారు? మీ కొడుకు ఏమిటో, మీ కొడుకు శక్తి ఏమిటో మీరు గ్రహించడం లేదా అని అంటూ ఉండగా చోటుకొచ్చాడు గురువు శుక్రాచార్యుల వారు. కొంత గట్టిగా చెప్పిన ఆయన, ఇప్పుడు మనకు బలగం తక్కువ, అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సైన్యం, కాలనేమి సైన్యం మనలో చేరుతుంది, మనకు బలం పెరుగుతుంది అనగానే పెళ్లి ఒప్పుకున్నాడు. ఇరువురికి కబురు పెట్టేటప్పటికీ పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. అందరూ కళ్యాణ వేదికలేకి రాగానే అంగరంగ వైభవంగా జరుగుతోంది వివాహ వేడుకలు. అసలే వీడు దుర్మార్గుడే, పైగా పరమేశ్వర వరప్రసాది కూడా. వీడికింతటి గుణవతి, రూపవతి, శీలవతి అయినటువంటి తులసి వీడికి భార్య అయితే ఇట్లాంటి వాడిని పట్టుకోవడం ప్రమాదం కదా అని ఆలోచిస్తూ ఉన్నారు దేవతలు. వివాహతంతు కార్యక్రమాలు ముగిస్తూ ఉండగా జలంధరుని మెడలో పూలమాల వేయబోయింది తులసి. దేవేంద్రుడు మోహినినే మాయను ప్రయోగించాడు. జలంధరుడికి పూలమాల పూలమాలలా కాకుండా తులసి వేస్తున్నటువంటి మాల కాలసర్పంలాగా కనిపించింది. తల పక్కగా తిప్పేటప్పటికీ పూలమాల కిరీటం రెండూ చిక్కుకొని మాలా కిరీటం రెండూ నేల మీద పడిపోయింది. అది చూచిన జలంధరుడు మహాకోపంతో ఊగిపోతూ, ఏయ్ ఎవరక్కడా, ఈవిడ నాకు భారీగా పనికిరాదు, మహాదురహంకారి, తీసుకెళ్ళని దూరంగా అన్నాడు జలంధరుడు. వెంటనే కొత్త పెళ్లి కూతురు కదా, ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా తనకు తప్పదే, నోరు విప్పక తప్పలేదు. పరిస్థితి ఆ పాపం ఆ అమ్మాయిది. ఏమండి,

ఆరాయని కూడా ఆరలేదు. కొత్త పెళ్లి కూతురు కాళ్ళా వెళ్ళబడి బ్రతిమాలుకుంటోంది. స్వామి, నాకు అహంకారం కాదు, పొగరు పట్టిన ఆడదాన్ని అంతకన్నా కాదు. స్వామి, నా మాట వినండి, పొరపాటుగా చేయిజారి కింద పడిపోయింది. నిజానికి జలంధరుడు తలదిప్పడం వల్ల పడిపోయింది. ఆ తల్లి సరిగ్గానే వేసింది. ఇది దేవేంద్రుడి యొక్క మాయాప్రభావం. జలంధరుడు కానీ ఒప్పుకోలేదు. పెళ్లి మండపంలో ఎంతమంది చెప్పినా వినకపోతే చివరికి గురువు శుకరాచార్యుల వారి మాటతో వివాహానంతరం ఇంటికి తీసుకెళ్లిపోయాడు భార్యని. ఇక కొత్త కాపురం అంటే ఎన్ని ఆశలు, ఎన్ని ఆలోచనలు, ఎన్ని మైమరిచేటువంటి మాటలు, ఇవన్నీ కూడా ఆ జీవనంలో ఉంటుందని ఆశపడిందా తల్లి. ఎలా ఉందో ఇక్కడ కవిగారు చెబుతారు, తులసి కొత్త కాపురం.

అర్థమై ఉష్ణ జలమేనియు తోడనీయుడు తోడిన తానమాడబోడు. అందచందము అందచందములెప్పుడరక

పొరపాటును కూడా తులసిని వంట చేయనీయుడు, చేసినా తాను ముట్టబోడు, పిలిస్తే పలుకడు. తులసి ఏ పని చేసినా తనకు నచ్చడం లేదు, ఇష్టం లేనప్పుడు కాపురాలు ఇట్లాగే ఉంటాయి. ఆనాడు పెళ్లి మండపంలో దండ నేలపాలైన క్షణం నుంచి ఆమె యందు అకారణ వైరం పూని కోపగిస్తూ ఉన్నాడు, ఇష్టం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇలా కాలం గడిచిపోతోంది. ఇంతలో శ్రావణ మాసం వచ్చింది. మన భారత స్త్రీలకు పవిత్రమైన మాసం అది. భర్త ఎటువంటి వాడైనా చూసినా చూడకపోయినా భర్తకు ఆయురారోగ్యాలు కలిగించాలని మన ఆడపడుచులు మంగళ గౌరీదేవి వ్రతాలు చేస్తారు. అలాంటి మాసం అది. ఆ శ్రావణ శుక్రవారం నాడు తలారా స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి జగన్మాత, లోకమాత, కాత్యాయని, కాళరాత్రి, కరుణారస వాహిని, మహిషాసుర మర్దినిని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు తులసి అమ్మవారు.

తులసమ్మ ఆమె భక్తికి జగన్మాత ప్రత్యక్షమై, మాయ్ తులసి నీ భక్తికి మెచ్చాను, నీకు వరం ఇవ్వదలుచుకున్నానమ్మా, నీ పాతివ్రత్యం అడ్డుండగా ఈ మూడు లోకాలు ఏకమైన నీ భర్త మీద ఎవ్వరు కించిత్తు హాని చేయడానికి కూడా లేదు తల్లి, నీ శీలం జాగ్రత్త అమ్మా అని వరమిచ్చి అమ్మవారు అదృశ్యమైపోయారు. ఆ మాట భర్తకు చెప్పాలని, భర్తతో చెప్పి ఆ విధానంతో ఆశీస్సులు పొందాలని ఆ తల్లి గబగబా గబగబా భర్త పాదాల చింత పూజా సామాగ్రి ఉంచి నమస్కరిస్తూ

నాదా, మీరు జగదేక వీరులు, మీ బోటి వారికి అర్ధాంగనయ్యే భాగ్యం నాకు కలిగింది. మీకు సేవ చెయ్యాలని, ఆ సేవలో నా జీవితాన్ని పండించుకోవాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను అన్నది తులసి. ఆ మాటలు విన్న జలంధరుడు, ఓహో, ఈ దారిలోకి వచ్చావా? నీ నక్క వినయాలు నా దగ్గర పనికిరావు. నువ్వు రంభ కంటే అందగత్యవు కావచ్చు, నాకనవసరం. నువ్వు చాలా మదాంధవు, లేకపోతే కళ్యాణ మండపంలో మెడలో వేయవలసిన పూలమాల నేలపాలు చేస్తావే. ఆఖరిసారిగా చెబుతున్నాను, రోజు నాకు అటు ఇటు అడ్డం పడి అటు ఇటు మాట్లాడద్దు. తులసి, సకల దోషాకరులు చవితి చెందురునైన చూతులు నీ ఓమును చూడనుక కల్పక్షయాకి.

కథలనోత్సాహ వక్త్రయుత మృత్యువు ఆదరితు నిన్నదరూపను వేయిమాటలికేల తక్షణం వీవు ఎటకేని తరలవలయు బ్రతికియుండగ నా కంట పడగరాదు.

అంత కఠినంగా ఆమెను తిడుతూ కొప్పడేటప్పటికీ నీ మొహం చూడ్డానికి కూడా ఇష్టం లేదన్నాడు. పైగా వెళ్ళిపో, గడగడ వణిగిపోయింది పాపం, పెనుగాలికి లతలాగా ఊగిపోయింది, అమాంతంగా సృహదప్పి భర్త పాదాల మీద పడిపోయిందా తల్లి. పడిపోయి కాసేపటికి తేరుకొని తవుణకిల్తయుకొరగాని తను వదేలా విభురు మెచ్చని తను విభవమేళ దూరమున నన్ను ఎచ్చటి కోతోలనేలా సమ్ముఖముల

ప్రపంచంలో తనకెవరూ దిక్కు లేదన్నట్టుగా బిగ్గరగా ఏడుస్తూ అలాగే మళ్ళా సృహదప్పి పడిపోతే వెంటనే ఇదే మంచి అదననుకున్నాడు జలంధరుడు. ఆవిడ్ని తీసుకెళ్లి వాళ్ల సొంత ఊరు బలినగరములో పాతాళములో విడిచిపెట్టి వచ్చేశాడు. ఆ సమయంలోనే బ్రహ్మ మానసపుత్రుడు, వేద వేదాంగ విశారదుడు, నారదుడు గానం చేసుకుంటూ స్వర్గం వైపు నడుస్తూ ఉన్నాడు.

చేస్తూ ఇంద్రుణ్ణి చేరి, వింటివా దేవేంద్ర, జలంధరుడు భార్య మీద ఇష్టం లేకుండా వాళ్ళ సొంత ఊర్లో వదిలిపెట్టేసి ఉన్నాడు. ఇప్పుడు అమ్మాయి సెంటర్లో ఒంటరిగా ఉంది. ఆలోచన తప్పితే అది నీకే మంచిది. ఆవిడ పాతివ్రత్యం అడ్డున్నంతకాను జలంధరుని ఏమి చేయలేరని కూడా అమ్మవారు వరమిచ్చున్నారు. అనగానే మంచి అదునని అవకాశమని గబగబా గబగబా నేరుగా దేవేంద్రుడు తులసి ఉన్నటువంటి చోటుకొచ్చాడు. తులసి భర్త చిత్రపటాన్ని పెట్టుకుని పూజిస్తూ ఉంటే, ఎంత పిచ్చిదానివి తులసి నువ్వు,

తులసి, ఎంత అమాయకురాలివి. నిన్ను కాదని పరిత్యజించిన మూర్ఖుడు, అవివేకి, దృండగుడు అతన్ని పూజిస్తున్నావా అని ఇంద్రుడు ఆమె పట్ల తన గొప్పలు చెబుతూ, నాకు అర్ధాంగి వై చింతామణి భద్రపీఠాన్ని అధిష్ఠించు, అప్సరసల నృత్యగానాలు తిలకించు, స్వర్గభోగాలు అనుభవించు రా అని మీద మీదకు వస్తున్న ఇంద్రుణ్ణి భార్య నుండి తప్పించుకొని పరుగులు పెడుతోంది ఆ తల్లి. ఎంత వారించినా ఇంద్రుడు విడిచిపెట్టకుండా మీదకు వస్తూ ఉంటే, ప్రాణం వాపి పరిత్యజ్య మానమే వాపి అనిత్యో భవతి ప్రాణో రక్షతం మానమాచంద్ర తారకం. ప్రాణం కంటే శీలం ఎన్నో రెట్లు విలువైంది గనుక ప్రాణం పోయినా పర్వాలేదని అలసిపోతూ అమ్మను ప్రార్థించేటప్పటికి ఒక్కసారి అమ్మ తులసి శరీరంలో ప్రవేశించింది. ఇంద్రుడు పట్టుకోబోగా ఆయన కళ్లకు లోకభీకర విస్తృత వదన గహ్వర కరాళ ధనుష్ట్రాయుత ఆదిశక్తిలాగా కనపడింది తులసి. పాదాల మీద పడిపోయాడు. అమ్మా నన్ను మన్నించు, పార్వతనుకొని భయపడ్డాడు. తులసి శరీరంలో అమ్మ కనపడేటప్పటికీ ఉక్కిరి బిక్కిరైపోయి ఒక్కసారిగా వెంటనే ఇక్కడ తులసి కాళ్ళ మీద పడినటువంటి ఇంద్రుడు ఈ విధంగా ఉండగా నారదుల వారు నెమ్మది నెమ్మదిగా వెళ్ళి జలంధరుడికి చెప్పాడు, మీ భార్య ఒంటరిగా ఉందని ఇంద్రుడికి ఎవరో చెప్పారంటే నేను చెప్పాను చెప్పలే పాపం, నువ్వు కాపాడుకుంటావో మానుకుంటావో నీదేనాయినా అనేటప్పటికీ ఇంద్రుడే నా ఇంటికి వచ్చాడా అని భక్కున మండిపడి కాళ్ల మీద పడి లేస్తున్న ఇంద్రుని జుట్టుబట్టి లేపుతూ ఈ విధంగా అంటూ ఉన్నాడు, ఎరా ఇంద్రా మాయావడి జోలుకొస్తావురా మూర్ఖుడా అధమాధం.

చంద్ర, ఎంత పొగరు నీకు! నేను లేని సమయం చూసి నా భార్య జోలుకొస్తావా? నేలాంటి అసమర్థుడు కాదు ఈ జలంధరుడు, రా అంటూ ఇంద్రుణ్ణి ఈడ్చుకొని దేవలోకానికి తీసుకెళ్ళి శశీదేవి ముందర పడేసి శశి మీదకు వెడుతూ ఉండగా వెనకాలే ఆ తులసమ్మ కూడా వచ్చేసింది. ఏమండి మీకు కోపం ఉంటే నాలుగు దెబ్బలు ఆ పెద్ద మనిషిని కొట్టండి, ఆ తల్లి ఏం చేసింది, విడిచిపెట్టండి. ఏ ముహూర్తంలో ఉన్నాడు, ఇన్నాళ్లకు భార్య మాట విన్నాడు, అది పోని ఇప్పుడన్నా విన్నాడు సంతోషం. వెంటనే ఇంద్రుణ్ణి కొట్టామన్న ఆనందంలో భార్యను తీసుకు ఇంట్లో వదిలిపెట్టేశాడు. ఎప్పుడు అవకాశం దొరికితే ఈ దేవలోకం మీద ముట్టడిద్దామా దాడి చేద్దామా అని ఆ మరుసటి రోజు నుంచి కూడా తన ప్రవర్తనలో మార్పు వచ్చేసింది. లోక కంటకుడైపోయాడు, పతివ్రతను భంగపరుస్తూ ఉన్నాడు, మునీశ్వరుల యజ్ఞాలు పాడు చేస్తూ ఉన్నాడు, దేవతలను బాధిస్తూ ఉన్నాడు. అతని చేష్టలో వ్రాయడం నా తరమా అంటారు వాచస్పతి పరిమి సుబ్రహ్మణ్యం భాగవతుల కవిగారు. అయ్యలారా, దేవతలను మునులను హింసిస్తూ కొంతమంది స్త్రీలను ఒకనాడు రథంలో ఎక్కించుకొని మునీశ్వరుల్ని ఆ యొక్క గడ్డాలు మీసాలు పగ్గాలుగా కట్టి గుర్రాలుగా కట్టి తోలుకు వెడుతూ ఉంటే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా, కాలం దాపురిస్తే ఇట్లాంటి ఆలోచనలు పుడతాయి. ఎవరికైనా ఈ జలంధరునికి కాలం దాపురించింది అని భావించిన నారదుల వారు, నాయనా జలంధరా, ఎవరయ్యా ఈ అందగత్యలు? స్వామి, మా ముద్దుగుమ్మలు మేము విలాసంగా ఆడుకోవడానికి

ఇవాళ రథంలో ఎక్కించుకుపోతూ ఉన్నాం పిచ్చివాడా. ప్రపంచంలో నువ్వు చాలా సౌందర్యవంతుడివి, పైగా చావులేని వరం పొందావు. ఈ దేశంలో అయినా, ఈ ప్రపంచంలో అయినా, 14 లోకాలైనా ఒకే ఒక్క అందగత్తి ఉంది, ఆవిడే పార్వతి. వీళ్ళెవరూ నీకు సరిపోరు. నువ్వెక్కడా, నీ స్థాయి ఎక్కడా, నీ అందం ఎక్కడా? ఆహా, నువ్వు చెబుతాను చూస్తావా అన్నాడు. తన మాయా ప్రభావం చేత కైలాసంలో పార్వతిని చూపించేటప్పటికీ ఉక్కిరి విక్కిరైపోయాడు. స్వామి, అనేక సార్లు చూశాను పార్వతిని, ఇంత అందగత్తి అని నాకు ఎప్పుడూ తెలియదు. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల నేరుగా కైలాసానికి వచ్చేశాడు. వంకర టింకరగా ఆవిడ వైపు చూస్తూ, పరమశివుడున్నాడన్నటువంటి బుద్ధి జ్ఞానం కూడా లేదు, అమ్మవారి వైపు చూస్తూ ఉండేటప్పటికీ వెంటనే శివుడు అన్నాడు, ఏమిట్రా ఎందుకు వచ్చావు ఇలాగా? ఏమీ లేదు, పార్వతి చాలా అందగత్తె అని నాకు తెలిసింది, అందుకని ఆమెని చెరపడదామని వచ్చాను అన్నాడు. ఓహో, నీకు ఆ స్థాయి వచ్చిందా? అయినా నా మాట విను, ఆవిడ నీకు తల్లి, నేను తండ్రి, పైగా పార్వతమ్మ కూడా వివిధ రకాలుగా చెబుతోంది. నా మాట విన్నైనా ఇది మంచిది కాదు, ఇలా ప్రవర్తించడం నీకు ధర్మం కాదు అంటూ ఉండగా ఔచిత్యం లేకుండా పార్వతీదేవిని చూసి వెకిలిగా నవ్వుతూ, పార్వతి, ఈ వైరాగిని, ఈ జంగమయ్యని, ఈ అడుక్కు తినేటువంటి శివుణ్ణి ఎలా పెళ్లి చేసుకున్నావు? నువ్వెక్కడా, నీ స్థాయి ఎక్కడా? శ్మశానంలో నివాసం, భూతగణాలతో సహవాసం, భికారి వేషం, ఒంటి నిండా బూడిద పూసుకొని పిచ్చివాడులా తిరిగేటువంటి ఈ శివుణ్ణా నువ్వు మోహించింది? ఈ శివుడి కోసమా తపన పడింది? ఈ శివుడి కోసమా నువ్వు ఆరాటపడింది? నన్ను చూడు, నా స్థాయి చూడు అంటూ యక్షరచోర గరుడ గంధర్వ సిద్ధ సాధ్య కిన్నెర కింపురుష చారణ విజయాధరాది సమస్త జాతులు నా పాదదాసులు పార్వతి అంటూ ఆవిడ మీదకొస్తూ ఉండగా చూశారు అమ్మవారు. ఎంతటి పాప కార్యమునకి తెగించితివో, దురాత్మక కామాంతక పాలనేత్ర జని తానల జన్ముడవుట తండ్రి నెల్తయు ఈ మహేశ్వరుడు ఏ అటుగావున తల్లి నవ్వుదు నీవంతయుగా దనల్చి ఇటులా.

ఆ తల్లి ఎన్ని నీతులు చెప్పినా వాడి చెవికి ఎక్కలేదు. వెంటనే పరమశివుడు తన శూలాన్ని తీసి అమాంతంగా ఒక్క పోటు పొడిచేటప్పటికీ అప్పటికే నారదుల వారు తులసికి చెప్పడంతో ఆవిడ కైలాసానికి వచ్చింది. వెంటనే ఆ శూల ధాటికి తట్టుకోలేక పడిపోయిన భర్తను తన ఒడిలో పడుకోబెట్టుకుని సేద తీర్చి వెంటనే కళ్ళు తెరిచాడు జలంధరుడు. పార్వతి ఒళ్ళో పడిపోయినాం అనుకున్నాడు. సొంత భార్య మొహం కనపడింది. చి, రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలలేదని ఇక్కడ కూడా దాపురించావే అన్నాడు. ఆవేశంగా తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టి ఎప్పుడు పార్వతి ఒంటరిగా దొరుకుతుందా పట్టుకుందామని కైలాసం చుట్టూ తిరగతా ఉన్నాడు. అయ్యా, వెంటనే రకంగా ఉండగా వెంటనే తులసి అన్నది, ఏమండి ఆవిడ జోలికి పోవద్దండి, ఎన్ని చెప్పినా ఉపదేశాలు కట్టుపెట్టు, నోరు మూసుకొని ఇంట్లో ఉండు అని ఇలా వెంటనే ఆ మహానుభావుడు పరమేశ్వరుడు కైలాసంలో ఉంటే ఈ జలంధరుడు కైలాసం చుట్టూతా తిరుగుతూ ఉన్నాడు. ఆ సమయంలో పెద్దలారా, వెంటనే ఇంద్రాది దేవతలు అలాగే బ్రహ్మదేవుడు శివుడు మహావిష్ణువు దగ్గరికి వచ్చారు. స్వామి, వాడి ఆగడాలు తట్టుకోలేకపోతూ ఉన్నాం. వాడి యొక్క విధానం, ప్రవర్తన విధానం చాలా జుగుప్సాకరంగా ఉంది, కొంచెం ఆలోచన చేయండి అనగానే వెంటనే బ్రహ్మదేవుడితో చెప్పి నువ్వు ఒక మాయాపార్వతిని సృష్టించి నెత్తి మీద ఉన్న శంఖాన్ని లాక్కురమ్మను. శివా, నువ్వు క్షణం తీరిక లేకుండా వాడితో నువ్వు యుద్ధం చెయ్యి. అలాగే ఇంకా ఆవిడ పాతివ్రత్యం అంటావా, అది నేను చూసుకుంటాను అని సాక్షాత్తు స్వామివారే త్రిమూర్తులే ఏకమయ్యారు ఈ దుర్మార్గుణ్ణి మటుమాయించడానికి. మాయాపార్వతిని సృష్టిలో లేని సౌందర్యమంతా ఆ యొక్క, అందుకనే గోల్డ్ కన్నా ఉమాగోల్డ్ కాంతి ఎక్కువ. అయ్యా, ఆ మాయాపార్వతి ప్రభావం చేత అమాంతంగా వాణ్ణి ప్రేమించి నటించి నెత్తి మీద ఉన్నటువంటి శంఖాన్ని అపహరించింది ఆ స్త్రీ. పరమేశ్వరుడితో యుద్ధం మొదలుపెట్టి హోరాహోరీగా

ఇద్దరికి యుద్ధం జరుగుతూ ఉండగా వెంటనే ఆ యొక్క మహావిష్ణు ఈ దేశం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం ఒక్క తులసిని ఆలోచిస్తే దుర్మార్గుడైనటువంటి జలంధరుడి కారణంగా అనేక మంది ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుంది. ఒక్కళ్ళు తీసైనా 100 మందిని కాపాడాలన్నా జగన్నాథుడు, జగదానంద కారకుడు, జగద్రక్షకుడు, జగదేక సుందరుడు ఆ మహానుభావుడు వెంటనే మాయా జలంధరుడి వేషం వేసుకొని ఆ తులసి భర్త చిత్రపటాన్ని పూజ చేసుకుంటూ ఉండగా తులసి అని ప్రేమగా పిలిచాడు. ఆహా, పెళ్ళైన నాటి నుండి ఇంత ప్రేమ కానీ, ఇంత వాత్సల్యం కానీ, ఇంత మమకారం కానీ, అనురాగం కల్పించకపోయేటప్పటికీ అమాంతంగా వచ్చి తులసి మహాస్వామి యొక్క పాదాలు పట్టింది. అది బ్రహ్మగడిగిన పాదం, బ్రహ్మాండాన్ని ఆవహించిన పాదం, బలితల మోపిన పాదం, నిత్యనంతరం లక్ష్మీదేవి పాదసేవ చేసిన పాదం, గంగ పుట్టిన పాదం, ఇలవేలుపుగా కొలిచిన పాదం, ఇందిరాశతికి మూలం ఆ పాదం, ప్రపంచానికి ఆధారం ఆ పాదం, ఆ పవిత్ర పాదాలతో కన్నీళ్లతో కాళ్ళు కడిగేసింది. ఆహా, ఏమరపాటులో తులసీదేవిని అమాంతంగా లేవనెత్తారు. అలా బిగి కౌగిళ్ళేకి చేరేటప్పటికీ శిలభంగం జరిగిపోయింది. భర్త యొక్క శిరస్సులో ఆ యొక్క శంఖం లేదు. ఇక్కడ శిలభంగం అయిపోయేటప్పటికీ జలంధరుడి యొక్క తేజస్సు తగ్గిపోయింది. ఇంతలో అమాంతంగా స్వామి స్వామి అని తులసి ఇంకా బిగి కౌగిళ్ళేకి వచ్చేటప్పటికీ అయ్యా, పరమేశ్వరుడు ఆవేశంతో ఊగిపోతూ ఆ శూలాన్ని తీసి ఒక్క పోటు పొడిచాడు. శిరస్సు లేచిపోయి తులసి సాన్నిధ్యానికి వచ్చి పడింది. అయ్యో, నేనెవరి కౌగిల్లో ఉన్నానని స్వామిని వెనక్కు నెట్టేటప్పటికీ స్వామి మహావిష్ణువు ఎవరు ఎవరు అనేటప్పటికీ ఆ రూపం కనిపించింది. అయ్యో, మీరా, మిమ్మల్ని పూజించాని నా కుటుంబాన్ని పాడు చేస్తారా? మీరెవరైతే నాకెందుకు? నేను శీలవతిని ప్రపంచానికి చెప్పేంత వరకు నీవు పాషాణమవుదువుగాక ఎటల్చు తులసి శాపము పిచ్చి ఇందిరారమణ గోవింద. తులసి తులసి బ్రతిమాలేపేటప్పటికీ ఆవిడ శాపం ఇచ్చేసింది. భర్త శిరస్సును ఆ చేత పట్టుకొని ఒడిలో ఆ చితిని రగిలించుకొని, మీరు లేని జీవితం నాకెందుకండి, నేను మీతో వచ్చేస్తానని ధనవంశవార్నిధి సుధాకర ప్రాణపతి జలంధర అర్ధేచ ధర్మేచ కామేచ మోక్షేచ నాతి చరామని ప్రమాణ స్వీకారం చేశారే, కలిసి జీవితం నడిపిస్తానన్నారే, మీరు లేని జీవితం నాకెందుకండి, నేను మీతో వచ్చేస్తాను. అప్పటికే ముక్కోటి దేవతలు ఆ సాన్నిధ్యానికి చేరుకో ఉన్నారు. అయ్యలారా, లక్ష్మీదేవి, మహావిష్ణువు, యువతల ఆయన పాషాణంగా మారిపోతూ ఉన్నారు. శివబ్రహ్మలు అందరూ అక్కడికి చేరేటప్పటికీ ఆ సందర్భంలో మహానుభావుడు నారాయణమూర్తి ఒక్క మాట చెప్పాడు. అయ్యా, యన్మూలే సర్వతీర్థాని, యన్మధ్యే సర్వదేవతాః, యదగ్రే సర్వ వేదాక్ష తులసీతాం నమామ్యహం. ఎక్కడ తులసి చెట్టు ఉంటుందో, ఎవరు తులసి తీర్థాన్ని తీసుకుంటారో, ఎవరు తులసి ఆకులను 4 ఆకులు తింటారో, తులసి యొక్క కొమ్మలకు పసుపు కుంకుమ రాచుతారో, ఏ హిందూ ఇంట్లో ఆ తులసి యొక్క విధానం కనపడుతుందో, భారతీయ ఔన్నత్యం, సనాతన ధర్మం, ఆగమ శాస్త్రం, తులసిలో అన్ని ఔషధాలు ఉన్నాయి. అందుకే చనిపోయే ముందు కూడా తులసి నీళ్ళు తీసుకురండి అంటారు. అలాగే వేప చెట్టు అయినా, రావి చెట్టు అయినా, తులసి చెట్టు అయినా, ప్రత్యేకంగా తులసి మాలతో కూడా భవానీమాల, ఓంకార మాల, అయ్యప్ప మాల, గోవిందమాల, ఇలా రకరకాల మాలలన్నీ కూడా అమ్మవారి యొక్క తులసి మాలతోనే సంప్రోక్షణ చేస్తారు. తులసి చాలా పవిత్రం. తులసి ఉన్న చోట గాలి ధూళి కూడా చేరదు. తులసి యొక్క ఉన్న చోట భూత ప్రేత పిశాచాలు కూడా దగ్గరికి రావు. తులసి యొక్క సంప్రోక్షణ భారతీయ ఔన్నత్యానికి, ఉత్కృష్టమైన సనాతన ఆర్ష సంప్రదాయానికి మూలం నా దేశపు తులసి ఆకు. అందుకనే తులసి బృందగా రాక్షస కులంలో పుట్టిన ఒక గురువారం, బేస్తవారం, లక్ష్మీవారం, కాసు బంగారు కూడా ఒంటి మీద లేకుండా కేవలం తులసి మాలలతో, నేత్రమాలతో కనపడతాడు నా వెంకటేశ్వర స్వామి. అంత అపారమైనటువంటి దివ్య ఫలం ఒక తులసి ఆకులో కనపడుతుంది. అందుకే కొబ్బరికాయలో నీళ్లు లేకపోయినా గ్లాసులో మంచినీళ్లు పెట్టి 2 ఆకులు తులసి వేస్తే ఆ తీర్థం నాకు ప్రాణం అంటాడు. తులసి లేకుండా తీర్థం నేను స్వీకరించును అంటాడు మహానుభావుడు. అంత అపారమైనటువంటి దివ్య మహత్యం ఆ తులసి యొక్క దళం. పెద్దలారా, ఇప్పటికైనా నాటుకోకుండా ఉంటే కృష్ణ తులసి, రామ తులసి, లక్ష్మీ తులసి, ఏదో ఒక తులసి ఆ హిందవ సంస్కృతి ప్రకారం ఇంటి ముందర తులసి చెట్టు నాటండి, ప్రదక్షిణాలు చేయండి. ఒక తులసి చెట్టు ప్రదక్షిణ చేస్తే భూమిని చుట్టి వచ్చినంత ఫలితం వస్తుంది. ఆ వేదాలు ధరించినంత ఫలితం వస్తుంది. తులసాగు ధరిస్తే భారతీయ ఔన్నత్యానికి, నా భారత స్త్రీలకు, నా భారత జాతికి
ఉత్కృష్టమైనటువంటి వ్యవస్థగా ఈ తులసి మహత్యం, తులసి జలంధర కథ సమాప్తమని తెలియజేస్తూ ఆ స్వామి